ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్టమాసం 26వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 16వ తేదీ మంగళవారం. అశ్రద్ధ అనేది మానవుణ్ణి లోతైన అగాధంలోకి నెట్టేస్తుంది అన్నారు స్వామి వివేకానంద. నిలయంలో సమయం 5:58 దాటి 40 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 6:05 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

సురేంద్రపురి చేరి ఈ ఆలయ ప్రాంగణంలో నిలచిన భక్తుల మనసులను ముప్పిరిగొనే భావాలు వర్ణించడానికి ఏ భాష సరిపోతుంది? అయినా తన భావాల్ని తనకు తెలిసిన భాషలో తెలియపరచడానికి ప్రయత్నిస్తున్న ఆ భక్తురాలి హృదయానందకర అనుభూతుల్ని విందామా?

శ్రీ హనుమదేశ, ఓ సురేంద్ర పరివాస, భక్తుల కష్టాలను తీర్చే కరుణామూర్తి, నిన్నెలా పొగడాలి? నిన్నేమని పిలవాలి? నిన్ను వర్ణించటం సాధారణ మానవులమైన మాకు ఎలా సాధ్యమవుతుందయ్యా?

మనకు మానవ జన్మ ప్రసాదించింది భగవంతుడు. అలాంటప్పుడు మన శరీరంలోని ప్రతి అణువు ఆ భగవంతుని సేవకు అంకితం చేయడమే కదా న్యాయం.

0: మీరింతవరకు అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ హనుమాన్ భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు. సమర్పణ శ్రీమతి ఎస్ భాగ్యలక్ష్మి.
1: ప్రజాకవి వేమన పద్యాలు. అంతరంగమందున అపరాధములు చేసి మంచివాణి వలెను మనుజుడుండు, ఇతరులెరుగకున్న నీశ్వరుడుండెరుగడా విశ్వధాభిరామ వినురవేమ. మనసులో అనేక అపరాధములు చేసి పైకి మంచివాణి వలె కనిపించుచుండును. ఆ విషయం మనుషులు తెలుసుకొనలేకపోయినను భగవంతుడు తెలుసుకొనును అని ప్రజాకవి వేమన వివరించిన భావం. ధనము కూడబెట్టి దానంబు చేయక తాను దినకలెస్స దాచుకొనగా, తేనెటీగ గూర్చి తెరువరికీయదా విశ్వదాభిరామ వినురవేమ. ధనము సంపాదించి వాటిని దానమియ్యక తాను తినక దాచుకోవడం అనేది తేనెటీగ తేనెను ప్రోగుచేసి బాటసారికి ఇచ్చినట్లుగానే ఇతరుల పాలు అగునని మహాకవి వేమన వివరించెను. తనువదెవరి సొమ్ము తనదని పోషింప, ద్రవ్యమెవరి సొమ్ము దాచుకొనగా, బ్రాణమెవరి సొమ్ము పారిపోవక నిల్వ విశ్వధాభిరామ వినురవేమ. తనదని పోషింప తనువు శరీరం ఎవరిది, దాచుకొనుటకు ధనం ఎవరిది, చనిపోకుండా ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఉండుటకు ప్రాణం ఎవరిది, ఏది ఈ ప్రపంచంలో శాశ్వతం కాదని మహాకవి వేమన వివరించిన తాత్పర్యం. పెట్టిపోయలేని వట్టి వనరుల భూమి బుట్టనేమి వారు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వధాభిరామ వినురవేమ. ఇతరులకు దానం ధర్మం చేయని వారు, ధర్మగుణం లేనివారు పుట్టినను చనిపోయినను ఒకటి, పెద్ద తేడా ఏమీ ఉండదు, ఎవరికి ఏం ఉపయోగం ఉండదు. పుట్టలోని చెదలు పుట్టి చనిపోయినట్టే అగును. చిప్పబడ్డ స్వాతి చినుకు ముత్యంబాయే, నీటబడ్డ చినుకు నీట గలిసే, భ్రాప్తిగలు

0: చోట ఫిలమేల తప్పురా విశ్వధామిరామ వినురవేమ. స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలో పడిన చినుకు ముత్యమగును, నీటిలో పడినది నీటిలో కలిసిపోవును, ప్రాప్తించు చోటును బట్టి ఫలం తప్పదు అని భావం. బ్రతుకులన్నీ మాయ, భవబంధములు మాయా, తెలివి మాయ తన్ను తెలియ మాయా, మాయ తెలియువాడే మర్మాజ్ఞుడగు యోగి విశ్వదాభిరామ వినురవేమ. బ్రతుకు మాయ, చావు పుట్టుకలు మాయ, తెలివి మాయ, తన్ను తాను తెలుసుకున్నప్పుడే ఈ మాయ మర్మమేమిటో విషదమవుతుంది. మాయను తెలుసుకున్నవాడే మర్మం తెలిసిన యోగి. మనసులోని ముక్తి మరియొక చోటను వెదకబోవు వాడు వెర్రివాడు, గొర్రె చంకబెట్టి గొల్ల వెదికినట్టు విశ్వధాభిరామ వినురవేమ. గొర్రెపిల్లను చంకలో పెట్టుకొని గొల్లవాడు వెతికినట్టు మోక్షం కోసం వెర్రివాని వలె మనసుకు అవతల వెతుకుతున్నాడు ఈ మనుష్యుడు. వ్యాధి గలగనేని వైద్యుని చేతను మందు తినక మానదెందు, చెంత దీపమడక చీకటి పాయున విశ్వధాభిరామ వినురవేమ. రోగం వస్తే వైద్యుడు ఇచ్చిన మందు పుచ్చుకుంటే రోగం పోతుంది. చీకటి ముసురుకున్నప్పుడు దీపం వెలిగించకుండా చీకటి పోదు కదా. హృదయమందునున్న ఈసుని తెలియక శిలలకెల్ల మ్రొక్కు జీవులారా, శిలలనేమియుండు జీవులందేగాక విశ్వధాభిరామ వినురవేమ. హృదయంలోనున్న శివుని దర్శించలేక శివులందుండే జీవులందుండే శివుని తెలుసుకోలేరు. రాళ్లల్లో శివుడు ఉన్నాడని రాళ్లకు మొక్కే జీవులు నిజాన్ని కనలేరు.
1: మీరింతవరకు శ్రీమతి ఎస్ భాగ్యలక్ష్మి సమర్పించిన సుభాషితం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రైతు సమాచారం వింటారు.

ఏ పంటనైనా నులిపురుగులు ఆశిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కూరగాయలు సాగు చేసే రైతులు నులిపురుగుల యాజమాన్యం గురించి తెలుసుకుని ఉండాలి. నులిపురుగులు ముఖ్యంగా నారు ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. నులిపురుగులు ముఖ్యంగా నారుమడిలో వేరు వ్యవస్థకు సోకి నష్టపరుస్తూ ఉంటాయి. ఇవి సోకడం వల్ల మొక్కల వేర్లలో బుడిపెలు ఏర్పడడం, మొక్కలు కురచగా మారిపోవడం, ఆకులు పసుపు పచ్చ రంగులోకి మారి వడలిపోవడం కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కూరగాయల్లో ఎక్కువగా మొలాయి డొగైన్ ఈ జాతికి చెందిన నులిపురుగులు, రోటి లింకన్ మరియు హెటిరోడెరా ఇలాంటి నులిపురుగులు కూరగాయ పంటలను ఆశించి ఎక్కువగా నష్టపరుస్తూ ఉంటాయి. నారుమడిలో యాజమాన్య పద్ధతుల గురించి మనకు తెలిసుండాలి. హరిత గృహాలలో నారుమడిని పెంచాలి. విత్తన శుద్ధి ఎంతో ముఖ్యమైనది. సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్ లేదా ట్రైకోడెర్మా హార్జియానం 15 నుండి 20 గ్రాములు ఒక కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇక నారుమడి తయారీ మనందరికీ తెలిసిందే. నారుమడిలో వేప చెక్క 50 కిలోలు, కార్బోఫ్యూరాన్ 5 కిలోలు, ప్లస్ ట్రైకోడెర్మా హెర్బియానం ప్లస్ సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ 2 కిలోలు 1 టన్ను పశువుల ఎరువులో కలిపి తయారు చేసుకోవాలి. ఈ విధంగా టమాటా, వంగ, క్యాప్సికం, క్యాలిఫ్లవర్, క్యాబేజీ, మిరప, ఉల్లి ఈ పంటలలో నారుమడి పెంపకానికి ఉపయోగించుకోవచ్చు. ఇక హరిత గృహం లేదా షేడ్ నెట్ వసతి లేనప్పుడు ఎత్తైన నారుమడుల్లో తయారు చేసి వేప చెక్క లేదా గానుగ చెక్క 350 గ్రాములు చదరపు మీటరుకు కలపాలి. ఎండాకాలంలో ఈ నారుమడులను సూర్యరశ్మి తగిలేలా వదిలివేయాలి. అదేవిధంగా 50 గ్రాముల కార్బోఫ్యూరాన్ ఫోలేట్ గుళికలను 1 చదరపు మీటరు చొప్పున ట్రైకోడెర్మా హార్జియానం ఫెసిలోమైసిన్ లిలాసినస్ జీవశిలీంధ్రాలను 50 గ్రాములు చదరపు మీటరు చొప్పున కలుపు

0: కోవాలి. ఇవన్నీ కలిపిన తరువాత నారుమడులకు నీరు పెట్టాలి. 20 రోజుల తరువాత విత్తనం వేసుకొని నారు పెంచుకోవాలి. టమాటా, వంగ, బెండ, క్యారెట్, బీట్రూట్, కీరదోసలలో మొలాయి డొగైన్, ఇన్కాగ్నిటా, రోటిలింకస్, రెనిఫార్మిస్ ఇలాంటి నులిపురుగులు ఎక్కువగా నష్టాన్ని కలుగుజేస్తూ ఉంటాయి. నులిపురుగుల వల్ల కూరగాయ పంటలలో మొక్క ఎదుగుదల సరిగా ఉండదు. అలాగే వేరు వ్యవస్థలో బుడిపలు ఏర్పడతాయి. పంట దిగుబడి చాలా తగ్గిపోతోంది. నులిపురుగులు ఒక్కోసారి సోకితే నివారించడం చాలా కష్టమవుతోంది. నులిపురుగుల వల్ల దాదాపుగా 50 నుండి 70% వరకు పంట నష్టం కలుగుతోంది. అందుకే ముందుగానే ప్రధాన పొలంలోనే నులిపురుగులను నివారించుకోవాలి. ప్రధాన పొలంను వేసవిలో 2-3 సార్లు లోతు దుక్కులు చేసుకొని మళ్ళుగా చేసుకోవాలి. దుక్కిలో కార్బోఫ్యూరాన్ 25 కిలోలు మరియు వేప చెక్క లేదా గానుగ చెక్క 250 కిలోలు ఒక ఎకరాకు చల్లుకోవాలి. వీటితో పాటు ట్రైకోడెర్మా హార్డియానం ఫెసిలోమైసిన్ 2 కిలోల చొప్పున 1 టన్ను పశువుల ఎరువుతో కలుపుకొని చల్లుకోవాలి. నులిపురుగులను నివారించుకోవడానికి పంట మార్పిడి చేసుకోవాలి. సేంద్రియ ఎరువులను వాడినట్లయితే నులిపురుగుల సహజ శత్రువులను పెంచుకోవడమే కాకుండా నులిపురుగుల సంఖ్యను కూడా తగ్గించుకోవచ్చు. నులిపురుగుల నివారణకు భూమిలో కొంత నీరు పెట్టిన తరువాత ప్లాస్టిక్ మల్చితో 4-6 వారాల వరకు ఎండాకాలంలో కప్పి ఉంచాలి. దీనివలన అధిక ఉష్ణోగ్రతలు నేలలో పెరిగి నులిపురుగుల గుడ్లు కూడా చనిపోతాయి.
1: మీరింతవరకు కూరగాయల సాగులో నులిపురుగుల నివారణ గురించి తెలుసుకున్నారు. ఈనాటి రైతు సమాచారం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు వింటారు. ఈ ప్రసారంలో ఉదయం 7:15 అల్లుడొచ్చాడు నాటిక ప్రసారమవుతుంది. అనంతరం నిత్య జీవితంలో యోగా ఈ అంశం గురించి ఆయుష్ యోగా ఇన్స్ట్రక్టర్ శ్రీమతి కొచ్చెల్ల కమలరాణి గారితో పరిచయం ప్రసారమవుతుంది. 8:30 ఉద్యోగవాణి విద్య ఉద్యోగ సమాచారం వినవచ్చు. 8:35 శుభాకాంక్షలు. అనంతరం మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0874429538. మరొక నంబర్ 2950399. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 9:30 ఏకచిత్రగానం, 10:00 యువత భవిత ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 11:00 చిత్రగీతాలు వినవచ్చు. ఇక మధ్యాహ్నం ప్రసారంలో 12:10 ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో టిఆర్ మహాలింగం గారి వేణుగానం వినవచ్చు. 12:40 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 1:20 వనితాలోకం, 1:50 ఉర్దూలో వార్తలు ప్రసారమవుతాయి. 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహార్ సమాచార్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 2:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వినవచ్చు. 3:30 ఏకచిత్రగానం. 4:00 మధుమంజరి చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమంలో వంట ఇల్లే వైద్యశాల. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీమతి బి శృతి. 5:00 చిత్రగీతాలు వినవచ్చు. 5:30 జానపద గేయాలు ప్రసారమవుతాయి.

గంటల 35 నిమిషాలకు యువవాణి యువజనుల కార్యక్రమంలో భవిష్యత్తును నిర్ధారించే ఇంజనీరింగ్ కోర్సుల వివరాల గురించి తెలుసుకుంటారు. 6:50 వ్యవసాయ సూచనలు, మార్కెట్ ధరలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో నేల సంరక్షణలో రైతుల పాత్ర, శాస్త్రవేత్త గారితో పరిచయం ప్రసారమవుతుంది. ఇంకా 12 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన వ్యవసాయ రంగంలో అభివృద్ధి గురించి జిల్లా వ్యవసాయాధికారి డాక్టర్ వి బాబు గారి వివరణ వింటారు. ఇంకా హైడ్రోఫోనిక్ వివరాలు తెలుసుకుంటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 12 వసంతాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 16వ భాగం వినవచ్చు. 8:35 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 8:45 సమాచార సంధ్య, 9:00 News@9, 9:15 స్పాట్ లైట్, 9:30 జాతీయ చర్చా కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 10:00 హరికథ వినవచ్చు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే మా ప్రసారాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఈరోజు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్నారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈరోజు పర్యటిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్లోని సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేసిన నిధుల్లో 51% రాయలసీమకే కేటాయించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. రెండవ రోజైన ఈరోజు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ, అమరావతి అభివృద్ది, సెమీకండక్టర్ రంగ విస్తరణ లక్ష్యంగా అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో ఆయన చర్చలు జరపనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి వరల్డ్ సిటీస్ సదస్సులో కీలకోపన్యాసం చేయనున్నారు. మధ్యాహ్నం సింగపూర్ ఉప ప్రధానమంత్రి గాన్ కిమ్ యోంగ్తో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. సాయంకాలం సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 బిజినెస్ రోడ్ షోలో పాల్గొని పెట్టుబడిదారులతో ముఖాముఖి సమావేశమవుతారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఉదయం వన్టౌన్లోని వాజ్పేయి పార్కును సందర్శించి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు మొక్కలు నాటనున్నారు. అనంతరం స్థానిక ప్రజలతో ఛాయ్ పే చర్చ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ది చేసిన రాయనపాడు రైల్వే స్టేషన్ సందర్శించి అక్కడి సౌకర్యాలు, అభివృద్ది పనులను పరిశీలిస్తారు. కేంద్ర మంత్రికి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో బీజేపీ నేతలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ అంత్యోదయ సిద్ధాంతం

0: దాంతో ప్రభుత్వ ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన సాగుతోందని అన్నారు.
1: आज प्रधानमंत्री नरेंद्र मोदी जी ने प्रधानमंत्री बनते हुए पूरा 12 साल हुआ है. कंटिन्यूअसली सर्विंग इलेक्टेड प्राइम मिनिस्टर श्री नरेंद्र मोदी जी है. यह रिकॉर्ड है. प्रधानमंत्री जी ने देश में एक बहुत बड़ा बदलाव लाया है. वो इंफ्रास्ट्रक्चर में हो, हमारे ओवरऑल पॉवर्टी इरेडिकेशन में हो, और ऐसे सभी क्षेत्रों में बहुत बड़ा बदलाव लाया है. उसमें तो एक हमारा जो डिप्लोमेटिक रिलेशन है और विश्व स्तर भारत का जो कदर है ये बढ़ रहा है.
0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని అన్ని శాఖల అధికారులను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ భవనాలు లేని గ్రామాల జాబితాను సిద్దం చేసి కొత్త భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అన్నారు. అన్ని పాఠశాలల్లో సౌర ఫలకాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే విద్య వైద్య శాఖల్లో ముఖ ధృవీకృత హాజరు విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఎల్సీకేపురం ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు సహాయ ఉపకరణాలను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక అవసరాలు కలిగిన వారు స్వావలంబంతో జీవించేలా ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య అభియాన్ ద్వారా చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం పిల్లల ఆరోగ్య కార్యక్రమం తీసుకొచ్చి 6 నెలల పిల్లల నుంచి 12వ తరగతి చదువుతున్న పిల్లల వరకు ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించి భవిష్యత్తులో 4 రకాల డి అంటే పుట్టినప్పుడు డిఫిషియన్సీస్ గానీ డిఫెక్ట్స్ గానీ పెరుగుదలలో ఇబ్బందులు గానీ డిసీజెస్ గానీ ఏదన్నా రోగాల బారిన పడతాడు పరీక్షలు చేసి వాటిని గుర్తించడానికి అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ 4 డిస్ కారణంగా 44 రకాల వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. డిస్ట్రిక్ట్ అర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ లో 36 సెంటర్లు పెట్టాం ఈ రాష్ట్రంలో. పిల్లలకి కావాల్సిన చికిత్స అందించి భవిష్యత్తులో వాళ్ళ అనారోగ్యం బారిన పడకుండా కాపాడడానికి అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి జూలై 31వ తేదీ వరకు స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలోని 5 ఏళ్లలోపు 37,53,850 మంది చిన్నారులకు ఉచితంగా 2 ORS ప్యాకెట్లు 14 జింక్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. చిన్నారులు ఉన్న ఇళ్లకు, అంగన్వాడీ కేంద్రాలకు ఆశా కార్యకర్తలు వెళ్లి వీటిని అందజేస్తారని చెప్పారు. అతిసార నివారణపై అవగాహన కల్పించేందుకు సబ్బుతో చేతులు కడుక్కోవడం, సురక్షిత తాగునీటి వినియోగం, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం వంటి అంశాలపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంత ప్రజల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాయలసీమ లిఫ్ట్ సాధన కమిటీ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం మాజీ మంత్రి సాకే శైలజనాథ్ పాత్రికేయులతో మాట్లాడుతూ, రాయలసీమ ప్రాంతంలో సాగు తాగునీటి అవసరాల దృష్ట్యా ఈ ప్రాజెక్టు కీలకమని పేర్కొన్నారు. రాయలసీమలో నీటి వనరుల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గత 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లోని సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేసిన నిధుల్లో 51% రాయలసీమకే కేటాయించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. కర్నూలులో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, గాజుల దిన్నె, వేదవతి, గురు రాఘవేంద్ర వంటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి శాశ్వతంగా సాగు తాగునీరు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. తుంగభద్ర డ్యాం గేట్ల పునరుద్దరణ, శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులు, హంద్రీనివా ప్రాజెక్టు అభివృద్ది పనులను ప్రభుత్వం చేపట్టిందని మంత్రి వివరిస్తూ,
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా కూడా మనం సస్యశ్యామలం చేస్తూ ఉన్నాం. ఒక్క కర్నూలు పశ్చిమ ప్రాంతం

0: పార్టీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి జియోగ్రఫికల్ కండిషన్స్ నుండి ఇతరత్ర అంశాల వల్ల కొంతమేర అక్కడ సాగునీరు త్రాగునీరు అందించడంలో మరి ఇంకా మనం పనిచేయవలసిన అవసరం ఉందనేది చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రాధాన్యతను ఇమ్మని, అటువంటి వెస్ట్ ప్రాంతానికి పూర్తి స్థాయిలో సాగు త్రాగునీరు అందించడానికి ఒక రూపాయి ఎక్కువ ఖర్చు అయినా సరే ఒక బ్లూ ప్రింట్ మేము అందజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాయలసీమకి ఇవాళ చాలా ప్రాధాన్యత ఇస్తుంది ఇవాళ కూటమి ప్రభుత్వం.
1: వర్షాకాలంలో ప్రబలే కాలానుగుణ వ్యాధులను అరికట్టేందుకు వైద్యులు వైద్య సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలో కాలానుగుణ వ్యాధులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాధులు ప్రబలిన తర్వాత చికిత్స అందించడం కంటే వాటి వ్యాప్తిని ముందుగానే అరికట్టడమే ఆరోగ్య శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళికతో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ద్రోణి దక్షిణ కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఈరోజు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్నారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈరోజు పర్యటిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గత 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లోని సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేసిన నిధుల్లో 51% రాయలసీమకే కేటాయించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: सम्प्राप्स्यति। तस्य आगमनावधौ फ्रांस देशस्य राष्ट्रपतिना इमैनुअल मैक्रों इत्यनेन औपचारिक रूपेण तस्य स्वागतं क्रियते। द्विपञ्चाशत्तमं G7 शिखर सम्मेलनं ह्यः एवियन नगरे समारब्धम्, यत्र विश्वस्य प्रमुखानां अर्थव्यवस्थानां नेतारः प्रमुखेषु वैश्विक समाह्वानेषु विचार विनिमयं कुर्वन्ति। राष्ट्रपतिः मैक्रों वर्यः प्रमुख अन्तर्राष्ट्रिय समाह्वानान् निवारणाय संयुक्तरूपेण कार्याचरणस्य विषये कार्यरात्रिभोजस्य आयोजनम् अकरोत्। ततः पूर्वं सः अमेरिका देशस्य राष्ट्रपतिना डोनाल्ड ट्रम्प, यूके देशस्य प्रधानमन्त्री कीर स्टार्मर इत्यादिभिः नेतृभिः सह G7 देशानां नेतृणाम् औपचारिकरूपेण स्वागतं विहितवान्। यूरोपीय आयोगस्य अध्यक्षा उर्सुला फोन डेर लेयेन, यूरोपीय परिषदः अध्यक्षः एंटोनियो कोस्टा च शिखर सम्मेलने भागं भजन्ति। केन्द्रीय वाणिज्य उद्योग मन्त्री पीयूष गोयलः ह्यः फ्रांस देशे मोनाको देशस्य राज्यमन्त्रिणा क्रिस्टोफ मिरमैंड, विदेश कार्य सहकार मन्त्रिणा इजाबेल बेरो आमादेई, वित्त अर्थव्यवस्था मन्त्रिणा फेडरिक कोटालोर्डा इत्येतैः सह मेलनं कृतवान्। सामाजिकान्तर्जालीये पटले श्रीगोयलः अवदत् यत् द्वैपाक्षिक व्यापारं सुदृढं कर्तुं नूतनान् निवेशावसरान् अन्वेष्टुं भारत मोनाको देशयोः मध्ये उपवेशनम् आर्थिक सहकारं सुदृढं कर्तुं च केन्द्रितम् आसीत्। संघलोक सेवा आयोगेन UPSC इत्यनेन अस्य वर्षस्य लोक सेवा प्राथमिक परीक्षायाः परिणामाः घोषिताः। UPSC ह्यः सूचितवान् यत् अस्मिन् वर्षे 1,000+ रिक्तस्थानेषु लोकसेवा मुख्यपरीक्षायाः कृते आहत्य 13,000+ अभ्यर्थिनः चिताः सन्ति। परीक्षार्थिनः UPSC इत्यस्य आधिकारिक वेबफलके upsc.gov.in इत्यत्र प्राथमिक परीक्षाफलं द्रष्टुं शक्नुवन्ति। इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జనగాం జిల్లా సమాచార లేఖ వింటారు. లేఖ అందిస్తారు శ్రీ బి నరసింగరావు.
2: జనగామ జిల్లాలో 12 మండలాల్లో వరి, మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు సక్రమంగా జరిగేలా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి ఐకేపీ, PSES కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తూ మధ్యాహ్న వేళల్లో సమీక్షలు జరుపుతున్నారు. ధాన్యం రవాణాకు వాహనాల కొరత రాకుండా ఇసుక ట్రాక్టర్లు సైతం వినియోగించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ సైతం కొనుగోలు కేంద్రాలు తనిఖీ చేశారు. 2027 జనగణన ప్రక్రియలో జిల్లాలో సమగ్ర ఖచ్చితమైన గణాంకాల రూపకల్పన కోసం కలెక్టర్ సందీప్ కుమార్ జా అధికారులకు మార్గదర్శకాలు రూపొందించి అవగాహన కల్పించారు. నర్మెట్లో జరిగిన ఇంటింటి సర్వేలో కలెక్టర్ ప్రత్యక్షంగా పాల్గొని పర్యవేక్షించారు. ముందుగా ఇండ్ల సంఖ్య గుర్తించి ఆ తర్వాత ప్రతి ఇంటి యజమాని స్థితిగతులు నమోదు చేస్తూ జనగణన నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో జనగామ జిల్లా ముందంజలో నిలిచింది. మొదటి విడతలో జిల్లాకు 56 ఇళ్లు మంజూరు కాగా హౌసింగ్ ఈడీ మాతృనాయక్ పర్యవేక్షణలో ప్రతి ఇల్లు నిర్మాణం జరుపుకోవడం విశేషం. ఇసుక రవాణాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటూ నిర్మాణాలు వేగవంతం చేస్తున్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా బడిబాటపై తెలంగాణ సాంస్కృతిక కళాకారులు జిల్లా వ్యాప్తంగా కళాజాతర నిర్వహించారు. జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారిని బండి పల్లవి ఆధ్వర్యంలో గ్రామాలు, పల్లెలు, తండాల ముఖ్య కూడలలో విద్య ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ బడుల్లో లభించే నాణ్యమైన విద్య, ఉచిత పుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం, డిజిటల్ విద్య, ఆంగ్ల మాధ్యమ బోధన వంటి సౌకర్యాల గురించి వివరించారు. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియపై స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజు ఆధ్వర్యంలో అధికారులు సర్వే చేపట్టారు. ఇప్పటి వరకు జరిగిన భూసేకరణపై కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ సందీప్ కుమార్ జా భూసేకరణ ప్రతిపాదనలను జియో ట్యాగింగ్ చేసి ఇవ్వాలని ఆదేశించారు. జనగామ జిల్లాలో ప్రత్యేక సమగ్ర వాటర్ సవరణ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టేందుకు అధికారులు మార్గదర్శకాలు రూపొందించారు. 12 మండలాలకు సంబంధించి ప్రతి మండలానికి 250 వాటర్లను మ్యాపింగ్ చేసేలా 100% లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె మల్లికార్జునరావు ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించేందుకు కలెక్టరేట్ నుంచి బస్టాండ్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి పొగాకు వాడకం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా సంక్షేమ వారోత్సవాలు నిర్వహించారు. కలెక్టరేట్ లో ఇన్ఛార్జి DWO బెన్ షాలోమ్ అధ్యక్షతన జరిగిన బలమైన

0: బాల్యానికి 1000 మెట్లు అనే కార్యక్రమానికి కలెక్టర్ సందీప్ కుమార్ జా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గర్భం దాల్చిన నాటి నుంచి మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సందర్భంగా అవగాహన కల్పించారు. రాష్ట ఆవిర్భావ వేడుకలను జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. కలెక్టరేట్లో జరిగిన ప్రధాన కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ వీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించి జిల్లా ప్రగతి నివేదిక చదివి వినిపించారు. జిల్లాలో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు పటిష్టమైన పోలీస్ భద్రత మధ్య జరిగాయి. ఈ నెల 5 నుంచి 12 వరకు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల నిర్వహించిన పరీక్షలకు మొత్తం 151 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని ఈ నెల 1 నుంచి 5వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ అధికారి ఆర్ భాస్కర్ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో అవగాహన ర్యాలీలు చేపట్టారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ పరిధిలో పల్లగుట్ట వద్ద జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న రాష్ట ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క నియోజకవర్గంలో విద్యుత్ సమస్యల శాశ్వత పరిష్కారానికి 60 కోట్ల రూపాయలతో చేపట్టనున్న సబ్స్టేషన్ నిర్మాణాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. డ్వాక్రా మహిళలకు బ్యాంక్ లింకేజ్ రుణాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ సందీప్ కుమార్ జా, ఎమ్మెల్యేలు కెఆర్ నాగరాజు, మామిడేల యశస్వి రెడ్డి పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యం నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో రైతు గోస్తా బీజేపీ భరోసా కార్యక్రమం చేపట్టారు. జనగామ వ్యవసాయ మార్కెట్ ను బీజేపీ శాసనసభ పక్ష నేత ఎలటి మహేశ్వరరెడ్డి సందర్శించి కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యంపై ధ్వజమెత్తారు. జనగామ జిల్లాలో 2026-27 విద్యా సంవత్సరం నుంచి నూతనంగా 39 ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు నిర్వహించేందుకు రాష్ట ప్రభుత్వం అనుమతినిచ్చింది. గతంలో 16 పాఠశాలల్లో ఈ విధానం ఉండగా ఇప్పుడు అదనంగా మరో 39 స్కూళ్లను చేర్చారు.
1: ఇంతవరకు శ్రీ బి నరసింహరావు గారు అందించిన జనగాం జిల్లా సమాచార లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్ లో పర్యటిస్తారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ పికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహ సంబంధంలో ప్రత్యేక ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద విండ్ ఎనర్జీ మార్కెట్గా భారత్ తన స్థానం బలోపేతం చేసుకుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈరోజు బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్ లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఏవియాన్ నగరానికి చేరుకుని G7 సదస్సులో పాల్గొంటారు. మోదీకి ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రాన్ స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఘీభావం పునర్నిర్మించడం అనే అంశంపై జరిగే సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. ఈ సమావేశంలో G7 దేశాల అధినేతలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులు, ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సందర్భంగా మోదీ పలు దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, యుఏఈ అధ్యకులు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్లతో విడివిడిగా సమావేశమవుతారు. ఫ్రాన్స్ అధ్యకులు మాక్రాన్ ఇచ్చే అధికారం ఇందుకు మోదీ హాజరవుతారు. ఇమాన్యుయల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు నరేంద్ర మోదీ ఈ పర్యటనకు వచ్చారు. ఈ పర్యటన ఎంతో ఫలప్రదంగా విస్తృత చర్చలతో సాగుతుందని భావిస్తున్నారు. G7 సదస్సులో భారత్ పాల్గొనడం ఇది 13వ సారి కాగా మోదీ వరుసగా 7వ సారి ఈ సదస్సుకు హాజరవుతుండడం విశేషం. ప్రపంచ శాంతి, భద్రత, అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ వంటి అంతర్జాతీయ సవాళ్లు పరిష్కరించడంలో భారత్ అందిస్తున్న సహకారానికి దక్కుతున్న గుర్తింపుకు ఈ పర్యటన ఒక నిదర్శనంగా నిలుస్తుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్లోవేకియా అత్యున్నత పౌర పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ ఫస్ట్ క్లాస్ ఆ దేశ అధ్యకుడు పీటర్ పెల్లెగ్రిని బహుకరించారు. ఈ ప్రతిష్టాత్మక గౌరవానికి గాను స్లోవేకియా అధ్యకుడు, ప్రభుత్వం, అక్కడి ప్రజలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు స్వీకరిస్తూ 140 కోట్ల మంది భారతీయ ప్రజలకు

0: భారత్ స్లోవేకియా దేశాల మధ్య ఉన్న దృఢమైన స్నేహబంధానికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. ఈ పురస్కారం ఇరు దేశాల మధ్య ఉన్న నమ్మకం నిదర్శనమని, రాబోయే తరాలు ఈ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు స్ఫూర్తినిస్తుందని మోదీ ఆకాంక్షించారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ పికోతో జరిగిన సమాపేశం భారత్ స్లోవేకియా స్నేహబంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ ఐరోపా సమైక్య స్వేచ్చ వాణిజ్య ఒప్పంద చర్చలను ముందుకు తీసుకెళ్లడంలో స్లోవేకియా అందిస్తున్న మద్దతుగాను ఆ దేశ ప్రధాని రాబర్ట్ పికోకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞత తెలిపారు. ఇరు దేశాలు తమ సంబంధాలు సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచాలని నిర్ణయించుకున్నట్టుగా ప్రకటించారు.
1: हमने अपने संबंधों को कॉम्प्रिहेंसिव पार्टनरशिप का दर्जा देने का निर्णय लिया है. यह हमारे साझा विश्वास, साझा प्राथमिकताओं और साझा भविष्य का प्रतीक है. आज प्रधानमंत्री जी और मैंने हमारे सहयोग को नई दिशा और नई ऊर्जा देने पर विस्तृत रूप से चर्चा की. ऑटोमोबाइल, रेलवे, एडवांस मैन्युफैक्चरिंग और ग्रीन टेक्नोलॉजी, इन सभी विषयों में आज हमने दोनों देशों के लोगों की भलाई के लिए कई महत्वपूर्ण निर्णय लिए.
0: ఇరు దేశాల భాగస్వామ్యంలో డిజిటల్ సాంకేతికతపై కుదిరిన అవగాహన ఒప్పందం వల్ల డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్టక్చర్ ఆవిష్కరణల ఆధారిత సహకారంలో సరికొత్త అవకాశాలు సృష్టిస్తుందని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణ రంగ సహకారం ఇరు దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర విశ్వాసానికి, వ్యూహాత్మక ఆలోచనలకు ప్రతిబింబమని ఈ సందర్భంగా నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
1: रक्षा सहयोग हमारे गहरे आपसी विश्वास और स्ट्रेटेजिक कन्वर्जेंस का प्रमाण है. मुझे खुशी है कि इस महत्वपूर्ण क्षेत्र में आज हमने लेटर ऑफ इंटेंट साइन किया. इससे ज्वाइंट डेवलपमेंट, ज्वाइंट प्रोडक्शन और डिफेंस इंडस्ट्रीज के बीच सहयोग को नई गति मिलेगी.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేసిన సందర్భంగా స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ పికో మాట్లాడుతూ, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశాన్ని శాశ్వత సభ్యదేశంగా చేర్చుకోవాలని స్పష్టం చేశారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా నిన్న న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కౌన్సిల్ మూడో సమాపేశానికి అధ్యక్షత వహించారు. భారతదేశ ఫార్మాస్యూటికల్ విద్య, పరిశోధన, ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో చేపట్టిన కీలక కార్యక్రమాలు సమీక్షించినట్టుగా మంత్రి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. వయోశక్తి కార్యక్రమం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, పరిశ్రమ, విద్యా సంస్థల సహకారం, పాలనా సంస్కరణలు, అన్ని నైపుణ్యాల్లో సామర్థ్య విస్తరణ వంటి ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచస్థాయి సంస్థలు నిర్మించేందుకు, అత్యాధునిక పరిశోధనలు ప్రోత్సహించేందుకు, భవిష్యత్కు అవసరమయ్యే నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నడ్డా తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద విండ్ ఎనర్జీ మార్కెట్గా భారత్ తన స్థానం బలోపేతం చేసుకుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. గోవాలో జరిగిన గ్లోబల్ విండ్ డే 2026 జాతీయ సదస్సులో విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్ ప్రారంభించిన అనంతరం జోషి మాట్లాడుతూ, ఎంఎన్ఆర్ఈ, ఐడబ్ల్యూటీఎంఏ సంయుక్తంగా అభివృద్ది చేసిన ఈ పోర్టల్ విండ్ ఎనర్జీ సరఫరా క్రమబద్దీకరించేందుకు, ఆత్మ నిర్భర్ భారత్ విజన్ ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన మొదటి డిజిటల్ ప్లాట్ఫామ్ అని, 2025-26లో భారత్ రికార్డు స్థాయిలో 6.1 GW పవన విద్యుత్ సామర్థ్యాన్ని జోడించిందని, ఇది గత ఏడాదితో పోలిస్తే 46% వృద్ధి అని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో విండ్ టర్బైన్లు, విడిభాగాల ఎగుమతులు 12,000 కోట్లు దాటాయని పేర్కొన్నారు. కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ నెట్ జీరో కార్బన్ ఉద్గారాల సాధనకు తన నిబద్దతను చాటి చెప్పారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఫ్రాన్స్ లో మొనాకో ప్రతినిధులతో సమావేశమయ్యారు. మొనాకో స్టేట్ మంత్రి క్రిస్టో మిర్మన్, విదేశ వ్యవహారాల సహకారాల శాఖ మంత్రి ఇస్తాబిల్లే బెర్రో అమడేయి, ఆర్థిక శాఖ మంత్రి ఫ్రెడరిక్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం బలోపేతం చేయడం, పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక సహకారం మరింత పటిష్టం చేయడంపై చర్చలు జరిగాయని తన సోషల్ మీడియా వేదికగా గోయల్ పేర్కొన్నారు. భారత్ మొనాకో ఆర్థిక బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లేందుకు ఈ చర్చలు ఎంతగానో దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయోధ్యలో రామాలయంలో విరాళాలు, విలువైన వస్తువులు దుర్వినియోగ ఆరోపణలపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ప్రారంభించింది. లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలో ఈ సిట్లో ఐజీ కిరణ్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్ సభ్యులుగా ఉన్నారు. నిన్న అయోధ్య కమిషనర్ డిఎంతో కలిసి ఆలయ ప్రాంగణం సందర్శించారు. ఆలయ విరాళాల నిర్వహణలో అక్రమాలు జరిగినట్టుగా ఆరోపణలు రావడం

0: రాష్ట్ర ప్రభుత్వం ఈసిట్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్న ఈ విచారణకు సంబంధించి అధికారులు ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. కమిటీ 7 రోజుల్లో ప్రాథమిక నివేదిక, 15 రోజుల్లో తుది నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. మరోవైపు రామ్ ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ రూపేంద్ర మిశ్రా అయోధ్యలో ఉన్నారు. విచారణలో ఎలాంటి అలసత్వం ఉండదని, సిట్ కోరిన అంత రకాల సహకారాన్ని జిల్లా యంత్రాంగం, ఆలయ అధికార యంత్రాంగం అందిస్తుందని స్పష్టం చేశారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2026 ఫలితాలు నిన్న విడుదల చేసింది. మొత్తం 1000కి పైగా ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన ఈ ప్రిలిమ్స్ పరీక్షలో మెయిన్స్ పరీక్షకు 13,000 పైగా అభ్యర్థులు అర్హత సాధించినట్టుగా యూపీఎస్సీ ప్రకటించింది. పరీక్షకు సంబంధించిన మార్కులు, కటాఫ్ మార్కులు, అధికారిక కీ వివరాలు తుది ఫలితాలు విడుదల చేసిన తర్వాత కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారని స్పష్టం చేసింది. ప్రిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ఫలితాలు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ అయిన upsc.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నీట్ ఈజీ పునఃపరీక్షకు ముందు భద్రత రవాణా ఏర్పాట్లపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఒక ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యార్థుల సౌకర్యం, భద్రతా ఏర్పాట్లు, పరీక్షా ప్రక్రియ పారదర్శకతపై ప్రత్యేక దృష్టి సారించి నీట్ యూజీ రీఎగ్జామినేషన్ 2026 కోసం రాష్ట ప్రభుత్వాల సన్నద్ధత సమీక్షించారు. ఇరాన్తో కీలక ఒప్పందం ప్రకటించాక G7 సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫ్రాన్స్ చేరుకున్నారు. వివాదానికి తాత్కాలిక విరామం ఇస్తూ హర్ముజ్ జలసంధి తిరిగి తెరుస్తామని ట్రంప్ తెలిపారు. ఇందులో భాగంగా రేపు ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈరోజు ఈశాన్య భారతం, బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారికల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి ఋతుపవనాలు రాబోయే 4 రోజుల్లో మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట, కర్ణాటక మిగిలిన ప్రాంతాలు, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్ లో కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. ఈరోజు తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్ లో పర్యటిస్తారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ పికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహ బంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద విండ్ ఎనర్జీ మార్కెట్గా భారత్ తన స్థానం బలోపేతం చేసుకుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ రోజు బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారికల ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. అల్లుడొచ్చాడు నాటిక వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
4: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
5: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
6: కిసీ ఏక్ వ్యక్తి కి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ్ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కి బహుత్ బడి సఫలతా హై.
5: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: ఏందిరే యాదగిరి గిట్టి వచ్చిన పొద్దుగాలనే?
1: మా దొరదోలిచ్చిండు. దొరబిడ్డ అల్లుడు బస్సు కత్తనరట.
0: ఎన్ని గంటల బస్సుకు?
1: ఇప్పుడే వచ్చింది కావచ్చు, జల్దిన పోరా అంటే పక్కలకెళ్ళి లేసొచ్చిన.
0: అవును గాని సాయిత్రవ ఎట్లున్నది?
1: మంచిగానే ఉన్నది కానీ ఎప్పుడు నిన్నే కలవరిత్తందే. ఒక్కసారి అన్నట్టు దిక్కు తొంగి చూడకపోతివి.
0: ఏం ముఖం పెట్టుకొని రావాలరా? లగ్గమైన కాడికెళ్ళి గింత రేఖ బట్టన్నా పెట్టకపోతే నా బతుకే ఆగమైపాయా.
1: నిన్నెవలేమంటే మామ, నీకు సుతం ఎవరున్నారు చెప్పు. మాతోటి పాటే వండుకుంటా కాలో గంజో దాక్కుంటా కూడుంటే మంచిగుండదా అని.
0: నా నసీబులా గట్టలేదురా, నా రాతల గిట్లా కట్టబడుకుంటా బతికినంత కాలం బతుకుతా. సచ్చిన నిరకైతే జరంత అవతల పారేస్తావు బిడ్డ.
1: గవ్వే మాటలు మామ, బిడ్డ నీ బిడ్డేనా? నాకు సుతం ఎవరున్నారు చెప్పు. పెద్ద దిక్కు లేనోన్ని నాయనవైనా మామవైనా నువ్వేనా అనుకుంటా. అవుగాని నీ పానం బాగాలేదంటివి, కడుపులో నొప్పి అంటివి, ఇప్పుడు ఎట్లున్నదే?
0: లేదురా, దేవునా సొంటి పెరిమిటి దొరికిన నా బిడ్డకు గంతే చాలు. నాకే రంది లేదు, కడుపులో నొప్పికి పెద్ద ఆపరేషన్ చేయాలన్నారు. పైసలాడి గిక్కర్నే మూటలు మోసుకుంటూ సాతనైనంత కాలం బతుకుతా.
1: పండుగ పూటను ఒక్కసారి గట్టు తొంగి చూడరా. అది నీ బిడ్డనేమో నోట్లయ్యంది, అది నువ్వేమో గిట్లా
0: సూత తీరా. అగో పట్నం బస్సు వస్తుంది చూడు, నీ దొరబిడ్డ దిగుతుందేమో.
1: సూత కాదు, జరూరు రావాలి.
0: గట్లనే అత్తది పైలాం.
1: రాన్లీ రాన్లీ దీపమ్మ గారు రాన్లీ. మీరత్తానని మీ నాయన నన్ను తోలిచ్చిండు. చిన్నసారు బాగున్నారా?
2: ఏం యాదగిరి, అమ్మ నాన్న బాగున్నారా?
1: మంచిగానే ఉన్నారు. మీ మతలపు ఎరకగానే మంచి హుషారుగా ఉన్నారు మీ నాయన మీ అవ్వ.
2: ఎలా వెళ్దాం, ఏదైనా ఆటోని పిలు.
3: ఏ ఆటో?
1: గదేం చిన్నసారు, మీ మామగారు జట్కా బండి పంపితే మీరు ఆటోని పిలుతాన్రు.
3: దీపా, మీ నాన్న ఇంకా ఈ గుర్ర బండిని వదలలేదా?
1: గదేంది గట్లా మాట్లాడుతాన్రు, గా గుర్రాన్ని ఇడిచిపెట్టి మా దొరు ఉంటాడా?
2: మీ మాటల తర్వాత గానీ యాదగిరి, ఈ సామాన్ లోపల పెట్టు.
3: ఇంకా ఈ కాలంలో గుర్రబండితో అత్తగారింటికి స్వాగతం ఇచ్చే వాళ్ళు ఉన్నారంటే ఎంత వెనకబడ్డ మనుషులరా బాబు.
1: అట్టాగనుకోకండి బాబు, మా కళ్యాణ్ణి కదిలిచ్చానంటే గొప్ప గొప్ప కార్లు గీర్లు బలాదూర్ ఏమనుకుంటాను.
2: రండి ఎక్కండి. జాగ్రత్త. యాదగిరి నుప్పోని.
1: చల్ చల్ రా కళ్యాణి.
2: యాదగిరి, అమ్మ ఆరోగ్యం బాగుందా?
1: వయసు పెరుగుతా అంటే ఎట్లుంటుంది దీపమ్మ, మోకాల నొప్పులని మెట్లు దిగుతానే లేవు.
2: మరి వంట పని ఎవరు చూసుకుంటున్నారు?
1: ఇంకెవరు, నా పెండ్లం.
2: ఏంటి సావిత్రికి పాడి పనే ఎక్కువ అంటే ఇంకా వంట పని కూడానా?
1: ఏం చేస్తాం అమ్మగారు, మిమ్మల్ని నమ్ముకుని ఉన్న వాళ్ళం, గది కూడా పెద్ద పనేనా?
2: నాన్నగారు పొలంకి వెళ్తున్నారా?
1: ఇంకెక్కడి పొలం అమ్మగారు, నకిలీ ఇత్తనాలకు మొక్కల పెరగలే. పెరిగిన కొంచెం పొలానికి మొన్నటి గాలి దువారం తోడై మా నూళ్ళ పంట పొలాలన్నీ పరిశాన్ పరిశాన్ అయినాయి. పొలాలన్నీ మునిగిపోయినాయి. వ్యవసాయం చేసేటోళ్ళందరూ నెత్తి మీద గుడ్డేసుకున్నట్టే అయ్యాడు. గదేం నడవది, లోపల దీపమ్మ చిన్న సారు ఉన్నారు, జల్దిన ఇంటికి పోవాలి. నువ్వు మెల్లగరా, చల్ చల్ చల్ రా కళ్యాణి చల్.

0: సావిత్రి, ఒకసారి సావిత్రి.
1: ఏంటమ్మ గారు,
0: ఏమైంది? వేడి నీళ్లు టిఫిన్ సిద్ధంగా ఉంచావా?
1: ఏ నీళ్లు గా హీటర్ మీద పెట్టిన, కాగుతున్నాయి. ఇడ్లీ పాత్ర ఇప్పుడే గ్యాస్ పొయ్యి మీద పెట్టిన.
0: చూడు, పై వాటాల్లో దక్షిణం వైపు కదంతా శుభ్రంగా సర్దావా?
1: అంతా సదిన్నమ్మా, కడిగిన, మంచం కూడా వేసిన.
0: మరి కుర్చీలో
1: ఏం కుర్చీలు వేయమంటారమ్మా?
0: ఇంకేం కుర్చీలు వేస్తావే ఎర్రిమాలోకమా? ఆ హాల్లో ఉన్న రెండు కేన్ కుర్చీలు తీసి సర్దు.
1: అట్లనే అమ్మా.
0: ఇదిగో చూడు, ఆ వీధి వాకిట్లో బకెట్తో నీళ్లు తోడుపెట్టు. అమ్మాయి అల్లుడు రాగానే కాళ్ళకు నీళ్ళు ఇవ్వు. నేను గారెట్ వెళ్ళారు, నీకేమైనా చెప్పారా?

0: నాకేం చెప్పలే. సీకర్ తోట లేచిపోయిండు, గప్పుడు నేను ఆకలి ఉడుతున్నా.
1: ఏం రాజకారాయలో ఈయనకి, వెళ్ళేప్పుడు కనీసం చెప్పైనా వెళ్ళరు. సర్లే వెళ్ళు, వెళ్ళి చెప్పిన పనులన్నీ తొందరగా చేసేయి. అమ్మాయి అల్లుడు గారు వచ్చే వేళైంది.
0: గట్లనే పోతున్నది.
2: సాయిత్రే, వసే సాయిత్రే.
0: వచ్చే వచ్చే వచ్చే.
2: చూడే ఎవలందోలు కచ్చిందో, దీపమ్మను చిన్న సరందోలు కచ్చినా, ఇక పండుగ అద్దిరిపోవాలి.
0: సాలే సంబడం. దీపమ్మ గారు బాగున్నరా? ఏందంత బక్కగైనరు?
3: ఏం లేదే, నీ చూపులకు అలా కనపడుతున్నానంతే. అమ్మేది?
0: మేడ మీద గదిలో ఉన్నారు, రాండ్రి. కాళ్ళు కడుక్కుని లోపలికి పోండ్రి. ఏందయ్యో గట్ల నిలబడ్డవేంది? గా సందుగలన్నీ దించు, అయ్యగారిని తీసుకొని నిన్న మనం చదివిన గదిలోకి తీసుకుపో.
2: గట్లనేనే రాలిసిన సారు, జరా ఆరాంజద్దురు గాని.
4: దీపా, మీ నాన్నగారు లేరా?
3: యాదగిరి,

0: అమ్మేది?
1: మేడ మీద గదిలో ఉన్నారు, రాండ్రి. కాళ్ళు కడుక్కుని లోపలికి పోండ్రి. ఏందయ్యో గట్ల నిలబడ్డవేంది? గా సందుగలన్నీ దించు. అయ్యగారిని తీసుకొని నిన్న మనం చదివిన గదిలోకి తీసుకుపో.
2: గట్ల నేనే రాలేసిన సార్. జరా ఆరాంజ్ దుర్గని.
3: దీపా, మీ నాన్నగారు లేరా?
4: యాదగిరి, నాన్నగారు ఎటెళ్ళారు?
2: సావిత్రే, పెద్దయ్య గారు ఎటుపోయిందిలే.
1: ఏమో, నాకేం ఎరుక? ఎవ్వలకు చెప్పకుండా చీకటి తోటలు వేసి బయటకు పోయిండు.
3: దీపా, ముందు నా స్థానానికి ఏర్పాట్లు చూడు. ఈలోగా మీ నాన్నగారు వస్తే మాట్లాడాలి.
1: గదేంది చిన్నసారు, ముందుగాల జర ఆరాంగాండ్రి.
2: చిన్నసారు నేను చూసుకుంటా, గానీ నువ్వు ముందుగాల దీపమ్మను పెద్ద మతానికి తోలుకో.
1: గట్లనే గాడ ఈటర్ మీద ఉడుకు నీళ్ళు పెట్టినా. జరంత దోడుగా బాత్రూంలో పెట్టు.
2: అరే గట్లనే పో.
1: రా దీపమ్మ.
2: చిన్నసారు, ఒక్క ముచ్చటున్నది, అడగమంటారా?
5: ఏంటిది యాదగిరి, అడుగు.
2: బస్సు దిగిన కాడికి వెళ్ళి చూస్తానా, అంత నారాజుగున్నారేంది?
5: ఏం, నీకు చెప్పాలా అన్ని విషయాలు?
2: గట్లగా సారు, జరంత గుస చేయకుండా మరి.
5: వెళ్ళ, వెళ్ళి అక్కడ నీళ్లు తోడు పెట్టు. అల్లుడొస్తున్నాడని ఊరు వదిలిపోయినట్టున్నాడు మీ అయ్యగారు.
2: గదేంది గట్లంటారు? మతలపచ్చిన కాడికి వెళ్ళి అరొక్కసవులో తాయనే దగ్గరుండి చేయబట్టే.
5: అందుకేనా అన్ని పని వాళ్ళ మీద వదిలిపెట్టి పారిపోయాడు?
2: అగ్గు, పెద్ద దొర మాట్లాడాలని వచ్చాడు చూడండి. దొర, చిన్నసారు మిమ్మల్ని యాజ్ చేస్తుండ్రు వచ్చిన కాడికి వెళ్ళి.
6: అల్లుడు గారు బాగున్నారా? ప్రయాణం అది బాగా జరిగిందా? మీ అమ్మ నాన్న అంతా బాగున్నారా? మీరు స్నానం చేసి కాస్త రెస్ట్ తీసుకోండి. యాదగిరి
2: అయ్యా,
6: అల్లుడు గారి స్నానానికి ఏర్పాటు చూడు.
2: గట్లనే.
6: నేను అమ్మాయితో కాసేపు మాట్లాడి వస్తా.
2: గట్లనే రాండి చిన్నసారు, నీళ్లు తోడిపెట్టినా, ఆలస్యమైతే మళ్ళా సల్లారతాయి.
6: ఆ టవలు అది తెచ్చివరా.
2: తెచ్చినా, ఇగో నాతానే ఉంది.
3: పద పద

0: అమ్మా బాగున్నావా?
1: రామ్మరా, నా తల్లే, ఇలా చిక్కిపోయావమ్మా.
0: నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా?
1: నాకేమైంది, అత్తవారింట్లో అందరూ బాగా చూసుకుంటున్నారా నిన్ను?
0: అంతా బాగానే చూసుకుంటున్నారమ్మా. నీ కాళ్ళ నొప్పులు ఎలా ఉన్నాయి?
1: నా కాళ్ళ నొప్పులకేం లేమ్మా, మందులు వాడుతున్నాగా.
2: సిన్నమ్మగారి కడుపు పంట కోసమే ఎదురు చూస్తున్నారు పెద్దమ్మగారు.
0: చెప్పోవే, నీకెప్పుడూ అదే ధ్యాస.
2: అది కాదమ్మా, తల్లి కావటమే ఆడజన్మకు సార్థకం.
0: దాని మాటలకేం గాని నాన్నగారేరమ్మా.
3: వస్తున్నానమ్మా. అంత కులాసానా?
0: బాగున్నాను నాన్నగారు, మీరెలా ఉన్నారు?
3: నాకేమమ్మా, బాగానే ఉన్నాను. నీవు సంతోషంగా ఉంటే నాకు అంతే చాలమ్మా.
0: నాన్న, మీ అల్లుడు గారిని కలిశారా?
3: కలిసే వస్తున్నానమ్మా. నువ్వేంటమ్మా ఇలా చిక్కిపోయావు?
0: ఏం లేదు నాన్న, బాగానే ఉన్నానుగా.
1: సావిత్రి,
2: ఏందమ్మగారు?
1: అమ్మాయికి వేడి నీళ్ళు సిద్ధం చేయి.
2: చేస్తున్నానమ్మా.
1: ఇంకా చేయడం ఏమిటి?
2: అయిపోవచ్చిందమ్మా.
1: త్వరగా కానీ అమ్మాయి, నువ్వు స్నానానికి వెళ్ళు, తర్వాత తీరుగ్గా మాట్లాడుకోవచ్చు.
3: వెళ్ళమ్మా, ప్రయాణం అలసిపోయి ఉంటావు. స్నానం చేసి రెస్ట్ తీసుకో, తర్వాత మాట్లాడుకుందాం.
0: అలాగే నాన్న.
2: పదమ్మా, నలుగు పెట్టి తానం చేపిస్తా గాని.
0: ఏ ఏంటే మరీ ఎక్కువగా మాట్లాడుతున్నావు?
2: నేనేమన్నానమ్మా?
0: అదిగో ఆ ఓవర్ యాక్షన్లే వద్దంటున్నా. పద వెళ్దాం.

0: రామేశం ఇంటికి.
1: అప్పడిగారా?
0: ఒరే సుబ్బారావు, ఇద్దరమూ నకిలీ విత్తనాలకు బలైపోయిన వాళ్ళమే కదరా, నా దగ్గర మాత్రం ఏముంటుంది అన్నాడు.
1: మరి
0: తనకు తెలుసున్న వడ్డీ వ్యాపారి వద్దకు తీసుకెళ్లాడు.
1: అప్పిస్తానన్నారా?
0: ఇస్తానన్నాడు.
1: కానీ ఏమిటి చెప్పండి.
0: మనం ఉంటున్న ఈ ఇంటిని తాకట్టు పెట్టమన్నాడు.
1: ఏమండి, మీరు ఒప్పుకున్నారా?
0: కామాక్షి, ఎందుకు అలా ఉద్వేగానికి లోనవుతావు? కొంచెం ఆలోచించు.
1: ఇంకేం ఆలోచించనండి, అంతా అయిపోయింది కదా. ఉన్న ఒక్క ఇంటిని తాకట్టు పెట్టి అల్లుడు కోరికలు తీర్చవలసిన పరిస్థితి ఎంత దౌర్భాగ్యం అండి.
0: కామాక్షి, పరిస్థితులు అనుకూలించినప్పుడు మనిషి సర్దుకుపోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు.
1: ఏమండి?
0: ఊరుకో, అమ్మాయి వింటే నొచ్చుకుంటుంది, కాస్త ఓపిక పట్టు. పండుగ అయిపోయిన తర్వాత తీరిగ్గా ఆలోచిద్దాం. ప్రస్తుతం కార్యం నడవని, మాట్లాడవద్దన్నా, అమ్మాయి వింటుంది, ఊరుకో.
2: నాన్న.
0: ఏంటమ్మా, స్నానం అయిపోయిందా?
2: అమ్మా, ఎంత విన్నానమ్మా, నా వల్ల మీకు ఇంత కష్టం వచ్చిందమ్మా. నాకు అసలు పెళ్లి చేయకపోయినా బాగుండేది.
0: తప్పమ్మా, అలా మాట్లాడకూడదు, చిన్నపిల్లవు, ఈ విషయాలేమీ పట్టించుకోకు.
3: దీపా, మీ ఆయన్ని ఒప్పించలేవా అమ్మా?
2: లేదమ్మా, వచ్చేప్పుడే వార్నింగ్ ఇచ్చాడు, బండి తీసుకొచ్చినట్లయితేనే ఇద్దరం కలిసి వెళ్దామన్నాడు.
0: ఇదిగో చూడండి, తల్లి కూతురు ఇద్దరు తీరిగేరుదురు కానీ కాస్త పండుగ రోజైనా సంతోషంగా గడతారా? వ్యవహారాలను నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను.
2: ఏమండి నాన్న?
0: మీరు ఊరుకోండి, నా నిర్ణయాలకు ఎవరు అడ్డురవ్వదు. నేను అలా బయటకు వెళ్ళి ఏర్పాట్లు చూస్తాను. దీపా, ఒంటరిగా ఉంటే అల్లుడు గారికి బోరుగా ఉంటుందేమో, నువ్వు వెళ్ళు. వెళ్ళమ్మా.
2: ఏమండి, స్నానం చేశారా?
4: స్నానం చేయడానికి, టిఫిన్లు ఆరగించడానికిగా అత్తవారింటికి వచ్చేది.
2: అది కాదండి, ప్రయాణం చేసి అలసిపోయారుగా అందుకని.
4: అవును, అల్లుడు మాత్రమే అలసిపోతాడు, మర్యాదలు చేసి నిద్రపుచ్చి అసలు విషయం దాచేయచ్చు అంతే కదా.
2: అది కాదండి.
4: ఏది కాదు, మీ వాళ్ళు అసలు విషయం గురించి ఏమైనా చెప్పారా?
2: అసలు మనం వచ్చి ఎంతసేపు అయిందండి? ఇప్పుడేగా?
4: ఇప్పుడే. మరి మన పెళ్ళై 5 నెలలైనా 5 ఏళ్ళైనా ఇప్పుడే అనిపిస్తుంది మరి. ఎందుకంటే అల్లుడు లాంఛనాలు తీర్చడానికి ఎంతకాలమైనా ఇప్పుడే అనిపిస్తుంది మరి అత్తవారింటి వాళ్ళకి, అవును కదూ?
2: ఏమిటండి మరీ విపరీతంగా మాట్లాడతారు, మా నాన్నగారు ఇప్పుడేగా వచ్చారు.
4: వస్తారు, ఎందుకు రారు? అల్లుడంటే గౌరవం ఉండి ఉంటే, అల్లుడి లాంఛనాలు తీర్చాలనే జ్ఞానము బాధ్యత ఉండి ఉంటే ఇప్పుడేగా వచ్చేది మరి.
2: మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి, మా నాన్నగారు అంతలా తప్పించుకుని తిరిగే తప్పేం చేయలేదు.
4: చెయ్యలేదు మరి ఎందుకు? కనీసం ఒక్కగానొక్క అల్లుడు, అరే కనీసం వస్తున్నాడని తెలిసి ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నాడు?
2: అన్యాయంగా మాట్లాడకండి, ఆయన ఎందుకలా ఉన్నారో నిజంగా మీకు తెలీదా?
4: తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు.
2: అవును, మీకు అవసరం లేదు, కానీ మీకు తెలియజెప్పాల్సిన అవసరం నాకుంది.
4: ఏంటి, తల్లిగారింటికి వచ్చానా అలా రెచ్చిపోతున్నావు?
2: నేనేమీ రెచ్చిపోవడం లేదు అల్లుణ్ణి, నేను అత్తవారింటికి వచ్చానని మీరే రెచ్చిపోతున్నారు.
4: ఓహో, అలా వచ్చావా? అవును. ఏంటి, అల్లుడు వచ్చాడు, ఇది అత్తవారిల్లు, ఏం అల్లుడు ఆ మాత్రం బెట్టు చేయాల్సిన అవసరం లేదా?
2: బెట్టు చేయొచ్చు, కానీ మీ తల్లిదండ్రులతో సమానమైన అత్తమామలపై అంత దాష్టికం పనికిరాదనే నా భావన.
4: ఇదిగో చూడు, నీ భావనలతో భావాలతో నాకు పనిలేదు, నేను వచ్చిన పని చూసుకుపోవడమే నాకు కావాల్సి.
2: అయితే వాళ్ళ పరిస్థితులు స్థితిగతులపై మీకు ఎటువంటి బాధ్యత అవసరం లేదంటారు, అంతేనా?
4: అంతే. డౌటా?
2: అయితే మీకు మీ కట్న కానుకలే గాని నేను మన పెళ్లి ముఖ్యం కాదన్నమాట.
4: ఆఫ్ కోర్స్, కానీ నాకు ముఖ్యం మీ నాన్న నాకిచ్చిన మాట.
2: ఇచ్చిన మాట నిలుపుకోవడం కోసం మా నాన్న తన ప్రాణాలైనా పణంగా పెడతారు.
4: ఓ అలా వచ్చావా, అయితే అది చూద్దాం, ఈ అల్లుడికి అత్తింటి అరణాలు ముఖ్యమో, మామగారి ప్రాణాలు గొప్పవో.

0: ఏమండి ఎక్కడికి వెళ్ళారండి పొద్దున్నే?
1: రాత్రే చెప్పగా కామాక్షి, కావలసిన డబ్బు ఇంకా సర్దుబాటు కాలేదని.
0: మరి ఎలాగండి?
1: అదే ఆలోచిస్తున్నాను.
0: ఈ ఒక్కసారికి అల్లుడు గారిని ఒప్పించి తర్వాత చూద్దాం అని సర్ది చెబుదామండి.
1: లాభం లేదు కామాక్షి.
0: ఏమండి?
1: కామాక్షి, ఇక్కడికి వచ్చే ముందే అల్లుడు గారిని కలిశాను. అతని ముక్తసర సమాధానాలే అతని ఆంతర్యాన్ని తెలియజేస్తున్నాయి.
0: అంటే?
1: అంటే ఏముంది, ముభావంగా ఉన్నాడు.
0: పోనీ అమ్మాయితో చెప్పి చూస్తే.
1: అది మాత్రం ఏం చేస్తుంది?
0: అబ్బాయికి నచ్చ చెప్పి మరికొంతకాలం గడువు తీసుకుందామండి.
1: ఇప్పటికే ఒకసారి గడువు తీసుకొని మాట నిలుపుకోలేకపోయాను. మరోసారి నిలుపుకుంటామన్న నమ్మకం నాకు లేదు.
0: మీరే ఇలా ఢీలా పడిపోతే ఎలాగండి?
1: అందుకే కామాక్షి ఉదయమే బయటికి వెళ్ళింది.
0: ఎక్కడికండి?
1: మన

0: సాయిత్రి ఓసే సాయిత్రి
1: ఏంట
0: ఏంది గంత కుశాలుగా ఉన్నావు
1: మరి దీపమ్మ రాలే
0: కామెత్తే నీకేందే కుషి
1: పోవయ్యా నీకేం సమజ కాదు
0: అక్కో గదేంది నాకు సమజ కాదు నీకు సమజైంది
1: దీపమ్మకు మూడో నెలట
0: అసలు గదేంది నీకైనట్టు ముచ్చట పడబడితివి
2: ఇంకా నాకు గంత నసీబతి
0: గదేంది గట్లంటూ
2: గదే మరి మన లగ్గం ఎన్నేళ్ళయింది
0: ఐదారు ఏళ్ళయింది
2: మరి దీపమ్మ లగ్గం ఎన్నేళ్ళయింది.

0: దో తీన్ ఓ 9-10 నెలలు అయింది.
1: మరిగా ఇప్పుడు హిసాబు చేసి చెప్పు.
0: అగ్గని ఎంత దెబ్బ కొట్టినవే?
1: దెబ్బ ఈపు మీద కాదు, నీ మనసుకుండాలి సమజైనా అది.
0: అవుగాని గిట్ట ఎట్లయిందంటావు?
1: గదేంటిది అది?
0: గదే మరి, ఇప్పుడు చేసిన హిసాబు లెక్క.
1: గది నాకేమెరక, నీకే తెలవాలి.
0: నీ నాకు అస్సలు సమజైతలేదు.
1: ఎట్లా సమజైతుంది? మా అవ్వ అయ్య ఉండి ఏమైంది ఏమైంది అని అందరు అడుగుతా ఉంటే.
0: అడుగుతా అంటే?
1: రేషం వచ్చి కొంచెమన్నా సమజ్ చేసుకునేటోడివి.
0: అగ్గో గదేనే యాది మరిసిన.
1: ఏంటిది యాది మరిసినావు?
0: గదే పొద్దుగాల గా బస్ స్టేషన్లా.
1: బస్ స్టేషన్లా
0: మీ నాయన కనిపించింది. పోరే ఎందుకు ఎడతానవే?
1: మా అవ్వయ్యాదికి వచ్చింది.
0: అగ్గో గిదేంది అయ్యా కనిపించింది అంటే అవ్వయ్యాదికి వచ్చింది అంటావు?
1: మా అవ్వుంటే ఈ పండగ దినల్లా మా అయ్యను తోలియకపోనా?
0: ఏంటికి?
1: ఏమిటికా పండగ దినం అవ్వగారింటికి పోరా ఏంది?
0: ఏ పోరే, నీకేమైనా దిమాగిటా ఖరాబ్ అయిందా?
1: గదేంది గట్లంటావు?
0: లేకపోతే గిన్నేళ్ళకల్లి ఎన్నడన్నా అవ్వగారులు యాద్ చేసినావు?
1: పెండ్లైన 4 దినాలకి గీ దీపం రాలే, నేనెన్నడన్నా పోయినా.
0: సరేది గాని ఇక ఊకో, ఎవరన్నా నిన్నరనుకో మట్టు కట్టేసి కొడతాను అనుకుంటారు.
1: నీకు గంత దమ్ము నాది.
0: అగో నీ ఏదో దిక్కులేని పోరు అనుకుంటా అంటే నన్నే సవాల్ చేస్తావు.
1: ఏందయ్యో నన్ను దిక్కులేని దాన్నంటావు? నాకున్న పెద్ద దిక్కు నువ్వేనైతివి.
0: అగ్గో మళ్ళా గట్లంటే గిట్లంటావు, గిట్లంటే గట్లంటావు.
1: అవు మళ్ళా గట్లంటే గట్లనే, గిట్లంటే గిట్లనే.
0: అవు గాని మీ నాయనకు చెప్పిన.
1: ఏం చెప్పినావు?
0: మాపటికి రమ్మని.
1: ఆన్నెందుకు రమ్మన్నావు?
0: అగ్గ మళ్ళా గట్లా మాట్లాడుతాను ఏందే, మీ నాయనకి ఎవరు ఉన్నారు ఇంకా, నువ్వు నేను తప్పిడిసి.
1: ఎందుకు లేరు, మళ్ళా లగ్గం చేసుకున్నాడు కదా మా అవ్వ పోయినాక. గదేమైంది?
0: ఓ గది ఏనాడో చచ్చిపోయింది కాదే, నీకెరకగాలే.
1: నాకేమెరక, ఎవలేడపోతే నాకేంది, ఏడజత్తే నాకేంది.
0: గట్లా నాకు ఎంత లేదన్నా, నీకు సిన్నవ్వ కాదే?
1: నాకు సిన్నవ్వే వతి నాయనవ్వడు. నా లగ్గమైన కాడికెళ్ళి గిట్లా గిట్టు మోకాన తొంగన్న చూడకపోయి.
0: అదే పైతీయే, ఎవ్వల కాశారం వాళ్ళకే. అవుగాని ఇప్పుడు ఈ వయసులో మీ నాయన అమాలి పని చేసుకుంటే బతుకుతాడు కాదే?
1: గట్లన్నా అయ్యో నాయన.
0: రాయే మామ ఇంటికి అంటీ
1: పట్టుకురావద్దాని.
0: అరే నీ పురంగా చెప్పని.
1: చెప్పు చెప్పు.
0: రాయే మామ ఇంటికి అంటీ బిడ్డను కండ్లారా చూసుకుంటావు అంటీ, మాతోటే కలో గంజో తాగుదు అంటే ఇంటడా?
1: ఏమన్నాడు?
0: అల్లునోనింటికి వస్తారా? కాలరేఖలు చల్లబడ్డాక కాషాల గడ్డకు పెట్టు గాని నీ ఇంటి కాడ ఉండమంటావా? ఆడిబిడ్డ సొమ్ము తినమంటావా అన్నాడు.
1: మా నాయనకు రేషం ఎక్కువ మరి.
0: కాలు చేతులు కట్టే సరసుకపోయి నస్మీట్ల పడ్డాక రేషం ఏం చేస్తుందే? కడుపులో నొప్పాయే పెద్ద ఆపరేషన్ చేయాలన్నాయే.
1: నాకెవరున్నారో యాదగిరి బావా, నాకు పండగ లేదో యాదగిరి బావా, నాకు పబ్బం లేదో యాదగిరి
0: బావా. నేను ఇడిచి పెట్టినాను.
1: ఏమన్నావు?
0: మా పటీలి ఇంటికి రావనని కట్టడి పెట్టచ్చిన.
1: అత్తనన్నాడా?
0: ఏ ఇంటికి రాడే, నీకు ముఖం చూప నీకి శరమైతుంది దానికి. అయినా మొన్న నీకు ఇచ్చిన పైసలు గదే దొరిచ్చిన జీతం పైసలు మీ నాయన ఆపరేషన్ కనే చెప్పింది కాదే?
1: పండగ పూట అల్లుని తీసుకుపోవాలి గాని గాయన గీడికి అత్తడంటవా?
0: అరే చెప్తాడ గట్టనే ఓదిక్కు. అల్లుడేంది మామేంది బిడ్డేంది కోడలేంది పండుగేంది పబ్బమేంది, అందరం సమజ్ చేసుకుని సమక్కై ఉంటే గదే దునియా.
1: మరి మాపటికి మా అయ్యకేం మర్యాద చేస్తున్నావు?
0: చేసేడిదేమున్నది, దున్నపోతులు పోయమంటావా, ఇంకా గుమ్మి కింద మంట పెట్టమంటావు?
1: సాలేవోయి సంబడం, నాటుకోడి పట్టుకరా పో.
0: గదేమద్దు, మీ నాయనకో పంచే నీకో చీరదెత్తా.
1: మరి నువ్వేం తెచ్చుకోవా?
0: నాకెందుకే, గిన్నాళ్లకు మనకు ఒక పెద్ద మనిషి దిక్కైతాడు. గంతకంటే ఏం కావాలనే ఈ పండుగ దినం. గదే కుశాలైతుంది నాకు.
1: అబ్బా నువ్వెంత మంచోడి బావా, నీలాంటి అల్లుడుంటే గీ దునియాల దినాం పండుగే.
0: గట్లనే గాని మరి నేను పోయేస్తా.
1: గట్లనే పోయిరా.
0: ఏంది చిన్న సారో గిట్లా చిన్నలు, గీ గొడ్ల కొట్టం కడకచ్చింద్రేంది?
1: మా లొల్లంతా ఇన్నరా ఏంది?
0: గీ మా పేదోళ్ళ దినా ఉండేటియలే.
2: లేదు యాదగిరి, కోటికి పేదోడువైనా గుణానికి గొప్పోడు.
0: నాకేం సమజాయితలే సిన్నసారు.
2: అవును యాదగిరి, పెద్ద మనసుతో మీ

0: అమ్మగారిని నువ్వు ఆహ్వానించడం, ఆయన ఆపరేషన్కి అవసరమైన డబ్బును నువ్వే సదరడం నిజంగా నీ గొప్ప మనసుకు తార్కాణం.
1: ఏమండి?
0: అవును దీప, ఈరోజు యాదగిరి సావిత్రుల సంవాదం వినకపోయి ఉంటే మూర్ఖంగా నేను ఇంకా బంధుమిత్రుల తప్పుడు సలహాలతో వంకరగానే ఆలోచించేవాణ్ణి. కానీ ఈరోజు యాదగిరి నాలో వివేకాన్ని మేల్కొల్పాడు.
2: అల్లుడు గారు ఇక్కడున్నారా? ఇదిగోండి పండక్కి కానుకగా అడిగిన డబ్బు, దీనితో మీకు ఇష్టమైన మోటార్ సైకిల్ మీరే కొనుక్కోండి. ఇదిగో తీసుకోండి.
0: మామగారు నన్ను క్షమించండి, అత్తవారింటికి దశమగ్రహంగానే వ్యవహరించాను. కానీ ఇప్పుడే జ్ఞానోదయమైంది, ఇక ఈరోజే కాదు, కలిసిమెలిసి జీవితాన్ని పంచుకోవడంలో ఉన్న ఆనందాన్ని ఏ రోజు మరవను.
3: గిదేంది చిన్న సారు, మీ మామగారు గంత పెద్ద ఇల్లు గిరువు పెట్టి గింత డబ్బు తెచ్చిస్తే ఇప్పుడు అద్దంటారేంది?
0: ఎందుకురా యాదగిరి, చచ్చిన పావుని ఇంకా చంపుతావు. మామగారు ఈ డబ్బును వెనక్కు తీసుకెళ్లి ఈ ఇంటి తాకట్టు పత్రాలను తీసుకురండి, అదే మీరు నాకు ఈ పండగకి ఇచ్చే కట్న కానుకలు.
3: ఏ భోరి, చూసినావు పండుగ అంటే గిట్లుండాలి, అల్లుళ్ళందరూ కొడుకులైపోవాలి, కోడళ్ళందరూ బిడ్డలైపోవాలి, గిట్లా కట్న కానుకలు లేకుండా ఒక్కటిగా జమైపోవాలి.
4: దీపమ్మ మల్లొచ్చే పండుగకు సంతాన లక్ష్మి కావాలి.
5: చెప్పోవే, నేను ఒక్కదాన్నేనా, నువ్వు కూడా?

0: కెనడా గురించి మీకు తెలిసే ఉంటుంది. కెనడా మొత్తం జనాభాకు సమానమైన సంఖ్యలో పేదల కోసం పక్కా ఇళ్లను మన దేశంలో నిర్మించాం. కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపేలా గత 12 ఏళ్లలో 4 కోట్లకు పైగా పిఎం ఆవాస గృహాలను నిర్మించాం.
1: जब एक परिवार को अपना घर मिलता है तो उसका आत्मसम्मान बढ़ जाता है, वो अपना वर्तमान सुधारने के साथ ही बेहतर भविष्य के बारे में सोचने लगता है.
0: 12 ఏళ్లు విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ. జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
4: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది. పన్నెండు సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
5: మీరింతవరకు అల్లుడొచ్చాడు నాటిక విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. నిత్య జీవితంలో యోగా, ఈ అంశం గురించి ఆయుష్ యోగా ఇన్స్ట్రక్టర్ శ్రీమతి కొచ్చెర్ల కమలరాణి గారితో పరిచయం వింటారు.
6: శ్రోతలకు నమస్కారం. నేడు ప్రపంచ యోగా దినోత్సవం. ప్రపంచమంతటికీ యోగా ఒక మంచి ఆరోగ్య సాధనమని మన భారతదేశం తెలియజేస్తుంది. దానికి ముఖ్య కారణం మన దగ్గర ఉన్నటువంటి యోగా గురువులు, యోగా శిక్షకులు, ఇలా ప్రతి ఒక్కరూ కూడా మానవ జీవితంలో యోగా అనేది ఏ విధంగా సహాయపడుతుంది, దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనేది మనం నేర్చుకోవడమే కాకుండా ప్రపంచంలోని ప్రజలందరికీ కూడా ఈ యోగా సాధన చేసే విధంగా నేర్పిస్తున్నాం. అయితే

0: ఈ యోగా మనకు అంటే మానవ జీవితానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ యోగా సాధన ఏ విధంగా చేయాలి మొదలైన విషయాలను మనకు తెలిపేందుకు భద్రాద్రి కొత్తగూడెం ఆయుష్ డిపార్ట్మెంట్లో యోగా ఇన్స్ట్రక్టర్గా ఉన్నటువంటి కొచ్చెర్ల కమలారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి ఈ యోగా మానవ జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. నమస్కారం అండి కమలారాణి గారు.
1: నమస్తే సార్.
0: మేడం, మీరు యోగాలో క్వాలిఫైడ్ ఇన్స్ట్రక్టర్ గా ఉంటూ మరి ఆయుష్ డిపార్ట్మెంట్ లో యోగా శిక్షణ కూడా ఇస్తున్నట్టు తెలుస్తుంది మేడం. అయితే అండి, మరి ఈ యోగా అనేది ప్రజలందరికీ ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాన్ని సాధన ఏ విధంగా చేయాలో తెలియజేస్తారండి.
1: యోగా అనేది చాలా మంది అనుకుంటారు కొన్ని ఆసనాలు చేసేస్తే అయిపోతుంది అని అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే ప్రాణాయామ మెడిటేషన్ మాత్రమే ఇంపార్టెంట్ అనుకుంటారు. కానీ యోగా అంటే యూజ్ అనే సంస్కృత పదం నుండి వచ్చింది. యోగా యోగా అంటే కలయిక, కూడిక, కలుపుట. మనసుని శరీరాన్ని కలిపి ఒక దగ్గర ఉంచి ఏ పని చేసినా 100% చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇందులో ఆసనాలు ఉంటాయి. ఆసనం అంటే స్థిరంగా సుఖంగా ఒక భంగిమలో కూర్చోడాన్ని ఆసనం అంటారండి. తర్వాత ప్రాణాయామ. ప్రాణ అంటే ప్రాణశక్తి, ఆయామం అంటే విస్తరణ. ప్రాణశక్తిని విస్తరించేది, ఆయుష్ని పెంచేది, లంగ్ కెపాసిటీని పెంచేది ప్రాణాయామ. మెడిటేషన్, మనలోకి మనం చేసే ప్రయాణమే మెడిటేషన్. ఏ మనిషి అయితే రెగ్యులర్ గా యోగా చేస్తూ ఉంటారో వాళ్ళకి ఎలాంటి అనారోగ్యాలు రాకుండా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్లు, వ్యాధి రాకముందే యోగా చేస్తే చాలా మంచిదండి. 2014 మోడీ గారు ఎప్పుడైతే ఐక్యరాజ్య సమితిలో 177 దేశాలు ఏకగ్రీవంగా యోగా డేని ఎన్నుకున్నారండి. ఎందుకు అంటే ఇది 2500 సంవత్సరాల నాటిది, బుద్ధుడు కాలం నాటిది. పతంజలి మహాముని ఈ రకంగా మనకి యోగాని అష్టాంగ మార్గం అని ఇన్ని రకాలుగా మనకి యూజ్ అవుతుంది.
0: యోగాలో రకాలు చెప్పారు మేడం. యోగా అంటే ఆసనాలు, ఇంకా ప్రాణాయామం, మెడిటేషన్ ఇవన్నీ కూడా చెప్పారు కానీ మరి ఈ ఆసనాలు ఎన్ని రకాలుగా ఉంటాయి మేడం?
1: అంటే కొన్ని వేల ఆసనాలు ఉంటాయండి, అన్ని ఇంపార్టెంట్ అయితే కాదండి. కొన్ని వరకు ఇప్పుడు సూర్య నమస్కారాలు ఉన్నాయండి. సూర్య నమస్కారాల్లో ఒక 12 ఆసనాలు ఉంటాయి. 12 కూడా మళ్ళీ ఒక 6 రిపీట్ అవుతాయి. తర్వాత కొంచెం కూర్చొని, అంటే ఇప్పుడు ఒక 5 సంవత్సరాల దగ్గర నుండి 100 సంవత్సరాల వాళ్ళ వరకు కూడా యోగా చేయొచ్చు. కానీ అందరికీ ఒకే రకమైన యోగా ఆసనాలు ఉండవండి. ఎందుకంటే పిల్లల్లో ఫ్లెక్సిబిలిటీ వేరే ఉంటుంది, పెద్దవాళ్ళలో ఫ్లెక్సిబిలిటీ వేరు ఉంటది. అదే రిటైర్డ్ అయ్యి 60 70 ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా ఎలా ఉంటది అంటే, సూర్య నమస్కారాలు కూడా మామూలుగా మనమేమో ఒక మ్యాట్ మీద చేస్తే వాళ్ళు కూర్చొని కుర్చీలో కూడా చేయొచ్చండి. అలాంటివి ఉంటాయి అన్నమాట. అంతేగాని ప్రతి వాళ్ళకి ఒకే ఆసనాలు చేయడము, ఒకే ప్రాణాయామాలు చేయడము, ఒకే మెడిటేషన్ కాదు. ఇప్పుడు జబ్బుల్ని బట్టి కూడా ఉంటదండి. ఎగ్జాంపుల్, మోకాళ్ళ నొప్పి వాళ్ళు ఉన్నారనుకోండి, మోకాళ్ళకు సంబంధించిన కొన్ని ఆసనాలు చేయకూడదు. నడు నొప్పి ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, ముందు కొంగి కొన్ని చేయకూడదు. యోగా ఇన్స్ట్రక్టర్ కి గ్రూప్ గా చేయించేటప్పుడు వీళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది, వీళ్ళకి నడువు నొప్పి ఉందా, ఇవి అవాయిడ్ చేయండి. తర్వాత మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా, ఇవి చేయండి ఎక్స్ట్రా. తర్వాత సయాటికా ఉందా, ఇది ఎక్స్ట్రా. ఇట్లా ప్రతి జబ్బుకు కూడా కొన్ని ఆసనాలు ఉన్నాయండి.
0: మేడం, ఆసనాలతో పాటు ఇప్పుడు ప్రాణాయామం అంటున్నారు కదండి, ప్రాణాయామం కూడా యోగాలో ఒక భాగమే కదండి,
1: అవును.
0: దీనికి ఆసనాలకు ఏమైనా తేడా ఉంటుందా మేడం?
1: ఆసనాలు అంటేనేమో ఆసనము స్థిరంగా సుఖంగా ఒక భంగిమలో కూర్చోడాన్ని ఆసనం అంటారు. ప్రాణాయామం అంటే అది వేరు. కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజులు ప్రాణశక్తిని ఆయుష్ని పెంచడానికి, ఇప్పుడు భస్త్రిక కింగ్ ఆఫ్ ది ప్రాణాయామాస్ అని ఉన్నాయండి. ఒక భస్త్రిక ఉంది, ట్రైన్ బ్రీతింగ్ ఉంది. కొన్ని కొన్ని బ్రీతింగ్లు ఎక్సర్సైజులు గనక చేస్తే అండి, నిజంగా చెప్తున్నాం కదా, కరోనా టైంలో ఎవరైతే యోగా చేసి కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజులు చేశారో వాళ్ళకి కరోనా వచ్చినా హ్యాపీగా వాళ్ళు సేవ్ అయిపోయారు. అంటే మన లంగ్ కెపాసిటీ ఎప్పుడైతే బాగుంటుందో, రెగ్యులర్ గా మనం చేస్తూ ఉంటే లంగ్ కెపాసిటీ బాగుంటుంది. అలాంటప్పుడు ఇప్పుడు కరోనా వస్తుంది, వచ్చేసింది, నాకే వచ్చింది అన్న భయపడాల్సిన అవసరం ఎందుకు లేదు. ఎందుకంటే తొందరగా రికవర్ అవుతారు. కాబట్టి ప్రతి మనిషికి కూడా ఎక్సర్సైజ్ ఆసనాలతో పాటు బ్రీతింగ్ ఎక్సర్సైజులు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మందికి ఆ విషయం తెలియక ఆసనాలు చాలా హార్డ్గా చేసేస్తారు, అడ్వాన్స్ ఆసనాలు చేసేస్తారు, కనీసం మెడిటేషన్ చేయరు, ప్రాణాయామ చేయరు. కానీ అది కాదు కదా.
0: ఇప్పుడు నేటి సమాజంలో చూస్తున్నామండి, ఇటు యోగా అటు మెడిటేషన్ అంటే ధ్యానమే కదండి, మరి ఈ యోగాకును మెడిటేషన్ కు ఏమైనా దగ్గర సంబంధం ఉందా మేడం? అంటే కొంతమంది ధ్యానమే చేస్తూ ఉంటారు యోగా చేయకుండా, దానికి దీనికి ఏమైనా తేడా ఉందండి?
1: ఉందండి. ఎందుకు అంటే ఏ ఎక్సర్సైజ్ చేయకుండానే మన బాడీ ఫ్లెక్సిబిలిటీ ఎలా వస్తుందండి? బెస్ట్ యోగా అని యోగా ఇన్స్ట్రక్టర్ గా నేను చెప్తున్నా, అందరూ ఒప్పుకున్న విషయాలు కూడా. కానీ ఏ ఎక్సర్సైజ్ చేయకుండా ఓన్లీ మెడిటేషన్ కూర్చుంటేనే జబ్బులు తగ్గిపోతాయి అనేది ప్రాక్టికల్ గా చూస్తే మనకు అర్థమవుతుందండి. మనసుకి ప్రశాంతత ఉంటుంది మెడిటేషన్, 100% నేను కూడా ఒప్పుకుంటా. కానీ నీకు బాడీకి కూడా ఎక్సర్సైజ్ కావాలి కదా.
0: అవును.
1: శరీరానికి ఎక్సర్సైజ్ తో పాటు మెంటల్ ఎక్సర్సైజ్, బ్రెయిన్ కూడా.

0: ఎక్సర్సైజ్ కావాలి పీస్ గా ఉండడం కోసం. ఈ రోజుల్లో మనం తీసుకునే ఆహారం కరెక్ట్ కాదు, నీళ్లు కరెక్ట్ కాదు, పొల్యూషన్ ఎంత ఉంటుందో మనకు తెలుసు. ఇలాంటప్పుడు ఎంత కాలం బ్రతుకుతామో తెలియదు. కొంత ఎక్సర్సైజ్ యోగా చేస్తే మాత్రం 100% వాళ్ళకైతే రిజల్ట్ ఉంటుందండి. ఎందుకంటే మామూలు వాళ్ళు కాదు, పిఐపిలందరికీ నేను క్లాసెస్ తీసుకుంటున్నా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా నేను లాస్ట్ డే అయిపోయిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందండి, ఇట్లా చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అంటే, వాళ్ళు నాకు లెటర్స్ రాసి ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. అమ్మ చాలా బాగుంది, ఇదివరకు ఇక్కడ ఒక డాక్టర్ ఉన్నారు, ఆయన ఏంటి అంటే వెయిట్ ఎక్కువ ఉంటారు, పొద్దున్న ఎప్పుడో మార్నింగ్ ఒక 200 మందిని ఓపి చూస్తారు పిల్లల్ని. అలాంటిది ఆ సారు కొంచెం నీరసం అనిపిస్తుంది, మధ్యలో రాగానే కాసేపు ఒక గంట తిన్న తర్వాత పడుకుంటే బాగుండేది, అలా చిరాకుగా ఉండేది, ఎట్లా యోగా చేస్తే బెస్ట్ అని ఎవరు అన్నారని చెప్పేసి ఆ ఫ్యామిలీకి, ఇద్దరికి భార్య భర్తలకి నేను యోగా ఒక 1 ఇయర్ పాటు చెప్పానండి. చెప్తే ఆ సార్ అన్న విషయం ఏంటి అని అంటే, అమ్మ నేను ఒకప్పుడు కొంత ఓపి చూడంగానే నాకు కొంచెం అలసట అనిపించి అన్ఈజీగా అనిపించేది, ఇప్పుడు నేను యోగా 1 అవర్ చేసిన తర్వాత, ఒక 1 అవర్ యోగ నిద్రకి వెళ్ళిన తర్వాత, యోగ నిద్ర అయిపోయి నేను కిందకి వచ్చిన తర్వాత 10 o'clock కి ఓపికి లోకి వెళ్తే నైట్ 10 o'clock కి మళ్ళీ నేను పైకి వెళ్తున్నా, మధ్యాహ్నం కూడా ఒక్కోసారి లంచ్ ఇక్కడే చేస్తున్నా, నాకు అలసట అనేదే లేదు. ఎంత గొప్ప విషయం అండి. డాక్టర్స్ మామూలుగా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదండి. ఒక డాక్టర్ తనకి యాంకిల్ పెయిన్ ఒకటి ఉండేదండి, యాంకిల్ పెయిన్ ఉంటే ఆ పెయిన్ కోసం ఆ నడిచే విధానంలో కూడా కొంచెం అలా వంకరగా నడవడం, స్టాఫ్ తో పాటు నడవడం, డాక్టరే ఇంట్లో కుంటుకుంటూ నడుస్తున్నారు ఏంటి అని చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యి ఆయన చూపించిన హాస్పిటల్స్ లేవు. అలాంటప్పుడు మన యోగాలో కొన్ని యాంకిల్ కు సంబంధించిన ఎక్సర్సైజులు చెప్పాను, ఆయనకి తగ్గిపోయిందమ్మా, నేను ఏం చేయించాలో అర్థం కాని పరిస్థితిలో నాకు నువ్వు ఒక మంచిగా నాకు ఈ యోగా నేర్పించావమ్మా, నేను అసలు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా, నా నడకలో తేడా వచ్చింది, నాలో తేడా వచ్చింది, ఇదివరకు స్ట్రెస్ యాంగ్జైటీ ఇలాంటి అన్ని బాగా ఈ పిల్లలతో, పిల్లలు డాక్టర్ అండి ఆయన, ఎంత టెన్షన్ పడేదాన్నమ్మా ఇప్పుడు హ్యాపీగా ఉన్నా అన్నారు. మరి అది చాలండి. రెగ్యులర్ గా ఎవరైతే యోగా చేస్తారో వాళ్ళు నొప్పులని కూర్చోరండి, ఎవరైతే యోగా చెయ్యరో వాళ్ళకి ఎక్కడికక్కడ పట్టుకుపోతాయి కదండి. మరి ఒక మజిల్ కి, బోన్ కి అన్నిటికీ ఎక్సర్సైజ్ అవసరం కదా. ఒక మెషిన్ తీసుకోండి, కొన్ని రోజులు ఆ మెషిన్ ని పక్కన పెట్టేసాం అనుకోండి, తర్వాత వెంటనే దాన్ని యూజ్ చేయడం కుదురుద్దా? మరి అంతే కదా మన బాడీ కూడా. ఏదైనా పని చేస్తూ ఉంటేనే మనము ప్రతి మజిల్ ని కూడా కదిలిస్తూ ఉంటేనే, ప్రతి ఒక ఆసనం చేస్తూ ఉంటేనే మనకి ఈ బ్యాక్ పెయిన్ ఉందండి. ఎగ్జాంపుల్, నేను ఈ మధ్య డ్వాక్రా మహిళలకి, రాణి గారు యోగా టిప్స్ ఏమన్నా చెప్పండి మా వాళ్ళకి అన్నారు. సరే ఒక్కటి ఏమో చెప్పొచ్చు, ఎందుకు అంటే ఎక్కువ లేడీస్ బ్యాక్ పెయిన్ అని ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు కదా అని చెప్పేసి నడుము నొప్పికి ఈ ఎక్సర్సైజ్ ఒక్కటి చేయండి అని చెప్పానండి. చెప్పిన తర్వాత అయిపోయింది, అయ్యింది. ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ ఆవిడ పిలిచారు, నాకు నెక్స్ట్ ఒక ఆసనం చెప్పడానికి టైం లేకుండే. అప్పుడు ఒక ఇద్దరు లేచి, మేడం గారు లాస్ట్ టైం మీరు ఒక నడుము నొప్పికి ఒక ఎక్సర్సైజ్ చెప్పారండి, మేము చేస్తున్నాం, మేము మాకు బాగా తగ్గింది, బాగుంది, మీరు వస్తున్నారు అంటే ఇంకొక ఆసనం ఏదో చెప్తారు అని మేము ఎక్స్పెక్ట్ చేసాము.
1: మేడం మరి మీరు ఈ యోగా సాధన అంటే ఈ యోగా శిక్షణ ఎక్కడ తీసుకున్నారండి?
0: అసలు ఫస్ట్ అండి, నేను మెడికల్ డిపార్ట్మెంట్ లో నేను ఒక థియేటర్ అసిస్టెంట్ గా చేస్తున్నప్పుడు ఉన్న పేషెంట్లను చూసి చూసి చూసి నాకు కూడా ఈ జబ్బులన్నీ ఏమైనా వస్తాయా, చిన్న చిన్న వాటికి పేషెంట్స్ వచ్చేవాళ్ళు, నడుము నొప్పని, మోకాలు నొప్పని, మెడ నొప్పని, భుజాల నొప్పులని, ఏదో టెన్షన్ పడుతూ ఉంటూ ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చేవాళ్ళు, ఈ జబ్బులన్నీ నాకేమన్నా రాకుండా ఉండాలి అంటే ప్రివెన్షన్ గా ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు యోగా బెస్ట్ అని చెప్పేసి మా వాళ్ళు ఒకళ్ళు చేసిన వాళ్ళు చెప్పారండి. అప్పుడు మల్లేష్ గురుజీ అని చెప్పేసి ఇప్పుడు కూడా ఉన్నారు ఆయన, ఆ మల్లేష్ గురుజీ దగ్గర నేను ఒక క్లాస్ తీసుకున్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నన్ను డిస్కరేజ్ చేశారండి, ఎందుకు నీకు ఏమైనా జబ్బులు ఉన్నాయా, ఎందుకు చేయాలి యోగా, ఆ యోగా ఏంటి, నీకు అవసరం లేదు కదా అది ఇదని అన్న వాళ్ళు. ఆ 15 డేస్ కోర్సు అయిపోయిన తర్వాత నాలో వచ్చిన చేంజెస్ కి మా వాళ్ళు 50 మెంబర్స్ జాయిన్ అయ్యారండి క్లాస్ లో. అంతా అద్భుతంగా ఆసనాలు, ప్రాణాయామ, మెడిటేషన్ ఆయన మంచిగా నేచర్ లోకి తీసుకెళ్తూ ఉంటారు. అట్లా నేను మల్లేష్ గురుజీ దగ్గర, నా ఫస్ట్ గురువు ఆయనేనండి. ఆ యోగా ఒక్కసారి నచ్చిన తర్వాత అందరూ ఏదో ఈజీగా తీసుకుంటారు కానీ దాన్ని చాలా ఇష్టంగా నేను చెప్పిస్తున్న విషయం అండి. అది అయిపోయిన తర్వాత నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో ఒక 4 లెవెల్స్ అయిపోయినాయండి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో హ్యాపీనెస్ కోర్స్ అయిపోయింది, ఏఎంపి 2 సార్లు అయిపోయింది, డిఎస్ఎన్ అనే డైనమిజం అండ్ సెల్ఫ్ అండ్ నేచర్ అనే అది అయిపోయింది, తర్వాత వాలంటీర్ చీఫ్ టీచర్ ట్రైనింగ్ అయింది, వైఎల్టిపి అయిపోయింది, రీసెంట్ గా సేవా యోధ అనే ఒక ట్రైనింగ్ అయింది. ఇట్లా ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో టీచర్ కావాలంటే కనీసం ఒక 4-5 లెవెల్స్ అయిన తర్వాత టీచర్ కావాలండి. కరెక్ట్ గా మళ్ళీ అందులో కూడా టీచర్ అవుదాము అని అనుకునేసరికి అప్పుడే కరోనా రావడం నా టీచర్ ట్రైనింగ్ ఆగిపోయింది. ఒకవేళ ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో ఇప్పటికీ నేను టీచర్ ట్రైనింగ్ చేస్తే కొత్తగూడెంలో ఫస్ట్ లేడీ నేనే అవుతా, జెంట్స్ కూడా లేరు. అది కాకుండా మనోయోగా అని ఒక యోగా ఉంటదండి సోమనాథ మహర్షిది. ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఏమో రవిశంకర్ గురుజీ అండి. సోమనాథ మహర్షిది మనోయోగా అని చెప్పేసి విద్యానగర కాలనీలో ప్రసాద్ సార్ అని ఒకరు ఉన్నారు, ఆయన దగ్గర నేను యోగాకు సంబంధించిన కొన్ని టెక్నిక్స్ నేర్చుకోవడం జరిగిందండి. అది ఎలా ఉంటది అని అంటే, మనం అది ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు మన బ్రెయిన్ కి నైట్ పడుకునేటప్పుడు నేను రేపు పొద్దున 4 గంటలు

0: లేవాలి లేవాలి లేవాలి అని మనం ఒక 3 సార్లు అనుకుంటే, ప్రాక్టికల్ గా నేను చెప్తున్నానండి చేసిన దాన్ని, తెల్లారే మనం అలారం పెట్టుకోకుండానే 4 అయింది లేమని లేచి కూర్చోబెడతారండి మనని,
1: ఓహో.
0: అద్భుతంగా ఉంటుందండి. అదే కాకుండా ప్రాణిక్ హీలింగ్ అని సెల్ఫ్ గా మనం హీల్ చేసుకోవడం ఎలా, ఆ ట్రైనింగ్ కూడా నాది అయిపోయిందండి. తర్వాత నేను యోగా చేపిస్తున్నాననే దానికి ఇష్టంగా చెప్పుకునే ఇంకొక విషయం ఏంటంటే, ప్రాజెక్ట్ పవిత్ర అంటే మెన్స్ట్రువల్ హైజిన్ అండి. అదేంటి అంటే, కలెక్టర్ రంజిత్ కుమార్ షైని గారు ఉన్నప్పుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళతో టైఅప్ అయ్యి నేను, వాళ్ళు నన్ను తీసుకుని వెళ్లారు సార్ దగ్గరికి. వెళ్ళిన తర్వాత అసలు మెన్స్ట్రువల్ హైజిన్ అంటే ఏంటి, బహిష్టుతో ఉన్నప్పుడు ఎంత శుభ్రంగా ఉండాలి, ఎలాంటి ఆసనాలు చేయాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలా మెడిటేషన్ చేయాలి అనే దాని మీద ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు వచ్చి కలెక్టర్ గారితో మాట్లాడినప్పుడు ఆయన చాలా 45,000 మంది పిల్లల్ని మాకు ఇచ్చారండి ఆ ప్రాజెక్ట్ కి. నేను డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ని, బెంగళూరు నుండి ఒక టీం వచ్చి నాకు నేర్పించి, నా కింద ఒక 10 మెంబర్స్ ఉండి మేము ఒక 10,000 స్టూడెంట్స్ కి ఆ క్లాస్ తీసుకున్నామండి. ఓన్లీ కస్తూర్బా గవర్నమెంట్ స్కూల్ అమ్మాయిల పిల్లలకి, ఆడపిల్లలకి. ఆ తీసుకున్న తర్వాత నాకు ఆ ప్రాజెక్ట్ ఎంత నచ్చుతుంది అంటే, ఒక బహిష్టు అంటే ఏంటో తెలియదు ఎవరికి, తల్లికి తెలియదు కరెక్ట్ గా, డాక్టర్ తెలుసు చెప్పే అంత టైం లేదు, టీచర్ కి తెలియదు. మేమేంటంటే చాలా క్లియర్ గా చెప్తామండి ఆ పాపకి. ఒక పాపకి ఆ విషయాన్ని గినక నేను క్లియర్ గా ఎంత శుభ్రంగా ఉండాలి ఎలా ఉండాలి అని చెప్తే, లైఫ్ లాంగ్ అసలు నన్ను మర్చిపోయే అవకాశం లేదు అన్న ఉద్దేశంతో చాలా ఇష్టంగా చేస్తున్న పని. ఇంకా ముఖ్యంగా లేడీస్ కి ఏంటి అని అంటే అండి, పీసీఓడితో బాధపడుతూ ఉంటారు, పీసీఓఎస్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిస్ట్ తో బాధపడుతూ ఉంటారు, ఫైబ్రాయిడ్ యూట్రస్ అని, బల్కి యూట్రస్ అని, బ్రెస్ట్ లో లంపులని, ఇలాంటి వాటన్నిటికీ కూడా రెగ్యులర్ గా యోగా చేస్తూ ఉంటే అసలు రావండి. అదే కాకుండా నేను ప్రెగ్నెంట్ లేడీస్ కూడా యోగా చేయొచ్చు, నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఎలా చేయాలి అనే దాని మీద కూడా నేను ట్రైనింగ్ అవ్వడం జరిగింది. నేను ఆయుష్ డిపార్ట్మెంట్ లో MCH లో మాతా శిశు హాస్పిటల్లో ప్రెగ్నెంట్ లేడీస్ కే క్లాసెస్ తీసుకుంటున్నానండి. అదే కాకుండా నేను భద్రాచలం జైలు ఉంది కదండి, నార్మల్ వాళ్ళకే ఎప్పుడు యోగా చెప్పాలా, జైల్లో ఖైదీలు కూడా అవసరమే కదా, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో అక్కడ దాకా వచ్చారు అనే దాని మీద నేను అప్పుడు లయన్స్ క్లబ్ లో వాళ్ళతో పుల్లయ్య సార్ ఉన్నారు, వెంకట పుల్లయ్య గారు, ఆయన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, ఆయన ఆధ్వర్యంలో ఆయనతో మాట్లాడి జైలర్ ఆనందరావు గారు ఉన్నప్పుడు అక్కడ ఒక 1 వారం రోజుల పాటు 70 మంది ఖైదీలకి నేను క్లాస్ తీసుకోవడం జరిగిందండి. అసలు క్లాస్ అంటే కొన్ని ఆసనాలు చెప్పేసి వచ్చేయడం కాదు, వాళ్లలో చేంజెస్ తీసుకురావాలి, అసలు ఎలాంటి పరిస్థితుల్లో వచ్చారు వీళ్ళు అని చెప్పేసి రోజుకు ఒక కథ, మాట, పాట ఏడిపించి ఆడిపించి, యోగాసనాలు చెప్పించి, మెడిటేషన్ చేయించి, అంతా ఒక 1 వీక్ వరకు వాళ్లలో వచ్చిన లాస్ట్ డే నానని మీరు ఏమొద్దు, ఈ 1 వారం రోజులు క్లాస్ విన్నారు కదా మీకు ఎలా అనిపించింది అన్నప్పుడు వాళ్ళు రాసిన లెటర్స్ కండి, లాస్ట్ డే నాకు అసలు మాటలు రాలేదు, చాలా అద్భుతంగా రాశారు. మేమేమో అనుకున్నాం మేడం, ఇంకా మమ్మల్ని అయితే మేము ఎందుకైతే ఇక్కడికి వచ్చామో వెంటనే వెళ్ళి అక్కడ వాళ్ళని ముందు ఆ పని చేయాలి అని చెప్పేసి, మేము ఎంత కోపంతో ఉన్న వాళ్ళము ఆ కోపం అంతా మాలో చల్లారిపోయిందండి. రెగ్యులర్ గా మేము చేసుకుంటాం మేడం, ఈ టైప్ లో అందరూ లెటర్స్ రాసిచ్చారండి.
1: మేడం మరి యోగా డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారని మేడం?
0: ఆయుష్ డిపార్ట్మెంట్ నుండి లాస్ట్ 27th నుండి ఈ మంత్ 24th వరకు కూడా 25 డేస్ పెద్ద ప్రోగ్రామ్ ఒకటి పెట్టారండి ఆయుష్ డిపార్ట్మెంట్ నుండి. ఏంటి అనంటే అవేర్నెస్ ప్రోగ్రాము, ప్రతి స్కూల్లో తెలవాలి పిల్లలకి, పబ్లిక్ ప్లేసెస్ లో తెలవాలి, పార్కుల్లో తెలవాలి, పంచాయతీ వాళ్ళకి తెలవాలి, కలెక్టరేట్ లో తెలవాలి, ఆఫీసులో తెలవాలి, అంగన్వాడీ టీచర్స్ కి తెలవాలి, డోర్ టు డోర్ విజిట్ చేయాలి, తర్వాత ఆశా వర్కర్లకు తెలియజేయాలి అన్న ఉద్దేశంతో మేము ఇప్పటి వరకు కూడా 23rd నుండి స్టార్ట్ అయింది. పబ్లిక్ ని అవేర్నెస్ తీసుకురావాలి యోగా మీద, యోగా వల్ల లాభాలు చెప్తూ ఆయుష్ డిపార్ట్మెంట్ నుండి ఇట్లా ఒక ప్రోగ్రామ్ చేస్తున్నామని చెప్తామనమండి. ఇంతవరకు ఎవరు చేయని విధంగా ఆయుష్ డిపార్ట్మెంట్ ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టిందండి. దీని వల్ల ఎంత మందిలో అవేర్నెస్ వస్తుందంటే చాలా అండి. 25 డేస్ పాటు యోగా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటే కాదు అన్ని జిల్లాల్లో కూడా చేపట్టింది ఆయుష్ డిపార్ట్మెంట్.
1: చాలా సంతోషం అండి. మరి మీరు ఒక యోగా ఇన్స్ట్రక్టర్ గా మీరు ఇస్తున్నటువంటి యోగా శిక్షణ కార్యక్రమాలు, అదే విధంగా ఆయుష్ ద్వారా May 23rd నుంచి June 27th వరకు నిర్వహిస్తున్నటువంటి యోగా కార్యక్రమాలపై అవగాహన గురించి చాలా మంచి వివరాలు తెలియజేశారండి. నమస్కారం అండి.
0: నమస్తే, థ్యాంక్ యూ.
2: గతంలో ఎవరైనా విదేశాలకు వెళ్ళొస్తే అక్కడి సదుపాయాల గురించి ఎంతగానో మెచ్చుకునేవారు, కానీ నేడు అటల్ సేతు, సుదర్శన్ సేతు, చినాబ్ రైల్వే వంతెన, బోగీబిల్ బ్రిడ్జ్, అటల్ టనల్, పంబన్ సముద్ర వంతెనని చూడండి, ప్రతి గమ్యాన్ని అవి చేరువ చేస్తున్నాయి, ఇంకా ప్రయాణం కూడా ఆనందంగా నడుస్తుంది.
3: 21వీ సదీ కా భారత్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కే జిస్ నయే యుగ్ మే ప్రవేశ్ కర్ రహా హై వో అభూతపూర్వ హై అకల్పనీయ హై.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం,

మీరింతవరకు నిత్య జీవితంలో యోగా ఈ అంశం గురించి ఆయుష్ యోగా ఇన్స్ట్రక్టర్ శ్రీమతి కొచ్చర్ల కమలరాణి గారితో పరిచయం విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 8 గంటలు కాస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఈనాటి ఉద్యోగ కార్యక్రమానికి స్వాగతం. భారత నౌకాదళంలోని టెక్నికల్ బ్రాంచ్ పర్మనెంట్ కమిషన్ ఆఫీసర్ల కోసం 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ప్రవేశాలకి సంబంధించిన సమాచారాన్ని వెలువరించింది. మొత్తం 60 ఖాళీలు ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్ 30 పోస్టులు, మహిళలు దీంట్లో 4 పోస్టులు పొందుతారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 30 పోస్టులు ఉన్నాయి, దీంట్లో మహిళల కోసం 4 పోస్టులు కేటాయించబడ్డాయి. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో కనీసం 75% మార్కులతో పాస్ అయి ఉండాలి. దీంతోపాటు 10వ తరగతి ఇంటర్ ఇంగ్లీష్ సబ్జెక్టులో కనీసం 50% మార్కులు సాధించి ఉండాలి. వీటితో పాటు జేఈఈ మెయిన్ 2026 సిఆర్ఎల్ ర్యాంక్ కూడా పొంది ఉండాలి. అభ్యర్థులు 2007 జూలై 2 నుంచి 2010 జనవరి 1 మధ్య జన్మించిన వారై ఉండాలి. జేఈఈ మెయిన్ 2026 ఆల్ ఇండియా కామన్ ర్యాంక్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎస్ఎస్పి ఇంటర్వ్యూలకు షార్ట్ లిస్ట్ చేస్తారు. వీరికి బెంగళూరు, భోపాల్ లేదా కోల్కతాలో విశాఖపట్నంలో సెప్టెంబర్ నుంచి ఎస్ఎస్బి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఎస్ఎస్బి ఇంటర్వ్యూల తర్వాత మెడికల్ టెస్టులు, మార్కులు, ఫిట్నెస్ ఆధారంగా తుది జాబితాను ప్రకటిస్తారు. మెరిట్ ఆధారంగా 7 అభ్యర్థులకు బీటెక్ నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ షిప్ బిల్డింగ్ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. మిగిలిన వారికి ఈసీఈ మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీలో ప్రవేశాలు కల్పిస్తారు. సర్టిఫికెట్ జేఎన్యు ప్రదానం చేస్తుంది. దీనికి సంబంధించి పూర్తి ఖర్చులను ఇండియన్ నేవీ భరిస్తుంది. దరఖాస్తులు ఆన్లైన్లో పంపించుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://www.joinindiannavy.gov.in అనే వెబ్సైట్ చూడవచ్చు. https://joinindiannavy.gov.in అనే వెబ్సైట్ని చూడవచ్చు. ఆన్లైన్లో మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ జూన్ 18, 2026. మరొక ప్రకటన. కోల్కతాలోని హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉంది. 70 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీనియర్ మేనేజర్ 16 పోస్టులు, మేనేజర్ 16 పోస్టులు, డిప్యూటీ మేనేజర్ 38 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, పీజీ, ఎంబీబీఎస్, ఎంబీఏ, సీఏ పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. దీంతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి.

0: వీరికి నెలకు 50,000 నుంచి 2,00,000 వరకు బేసిక్ పే ఉంటుంది. గ్రేడ్ను బట్టి నెలకు 93,400 రూపాయల నుంచి 130,760 రూపాయల జీతం పొందవచ్చు. పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా www.hindustancopper.com అనే వెబ్సైట్ చూడవచ్చు. www.hindustancopper.com ఈ వెబ్సైట్లో మీకు దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్లో మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ జూన్ 25, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: ఆనందమానందమాయే మదియాశల నందనమాయే.
1: శుభాకాంక్షలు శ్రోతలు, గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం.
3: ఈరోజు సీతంపేటలో ఉంటున్న మురేపిటి నాగయ్య, స్వరూప దంపతులు 21వ పెళ్లిరోజు వేడుక జరుపుకుంటున్న సందర్భంగా వారు ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అమ్మా నాన్నలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మురిపెట్టి నాగయ్య, స్వరూప దంపతుల కుమారులు రంజిత్ కుమార్, ఉదయ కిరణ్. వారి బంధువులు కన్నయ్య వెన్నెల, అచ్చమ్మ, చందర్రావు నాగమణి, కనకతార నరసింహారావు, శైలజ వెంకటేష్, ఇంకా గుండేటి వెంకటరాములు.

అలాగే మురేపిటి నాగయ్య స్వరూప దంపతులు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వారికి హార్దిక వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఆకాశవాణి కొత్తగూడెం.

0: ఇవి ఈరోజు శుభాకాంక్షలు. ప్రతిరోజు ఉదయం 8:35 శుభాకాంక్షల సమయం శ్రోతలు గమనించాలి. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి.
0: అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
1: 9989670706.
0: మరొక నెంబర్ 7989701158.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 0874429539. మీతో ముచ్చటించడానికి సిద్ధంగా ఉన్న నేను మీ రేడియో నేస్తం సింధు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించిన వారు ఎం సుమన్, ఎం కోటేశ్వరరావు గారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు
1: గురించి మీకు తెలిసే ఉంటుంది. కెనడా మొత్తం జనాభాకు సమానమైన సంఖ్యలో పేదలకు

0: లక్షం పక్కా ఇళ్లను మన దేశంలో నిర్మించాం. కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపేలా గత 12 ఏళ్లలో 4 కోట్లకు పైగా పిఎం ఆవాస గృహాలను నిర్మించాం.
1: जब एक परिवार को अपना घर मिलता है तो उसका आत्मसम्मान बढ़ जाता है, वो अपना वर्तमान सुधारने के साथ ही बेहतर भविष्य के बारे में सोचने लगता है.
0: 12 ఏళ్లు విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
2: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
4: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
5: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడిపికి దాదాపు 3 రెట్లు.
6: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా, ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
5: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
7: ఈ రోజు మనతో ముచ్చటించడానికి ఒక రేడియో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో.
8: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
7: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు సార్?
8: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాదం పోలేదు మాట్లాడుతున్నాను మేడం. బాగున్నారు మేడం?
7: బాగున్నాం అండి. మీరు బాగున్నారా?
8: బాగున్నాం మేడం. హ్యాపీ టీచర్ డే మేడం.
7: సార్,
8: ఈరోజు మేడం మాకు
7: సార్
8: దాన వీర సోదకర్ణ మూవీ నుంచి చిత్రం ఐ బలారే విచిత్రం ఈ రాజనగర్ కురారాజును రప్పించుటే చిత్రం ఐ బలారే విచిత్రం అనే పాట వినిపించండి మేడం.
7: తప్పకుండా వినిపిస్తామండి, వినండి.
8: మా కొత్తగూడెం శ్రోతలు ఉన్నారు మేడం. చిన్నపాసి గారు, రాధాపాసి గారు, యాకబు పాసి గారు, రాజేష్ ఖన్నా గారు, అమిత్ ఖన్నా గారు, మిగతా మన వింటున్న శ్రోతలు అందరి కోసం, మీకోసం, మా కోసం మేడం.
7: తప్పకుండా అండి, తప్పకుండా. అందరికోసం పాట వచ్చేస్తుంది, వినండి.
8: బాయ్ మేడం.
9: చిత్రం

0: హలో,
1: హలో,
0: నమస్తే అండి. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
1: నమస్తే అండి. ఎవరు నుంచి? అచ్చమ్మ మాట్లాడుతున్నాను.
0: అచ్చమ్మ గారు బాగున్నారా అండి?
1: బాగున్నాయండి. మీరు బాగున్నారా?
0: బాగున్నామండి. ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారండి?
1: జయం సినిమా నుంచి ఒక సాంగ్.
0: జయం సినిమా నుంచి పాట. ఎవరి కోసం ఈ పాట వినిపించాలనుకుంటున్నారు?
1: అంటే నాకు ఇష్టమైన పాట మేడం.
0: ఓకే ఓకే అండి, తప్పకుండా వినిపిస్తాం, వినండి.

0: ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైట్ లాంటి దేశ జీడీపీకి దాదాపు 3 రెట్లు.
1: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా.
0: హలో,

0: నమస్కారం అండి.
1: నమస్తే అండి.
0: సొప్పాయిగూడ నుంచి అన్నపారు అని మాట్లాడుతున్నారు. బాగున్నారు మేడం గారు?
1: బాగున్నానండి. మీరు బాగున్నారా?
0: బాగున్నానండి.
1: ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారండి అప్పారావు గారు?
0: ఈరోజు మురారి సినిమాలో నుంచి అల్లనాటి బాలచంద్ర అనే పాట కోరుకుంటున్నానండి.
1: ఓకే. ఎవరికైనా ఈ పాట
0: వినిపించాలనుకుంటున్నారు? కొత్తగూడెం కార్యక్రమాలు చాలా బాగుంటాయండి. బాగా మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చాలా అల్లుడు వచ్చాడనే నాటికి చాలా బాగుందండి. కాకపోతే ఇక్కడ మన దేశం వాళ్ళు ఒకటి గమనించాల్సింది ఏంటంటేనండి, నాటిక రచన నిర్వహణ పాత్రలు పాత్రదారులు ప్రారంభంలోను తర్వాత ముగించేటప్పుడు కూడా చెప్పాలండి.
1: తప్పకుండా అండి.
0: తర్వాత ఏంటంటే ఈ మధ్య అన్ని ప్రసంగాలని చెప్పొదిలేస్తున్నారండి. ఆ ప్రసంగం ఎవరు చదివారు? ఎందుకంటే అందరికి కొంతమందికి తెలియదు పేర్లు. అలా నావళ్ళు చదివారా అనే అవగాహన వచ్చేస్తుంది. నాటకాలు కూడా అంతేనండి. పలాని పాత్రలో పేరు చెప్పేవారు కలవు, ఈ పాత్రలో పలాని వ్యక్తి జీవించారు అనేది కూడా అందరికీ తెలుసుద్దండి. కొద్దిగా ఇది గమనించాలండి.
1: నేను
0: కోరుకుంటున్నానండి అధికారులని. ఎందుకంటే పాత్రలు ఇదివరకులో అలా చెప్పేవాళ్ళు అండి. నాటకం వచ్చిందంటే రచన నిర్వహణ పాత్రలు పాత్రదారులు మొత్తం చెప్పాలండి. అప్పుడు ఇంతేనే మాకు ఒక అవగాహన అనేది వచ్చేస్తుందండి. అందరూ గమనించాలండి అని యాదగిరి పాత్ర వాళ్ళ భార్య చాలా మంచి మెసేజ్ ఇచ్చిందండి నాటక అని. కొత్తగూడెం నాటకాలు హైలైట్ అండి. ఏదైనా కార్యక్రమాలు అన్ని మంచిగా రూపొందిస్తున్నారు. మీ అందరికీ ధన్యవాదాలండి.
1: థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మీకోసం పాట వినిపిస్తున్నాం, వినండి.

0: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: గజ్జా బొబ్బలా
3: సై బాల్,
2: నడుగుల తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
5: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, KTPS రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
6: మీ మాటతో పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మనతో మాట్లాడడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారు. హలో.
7: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
6: గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు?
7: నా పేరు రాధాపాసి.
6: ఎలా ఉన్నారండి రాధాపాస్ గారు?
7: బాగున్నా మేడం. ఇంకా పోలర్ అయ్యాక అప్పారావు గారికి నా తరఫున గుడ్ మార్నింగ్. ఇలా రేడియో మా అన్నయ్యది నాది పేరు చెప్పినందుకు పోలర్ అయ్యకు ధన్యవాదాలు. ఈ రోజు నాకు పూజ సినిమా నుంచి ఎన్నెన్నో జన్మల బంధం పాట కావాలి. ఈ పాట మా అన్నే కోరుకున్నాడు, నాదయ్య స్వరూప గురించి మేడం.
6: ఓకే అండి, తప్పకుండా వినిపిస్తున్నాం అండి, వినండి.
7: థ్యాంక్ యూ మేడం.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారండి?
1: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప మేడం.
0: స్వరూప గారు బాగున్నారా అండి?
1: బాగున్నామండి, మీరు బాగున్నారా?
0: బాగున్నామండి. వాళ్ళు ఏ పాట వినాలనుకుంటున్నారండి?
1: ఈరోజు శతమానం భవతి సినిమా నుంచి టైటిల్ సాంగ్ మేడం, అదే శతమానం భవతి అన్న పాట మేడం.
0: అలాగే అండి. ఏదైనా
1: ఈరోజు మాది పెళ్లి రోజు ఉంది మేడం, మురిపిడి నాగయ్య స్వరూప.
0: హ్యాపీ మ్యారేజ్ డే అండి, తప్పకుండా వినిపిస్తాం.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే అండి, వినండి.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారండి? ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: కట్ల సతీష్ మేడం, మాది రాంపురం గ్రామం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
0: ఓకే అండి, సతీష్ గారు మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం.
1: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. అయితే మన ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కూడా మన వాట్సాప్ ఛానల్ ఒకటి యూజ్ చేశారు, అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. దాంట్లో కార్యక్రమాలు కూడా చాలా వరకు ఉన్నాయి. శ్రోతలు కేవలం పాటలకే పరిమితం కాకుండా కార్యక్రమాలు కూడా విని దాని మీద లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తా ఉంటే కామెంట్ కూడా చేయొచ్చు. ఎందుకంటే మనం కార్యక్రమాన్ని విన్నదాన్ని లైక్ చేసి మన మనసులో ఏదో అది రాసి పంపితే కొత్త కార్యక్రమాలు కూడా కొన్ని చేయడానికి కూడా ఆస్కారం ఉంటారు. అలాగే ఎక్కడ లేని కార్యక్రమాలు కూడా మన కొత్త వాళ్ళలో వస్తున్నాయి చాలా వరకు. ఎందుకంటే ఇప్పుడు నాకు నచ్చిన పాట గాని, పాటల పల్లకెల శ్రోతల ముచ్చట, మంచి మీ మాటతో పాట గాని, కిన్నర లహరి గాని, విజయ పదం, విద్యార్థులకు విజయ పదం, అలాగే మనకు మంగళవారం నాడు సాయంత్రం పూట యోగాని యోజన కార్యక్రమంలో యువత కోసం ఉద్యోగాలు, ఏది ఎవరైతే నిరుద్యోగులు వాళ్ళందరి కోసం చక్కటి కార్యక్రమాలు, అలాగే నాటికలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో స్త్రీల పట్ల కూడా మహిళలతో ఎలాగో గుట్టచ్చు బేటచ్చు, ఇవన్నీ చాలా విషయాలు. ఒక రేడియో మనకి ఏంటంటే పిల్లలు చదువుకునే ఆల్ ఇన్ వన్ బుక్ ఎట్లాంటిదో ఆకాశవాణి అలాంటిది.
0: అవునండి,
1: రేడియో వింటే, రేడియో విన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఆరోగ్యంగానే ఉంటారు. ఎందుకంటే టీవీ చూసిన వాళ్ళు అనారోగ్యాలు పాలవుతారు, కానీ రేడియో వింటే మాత్రం వినటమే కాకుండా చూడండి, ఇప్పుడు మన శ్రోతలే ఉన్నారు, ఒక మైక్ ఇచ్చి ఒక గంట సేపు మాట్లాడమంటే మాట్లాడతారు రేడియో గురించి. అంత మోటివేట్ అన్నట్టు రేడియో మేడం. అయితే సాంగ్ వచ్చేసి మేడం మాకు పుష్పక విమానం సినిమాలో కళ్యాణం, ఈ పాట మన మురుపిడి నాగయ్య, మన అలాగే స్వరూప వింటున్న వారందరి కోసం మేడం ఈ పాట డెడికేట్ చేస్తున్నా.
0: అలాగే
1: మన కొత్త వాళ్ళ కాలు దొరకాలంటే ఏదో ఒక యజ్ఞం లాగా ఉంటదిగా, మన సాహసం చేసినంత ఉంటదిగా.
0: ఓకే అండి, తప్పకుండా వినిపిస్తున్నాం అండి, పాట వినండి.
1: థ్యాంక్ యూ సో మచ్ మేడం.

0: హలో,
1: హలో,
0: నమస్తే అండి. మీ పేరేంటండి?
1: నమస్తే. గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: నేను నంద్యాల జిల్లా నూనెపల్లి నుంచి రామయ్య మాట్లాడుతున్నాను మేడం.
0: రామయ్య గారు బాగున్నారండి?
1: చాలా చాలా చాలా బాగున్నాను మేడం.
0: ఏం చేస్తూ ఉంటారండి?
1: మాది కటింగ్ షాప్ మేడం, తిరుమల హెయిర్ స్టైల్ నంద్యాలలో.
0: ఓకే.
1: కటింగ్ చేసుకుంటూ అప్పుడు కొత్తగూడెం పాల్గొంటూ ఎప్పుడో ఒకసారి మొదలైనది బిజీగా ఉంది. పట్టు పట్టి కూర్చున్న లైన్ కలవాలి మేడంతో మాట్లాడాలని.
0: ఓకే,
1: మా కోరిక తీరబోతుంది.

0: తప్పకుండా అండి, మీకు కావాల్సిన పాటలు వినిపిస్తాం. ఏ పాట వినాలనుకుంటున్నారండి ఈరోజు? అమ్మ చిత్ర నుండి ఏదైనా పాట ప్లే
1: చేయమంటారా?
0: ఓకే అండి.
1: ఈ పాట వింటున్నాం పోలే కోసం, అలాగే కట్ల సక్సెస్ కోసం, సర్దార్ కోసం, మీకోసం, మా కుటుంబ సభ్యుల కోసం, అందరి కోసం ఈ పాట మేడం గారు.
0: థ్యాంక్ యూ అండి.
1: అలాగే మా షాప్ లో వింటున్న కస్టమర్ కోసం కూడా.
0: తప్పకుండా వినిపిస్తామండి, వినండి.
1: థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్ KTPS రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైట్ లాంటి దేశ GDPకి దాదాపు 3 రెట్లు.
3: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా. ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC, హర్ పల్ ఆప్కే సాథ్.
5: హలో,
6: నమస్తే మేడం.
5: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?

0: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రపూర్ నుండి చికెన్ షాప్ రాముని మేడం.
1: రాము గారు బాగున్నారండి?
0: బాగున్నా మేడం, మీరు బాగున్నారు?
1: బాగున్నామండి. ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారండి?
0: ఈరోజు ఖైదీ సినిమా నుండి రగులు పుంజి మొగిలి కూడా.
1: తప్పకుండా అండి, వినిపిస్తున్నామండి, వినండి.
0: మా శ్రోతల కోసం, అందరి కోసం మేడం.
1: అలాగే అండి.
0: ఇలా మ్యారేజ్ చేసుకుంటారు అందరి కోసం మేడం.
1: ఓకే అండి.
0: థ్యాంక్ యూ మేడం.
1: ఓకే అండి, పాట వచ్చేస్తుంది, వినండి.

0: హలో,
1: హలో మేడం, నమస్తే అండి.
0: నమస్తే అండి. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారండి?
1: నేను రామాటాంకి సీనియర్ నెహ్రూ బస్ నుంచి ఇనుగంటి నాగేశ్వరరావు మాట్లాడుతున్నాను మేడం.
0: ఓకే అండి. నాగేశ్వరరావు గారు, మీ మాటతో ఓ పాట కార్యక్రమానికి స్వాగతం.
1: ధన్యవాదాలు.
0: సరే.
1: అంటే ప్రతిరోజుకి ఒక ప్రత్యేకత ఉంటుందండి. రోజు అని ఒక రోజు ఈ రోజు మంచిది ఆ రోజు మంచిది కాదనేది కాదు, ప్రతి రోజుకి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ రోజుల్లో కొందరికి మంచి ఉండొచ్చు, కొందరికి ఇదిగా ఉండొచ్చు.
0: అవును.
1: అయితే ప్రతిరోజు మంచి జరగాలని కోరుకుంటారు ప్రతి ఒక్కళ్ళు,
0: అవునండి,
1: అందరూ కానీ.
0: అవును.
1: అయితే అలాంటి సందర్భాలు చాలా మందికి వస్తాయి, కొంతమందికి రాకపోవచ్చు. నాకు సరే ఈరోజు అయితే
0: సార్
1: ఒక విధంగా మంచి రోజు కాదని అనుకుంటున్నాను. నేనైతే నాకెందుకైనా మంచిది, నాకెందుకో మనసు బాగలేదు, అందుకని ఈ పాట అడిగాను. మహారాజు సినిమాలో
0: సార్.
1: చెరీలో చెరీ.
0: అలాగే అండి, తప్పకుండా వినిపిస్తామండి,
1: ఓకే
0: వినండి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఇనుము

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీకు తెలుసా, ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్ లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్ లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశమేది? భారత్. భారతీయుడైనందుకు గర్వపడండి.
2: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
4: హలో.
5: హాయ్ మేడం, గుడ్ మార్నింగ్.
4: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరేంటండి?
5: పద్మావతి అండి, జిల్లూరు పండండి.
4: ఓకే అండి. పద్మావతి గారు, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారండి?
5: తిరువెన్నెల మూవీలోంచి ఆది భిక్షు వాడినేది అడిగేది.
4: ఓకే అండి. ఈ పాటను ఎవరికైనా వినిపించాలనుకుంటున్నారా?
5: మాకు ఆర్టిస్టం మేడం.
4: ఓకే అండి, తప్పకుండా వినిపిస్తాము, వినండి.
5: ఓకే మేడం, థ్యాంక్.

0: మీరింతవరకు మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించిన వారు ఎం సుమన్, ఎం కోటేశ్వరరావు గారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఏకచిత్రగానం. ఈనాటి ఏకచిత్రగానం కార్యక్రమంలో మద్రాస్ టాకీస్ వారి సఖి చిత్రం నుండి పాటలు వింటారు. ఈ చిత్రానికి సంగీతం అందించిన వారు ఏఆర్ రెహమాన్, సాహిత్యం అందించిన వారు వేటూరి సుందరరామ్మూర్తి. ఈ చిత్రంలోని గాయని గాయకులు కళ్యాణి మీనన్, హరిణి, కల్పన, ఎస్పి చరణ్, నవీన్, స్వర్ణలత, హరిహరన్, క్లింటన్, ఎస్ జానకి, శంకర్ మహదేవన్, సాధన సర్గం, శ్రీనివాస్, సుజాత, వైశాలి, శుభ, రిచా శర్మ. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: మీకు తెలుసా, భారత్ లోని లఖపతి దీదీల సంఖ్య బెల్జియం లేదా గ్రీస్ వంటి దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువ. 3 కోట్లకు పైగా మహిళలు లఖపతి దీదీలయ్యారు. కుటుంబాల దేశ ఆర్థిక పునాదిని వారు బలోపేతం చేశారు.
5: లఖపతి దీదీ బనానే కా యే అభియాన్ ఆనే వాలి పీడియో కో సశక్త కర్నే కా ఏక్ మహా అభియాన్ హై.
4: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి 12 ఏళ్లు.
6: మీకు తెలుసు కదా, మొబైల్ ఫోన్ల నుంచి క్షిపణుల వరకు భారత ప్రతిభ నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. నేడు సెమీకండక్టర్ చిప్లను, డ్రోన్లను స్వదేశంలోనే తయారు చేస్తున్నాం. విజయవంతమైన అంతరిక్ష యాత్రలతో రోదశిలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నాం.
5: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
6: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం,

మీరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన మద్రాస్ టాకీస్ వారి సఖీ చిత్రం నుండి పాటలు విన్నారు. ఈ చిత్రానికి సంగీతం అందించారు ఏఆర్ రెహమాన్. సాహిత్యం అందించిన వారు వేటూరి సుందరరామూర్తి.

చిత్రంలోని గాయని గాయకులు కళ్యాణి మీనన్, హరిణి, కల్పన, ఎస్పి చరణ్, నవీన్, స్వర్ణలత, హరిహరన్, క్లింటన్, ఎస్ జానకి, శంకర్ మహదేవన్, సాధన సర్గం, శ్రీనివాస్, సుజాత, వైశాలి, శుభ, రిచా శర్మ. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం యువత భవిత ప్రత్యేక కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.

0: దేశానికి వెన్నెముక యువత. యువత ఆలోచన దేశాన్ని ప్రగతి పదంలో నడిపే ఆయుధం. అది అన్ని రంగాల వారికి అభ్యుదయ గీతం. ఇలాంటి యువత కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులు, సమాజం పసితనం నుండే మంచి నడవడిక నేర్పితే సన్మార్గంలో పయనించి దేశ ప్రగతికి యువత పట్టుగుమ్మై నిలుస్తోంది. దురదృష్టవశాత్తు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వివిధ కారణాల వల్ల నిరాశ నిస్పృహలకు లోనై ఎదుటివారు చెప్పిందే వేదంగా భావించి చెడు మార్గంలో పయనించే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఎన్నో రకాల అరాచక శక్తుల చేతుల్లోకి వెళుతున్నారు యువత.
1: దేశాన్ని ప్రగతి పదం వైపు నడిపించే యువత చెడు మార్గాన పయనించకుండా ఉండేందుకు వారి కొరకు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నాయి ప్రభుత్వాలు. యువశక్తికై అనేక అభివృద్ది పథకాలు చేపడుతున్నారు. చిన్నతనం నుండే విద్యాబుద్ధుల విషయంలో మంచి చెడులు తెలియచేస్తూ అనేక పథకాల అమలుతో యువశక్తిని దేశాభ్యున్నతికై పాటుపడేలా విద్య, వైద్యం, రవాణా మొదలైన మౌలిక సదుపాయాల ఏర్పాటుకై తమ తమ సహాయ సహకారాలు అందిస్తున్నాయి.
0: అమలుపరుస్తున్న అనేక అభివృద్ది పథకాల ద్వారా నిర్వీర్యమైపోతున్న యువత నూతన ఉత్తేజంతో నింగి నేలలోని అన్ని రంగాలలో నైపుణ్యం పెంచుకుని విజ్ఞాన విపణిలో అడుగిడుతూ సంఘ విద్రోహ శక్తులను తరిమివేస్తూ దేశానికి మేముంటాము అండగా అంటూ కదలి వస్తున్నారు.
2: మారుమూల ప్రాంత గిరిజన యువత కోసం భద్రాచలం ఐటీడీఏ వారు అందిస్తున్న ఉపాధి అవకాశాల గురించి తెలియజేస్తున్నారు భద్రాచలం ఐటీడీఏ జేడీఎం వి హరికృష్ణ గారు.
3: భద్రాచలం ఐటీడీఏ పరిధిలో స్థానికంగా మనకు మూడు యువజన శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. ఒకటి భద్రాచలం, ఇల్లందు, ఖమ్మం. సో రెండు జిల్లాల్లో ఉన్న గిరిజన నిరుద్యోగ యువత ఎవరైతే ఉంటారో సో వాళ్ళు భవితాశైల ఐటీడీఏ భద్రాచలంలో కానీ ఈ యువజన శిక్షణ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా 8వ తరగతి మరియు ఆపైన చదువుకున్న క్వాలిఫికేషన్ కి దానికి తగ్గట్టుగా రకరకాలుగా శిక్షణలు ఉన్నాయి. దాని ప్రకారం వాళ్ళకు స్వయం ఉపాధి శిక్షణ కావాలంటే స్వయం ఉపాధి శిక్షణలు, లేదు అంటే శిక్షణ కల్పించి వాళ్ళకి ప్రైవేట్ ఉపాధి కావాలంటే ప్రైవేట్ ఉపాధి కల్పిస్తాం. ఇవి కాకుండా శిక్షణ లేకుండా ఎవరైనా ఉపాధి కావాలనుకుంటే వాళ్ళకి జాబ్ మేళాస్ కూడా మనం నిర్వహించడం జరుగుతుంది. సో భద్రాచలం కావచ్చు, ఇల్లందు, ఖమ్మము, మణుగూరు ఇటువంటి ఏరియాల్లో ఉద్యోగ మేళాలు నిర్వహించి వాళ్ళకు ఉపాధి కూడా కల్పిస్తుంటాము. సార్, మనకు యువజన శిక్షణ కేంద్రాలు మూడు ఉన్నాయి. సో ప్రతి ఒక్క ట్రైనింగ్ సెంటర్ కూడా 200 కెపాసిటీ. సో 200 మంది ట్రైబల్స్ వాళ్ళకి ఫుడ్ కావచ్చు, అకామిడేషన్ కావచ్చు, డార్మెటరీ ఫెసిలిటీస్ కావచ్చు, క్లాస్ రూమ్స్ కావచ్చు, వాళ్ళ ల్యాబ్స్ కావచ్చు, కంప్యూటర్ ల్యాబ్ కావచ్చు. సో అన్ని రకాల ఫెసిలిటీస్ తో మనము మూడు వైటీసీలు ఐటీడీఏ పరిధిలో ఉన్నాయి. సో ఇల్లందు వైటీసీలో వచ్చేసి మనకు కార్ డ్రైవింగ్ శిక్షణ ఒకటి ఉంది సార్. సో దీనికి 8వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఐటీడీఏ ద్వారానే వాళ్ళకి మనం లెర్నింగ్ లైసెన్స్ ప్రొవైడ్ చేస్తాము. సో ట్రైనింగ్ లో వచ్చేసి బేసిక్ మెకానిజం నేర్పిస్తాము, ఆ రోడ్డు యొక్క భద్రత, సిగ్నల్స్, వాటి గురించి అవగాహన కల్పిస్తాము. శిక్షణ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకు స్వయం ఉపాధి పథకాల గురించి కూడా వివరించడం జరుగుతుంది. ఎవరైనా ఉపాధి కావాలని కోరుకున్నా కూడా వాళ్ళ ప్రైవేట్ కంపెనీలకు కూడా ఉపాధి కల్పిస్తాము. ఇది ఒకటి కార్ డ్రైవింగ్ కోర్స్ ఉంది, 30 డేస్ ఉంటుంది. సో ఇది కాకుండా కూడా మనకి సోలార్ కోర్స్ ఒకటి ఉంది, సోలార్ టెక్నీషియన్ అండ్ ఇన్స్టలేషన్. ఇది కాకుండా CRM ఉంది, కస్టమర్ రిలేషన్ అండ్ మేనేజ్మెంట్. లాజిస్టిక్స్ లో వచ్చేసి మనకు ఇన్వెంటరీ క్లర్క్ అని చెప్పేసి ఉంది. భద్రాచలం వైటీసీలో మనకి రీటైల్ సేల్స్ అసోసియేట్ అని చెప్పేసి మనకు రీటైల్ సెక్టార్ సంబంధించి శిక్షణ అనేది కల్పించడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న మేల్ కావచ్చు, ఫీమేల్ ఎవరినైనా తీసుకుంటాము. వాళ్ళకు శిక్షణ తర్వాత రీటైల్ సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా, వాటిలో 10,000 నుంచి 13,000 రూపాయల శాలరీస్ తో జాబ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాకుండా మనకు ఫార్మసీ అసిస్టెంట్ అనే కోర్స్ ఉంటుంది. సో దీనికి

0: క్వాలిఫికేషన్ 10th క్లాస్. ఏవైతే మనకు ఫార్మసీ అవుట్లెట్స్ ఉంటాయో వాటికి సంబంధించి మనము ట్రైనింగ్ ఇచ్చేసి బేసిక్ మెడిసిన్స్ ప్రిస్క్రిప్షన్ వాటికి సంబంధించి ట్రైనింగ్ ఇచ్చి వాటిలలో 10 నుంచి 13 వేల రూపాయల వేతనంతో ప్లేస్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ వన్ వచ్చేసి వేర్ హౌస్ అసిస్టెంట్. చాలా వేర్ హౌసెస్ ఉంటాయి హైదరాబాద్ లో, దానికి సంబంధించి మనకు వేర్ హౌసెస్ లో ఏ రకంగా ఉంటాయి, వాటి ఇన్వెంటరీ ఎట్లా చూసుకోవడం, వాటి డాక్యుమెంటేషన్ ఏంటి, సో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ తో మన వేర్ హౌస్ అసిస్టెంట్ అనే కోర్స్ ఒకటి ఉంటుంది. ఈ 3 కోర్సెస్ వచ్చేసి మనకు భద్రాచలంలో ఉన్నాయి. ఖమ్మం వైటీసీలో F&B సర్వీస్ హాస్పిటాలిటీ హోటల్ మేనేజ్మెంట్ సంబంధించి ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీస్, 3-స్టార్ హోటల్స్ లో కావచ్చు 4-స్టార్ హోటల్స్ లో ఎటువంటి ఫుడ్ ఉంటుంది, ఎటువంటి బేవరేజెస్ ఉంటాయి, సో వాటికి సంబంధించి రెస్టారెంట్ కావచ్చు, కాఫీ షాప్ కావచ్చు, రూమ్ సర్వీస్ కావచ్చు, దానికి సంబంధించిన హోటల్ మేనేజ్మెంట్ సంబంధించిన ట్రైనింగ్ మొత్తం మనకు F&B సర్వీస్ అనే కోర్స్ ద్వారా ఇస్తాము. సో దీనికి కూడా క్వాలిఫికేషన్ 10th క్లాస్ ఉంటుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళకు ఫుడ్ అవుట్లెట్స్ లో వాళ్ళకి ప్లేస్మెంట్స్ అనేవి ఉంటాయి. సో దీనిలో బెనిఫిట్ ఏంటంటే మనం ఎక్కడైతే మన హోటల్స్ లో రెస్టారెంట్ లో ప్లేస్ చేస్తామో సో వాళ్ళకి ఫుడ్ అండ్ అకామిడేషన్ ఫ్రీగా ప్రొవైడ్ చేయబడుతుంది. అదనంగా వాళ్ళకు శాలరీ అనేది అడిషనల్ గా ఉంటుంది, 10,000 శాలరీ ఉంటుంది. ITDA ద్వారా ఎటువంటి ట్రైనింగ్ ఇచ్చినా కూడా వాళ్ళకి ప్లేస్మెంట్స్ లో ESI ఫెసిలిటీ, ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి, ప్రావిడెంట్ ఫండ్ భవిష్య నిధి సంబంధించి PF కట్టింగ్స్ కూడా ఉంటాయి. సో ఏదైనా సరే మనకు ఏ కంపెనీస్ వచ్చేసి ఫుల్ షేప్ లో ఇష్యూస్ లేకుండా వాళ్ళకు బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అటువంటి ప్లేస్మెంట్స్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది.
1: మారుమూల ప్రాంత యువత కొరకు విద్యా ఉద్యోగ పరంగా ఎలాంటి అవకాశాలు కల్పిస్తున్నారో తెలియజేస్తున్నారు ప్రభుత్వ ఐటీఐలో పనిచేస్తున్న ఇఫ్తేఖర్ గారు.
2: మనం కూడా కొద్దిగా పిల్లల్ని సహాయం చేయాలా, వాళ్ళు కూడా మన మాట వినాలా. మనం వాళ్ళకి చెప్తాం ఇది నేర్చుకో, ఇది చేసుకో, ఇది చేయమని చెప్పి. చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, చేసుకుంటున్నారు చాలా మంది. ఇప్పుడు మేము చూసినాం ITI చదివి కొంతమంది ఖాళీ ఉండి మన కానిస్టేబుల్ జాబులకు సెలెక్ట్ అయి ఉన్నారు. అంతకుముందు ఆర్మీ వాళ్ళు సెలక్షన్ పెట్టినప్పుడు వెళ్ళారు. ITIకి ఆర్మీకి, ITIకి కానిస్టేబుల్కి సంబంధం లేదు. ఆ కుర్రవాడికి ఆ రోజున అది ఉపయోగపడింది. ITI అనేది టెక్నికల్, మనకి ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా ఉపయోగపడడానికి ఆస్కారం ఉంది. ఈ ఆర్మీ కానిస్టేబుల్స్ అనేది హాళీలను బట్టి నడిపిస్తూ ఉంటారు. దీని ITI చేస్తున్నాడు ప్లస్ ఇది వచ్చింది. ITI చేసి చదివిన తర్వాత ఆటోమేటిక్ ఉద్యోగం వచ్చింది కాబట్టి దీనికి వెళ్ళిపోవాల్సి వచ్చింది, వెళ్ళిపోయాడు స్టెప్ బై స్టెప్. దాంట్లో పోయిన తర్వాత టెక్నికల్ ఉంది కాబట్టి ఆయనకి ఇంకో క్యాడర్ రావచ్చు. మంచి ఉపయోగాలు ఉన్నాయి. యువత కూడా దీన్ని చాలా ఉపయోగించుకోవాలి. ఏదో చేస్తున్నాం పెట్టారు చూస్తున్నామని కాదు, పెట్టిందంతా యువత కోసమే. ప్రతిదీ కూడా యువత బాగా ఉండాలా, చెడు మార్గానికి పోకూడదు, దేశానికి నష్టం రాకూడదు, ప్రజలకు నష్టం రాకూడదు అనే ఉద్దేశంతోనే పెడతారు ఈ ఓవరాల్గా మంచి స్కీమ్స్. దీనికి ఎట్లా ఉపయోగించుకోవాలా అనేది యువత చూడాలి. యువతకి ఏ మార్గాన్ని తీసుకురావాలా మనం అనేది మన చేతిలో ఉంటుంది. బోధన తరంగా ఇచ్చేవాళ్ళు కానీ పిల్లలకి చెడు మార్గం పోకుండా దీన్ని ఒక విద్యార్థి స్కిల్ డెవలప్మెంట్లో కానీ ఒక ITIలో కానీ చేరినప్పుడు వాడు బయటికి పోయి ఇంకో కుర్రాన్ని కూడా తీసుకొచ్చి చేర్పించేటట్టు ఉండాలి. యువత కూడా మేల్కోవాలి, ఇంకా చెడుదారణ పోయి చెడు మార్గాల్లో ఉండి ఏం లేకుండా. అందుకని గవర్నమెంట్ ఇంకోటి సదుపాయం చేసింది, ITI చేస్తా ఇంటర్ రాసుకోవచ్చు. దానికి కొన్ని కొన్ని ఆన్లైన్ సిస్టంలో చేసుకోవాలా, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ITI ఇంటర్మీడియట్ రెండు ఒకటేసారి చేస్తారు కాబట్టి గవర్నమెంట్ ఒక స్కీమ్ కల్పించింది కాబట్టి ఏ ఉద్యోగానికైనా ఇంటర్మీడియట్ అర్హత ఉంటుంది, ITI అర్హత ఉంటుంది. రెండింటిలో కూడా ఏ ఉద్యోగానికైనా పోవడానికి ఆస్కారం ఉండి గవర్నమెంట్ ఈ సదుపాయం కూడా కలిగించింది విద్యార్థులకు. ఇన్ని అవకాశాలు ఉన్నాయి, యువత ఉపయోగించుకోవాలా, మంచి మార్గానికి పోవాలా, చదువుకోవాలా, కాంపిటీషన్ మీద ఉద్యోగాలు పోవాలా, ఇన్ని స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ స్కీమ్స్ అన్నిటికీ సద్వినియోగం చేసుకోండి. మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి ఉద్యోగాలు వస్తాయి, మీ కాళ్ళ మీద నిలబడవచ్చు.
3: తాను ఒకప్పుడు నిరక్షరాస్యుడినని చదువుకుని గిరిజనులకు బాసటగా నిలుస్తూ జీవనం సాగిస్తున్నాను అంటున్నారు గిరిజన కోఆపరేటివ్ సొసైటీలో పనిచేస్తున్న కృష్ణ గారు.
4: నేను డిగ్రీ వరకు చదువుకుంటే దేంట్లో అవకాశాలు రాకుండా ఉంటే ITI పరిధిలో ఈ పోస్టులు పడ్డాయంటే నేను అప్లై చేశాను, వాటిలో ఇది నాకు రావడం జరిగింది. మా దాంట్లో ఏంటంటే వాటితో పాటుగా ఇతర సరుకులు కానీ మా GCC సంబంధించిన తేనె కానీ ఉత్పత్తులు ఉంటాయండి, గిరిజన ఉత్పత్తులు. అది ఏంటంటే టర్మరిక్, నీమ్, జాస్మిన్ ఇట్లా రకరకాల సోప్స్ కూడా ఉంటాయి, వాటిని అమ్ముతాం. ప్లస్ బయట దొరికే ఐటమ్స్ కూడా క్యాజువల్ గా దొరికే మంచి నూనె ఇలాంటివి కూడా తక్కువ రేటుకి ఇవ్వడం జరిగిందండి. మా దాంట్లో ఏజెన్సీలో ఇట్లాంటివి మాకు కొంచెం డెవలపింగ్ ఉంటే అన్ని ఏర్పాటు చేస్తాం, దాంట్లో అందరికి అవకాశాలు వచ్చేటట్టు చూస్తారు మా అధికారులు. వాటికి తోడు వేరే అదర్ డిపార్ట్మెంట్స్ కూడా మొక్కలు పెంచడం, రోడ్ల కోసం కూడా డెవలపింగ్ లేని ఏరియాలో ఇప్పుడు ఉదాహరణకు వచ్చేసి ఇవి సోలార్ ఉన్నాయి కదా, సోలార్ వేసి కూడా వాళ్ళకి సంబంధించిన ఏమైనా లోపాలు ఉంటే వాటిని అన్ని తీర్చడం జరుగుతూ ఉంది. కొంచెం వేరే డెవలపింగ్, పూర్తిగా డెవలపింగ్ లేని ఏరియా నుంచి ఇప్పుడు అభివృద్ధి జరుగుతూ వస్తుందండి. క్రమక్రమంగా ఇక్కడ కూడా జరిగిద్దని మేము అనుకుంటున్నాం. రోడ్లు

0: ఆ విషయంలో ఇప్పటి వరకు అయితే 50% జరిగిందండి. ఇంకా చాలా జరగాల్సింది ఉంది. ప్లస్ పంచాయతీ పరంగా ఉన్న ఏరియాలలో కొంచెం డెవలపింగ్ ఎక్కువ ఉంది. చదువు విషయంలో అయితే చాలా వరకు పర్లేదు. చదువు అనేది మెయిన్. ఆ విద్య అనేది లేకపోతే ఏ రకంగానైనా చెడు మార్గాలకి వెళ్తూనే ఉంటారు. తల్లిదండ్రులు చెప్పినా కానీ వినకపోవడాలు, ఏదో ఒకటి తెలిసి తెలియక చేయడం వల్ల అవి రకరకాల ఇబ్బందులకు గురి కావడం జరుగుతూ ఉంటుంది. జరిగిన తర్వాత తెలుసుకున్నాక బాధపడటం, దానికి తోడు ఇవాళ నాకు చదువు లేకపోవడం వల్లనే ఈ చెడు మార్గంలో నేను వెళ్ళడం జరిగిందని గ్రహిస్తాను అండి. అందులో వీళ్ళ భవిష్యత్తు కూడా రేపు బంగారు భవిష్యత్తు అయింది చదువుకోవడం వల్ల అన్న ఉద్దేశంతో ఈ చేయడం వల్ల మంచి పేరు కూడా ఉందండి. దీనివల్ల చాలా వరకు సక్సెస్ అవుతారండి. గిరిజనులకి వ్యవసాయం చేసుకోవడానికి సాగు భూమి ఎంతో కొంత 2005లో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాన్ని కొట్టుకొని ఇప్పుడు దాని మీదనే వ్యవసాయం మీదనే ఆధారపడి అన్ని రకాలు చేస్తున్నారు. అడవి ఇంత ముందు కంటే ఇప్పుడు చాలా వరకు అంతరించిపోయింది. ఇప్పుడు ఉన్నంత లేవండి. ఇప్పుడు అడవిలో తిరగడం వల్ల ఎలాంటి భయం లేదు.
1: చిన్నతనంలోనే పిల్లలను మంచి మార్గంలో పెంచి ఆరోగ్యపరంగా వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని, అలాగే తాము ఒక అంగన్వాడీ టీచర్గా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో పథకాలపై ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారో తెలియజేస్తున్నారు అంగన్వాడీ టీచర్లు.
2: నా పేరు సునీత అండి. మైలారంలో అంగన్వాడీ టీచర్గా చేస్తున్నాను. అప్పుడైతే ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడు అంగన్వాడీ ఉన్నప్పుడు గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లలు ఇప్పుడు మంచిగా వస్తున్నారండి. ఫీడింగ్ కూడా ఇస్తున్నామండి. మంచిగా వచ్చి భోజనం కూడా తీసుకెళ్తున్నారు, తింటున్నారండి. పాలు గుడ్లు మేము వాళ్ళకి పిండి ఇస్తామండి, ఎగ్స్ ఇస్తాము. గర్భిణీ బాలింతలకైతే పాలు గుడ్లు భోజనం మా స్కూల్ దగ్గర పెడతామండి. 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకేమో నెలకి 16 గుడ్లు ఇస్తామండి, పిండి MTF ఇస్తామండి. 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలకేమో ప్రీ స్కూల్ కి రావాలండి, రోజు రావాలండి. వాళ్ళకి ఆటపాట నేర్పిస్తామండి. మళ్ళీ ABCలు అలా అవి నేర్పిస్తా, 1, 2, 3, 4 అవి నేర్పిస్తామండి.
3: పిల్లలు ఉన్నంత చదువులు చదువుకోవడం వల్ల బెనిఫిట్ ఉన్నది. ఇందులో కూడా సహాయం బాగానే ఉంది. మా స్కూల్కి కూడా కొన్ని మొక్కలు ఇస్తారు, అవి తీసుకొచ్చుకుని మా స్కూల్లో వేసుకుంటాం. ఊళ్ళో వాళ్ళకు కూడా చెప్తాం మేము. ఊళ్ళో వాళ్ళు కూడా వచ్చి తీసుకెళ్తారు. బాగానే చేస్తున్నారండి. తల్లిదండ్రులు కూడా ఏం పట్టించుకోకుండా పిల్లల్ని, వాళ్ళని వదిలేసిన మనకో వాళ్ళు బయటికి వెళ్తారు. రకరకాల పనులకి అలవాటు పడిపోతారు. అవసరమైతే వాళ్ళ ఉగ్రవాదానికి కూడా పోయే దారి కూడా ఉంటది. ముందే మనం పిల్లల్ని సక్రమంగా ఉంచుకోవాలి, దానివల్ల ప్రయోజనం ఉంటది.
4: నేను ఒక అంగన్వాడీ టీచర్గా పిల్లల్ని సక్రమంగా బడికి పంపించమనేసి కోరటం జరుగుతుంది. వాళ్ళు తల్లులు కూడా చాలా మట్టికి సహకరిస్తారు. అందులో పిల్లల్ని తక్కువ గ్రోత్ గా ఉన్న వాళ్ళని గ్రోత్ పెంచే పిల్లలు మాత్రం చాలా బాగుంటారు. వాళ్ళకి ఏ విధంగా పాఠం, వాళ్ళకి టైం టు టైం ఆ ప్రకారంగా వాళ్ళకి నేర్పించే విధాలు ఉంటాయి. వాళ్ళు మానసికంగా ఉన్నారా, ఎలా ఉన్నారా, ఎదుగుదల ఎలా ఉంది అని ప్రతిరోజు 1-5 నిమిషాలు వాళ్ళని పరిశీలిస్తాం మేము. ఎందుకంటే వాళ్ళు రేపొద్దున వినికిడి గాని లోపం ఏది ఉంది గమనించేసి PSC గాని పంపించటము, డాక్టర్ని సలహా తీసుకోవటము. మళ్ళీ ఇంజక్షన్లు, పిల్లలు పుట్టంగానే ఇంజక్షన్లకి నెలలో 1st శనివారం కంపల్సరీగా ఇమ్యునైజేషన్ జరుగుద్ది. మనం ఎట్లా బాగా చదివి డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశంతో పిల్లలు అప్పటికి ఇప్పుడు చాలా మార్పు ఉంది.
5: సన్మార్గంలో నడిస్తే యువత సాధించలేనిది ఏమీ లేదంటూ మాకై చేపడుతున్న వివిధ పథకాలను తెలుసుకుని వాటి ద్వారా లబ్ధి పొందుతున్నామంటున్నారు మారుమూల గ్రామీణ ప్రాంత యువత. వారి మాటల్లో విందాం.
6: నా పేరు వెంకన్న. పగడేరు గ్రామం, మణుగురు మండలం, పంచాయతీ కూడా పగడేరే. పగడేరు గత 20 సంవత్సరాలను చూసినప్పుడు చాలా వెనకబడ్డ ప్రాంతం. వ్యవసాయ ఆధారిత గ్రామం. ఇక్కడ అందరు కూడా వ్యవసాయం మీద ఆధారపడి జీవించేవాళ్ళు, కూలీలుగా ఉండేవారు. కానీ అనంతరం చాలా మంది భారత ప్రభుత్వ ప్రభావిత ప్రాంతాల్లో నిధులు ప్రత్యేక కేటాయించడం వల్ల రోడ్ల నిర్మాణం, పాఠశాలలు, హాస్టల్స్లు, మధ్యాహ్న భోజన కార్యక్రమాలు ఇవన్నీ ఏర్పరచడం వల్ల చదువు బాగా వచ్చింది. చదువుకున్న యువత అంతా కూడా మా గ్రామంలో ఉండకుండా మణుగూరు, ఖమ్మం, భద్రాచలం, హైదరాబాద్ వరకు కూడా చదువుకుని మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు. నిధులు కారణంగా ఈ ప్రాంతం అభివృద్ధి అయింది. రోడ్డు సౌకర్యాలు అభివృద్ధి అయ్యాయి. అన్ని రకాల అభివృద్ధి కావడం వల్లనే యువతకి మంచి మార్గం వచ్చింది. ఇప్పుడు కూడా అలాంటి అవకాశాలు లేకుండా పోయింది. స్వయం ఉపాధి కూడా ఎక్కువ లభించడం వల్ల, స్వయం ఉపాధి అంటే ప్రభుత్వం తరఫున కాకుండా చదువు ద్వారా. ఇంతకుముందు ఈ ప్రాంతంలో చదువు లేని కారణంగానే యువత అంతా కూడా ఉద్యమానికి ప్రభావితమై ఉద్యమాల్లో పనిచేసేవారు. చదువు ద్వారా పట్టణాల్లో పోయి చదువుకొని ఆ తర్వాత ఉద్యోగాలకు సంపాదించి ఈ ప్రాంతంలో చాలా మెరుగైన సౌకర్యాలు ఏర్పడ్డాయి. పగడేరులో ప్రతి ఇంటికి ఒక PG గ్రాడ్యుయేట్ ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వం కల్పించినటువంటి సౌకర్యాలు కావాలనే జరిగింది. ఒకప్పుడు చైతన్యం ద్వారానే యువతంతా ఉద్యమాలు పాటుపట్టారు. కానీ ఆ చైతన్యమే చదువు ద్వారా ప్రభావితమై స్వయం స్ఫూర్తి ప్రభుత్వ పథకాలు ఉపయోగించుకున్నారు. ప్రభుత్వం కూడా అనేక రకాల సౌకర్యాలు స్వయం

0: గ్రూప్ ల సహాయంతో యువతకు కల్పించినటువంటి అనేక రకాల సంక్షేమ పథకాల ద్వారా, కార్పొరేషన్ రుణాల ద్వారా కానీ, సొంతగా స్వయం సెల్ఫ్ తో అభివృద్ధి కావడం వల్లనే మోటార్ వైండింగ్, ఆ తర్వాత జీప్ డ్రైవింగ్, ఆటో డ్రైవింగ్, ఆ తర్వాత అనేక రకాల ఎలక్ట్రీషియన్ ఫిట్టర్, మణుగూరు పౌడీరు లాంటి గ్రామాల్లో దేనికి పనికిరాని యువత సైంటిస్ట్ స్థాయికి ఎదుగుల ఉన్నారు. డాక్టర్లు, టీచర్లు, ఆ తర్వాత ప్రతి ఇంటికి ఒకళ్ళు ఉపాధ్యాయ ట్రైనింగ్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. దీనికి గల కారణం అభివృద్ధి కార్యక్రమాల ద్వారా, ఎడ్యుకేషన్ ద్వారా వచ్చినటువంటి ప్రభావాలనే ఇది సాధ్యమైంది.
1: నా పేరు బాడిష రామేశ్వరి, మదిగట్టుమల్ల గ్రామం. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. చిన్నతనంలో కూడా మేము ఇక్కడే చదువుకున్నాం. మేము ఇక్కడ చదువుకునేటప్పుడు 5th 3rd వరకు చదువుకున్న తర్వాత ఇంకా వేరే స్కూల్కి పంపించాలంటే తల్లిదండ్రులు కూడా ఒప్పుకునే వాళ్ళు కాదు. ఇంత చిన్న వయసులో పిల్లల్ని దూరంలో చదివించడం అంటే, అప్పుడు సదుపాయాలు సక్రమంగా ఉండేవి కాదు. వెహికల్స్ ప్రాబ్లం కూడా ఉండడం వల్ల ఎక్కడికి పంపించకుండా చదువు మానిపించి అందరూ ఊళ్ళో తల్లిదండ్రులు ఏ పనికి వెళ్తే ఆ పనికి తీసుకెళ్లడం, లేకపోతే ఇంటి దగ్గర ఎవరైనా అమ్మమ్మ వాళ్ళు తాతయ్యలు ఉంటే వాళ్ళతో పాటు ఇంటి దగ్గర ఉంచేవాళ్ళు. కానీ అప్పటికిప్పటికీ చాలా డెవలప్ అయింది. హాస్టల్స్ వసతి కల్పించడం, పిల్లలకి హాస్టల్లో కూడా మంచిగా ఫుడ్ విషయంలో కానీ ఎటువంటి విషయంలో అయినా మంచిగా ఉంచడం వల్ల, రోడ్డు సౌకర్యాలు అన్ని మంచిగా ఉంచడం వల్ల పిల్లల్ని హాస్టల్లో ఉంచడం కూడా ఇష్టపడుతున్నారు. మా రోజుల్లో చదువుకునే వాళ్ళు తక్కువ శాతం ఉన్నారు ఊర్లో. అప్పటికి ఇప్పటికి పోలిస్తే చాలా మంది పిల్లలు ఎవరు ఇంటి దగ్గర ఉండట్లే, అందరు చదువుకుంటున్నారు. ఇక్కడ దగ్గర పట్ల హాస్టల్లే కాకుండా యూనివర్సిటీ స్థాయిలో కూడా చదువుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అమ్మాయిలు అబ్బాయిలు కూడా చాలా ఎదిగిపోయారు అందరూ. ఇంకొంతమంది హైదరాబాద్లు అక్కడిక్కడ ఉంటూ పెద్ద పెద్ద చదువుల కోసం కోచింగ్లు తీసుకుని ఎగ్జామ్స్ రాయడం, అన్ని వాళ్ళ తెలివితేటలతో నేర్చుకున్నారు. ఎన్నో అవకాశాలు కల్పించడం వల్ల అన్ని తెలుసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఎలాంటి పథకాలు అమలు అవుతాయి మనకి అని తెలుసుకొని వాటి ద్వారా ఎన్నో అవకాశాలు పొందుకొని పిల్లలందరూ కూడా వాటిని సద్వినియోగం చేసుకుంటూ ఎక్కడికక్కడ కనుక్కుంటూ దూర దూర ప్రాంతాలకు వెళ్లి పరీక్షలు రాసి వాటిలో పాస్ అయ్యి హాస్టల్ వసతి కల్పించుకొని ఫ్రీ ఎడ్యుకేషన్ పొందడానికి కూడా వాళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ ఊర్లో కూడా చాలా మంది ఫ్రీ సీట్లు అనేవి ఇస్తూ ఉంటారు కదా, వాటిలో అలాంటి సీట్లు పొంది కూడా చదువుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చదువు ఒక విషయంలోనే కాకుండా క్రీడల విషయంలో కూడా అబ్బాయిలు అమ్మాయిలు చాలా ముందుకు వస్తూ ఉన్నారు. అందరూ అన్నిట్లో అవకాశాలు కల్పిస్తుంది. క్రీడల్లో ఎక్కడన్నా దూర ప్రాంతాల్లో ఎక్కడన్నా ఆటలు పోటీలు జరుగుతున్నాయన్నా కానీ సరే పిల్లలను ముందుకు పంపించడం వల్ల తల్లిదండ్రులు కూడా వాళ్ళని పంపిస్తున్నారు. వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్లి ఆటపాటలు ఆడి ఎన్నో పథకాలు కూడా సాధించి తీసుకొని వస్తున్నారు. వాటితో పాటు వాళ్ళకున్న సర్టిఫికేట్స్, జాబ్స్ విషయంలో కూడా ఆ సర్టిఫికేట్స్ కొంత అవకాశం వాళ్ళకి కల్పిస్తుంది. అందుకే పిల్లలు కూడా దూర ప్రాంతాలకు వెళ్లి ఆడడానికి కూడా ఇష్టపడుతున్నారు. కంప్యూటర్ కోచింగ్లు అని వాటిని ఫ్రీ కోచింగ్లు ఇప్పించి వాటి ద్వారా ప్లేస్మెంట్ ఇప్పించి ఎక్కడైనా ప్లేస్మెంట్ ఖాళీగా ఉంటే అక్కడ వాళ్ళకి సీట్లు ఇప్పించడం. ఇంత ముందు రోజులలో అయితే అంటే ఆ కాలంలో మేము చిన్నగుండి మా తల్లిదండ్రులు కొంచెం యంగ్ ఉన్నప్పుడు అప్పుడు తెలియక, అంటే మనకి ఇలాంటి విషయాలు తెలియక, లేదు మనం ఇట్లా అన్నలలోకి అడవిలలోకి వెళ్ళి మనం నిలదీసుకోవాలని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు చేస్తున్న అభివృద్ధి పథకాల వల్ల ఊళ్ళోనే ఉంటూ అభివృద్ధి చెందుతూ సొంతంగా ఉపాధి పొందుతున్నారు. ITDA ద్వారా కూడా చాలా పథకాలను అమలు చేస్తూ ఉంటారు. వాటన్నిటిని కనుక్కోవడం, ప్రతి ఒక్క దాన్ని వినియోగించుకుంటున్నారు. మనం కూడా వాటిని, ఇంకా మనకు తెలియని విషయాలు ఏమన్నా ఉంటే వాటిని మనం కనుక్కొని అది ఎలా జరిగింది, దాని ప్రాసెస్ ఏంటని తెలుసుకొని మనం ముందుకు వెళ్ళాలి. కానీ వాళ్ళు చేయట్లేదు అని మనం అనుకోకూడదు. పౌరులుగా మన బాధ్యత కనుక మనం అన్ని కనుక్కొని వాటిని సద్వినంగా వినియోగపరచుకోవాలి.
2: నా పేరు రాకేష్ అండి. మేము ఒకప్పుడు చూసుకున్నట్లయితే మాకంటూ మేము చదువుకునే రోజుల్లో మా చిన్నతనంలో 9th క్లాస్ 8th క్లాస్ అప్పుడు ఉన్నప్పుడు చాలా మంది మా ఊర్లో సరిగ్గా ఎవరు చదువుకునే వాళ్ళు కాదు. వాళ్ళు వీళ్ళు చెప్పబట్టి తెలుసుకొని చదువుకోవడం వల్ల అక్కడ టీచర్స్ వాళ్ళు వీళ్ళు మోటివేషన్ చేసేవాళ్ళు. ఇలా దాన్ని బట్టి మేము 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా హాస్టల్లోనే చదువుకున్నాం. హాస్టల్ అయిపోయిన తర్వాత మాకు రెసిడెన్షియల్ కాలేజీలో సీట్లు వచ్చాయి. అక్కడి నుంచి తర్వాత గురుకుల డిగ్రీ కళాశాలలు కానీ లేదా మామూలుగా గవర్నమెంట్ కాలేజీలలో కూడా సీట్లు సంపాదించడం జరిగింది. అలా అయిపోయిన తర్వాత మాకు మేము మా అంతటా మేము డిగ్రీ లెవెల్కి వచ్చినాక ఓ పలానా జాబ్ పర్పస్ పెట్టాలంటే ఇలా కోచింగ్ తీసుకోవాలి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఉంటాయి దాని ద్వారా ఎగ్జామ్ రాసుకోవాలి, స్టడీ సర్కిల్స్ ఉంటాయి అందులో ఉండి ప్రిపేర్ అవ్వాలి అనే విషయాలు కూడా మాకు చాలా తెలిసాయి. ఒక 10 సంవత్సరాలు వెనక చూసుకున్నట్లయితే ఇలాంటి హెల్ప్ఫుల్ ఫండ్లు చేస్తుందని మాకు కూడా తెలియదు. ఇప్పుడు చూసుకున్నట్లయితే విద్యావంతులైనటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా తన ఓన్గా అంటే సెల్ఫ్ డిఫెన్స్, ఒకరి మీద ఆధారపడుకుంటూ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి పెంచుకున్నట్లయితే తన పంచాయతీలో ఉన్నటువంటి ఎక్కడైనా ఏ ఉపాధి అయినా పంచుకోకుండా అంటే వేరే సిటీకే వెళ్లకుండా అక్కడ తన గ్రామ పరిధిలోనే ఉండి తన యొక్క డెవలప్మెంట్ సాగించడం కోసం వర్క్ నేర్చుకుని అంటే డేటా యాక్సెస్ కానీ డేటా వెరిఫికేషన్ కానీ లేదా స్త్రీలకైతే 10th వరకు చదివి ఆప్ చేసినటువంటి వాళ్ళకి కుట్టుడు మిషన్లు ఇలాంటి పథకాలు నేర్పించేవాళ్ళు ఇప్పుడు చాలా మంది డెవలప్ అయ్యారు. దీన్ని బట్టి చూసుకోవచ్చు మన ఇండియా డెవలప్మెంట్ ఎలా ఉందో, అందులో యువతరం కూడా ఉంది. ఇలా యువత చాలా పనుల్లో ముందుకెళ్తున్నాం, దాని ద్వారా కూడా మనం చాలా లబ్ధి పొందొచ్చు. గ్రామంలో ఉండి ప్రభావిత ప్రాంతాల్లో చాలా పథకాలు ప్రవేశపెట్టిందండి. ఇక్కడ పరిధిలో ఉన్నటువంటి స్టేషన్స్ కి అక్కడ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్లకు కానీ కానిస్టేబుల్స్ కానీ వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళ

0: ద్వారా గ్రామంలో ఉన్న యువకులు ఎక్కువగా 18 నుంచి 23 సంవత్సరాలు ఉన్న యుక్త వయసులో ఉన్న వాళ్ళని పిలిచి ఆ పరిధిలో ఆటపాటలు కానీ గేమ్స్ కానీ ఇలాంటివి కండక్ట్ చేస్తూ వాళ్ళని కొద్దిగా జాబ్ పర్పస్ లో మోటివేషన్ చేస్తున్నారు. ఇలా పెట్టడం వల్ల కూడా యువకుల్లో మాకు కొంత టాలెంట్ ఉంది అని గుర్తిస్తున్నారు.
1: ఎల్డబ్ల్యూఈఎఫ్ ద్వారా ప్రభుత్వం ప్రభావిత ప్రాంత యువత అభివృద్ధికి మంచి అవకాశాలు కల్పిస్తుందంటున్నారు సందీప్ గారు.
2: ఇప్పుడు లెఫ్ట్ వింగ్ ఐటీఎస్ కూడా కొత్తగూడెంలో స్టార్ట్ అవుతుంది. దాంట్లో ఈ యొక్క ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ పిల్లలకు మంచి నైపుణ్యత కోసం టెక్నికల్ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఫిట్టర్ ఎలక్ట్రికల్ కామన్ వెల్డర్ కూడా ఉన్నది, ఇంకోటి ఆర్ఎండిఎస్సి ఉన్నది. కొత్తగూడెం ఐటీ ప్రిన్సిపాల్ అండర్లో ఇది నడుస్తుంది. కలెక్టర్ ఈజ్ ద చైర్మన్. దీనివల్ల పిల్లలకు ఏదో రకంగా ఉపాధి చూపెడుతుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద వాళ్ళు ఏమైనా కూడా జాబ్ పర్మనెంట్ జాబ్స్ కూడా తీసుకునే ఆస్కారం ఉంటుంది. ఇదేంటంటే గవర్నమెంట్ కొన్ని ఏరియాలని ఎఫెక్టెడ్ ఏరియా కింద ట్రీట్ చేసింది. అది దాదాపు 2013లోనే జీవో వచ్చింది. అది కొంచెం ప్రొలాంగ్ అవుతుంది. అభివృద్ధి అంటే ఇక పిల్లల నైపుణ్యం అంతా అలాంటి ఇప్పటికే ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ అంతా డ్రాప్ అయిపోయి ఉన్నారు వాళ్ళ పిల్లలు చదువు కోసం టెక్నికల్ గా. గర్ల్స్ పరంగా అయితే ఇప్పుడు అంతా గర్ల్స్ కూడా కాంపిటీషన్ లో ఉన్నారు. ఇప్పుడు గర్ల్స్ కూడా చాలా మంది ఐటీఐలో జాయిన్ అవుతున్నారు. 50-50% ఉన్నారు. మీరు కొత్తగూడెం ఐటీఐ గానీ మణుగూరు ఐటీఐ గానీ చూసినట్టయితే అమ్మాయిలు కూడా బాగా టెక్నికల్ కోర్సు ఐటీఐ అంటే ఈజీగా జాబ్ వస్తుంది అని, అందువలనే మంచి నైపుణ్యత కోసం టెక్నికల్ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు.
3: ఇవి మారుమూల ప్రాంత గ్రామీణ యువతకు అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలు. ఇవన్నీ ఉపయోగించుకుని యువత ప్రయోజనం పొంది భారతదేశాన్ని ప్రగతి పథంలో నడిపించాలని ఆశిద్దాం.

కార్యక్రమంలో ముందుగా యమదొంగ చిత్రం కోసం ఎంఎం కీరవాణి సునీత పాడిన పాట. ఈ చిత్రానికి సంగీతం అందించారు ఎంఎం కీరవాణి. సాహిత్యం అందించిన వారు అనంత శ్రీరామ్.

0: మీకు తెలుసా, అభివృద్ధి చెందిన కొన్ని దేశాలలోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, డ్రోన్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు.
1: పన్నెండేళ్లు
0: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
2: కార్యక్రమంలో ఇప్పుడు రాఘవేంద్ర చిత్రం కోసం హరీష్ రాఘవేంద్ర, సుజాత పాడిన పాట.

0: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది, నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం, నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు. పన్నెండు సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
1: కార్యక్రమంలో ఇప్పుడు తీన్ మార్ చిత్రం నుండి శ్రీరామచంద్ర పాడిన పాట. మణిశర్మ సంగీతానికి సాహిత్యం అందించారు రెహమాన్.

గాయం చిత్రం నుండి చిత్రపడిన పాటను విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, నీకు నేను నాకు నువ్వు చిత్రం నుండి రాజేష్ పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11 గంటలు 100.1 మెగాహెడ్స్పై మరికొన్ని చిత్రగీతాలు వింటారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

కళ్యాణ వైభోగమే చిత్రం కోసం చిన్మయి శ్రీపాద పాడిన పాట విన్నారు. తర్వాత సోలో చిత్రం కోసం హరిహరన్ పాడిన పాట.

0: అనుకోకుండా ఒకరోజు చిత్రం కోసం స్మిత పాడిన పాట.
1: నడిచే నక్షత్రాన్ని ఎదురుస్తే ఎగబడిపోరా నిన్ని ఆ చిత్రాన్ని.

సింహ చిత్రం కోసం హరిహరన్ కౌశల్య పాడిన పాట.

0: రష్యా జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 14 కోట్లు. అది చాలా పెద్ద సంఖ్య కదా. గత 12 ఏళ్లలో భారత్ లో దాదాపు అదే సంఖ్యలో ఇళ్లకు కుళాయి నీటి కనెక్షన్లు అందాయి. నేడు ప్రతిరోజు అన్ని కాలాల్లోనూ 16 కోట్ల ఇళ్లకు స్వచ్ఛమైన కుళాయి నీరు అందుతోంది. కోట్లాది మహిళలకు నీటిని మోసే భారాన్ని తప్పించడమే కాదు, మెరుగైన నీటి నిర్వహణతో ఇది గ్రామాలను శక్తిమంతం చేసింది.
1: జల్ జీవన్ మిషన్ కా విజన్ సిర్ఫ్ లోగో తక్ పానీ పహుంచానే కా హీ నహీ హై, ये डिसेंट्रलाइजेशन का, विकेंद्रीकरण का, उसका भी एक बहुत बड़ा मूवमेंट है. ये विलेज ड्रिवन, विमेन ड्रिवन मूवमेंट है.
0: 12 ఏళ్లు విశ్వాసానికి, అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తల ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: से बचा है, तो ये ఆయుష్మాన్ భారత్ కి బహుత్ బడి సఫలత హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకు కి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ముఖాన మొటిమల
5: సై బాల్,
4: గజ్జా బొబ్బల
5: సై బాల్,
4: నడుగులో తామరా
5: సై బాల్,
4: బుర్రద పుల్ల
5: సై బాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
8: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్స్ అండ్ ఆటోనమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ. జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడీపీకి దాదాపు 3 రెట్లు.
9: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా, ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
10: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
11: మీకు తెలుసా, భారత్ లోని లఖపతి దీదీల సంఖ్య బెల్జియం లేదా గ్రీస్ వంటి దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువ. 3 కోట్లకు పైగా మహిళలు లఖపతి దీదీలయ్యారు. కుటుంబాల దేశ ఆర్థిక పునాదిని వారు బలోపేతం చేశారు.
9: లఖపతి దీదీ బనానే కా యే అభియాన్ ఆనే వాలి పీడియో కో సశక్త కర్నే కా ఏక్ మహా అభియాన్ హై.
11: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి 12 ఏళ్లు.
12: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో టిఆర్ మహాలింగం గారి వేణుగానం వింటారు.

ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు టిఆర్ మహాలింగం గారి వేణుగానం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఈరోజు G7 సదస్సులో పాల్గొంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈ నెల 21వ తేదీ నిర్వహించే నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్ పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, బీహార్, కేరళ, తమిళనాడుల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఏవియన్ నగరానికి చేరుకుని G7 సదస్సులో పాల్గొంటారు. మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఘీభావం పునర్నిర్మించడం అనే అంశంపై జరిగే సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. ఈ సమావేశంలో G7 దేశాల అధినేతలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులు, ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సందర్భంగా మోదీ పలు దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, యుఏఈ

0: అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్లతో విడివిడిగా సమావేశమవుతారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రానిచ్చే అధికారిక విందుకు మోదీ హాజరవుతారు. G7 సదస్సులో భారతదేశం పాల్గొనడం ఇది 13వ సారి కాగా మోదీ వరుసగా 7వ సారి ఈ సదస్సుకు హాజరవుతుండడం విశేషం. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 భాగస్వాములతో మాట్లాడుతూ ప్రపంచంలోనే భారత్ అత్యధిక జనాభా కలిగిన దేశమైనప్పటికీ స్వాతంత్ర్యం వచ్చాక ప్రజల భాగస్వామ్యం నిరంతరం పెరుగుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించిందన్నారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు అభివృద్ది చెందిన భారతదేశ లక్ష్యం సాధించేందుకు ప్రజాస్వామ్యంలో క్రియాశీలక సమగ్ర భాగస్వామ్యం ఎంతో అవసరమని లోక్సభ స్పీకర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్లోవేకియా పర్యటన భారత్ స్లోవేకియా భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ తెలిపారు. స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో సిబి జార్జ్ మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా కుదిరిన అవగాహన ఒప్పందాలు రక్షణ రంగ ఉత్పత్తి, వాణిజ్యం, పెట్టుబడులు అనేక ఇతర రంగాల్లో సహకారం పెంపొందిస్తాయన్నారు. ఉగ్రవాద నిరోధక సహకారంపై ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక గ్రూప్ ఏర్పాటు చేసేందుకు ఇరుదేశాల మధ్య కౌన్సిలర్ చర్చలు జరిపేందుకు భారత్ స్లోవేకియా అంగీకరించాయని గుర్తు చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం కోసం స్లోవేకియా తన మద్దతు పునరుద్ఘాటించిందని సిబి జార్జ్ పేర్కొన్నారు.
1: Agreed to have a joint working group on cooperation in counter-terrorism, also establishment of a consular dialogue between India and Slovakia. It's also pertinent to mention that Slovakia reiterated its support for India's permanent membership in the UN Security Council, in an expanded UN Security Council.
0: ఈ నెల 21వ తేదీ నిర్వహించే యూజీ పరీక్ష నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. ఐటీ మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్వాగతించింది. పరీక్షల లీకేజీకి సంబంధించి తప్పుడు ఆధారాలు సృష్టించకుండా నిరోధించేందుకు ఇప్పటికే పోస్ట్ చేసిన సందేశాలు సవరించే ఫీచర్ కూడా ఈ నెల 30వ తేదీ వరకు నిలిపేయాలని టెలిగ్రామ్ను ఆదేశించారు. అభ్యర్థులు మోసం చేసే ముఠా నుంచి విద్యార్థులను రక్షించేందుకు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ రక్షణ చర్యలు తీసుకున్నారు. పరీక్షను సురక్షితంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని ఎన్టీఏ తెలిపింది. 2026 నీట్ యూజీ పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ ప్రారంభమైన 24 గంటల్లోనే 10 లక్షల మందికి పైగా అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేస్తున్నారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. అభ్యర్థులందరికీ ఎలాంటి అంతరాయం లేకుండా వెబ్సైట్ అందుబాటులో ఉండేలా చూసేందుకు తమ బృందాలు నిరంతరం సర్వర్ల లోడ్ పర్యవేక్షిస్తున్నాయని ఏజెన్సీ పేర్కొంది. అభ్యర్థులందరికీ పరీక్షా సమయానికి ముందే అడ్మిట్ కార్డు అందేలా ఏజెన్సీ చర్యలు తీసుకుంది. అమెరికా చికాగోలో భారత రాయభార కార్యాలయంలో స్వామి వివేకానంద కాంస్య విగ్రహాన్ని అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా ఆవిష్కరించారు. సేవ సామరస్యం గురించిన సందేశాన్ని అందించిన స్వామి వివేకానంద విగ్రహం ఆవిష్కరించడం గర్వకారణమని క్వాత్రా సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగా బోధనలు వ్యాప్తి చేసిన ప్రముఖ తత్వవేత్త చింతనాపరుడైన వివేకానంద 1893లో చికాగోలో జరిగిన పార్లమెంటులో చేసిన చారిత్రాత్మక ప్రసంగం ద్వారా అమెరికాలో బాగా ప్రసిద్ది చెందారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణల్లో భాగంగా కేవలం తాత్కాలిక సభ్యత్వాల సంఖ్యను మాత్రమే పెంచితే ఆ ప్రయత్నాలు విఫలమయ్యే అవకాశముందని భారత్ హెచ్చరించింది. భద్రతా మండలి సంస్కరణలపై జరిగిన అంతర్ ప్రభుత్వ చర్చల సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి రాయబారి హరీష్ పర్వజ్ఞాని ఈ వ్యాఖ్యలు చేశారు. కేవలం తాత్కాలిక సభ్యత్వ రంగానికే విస్తరణ పరిమితం చేస్తే భద్రతా మండలి సంస్కరణలు చాలా అసంపూర్ణంగా ఉండే అవకాశం ఉందన్నారు.
2: Reflecting expansion of the category of two-year term non-permanent category as a convergence portrays only a part of the picture. Groups and member states add qualifiers and attach other interlinked parameters as they endorse expansion in the non-permanent category. UNSC reform would be grossly inadequate, bordering on failure, if expansion is limited only to the non-permanent category, as it would fundamentally not change the decision-making power structure of the P5. Groups and member states have waited this long for real and meaningful reforms.
0: భారత్కు చెందిన దిశ ఎల్ఎన్జీ

0: రవాణా నౌక హర్ముజ్ జలసంధి గుండా సురక్షితంగా ప్రయాణించింది. పశ్చిమాసియాలో యుద్దం ప్రారంభమయ్యాక ఈ మార్గం దాటిన మొదటి భారతీయ ఎల్ఎన్జీ ట్యాంకర్ ఇదే. అమెరికా, ఇరాన్ల మధ్య ప్రాథమిక కార్పుల విరమణ ఒప్పందం ప్రకటించాక ఈ జలసంధి గుండా పయనించిన మొదటి వాణిజ్య నౌకల్లో ఇది కూడా ఒకటి. ఈ నౌక ఈ నెల 18వ తేదీన గుజరాత్లో దహేజ్కు చేరుకుంటుందని నౌకాయాన జలమార్గాల మంత్రిత్వశాఖ డైరెక్టర్ ఉపేష్ కుమార్ శర్మ తెలిపారు. దక్షిణ కాలిఫోర్నియాలో నిన్న రాత్రి మొజావో ఎడారిలో ఉన్న అమెరికా వైమానిక దళ స్థావరం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే B-52 బాంబర్ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్ బేస్ రన్వే సమీపంలో ఎడారి నుంచి నల్లటి పొగలు రావటం వైమానిక దృశ్యాల ద్వారా స్పష్టమైంది. అయితే విమాన ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇప్పటి వరకు తెలియరాలేదు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు దాదాపు 4 నెలల ఘర్షణకు ముగింపు పలికేలా అమెరికా, ఇరాన్ దేశాలు ఒక సమగ్ర ఒప్పందాన్ని ప్రకటించాయి. ఇప్పటికే ఇరు దేశాల అధికారులు ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయగా శుక్రవారం స్విట్జర్లాండ్లో జెనీవాలో అధికారిక సంతకాల కార్యక్రమం జరగనుంది. ఈ ఒప్పందం ద్వారా హర్ముజ్ జలసంధి తిరిగి తెరిచి సముద్ర రవాణా పునరుద్ధరించనున్నారు. అలాగే ఇరాన్ అణు కార్యక్రమం, ఇతర వివాదాలపై 60 రోజుల పాటు చర్చలు జరపనున్నారు. ఈ పరిణామంతో ప్రపంచ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ అధికారిక కార్యక్రమం తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ దీన్ని శాంతి వైపు ముఖ్యమైన అడుగ్గా అభివర్ణించారు. అయితే ఈ జలసంధిలో ఎలాంటి సుంకాలు ఉండకూడదని అమెరికా అంటుంటే భవిష్యత్తులో వసూలు చేసే యోచనలు ఇరాన్ ఉంది. ఇరాన్ అధ్యక్షుడు పెజెస్కియాన్ ఈ ఒప్పందం స్వాగతించినప్పటికీ తుది ఒప్పందం ఇంకా పూర్తి కాలేదని స్పష్టం చేశారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, బీహార్, కేరళ, తమిళనాడులో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఢిల్లీ, తెలంగాణ, పంజాబ్, మహారాష్ట సహా పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు తెలంగాణ, విదర్భలో వడగాలులు, గోవా, ఒడిశాలో ఉక్కపోత వాతావరణం కొనసాగే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. ఫిఫా వరల్డ్ కప్ 2026లో భాగంగా స్పెయిన్, కేప్ వెర్డే జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కేప్ వెర్డే అసాధారణ ప్రదర్శన కనబరిచి ప్రపంచ దిగ్గజమైన స్పెయిన్తో జరిగిన మ్యాచ్ను 0-0 డ్రాగా ముగించింది. మరోవైపు గ్రూప్ జీలో ఇరాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ ఉదయం జరిగిన మ్యాచ్ 2-2 డ్రాగా ముగిసింది. ఇక సియాటిల్ స్టేడియంలో జరిగిన గ్రూప్ జీ మ్యాచ్లో బెల్జియం, ఈజిప్ట్ 1-1 డ్రా చేసుకున్నాయి. అమెరికాలో మియామి స్టేడియంలో ఈ ఉదయం జరిగిన గ్రూప్ హెచ్ మ్యాచ్లో సౌదీ అరేబియా, ఉరుగ్వే కూడా 1-1 డ్రా చేసుకున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఈరోజు G7 సదస్సులో పాల్గొంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈ నెల 21వ తేదీ నిర్వహించే నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, బీహార్, కేరళ, తమిళనాడుల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, చిత్రగీతాలు వింటారు. సప్తపది చిత్రం కోసం S. జానకి పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా ప్రాంతీయ వార్తలు, అనంతరం వనితాలోకం కార్యక్రమం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. రాష్ట్రంలో ఖరీఫ్ సాగు నేపథ్యంలో వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సమీక్ష నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రజల ఆరోగ్యానికి భరోసా ఆర్ఎంపీపీ ఎంపీలేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎల్నినో ప్రభావం దృష్ట్యా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు రాష్ట ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు రెండవ జాతీయ లోక్ అదాలత్ను ఈ నెల 20వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తారు. రాష్ట్రంలో ఖరీఫ్ సాగు నేపథ్యంలో వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్బాబు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పలు శాఖల ఉన్నతాధికారులు హాజరవుతున్నారు. గ్రామీణ ప్రజల ఆరోగ్యానికి భరోసా ఆర్ఎంపీపీ ఎంపీలేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనను పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఆర్ఎంపీపీ ఎంపీలతో కేంద్ర మంత్రి చాయ్ పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. మోదీ 12 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలను, ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. సమాజంలో అట్టడుగులున్న చిట్టి

0: చివరి వ్యక్తికి సైతం సంక్షేమ ఫలాలు అందించడమే బీజేపీ సిద్ధాంతమని తూచ తప్పకుండా అమలు చేస్తున్న మహనీయుడు మోదీ అని కొనియాడారు. ఎల్ నినో ప్రభావం దృష్ట్యా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగుకు రాష్ట ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. మార్క్ఫెడ్ కార్యాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడుతూ రైతు భరోసాను గతంలో మాదిరి అమలు చేస్తామని, నెలఖరకు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేలా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. వాతావరణ శాఖ హెచ్చరికల దృష్ట్యా పంటల మార్పిడికి ప్రాధాన్యం ఇవ్వాలని రైతులకు సూచించారు. జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు రెండవ జాతీయ లోక్ అదాలత్ ను ఈ నెల 20వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తారు. హైకోర్టు నుంచి తాలూకా స్థాయి వరకు అన్ని న్యాయస్థానాల్లో లోక్ అదాలత్ జరుగుతుంది. సివిల్ కేసులు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, పెండింగ్ ప్రీలిటిగేషన్ కేసులన్నీ ఈ అదాలత్ పరిధిలోకి వస్తాయి. లోక్ అదాలత్ ద్వారా కేసు పరిష్కరించుకుంటే అప్పటి వరకు చెల్లించిన కోర్టు ఫీజు తిరిగి వస్తుంది. వర్షాకాలంలో నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించేందుకు టీజీఎస్పీడీసీఎల్ విస్తృత సన్నద్ధత చర్యలు చేపట్టింది. సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వి పాటిల్ హైదరాబాద్ లో పోల్స్ అండ్ లైన్స్ స్పెషల్ డ్రైవ్ వాక్ అలాంగ్ ద లైన్ కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, ఇన్సులేటర్లు, కండక్టర్లతో సహా మౌలిక సదుపాయాలన్నింటినీ ప్రత్యక్షంగా పరిశీలించారు. ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి నివాసంలో ఈ ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చిత్రీనాకాలోని నరహరి నివాసం, కార్యాలయం, బంధువుల ఇళ్లతో పాటు 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేస్తూ నగదు, బంగారాభరణాలు, రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు సోదాలు చేపట్టాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్లో 60,000 మందితో కోటి సూర్య నమస్కారాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయుష్ ఆరోగ్య మందిర్ వేములవాడి యోగా శిక్షకులు ఎలిగేటి కృష్ణ చెప్పారు. ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: గత 12 సంవత్సరాలుగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నాను. ఈ సంవత్సరము దాదాపు 60,000 మందితో జిల్లా స్థాయి కార్యక్రమాన్ని చేస్తున్నాము. కోటి సూర్య నమస్కారాలు చేసి ప్రపంచ రికార్డు స్థాపన కోసం ప్రయత్నం చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి యోగా శిక్షకులు, సాధకులు మరియు మహిళా సంఘాలు, విద్యార్థులు అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాము.
0: రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ రేపు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఉదయం 9:30 ప్రత్యేక హెలికాప్టర్లు ముఖ్యమంత్రి ఆరుట్ల చేరుకుంటారు. పాఠశాల ప్రారంభోత్సవానంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం స్వీకరిస్తారు. ఈ సందర్భంగా ప్రీ ప్రైమరీ తరగతి గది, గ్రంథాలయం, ఇన్నోవేషన్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, క్రీడా మైదానాలను ముఖ్యమంత్రి పరిశీలించి ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కొమరం భీమ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన యోగారన్ను జనరల్ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ రవీందర్ కుమార్ ప్రారంభించారు. యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదని, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి మార్గదర్శిగా పనిచేస్తుందని ఆయన చెప్పారు. నేటి ఒత్తిడితో కూడిన జీవన విధానంలో యోగా మనకు ప్రశాంతతను, ఆరోగ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ అధికారి పద్మజ, వైద్యుడు శిల్ప మోహన్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు, యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని యోగా శిక్షకురాలు కొచ్చెర్ల కమలారాణి ఆకాశవాణితో మాట్లాడుతూ తెలియజేశారు.
2: యోగా సర్వరోగ నివారణిగా యూజ్ అవుతుంది. గ్రామ పంచాయతీల్లో కూడా చెప్తున్నాము, కమ్యూనిటీ హాల్లో చెప్తున్నాము, పబ్లిక్ లో కూడా యోగాని తీసుకెళ్తున్నాము. ఆశా వర్కర్స్, కమ్యూనిటీ వాలంటీర్స్ కూడా ఇస్తున్నాము. తర్వాత స్కూల్స్, ఉమెన్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ కూడా మేము యోగాని చెప్తూ ఉన్నాము.
0: ఈ రోజు ప్రపంచ సముద్ర తాబేళ్ల దినోత్సవం జరుపుకుంటున్నారు. సముద్ర పర్యావరణ వ్యవస్థను కాపాడడంలో సముద్ర తాబేళ్ల ప్రాముఖ్యతను తెలియజేయడానికి, వాటిని రక్షించుకోవాల్సిన ఆవశ్యకతపై అవగాహన పెంచేందుకు ఈ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్లాస్టిక్ కాలుష్యం, వాతావరణంలో మార్పులు, ఆవాసం కోల్పోవడం వంటి తాబేళ్లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అవగాహన కల్పిస్తారు. ఇవి అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన సౌకర్యం, వైద్యం అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రభుత్వాసుపత్రుల వైద్యులు, సిబ్బంది సమయ పాలనపై ప్రత్యేక దృష్టి పెడతామని హనుమకొండ జిల్లా వైద్యాధికారి డాక్టర్ దుర్గారామ్ కుమార్ పేర్కొన్నారు. గర్భిణీలకు లింగ నిర్ధారణ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటా ఉన్నారు. మొహరం సందర్భంగా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గంటన్ నగేష్ ఆదేశించారు.

0: కలెక్టర్లు వివిధ శాఖలతో సమావేశం నిర్వహించి జిల్లాలోని అషూర్ ఖానాల్లో పరిశుభ్రత పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. మొహరం ఊరేగింపుల సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక సిద్దం చేసుకోవాలని సూచించారు. నిన్న మధ్యాహ్నం నుంచి నల్గొండ జిల్లాలోని పలు చోట్ల ఓమోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాల్లో చెట్లు నెలకొలై లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తీగలు తెగిపడడంతో విద్యుత్ సరఫరాకి కొంతసేపు అంతరాయం కలిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విద్యా వైద్య రంగాల అభివృద్దికి కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు. ఐడిఓసీ కార్యాలయంలో సింగరేణి, కేటీపీఎస్, నవభారత్, ఐటీసీ తదితర పరిశ్రమల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు సీఎస్ఆర్ నిధులు వినియోగించాలని సూచించారు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శిగా నగర్ కర్నూలు మండలం తూడుకుర్తికి చెందిన బండి పృథ్వీరాజ్ నియామకమయ్యారు. ఎం ఫార్మసీ చదివిన పృథ్వీరాజ్ పార్టీలో నగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నారు. ప్రతి విద్యార్థి తన తల్లి పేరుతో ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వామి కావాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు ప్రకృతి పట్ల ప్రేమ పెరుగుతుందని తెలంగాణ నేషనల్ గ్రీన్ కోర్ జిల్లా విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన పోటీ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరిస్తూ కలెక్టర్ చెప్పారు. ఆసిఫాబాద్ జిల్లాలోని హీరాపూర్లో 7 ఏళ్ల క్రితం మూతపడిన ప్రభుత్వ పాఠశాలను వార్డ్ కౌన్సిల్ పాలెం బిన్ అహ్మద్ విద్యాశాఖ అధికారులతో మాట్లాడి తెరిపించారు. పాఠశాలను శుభ్రం చేయడంతో పాటు ఉపాధ్యాయులను కేటాయించే విధంగా చర్యలు తీసుకున్నారు. లోక్ అదాలత్లో కక్షిదారులకు సత్వర న్యాయం లభిస్తుందని రాజన్న సిరిసిల్ల ప్రధాన న్యాయమూర్తి నీరజ పేర్కొన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లాకు చెందిన న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, పోలీస్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన అభివృద్ది పనులను వేగవంతం చేసి అందుబాటులో ఉన్న నిధులను ఈ నెల 30 లోపు పూర్తి స్థాయిలో వినియోగించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. వరంగల్లోని నిట్ పరిశోధకులు మరో ప్రతిష్టాత్మకమైన విజయాన్ని అందుకున్నారు. నేలలో ఆర్గానిక్ కంపనాల ప్రభావంతో ఏర్పడే వికృతిని ఖచ్చితంగా కొలిచేందుకు ఎఫ్బీజీ సెన్సర్ను ప్రత్యేక పైప్ మెష్ ట్యూబ్లో అమర్చే సాంకేతికతను ఆవిష్కరణలో ప్రతిపాదించారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం కృషి చేస్తోందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్రెడ్డి పేర్కొన్నారు. హనుమకొండలో మున్సిపాలిటీ ఎంపమా ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. జనగాంలోని పలు హోటళ్లపైన ఫుడ్ సేఫ్టీ అధికారులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీంలు ఆకస్మిక తనిఖీ నిర్వహించాయి. కాలం చెల్లిన ఆహార సామగ్రిని స్వాధీనపరుచుకుని జరిమానాలు విధించారు. విశేషాలు మరొకసారి. ఖరీఫ్ సాగు నేపథ్యంలో వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం సమీక్ష నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రజల ఆరోగ్యానికి భరోసా ఆర్ఎంపీ ఎంపీలేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎల్నినో ప్రభావం దృష్ట్యా పంటల సాగుకు రాష్ట ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేస్తుందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. 2వ జాతీయ లోక్ అదాలత్ 20వ తేదీన జరుగుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వనితాలోకం స్త్రీల కార్యక్రమం.

0: ఆకాశవాణి. ఈనాటి కార్యక్రమంలో నాయకత్వ పాత్రలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు, డాక్టర్ పిఎస్వి విజయభవాని గారితో పరిచయం వింటారు.
1: కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో డాక్టర్ విజయభవాని గారు ఉన్నారు. నమస్తే మేడం.
2: నమస్తే.
1: మా కార్యక్రమానికి అలాగే మా స్టూడియోస్ కి కూడా

0: మీకు స్వాగతం.
1: థ్యాంక్ యూ.
0: శ్రోతలందరూ కూడా డాక్టర్ విజయ భవానీ గారు ఎవరు అని అనుకుంటున్నారేమో. మేడం మ్యాగ్నా కార్టా అనే ఎన్జిఓకి ఫౌండర్. ఆవిడ సామాజిక కార్యకర్త. గత 23 ఏళ్లగా జెండర్ ఈక్వాలిటీ అలాగే జెండర్ సెన్సిటైజేషన్ గురించి వర్క్ చేస్తున్నారు. రకరకాల సంస్థలతో ప్రభుత్వాలతో కలిసి మేడం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. సక్సెస్ఫుల్ గా చాలా మందిలో చైతన్యం కలిగించడంలో మేడం చాలా ప్రధాన పాత్ర పోషించారు. ఐ కంగ్రాచులేట్ యూ అండ్ అప్రిషియేట్ యూ మేడం.
1: థ్యాంక్ యూ.
0: మరి ఈ రోజు నాయకత్వ పాత్రల్లో మహిళలు అన్న అంశం గురించి మనం మాట్లాడుకుందాం మేడం. మరి గత సంవత్సరం G20 అనే బృహత్ కార్యాన్ని మనం చేపట్టాం మన కంట్రీలో. సో G20లో మహిళలకి సంబంధించి Empower 20 కార్యక్రమంలో మరి మహిళల ఎంపవర్మెంట్ గురించి, మహిళల్లో ఎలా సాధికారత తేవాలి అన్న విషయం మనం మాట్లాడాం, విమెన్ లెడ్ ఎంపవర్మెంట్ అని. అలాగే అందులో భాగంగా ఎన్నో సక్సెస్ స్టోరీస్ విన్నాం కూడా మనం. మరి దాని శాతం ఎంత ఉంది అని ఆలోచిస్తే సక్సెస్ఫుల్ గా నాయకత్వ పాత్రల్లోకి వచ్చిన మహిళల శాతం చాలా తక్కువగా ఉందనే చెప్పాలి. మనం గ్లోరిఫై చేసినప్పటికీ కూడా G20లో భాగంగా వి షుడ్ ఆల్సో లుక్ ఎట్ ది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. మరి ఈ రోజు దాని గురించి కొంచెం మనం మాట్లాడుకుందాం మేడం.
1: తప్పకుండా. ఇప్పుడు మనకి మనం మీరు అన్నట్టు G20 మనకు ఒక మైలురాయి లాంటిది మన దేశానికి. ఎందుకంటే స్త్రీ శక్తిని మనం పూజిస్తాం మన దేశంలో. అలాంటి మన దేశం G20ని లీడ్ చేసింది. అంటే మనం మహిళా అభివృద్ధి, మహిళా సాధికారత అనే పదం ఎప్పటి నుంచో మనం మాట్లాడుతున్నాం. మన రాణి పద్మిని దగ్గర నుంచి, మనకి జిజియాబాయి దగ్గర నుంచి, మనకి నాయకత్వ లక్షణాలు ఉన్న మహిళలు మన దేశానికి అసలు కొదవలేదు. ఎప్పుడు కూడా మనకి ఉన్న
0: సంగతి కాదది,
1: అది ఎప్పటి నుంచో వస్తుంది. సో ఇప్పుడు మనం దాన్ని మాట్లాడుతున్నాం, కానీ మధ్యకాలంలో మరి మనం చూసుకుంటే మహిళల పాత్ర, మహిళలు బయటకు రావటం అనేది చాలా తగ్గిపోయింది. మహిళల సాధికారత గురించి ఇంకా మనం ఇప్పుడు గట్టిగా మాట్లాడుకోవాల్సిన ప్రయత్నం ఎందుకు వస్తుందంటే, మహిళలు కొన్ని రంగాల్లో ముందుకు దూచుకుపోతున్నారు, కొన్ని రంగాల్లో ఇంకా వెళ్ళలేకపోతున్నారు. ఎడ్యుకేషన్లో చూసుకున్నా, లేకపోతే జాబ్స్లో చూసుకున్నా, ఎంట్రీ లెవెల్లో అందరు మహిళలు కూడా మీకు 50-50 కనిపిస్తారు. పురుషులు, మహిళలు మీకు 50-50, లేకపోతే 75% ఉమెన్ కనిపిస్తారు మీకు. సో అదేంటంటే, కొత్తగా ఉద్యోగం వచ్చింది, కొత్తగా చదువు అయ్యింది, ఉద్యోగంలోకి వెళ్ళారు. ఇక్కడ నేను ఎవరిని తప్పు పెడతానంటే కుటుంబాన్ని తప్పు పెడతాను. ఎందుకంటే కుటుంబంలో ఒక అమ్మాయిని ఉద్యోగానికి పంపించేటప్పుడు తల్లిదండ్రులు చెప్పే మాట ఏంటంటే, ఉద్యోగం చేసుకో అమ్మా, కానీ పెళ్ళయిన తర్వాత మీ అత్తవారి ఇష్టం, అంతవరకు చేసుకో, వాళ్ళు ఒప్పుకుంటే తర్వాత నువ్వు చేసుకోవచ్చు. అంటే ఏంటంటే, మనం కూడా మన పిల్లల్ని పెళ్లికి మాత్రమే పెంచుతున్నామా, పెళ్లి చేయడం కోసం మాత్రమే వాళ్ళు చదివిస్తున్నామా, వాళ్ళ చేత ఉద్యోగం చేయిస్తున్నామా అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మన పెంపకం కూడా ఎలా ఉంటుందంటే, మా దగ్గర ఉన్నంత వరకు ఓకే, పెళ్ళైన తర్వాత వాళ్ళ ఇష్టం. సో ఎంత నాయకత్వ లక్షణాలు ఉన్నా, నీలో ఎంత కెపాసిటీస్ ఉన్నా, నీలో ఎంత ముందుకు చొచ్చుకుపోయే గుణాలున్నా కూడా, మీ అత్తవారి ఇంట్లో వాళ్ళు గనక పర్మిట్ చేస్తే మాత్రమే నువ్వు అది చేయగలవు సుమా, ఒక స్త్రీగా నువ్వేమీ చేయలేవు అని మనం మన అమ్మాయిలకి నేర్తున్నాం చిన్నప్పటి నుంచి కూడా. సో ఇలాంటి సమయంలో మనకి సాధికారత అనేది ఎలా పాసిబుల్ అవుతుంది? ఎప్పుడైతే మనం ఒక అమ్మాయిని ఒక పెళ్లి చేసి అత్తారింటికి పంపించే మనిషిగా కాకుండా ఒక అమ్మాయి అని ఒక ఇండివిజువల్ గా మనం చూసినప్పుడు మాత్రమే సాధికారత గురించి మనం మాట్లాడగలం. ఈ రోజు మనం చూసుకుంటే ఓన్లీ 3% ఆఫ్ విమెన్ ఆర్ ఇన్ ద డెసిషన్ మేకింగ్ కెపాసిటీ ఇన్ ద కంట్రీ. అంటే మిగతా వాళ్ళకి లేదా,
0: వ్యక్తిగతంగా అంటారా వృత్తిపరంగా అంటారా?
1: వృత్తిపరంగా. అంటే మిగతా వాళ్ళకి ఆ కెపాసిటీ లేదా, వాళ్ళల్లో అంత సామర్థ్యం లేదా? ఆ 3% ఎందుకున్నారంటే, వాళ్ళకి అంత అనుకూలమైన ఫ్యామిలీ ఉంది కాబట్టి.
0: 100% మేడం, అవును.
1: మిగతా 97%కి అంత అనుకూలమైన ఫ్యామిలీస్ లేవు కాబట్టి.
0: దురదృష్టకరమైన విషయం ఏంటంటే, మనం హ్యాపీగా ఎన్ని సక్సెస్ స్టోరీస్ మాట్లాడుకుంటున్నా గానీ ఇక్కడ ఒక కేస్ స్టడీ లాగా తీసుకున్నట్టయితే గనక, ఆ సక్సెస్ స్టోరీస్ లో ఉన్న సక్సెస్ఫుల్ మహిళలందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేసే ఫ్యామిలీస్, సపోర్ట్ చేసే కన్న తల్లిదండ్రులే కాదు, మెట్టినింటి వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళు ఈ రోజు
1: ఆ స్థాయిలో ఉన్నారు.
0: కానీ ఆ లగ్జరీ ప్రతి అమ్మాయికి, ప్రతి మహిళకి ఉండాలి అన్నది మన కోరిక.
1: మన కోరిక. ఇప్పుడు ఎక్కడైతే తండ్రి, ఒక తండ్రి ఆడపిల్లని సపోర్ట్ చేస్తాడు, ఒక తండ్రి ఆడపిల్ల చదువు గురించి కానీ, వాళ్ళ ఉద్యోగం గారి గురించి కానీ, తండ్రి ఎప్పుడైతే, తల్లి కాదు ఇక్కడ, తండ్రి ఎప్పుడైతే ఆలోచించడం మొదలెడతాడో, ఆ మహిళకి

0: ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ తండ్రి చూసే చూపు ఒక సమాజంలో ఒక వ్యక్తిని చూసే చూపు ఉంటుంది. సో ఆ వ్యక్తిగా ఆ అమ్మాయిని చూస్తాడు కానీ ఒక మహిళగా చూడడు. కానీ ఎక్కడైతే తల్లి ప్రమేయం వస్తుందో, తల్లికి సోషల్ సెక్యూరిటీ అనేది ముఖ్యం. ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఎంపవర్మెంట్ అన్నీ పక్కన పెట్టండి, తల్లికి కావాల్సింది ఆ బిడ్డ సోషల్ సెక్యూరిటీ. అండ్ ఆ తల్లి ఏమనుకుంటుందంటే, మెట్టెనింటికి వెళ్తే ఆ భర్త దగ్గర ఉంటే తనకి సోషల్ సెక్యూరిటీ ఉంది, దానికి మించింది నా కూతురికి ఏమీ అక్కర్లేదు అని ఏ తల్లినో ఆలోచిస్తుంది. కానీ తండ్రి అలా ఆలోచించాడు. తండ్రి ఒక కూతుర్ని వ్యక్తిగా ఎప్పుడైతే ఆలోచిస్తాడో, అప్పుడు ఆ కూతురు తన ఆలోచనలు కూడా అంతే ఎక్కువగా ఉంటాయి. అప్పుడే దే ఆల్సో డ్రీమ్ హై. సో ఏదైనా సరే ఒక మహిళా సాధికారత అనేది ఇంట్లో నుంచి మొదలవ్వాలి. మనం సాధారణంగా జెండర్ ఈక్వాలిటీ, ఇప్పుడు అందరూ జెండర్ ఈక్వాలిటీ అనేది దాని గురించి ఇంకా ఎందుకు మాట్లాడుతున్నారు, అన్ని చోట్ల జెండర్ ఈక్వాలిటీ ఉంది, మా పిల్లల్ని ఒకే స్కూల్లో చదివిస్తున్నాం, ఒకే కాలేజ్లో చదివిస్తున్నాం, మా అమ్మాయిని ఇంజనీరింగ్ చేయిస్తున్నాం, మా అబ్బాయిని ఇంజనీరింగ్ చేయిస్తున్నాం, ఎవరి చదువులోని ఏమీ మేము తేడా చూపించట్లేదు అని అందరూ బిడ్డ సోషల్ సెక్యూరిటీ. అండ్ ఆ తల్లి ఏమనుకుంటుందంటే, మెట్టెనింటికి వెళ్తే ఆ భర్త దగ్గర ఉంటే తనకి సోషల్ సెక్యూరిటీ ఉంది, దానికి మించింది నా కూతురికి ఏమీ అక్కర్లేదు అని ఏ తల్లినో ఆలోచిస్తుంది. కానీ తండ్రి అలా ఆలోచించాడు. తండ్రి ఒక కూతుర్ని వ్యక్తిగా ఎప్పుడైతే ఆలోచిస్తాడో, అప్పుడు ఆ కూతురు తన ఆలోచనలు కూడా అంతే ఎక్కువగా ఉంటాయి. అప్పుడే దే ఆల్సో డ్రీమ్ హై. సో ఏదైనా సరే ఒక మహిళా సాధికారత అనేది ఇంట్లో నుంచి మొదలవ్వాలి. మనం సాధారణంగా జెండర్ ఈక్వాలిటీ, ఇప్పుడు అందరూ జెండర్ ఈక్వాలిటీ అనేది దాని గురించి ఇంకా ఎందుకు మాట్లాడుతున్నారు, అన్ని చోట్ల జెండర్ ఈక్వాలిటీ ఉంది, మా పిల్లల్ని ఒకే స్కూల్లో చదివిస్తున్నాం, ఒకే కాలేజ్లో చదివిస్తున్నాం, మా అమ్మాయిని ఇంజనీరింగ్ చేయిస్తున్నాం, మా అబ్బాయిని ఇంజనీరింగ్ చేయిస్తున్నాం, ఎవరి చదువులోని ఏమీ మేము తేడా చూపించట్లేదు అని అందరూ చెప్తారు. కానీ ఉద్యోగం వచ్చేసరికి, ఇంట్లో పనులు వచ్చేసరికి, ఇంట్లో ఏదైనా సరే ఒక పరిస్థితి వచ్చేసరికి ఎవరు కాంప్రమైజ్ అవుతున్నారు, ఎవరు బ్యాక్ స్టెప్ వేయాల్సి వస్తుంది? బ్యాక్ స్టెప్ వేస్తున్నారు అంటే అది మహిళలే, ఇంకెవరు కాదు. ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి ఏం నేర్పారంటే, మనకిచ్చిన జెండర్ రోల్ ఏంటంటే సబ్మిసివ్, బీయింగ్ సబ్మిసివ్, అణిగి మణిగి ఉండాలి, ఇల్లు చూసుకోవాలి,
1: ఇంటికి పిల్లలకి కావాల్సినవి చూసే బాధ్యత ఆడవాళ్లదే కాబట్టి పిల్లల చదువుల కోసం ఉద్యోగాలు మానేసిన ఆడవాళ్లు ఉన్నారు. ప్రమోషన్ వస్తే వేరే ఊరికి వెళ్ళాలి, ఇల్లు చూసుకోవడం కష్టం కాబట్టి ప్రమోషన్లు వదిలేసుకున్న ఆడవాళ్లు ఉన్నారు, ఉద్యోగాలు వదిలేసుకున్న ఆడవాళ్లు కూడా ఉన్నారు అత్త మామల్ని చూసుకోవడానికి.
0: అవును,
1: మరి మేడం మీరు చాలా రైట్ గా పాయింట్అవుట్ చేశారు. అంటే ఒక మెషిన్ లో ప్రాబ్లం ఏముందో తెలుసుకోవడానికి ఒక్కోసారి రివర్స్ ఇంజనీరింగ్ చేస్తారు.
0: అవును,
1: వెనక్కి వెళ్ళిపోతే తెలుస్తుంది సమస్య ఎక్కడ ఉందని. మీరు అలాగే ముందు ఇంటికి తీసుకెళ్లారు. సో సమస్య మైండ్ సెట్ లోనే ఉంది అని అనడానికి మీరు చెప్పింది చాలా, ఇట్స్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్.
0: అవునండి, అంటే మనకి మైండ్ సెట్ కూడా ఎలా ఉందంటే, ఎంపవర్మెంట్ ఆర్ సాధికారత అనే దాని గురించి మనం అసలు ఆలోచించట్లేదు. మనం ఏం ఆలోచిస్తున్నాం అంటే, మన పిల్లలు ఇద్దరు కూడా ఒకే స్కూల్కి వెళ్ళారు, ఒకేలా చదువుకున్నారు. నేను ఎక్కడ అంటానంటే, జెండర్ ఈక్వాలిటీ మనం ఎప్పుడు మాట్లాడాలంటే, సపోజ్ ఇద్దరు పిల్లలకి మీరు ఇంజనీరింగ్ చేయించారు, నేను ప్రతి వాళ్ళని అడిగే ప్రశ్న ఇదే, మీ అబ్బాయికి గనక హైదరాబాద్లో సీట్ వచ్చింది, మీ అమ్మాయికి మాత్రం రాజస్థాన్లో సీట్ వచ్చింది అనుకుందాం, మంచి కాలేజీలో, ఎంతమంది తల్లిదండ్రులు పంపించడానికి ఇష్టపడతారు? అదే రివర్స్ అయితే, అమ్మాయికి హైదరాబాద్లో వచ్చి అబ్బాయికి రాజస్థాన్లో వస్తే వెంటనే ఒప్పేసుకుంటారు,
1: అసలు ఇంక అందులో డిస్కషనే లేదు,
0: ఉండదు. కానీ అదే గనక రివర్స్ అయితే, అక్కడ ఆలోచించేది ఏంటంటే, అంత దూరం అమ్మాయిని పంపించాలా, అంత చెయ్యాలా, లేకపోతే అమ్మాయిని ఏం కన్విన్స్ చేస్తారు, నువ్వు వేరే కోర్స్ ఏదైనా జాయిన్ అవ్వమ్మా, నువ్వు వేరే ఏదైనా చెయ్యమ్మా అని అమ్మాయిని అక్కడ వెనక్కి లాగడానికి ప్రతి ఇంట్లోని
1: అదొక ప్రొటెక్టివ్ డెసిషన్ అయి ఉండొచ్చు, కానీ డెఫినెట్లీ ఇట్ ఇస్ అ రిగ్రెసివ్ డెసిషన్.
0: ఎస్. అండ్ ఆ తర్వాత ఇంకోటి ఏంటంటారు, నువ్వు ఉద్యోగం చేసుకో, ఎంతవరకు, నీకు పెళ్లి చేసే వరకు. పెళ్లి చేసిన తర్వాత మీ అత్తమామల ఇష్టం, అత్తమామలు కూడా ఒప్పుకుంటారు ఉద్యోగానికి, నువ్వు చేసుకో అమ్మా అని. ఎప్పుడు మొదలవుతుందంటే, ఒక సంవత్సరం అయిన తర్వాత, కడుపులో బిడ్డ పడిన తర్వాత అప్పుడు మొదలవుతుంది. అమ్మ నువ్వు రెండు హ్యాండిల్ చేయలేవు, నువ్వు ఉద్యోగం మానేసాయి, అబ్బాయి బాగానే సంపాదిస్తున్నాడు కదా, నువ్వు ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకో. కానీ అదే ఆ అబ్బాయికి గనక, మీ ఆవిడ కడుపుతో ఉంది, నువ్వు తనకి సపోర్ట్ చేస్తే తను కూడా నీలాగే ఉద్యోగం చేసుకోగలదు, తన మీద అంత ప్రెషర్ ఉండదు. మీ ఇద్దరూ కలిసి పిల్లల్ని చూసుకుంటే ఇద్దరూ కూడా ఉద్యోగం చేసుకోగలరు. మీరిద్దరూ కూడా ఒకలాగా టైం ఇవ్వాలి. పిల్లలు అనేది ఉట్టి తల్లి బాధ్యతే కాదు, తల్లిదండ్రుల బాధ్యత. పెటర్నిటీ లీవ్ ఇస్తున్నారు 15 రోజులు పుట్టిన వెంటనే. చైల్డ్ కేర్ లీవ్ మగవాళ్ళకు కూడా ఇస్తున్నారు. ఫ్యామిలీ, తల్లిదండ్రి ఇద్దరు బాధ్యత పిల్లల్ని పెంచడం అనేది. కానీ ఎర్లీ ఇయర్స్లో తల్లి మాత్రమే ఒక మెయిన్ రోల్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఆ తల్లులు వాళ్ళ కెరియర్ని, వాళ్ళ ప్రమోషన్స్ని, వాళ్ళ ట్రాన్స్ఫర్స్ని అన్నిటినీ కాంప్రమైజ్ అవ్వి వాళ్ళు అక్కడే అదే స్థాయిలో ఉండిపోతున్నారు. సో దాంతో ఇంక మరి వాళ్ళ నాయకత్వ లక్షణాలు ఎలా పెరుగుతాయి, వాళ్ళు మనకి నాయకులుగా ఎలా కనిపిస్తారు?
1: ఇక్కడ మేడం నాకు ఇంకొక సందేహం ఏంటంటే, సందేహం అనే కంటే నేను ఎప్పుడు పర్సనల్గా చాలా హార్ట్కి తీసుకునే విషయం ఏంటంటే మేడం, ఇక్కడ తల్లిదండ్రులు లేకపోతే భర్తో వెనక్కి లాగడం కంటే ముందు అసలు చెప్పకుండానే మహిళ కాంప్రమైజ్ అయిపోతుంది.
0: అంతే,
1: నేను వెళ్ళిపోవాలి కాబట్టి నాకు ఈ ప్రమోషన్ వద్దు, నాకు ఈ ట్రాన్స్ఫర్ వద్దు, నేను ఇక్కడే ఉంటాను, నేను సంపాదించుకున్న దాంట్లో హ్యాపీగా ఉంటాను అని.
0: మరి
1: మహిళల్లో ఈ మైండ్ సెట్ మార్పు ఎలా రావాలండి?
0: ఇది ఎక్కడి నుంచి వచ్చింది? బేసిక్గా ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, తరతరాలుగా మన అమ్మమ్మలు మన నాన్నమ్మలు మనకి నూరి పోసేది ఏంటంటే ఆడపిల్ల అంటే ఎలా ఉండాలి. సో ఆడపిల్ల అంటే ధైర్యంగా 4 పనులు చేసుకోవాలి అని మన

0: చెప్పలేదు. ఎప్పుడూ కూడా 6 గంటల తర్వాత అమ్మాయి, 14 సంవత్సరాల అమ్మాయి బయటకు వెళ్ళినా ఒక 6 ఏళ్ల తమ్ముడిని తోడు తీసుకోమని చెప్తారు. అదే ఒక 14 ఏళ్ల అబ్బాయికి ఎప్పుడైనా 6 ఏళ్ల చెల్లెల్ని తోడు తీసుకెళ్ళమని చెప్తారా? చెప్పరు. అంటే 6 ఏళ్ల మగపిల్లాడైనా ధైర్యంగా అమ్మాయిని ప్రొటెక్ట్ చేయగలడు, అది మన నమ్మకం. అంతేగాని 14 సంవత్సరాల అమ్మాయి తనంతా తను రక్షించుకోగలదనే నమ్మకం మనకు లేదు. మనం చిన్నప్పటి నుంచి ఆ మైండ్ సెట్లో పెంచాం కాబట్టి మనం ఏ పని చేయడానికి కూడా ఆడవాళ్ళు ఒక నిమిషం వెనకం చేస్తారనమాట, నేను చేయగలనా, నేను నిజంగానే నాకంత ఉందా. సో పెంపకంలో మార్పు వస్తే కానీ, కుటుంబంలో మార్పు వస్తే కానీ ఏ మహిళ కూడా ముందుకి వెళ్ళడానికి మన దేశంలో అవకాశం లేదు.
1: మేడం, మనము ఇంక్లూజివ్నెస్ గురించి మాట్లాడినా అందరూ అందరూ కలిసి ఉంటేనే కానీ డెవలప్మెంట్ అనేది జరగదు అని అంటాం. ఆ ఇంక్లూజివ్నెస్ లో మహిళల గురించి మాట్లాడతాము, ట్రాన్స్జెండర్ల గురించి మాట్లాడతాము, లేదా ఇతర సమస్యలు ఉండడం వల్ల మెయిన్ స్ట్రీమ్ లో ఉండలేని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళ గురించి మాట్లాడతాం. కానీ ఇది ఒక మెట్టుకి పైనన్న వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం. ఒక మెట్టు కింద ఉన్న వాళ్ళు ఇగ్నోర్ అవ్వబడ్డారు, అవ్వబడుతున్నారు, ఇక మీదట కూడా అలాగే ఇగ్నోర్ అవుతారేమో అని అనిపిస్తుంది.
0: అది వాస్తవమే. సి, మనం ఒక స్థాయిలో ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడగలం, వాళ్ళ కోసం మనం ఏమైనా చేయగలం, కానీ ఆ స్థాయికి రీచ్ అవ్వని వాళ్ళ గురించి మనం ఎంత ప్రయత్నం చేస్తే వాళ్ళని అట్లీస్ట్ ఒక అడుగు ముందుకు వేయగలం? మీరు ఎక్కడైనా చూడండి, మీరు చిన్న చిన్న వ్యాపారాలు చిన్న చిన్నవి చూసుకుంటే, మీరు మార్కెట్కి వెళ్ళి చూడండి, మార్కెట్లో కూరగాయలు అమ్మడం దగ్గరకు వచ్చేసరికి మీకు ఎక్కువ మంది మహిళలు కనిపిస్తారు. ఓకే, అక్కడ ఎందుకంటే ఆ మహిళ తను చేసుకోకపోతే ఇల్లు గడవదు కాబట్టి ఆ మహిళ అక్కడ చేసుకుంటుంది. అక్కడ వాళ్ళకి ఫ్యామిలీలో ఎక్కడా కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడరు, కానీ ఉమెన్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని చేసుకుంటుంది. ఎందుకంటే అక్కడ మొగుడు కానీ అక్కడ ఉన్న పిల్లలు కానీ తనకి అది సపోర్ట్ చేయరు అని తనకు తెలుసు కాబట్టి. కానీ వెన్ ఇట్ కమ్స్ టు మిడిల్ క్లాస్ ఆర్ వెన్ ఇట్ కమ్స్ టు వర్కింగ్ పీపుల్, ఎడ్యుకేటెడ్ పీపుల్, ఈ రకమైన ఒక ఒక భయం చిన్నప్పటి నుంచి మనం ఇన్కల్కేట్ చేసి మనం వాళ్ళని నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలో వాళ్ళని మనం డెవలప్ చేస్తున్నాం. వాళ్ళని మనం ఎలా తయారు చేస్తున్నాం అంటే డిపెండెన్సీ, ఏదైనా సరే ఫ్యామిలీ మీద డిపెండ్ అవ్వాలి, ఎస్పెషలీ ఫ్యామిలీలో ఉన్న మగవాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి అనేది మనం చిన్నప్పటి నుంచి నూరిపోస్తున్నాం. కాబట్టి మనం వాళ్ళ గురించి మనం చెయ్యాలి అంటే ఆ ఫ్యామిలీలో ఉన్న మగవాళ్ళని టార్గెట్ చేయాలి. ఉమెన్స్ డే అంటే ఆడవాళ్ళతో సెలబ్రేట్ చేసేది కాదు, ఉమెన్స్ డే నన్ను అడిగితే మగవాళ్ళతో సెలబ్రేట్ చేయాలి. వెన్ మెన్ స్టార్ట్ సెలబ్రేటింగ్ ఉమెన్హుడ్, దెన్ ఓన్లీ ఐ థింక్ ఉమెన్స్ డేకి ఒక అర్థం ఉంటుంది. బికాస్ మ్యాన్ షుడ్ సెలబ్రేట్ ఉమెన్హుడ్. ఉమెన్హుడ్ ఇస్ నాట్ జస్ట్ గివింగ్ బర్త్, ఉమెన్హుడ్ ఈజ్ పుట్టిన దగ్గర నుంచి ఫ్రమ్ హోమ్ టు టూమ్ ఆవిడ పడే డిఫరెంట్ స్టేజెస్లో, ఫ్రమ్ ద ఏజ్, ఫ్రమ్ గెటింగ్ ప్యూబర్టీ టు గెటింగ్ మ్యారీడ్ టు గెటింగ్ ఎ కెరియర్, గివింగ్ బర్త్ టు చిల్డ్రన్, టేకింగ్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఇదంతా ఉమెన్హుడ్ లో భాగం. వెన్ మెన్ స్టార్ట్ సెలబ్రేటింగ్ ఇట్, అంటే దాని యొక్క ఆడవాళ్ళ పనిలే అని చూసి వదిలేయకుండా దాన్ని ఒక సెలబ్రేట్ చేసుకునే విషయంలో వాళ్ళు ఇంత చేస్తున్నారు, స్త్రీ శక్తిని ఎప్పుడైతే వాళ్ళు గుర్తించి ఎప్పుడైతే దాని గురించి వెన్ దే స్టార్ట్ సెలబ్రేటింగ్ ఇట్, ఐ థింక్ ఇన్ ట్రూ సెన్స్ వీ విల్ బి సెలబ్రేటింగ్ ఉమెన్స్.
1: అని మేడం, మనము జెండర్ రోల్స్ అంటే లింగపరంగా మహిళలు చేయాల్సిన పనులు ఇవి, మహిళల బాధ్యతలు ఇవి, పురుషుల పనులు ఇవి, పురుషుల బాధ్యతలు ఇవి అని మనం అంటే బేసికలీ మనం ఒక పురుషాధిక్య సమాజం నుంచి వచ్చాం. పేట్రియార్కీ లేదు ఇప్పుడు అని అన్నా గానీ ఆ భావజాలం మనలోంచి వెళ్ళలేదు అని అనిపిస్తుంది. కేవలం అదే ఒక ఆబ్స్టకిల్ లాగా కనబడుతుంది నాకు, అంటే మైండ్ సెట్ మారడానికి.
0: ఒకసారి ఆలోచించండి, చిన్న విషయం అండి, పిల్లలు పుట్టినప్పుడు సపోజ్ మన ఎవరైనా ఒక సంవత్సరం బాబు పుట్టినరోజు పిలిచారనుకోండి, మనం ఏం గిఫ్ట్స్ కొంటాం? అమ్మాయికి మనం పుట్టినరోజు పిలిస్తే మనం ఏం గిఫ్ట్స్ కొంటాం? అక్కడి నుంచి మన మైండ్ సెట్ ఆలోచించండి. అమ్మాయిలు అనేసరికి టెడ్డీ బేర్, సాఫ్ట్ టాయ్స్, కిచెన్ సెట్ ఇలాంటివన్నీ వస్తాయి, సాఫ్ట్ వస్తాయి. మగపిల్లలు అనేసరికి కార్లు, జీపులు, గన్నులు, బ్యాట్, బాల్. అంటే మనం అప్పటి నుంచి ఏం చెప్తున్నాం, అబ్బాయిలు అంత స్ట్రాంగ్, వాళ్ళు బండ్లు అప్పటి నుంచి నడపగలరు, వాళ్ళు బండి గురించి అప్పటి నుంచి నాలెడ్జ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అమ్మాయిలు సాఫ్ట్, అందుకనే వాళ్ళు టెడ్డీ బేర్స్, కిచెన్ సెట్, వంట నేర్చుకోవాలి. సో కిచెన్ సెట్, సాఫ్ట్ టాయ్స్, లేకపోతే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సెట్. సో ఎలా పోయింది మనలో పెట్రియార్కి, ఎక్కడ పోయింది చెప్పండి? అండ్ కలర్స్ కూడా మనమే డిఫైన్ చేసేస్తాం. అమ్మాయిలకైతే లెమన్ ఎల్లో కలర్, లైట్ పింక్ కలర్, లైట్ కలర్స్ మనం కొంటాం. అబ్బాయికి అయితే డార్క్ రెడ్, డార్క్ బ్లూ కలర్స్.

0: కలర్స్ దగ్గర నుంచి కూడా మనం డిసైడ్ అయిపోయాం, అబ్బాయిలకైతే ఇది అమ్మాయిలకైతే ఇది అని చిన్నప్పటి నుంచి కూడా. అరే ఆఖరికి హాస్పిటల్లో ర్యాప్ చేసే టవల్స్ కూడా అమ్మాయిలకైతే పింక్ కలర్
1: పింక్,
0: టవల్స్, అబ్బాయిలకైతే బ్లూ కలర్ టవల్. ఇక్కడ నుంచి మనం మారాలి.
1: జెండర్ స్టీరియోటైపింగ్,
0: స్టీరియోటైపింగ్ దిస్ హ్యాస్ టు బి బ్రోకన్ అట్ ఆల్ లెవెల్స్. ఫ్యామిలీయే కాదు, అట్ ఆల్ లెవెల్స్ హౌ సొసైటీ లుక్స్ అట్ యూ.
1: మేడం మరి మీరు గత 23 ఏళ్లుగా కూడా జెండర్ సెన్సిటైజేషన్ చేస్తున్నారు, అంటే రకరకాల మీ వెరైటీ ఆఫ్ వర్క్ చూస్తే మేడం, మీరు గ్రాస్ రూట్ లెవెల్లోనూ వర్క్ చేశారు, పెద్ద పెద్ద ఎంఎన్సీల్లోనూ వర్క్ చేశారు, ప్రభుత్వ కార్యస్థలాల్లో కూడా మీరు పనిచేశారు. మరి ఈ 2 దశాబ్దాల్లో మీరు ఏమైనా మార్పు గమనించారా?
0: నేను 1999లో ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ఎ స్టడీ ఆన్ పంచాయత్, విమెన్ లీడర్స్ ఇన్ పంచాయత్. అప్పుడు స్టడీ చేశాం. స్టడీ చేసినప్పుడు విలేజెస్కి వెళ్ళి సర్పంచులతో, మహిళా సర్పంచులతో మాట్లాడాలి అంటే ఆవిడ వంట చేస్తోంది, ఏదున్నా నాకు చెప్పండి, రైట్? సంతకాలు ఆవిడ పెడుతుంది, డెసిషన్స్ నేను తీసుకుంటా.
1: పోయి పక్కనే ఫైల్ పెట్టుకుని సంతకం
0: సంతకం పెట్టుకోండి, ఆవిడ బయటకి రాదు.
1: జస్ట్ బికాజ్ అది అది మహిళలకి సంబంధించిన సీట్ కాబట్టి,
0: రిజర్వేషన్ కాబట్టి ఆవిడ పేరు. కానీ పెత్తనం అంతా కూడా మగవాళ్ళది. ఐమ్ టాకింగ్ అబౌట్ 99. 2022లో కూడా నేను సేమ్ గ్రామానికి వెళ్ళాను, మార్పు ఏమీ లేదు. ఒక మార్పు ఏంటి వచ్చిందంటే ఆవిడ వచ్చి సీట్లో కూర్చుంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు కూడా సర్పంచ్తో మాట్లాడాలంటే భర్తతో మాట్లాడతారు, కానీ సర్పంచులతో మాట్లాడరు. అంటే మైండ్ సెట్ గురించి మనం మాట్లాడాలంటే మీరు ఆలోచించండి, నువ్వు మహిళా సర్పంచ్ ఎవరు? మహిళా సర్పంచ్తో మాట్లాడాలి కదా, మీ వారు లేరా అండి? ఆవిడ అక్కడ ఉన్నా కూడా అంటే ఆయన డెసిషన్స్ తీసుకుంటాడనమాట. సో ఈ 20 ఏళ్లలో నేను చూసిన మార్పు ఏంటంటే, మహిళలు బయటకు వస్తున్నారు, వాళ్ళు పంచాయత్లో కూర్చుంటున్నారు, వాళ్ళు మీటింగ్స్లో అటెండ్ అవుతున్నారు, ఇది మార్పు. కానీ ఇంకా స్టిల్ డెసిషన్ మేకింగ్ ఇస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మెన్. ఐమ్ టాకింగ్ అబౌట్ గ్రామ స్థాయిలో, పంచాయత్ స్థాయిలో ఉన్న లీడర్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది వాళ్ళ పరిస్థితి. మిగతా మహిళల్లో చైతన్యం లేదా, నా కెరియర్లో 19,000 మంది సెక్స్ వర్క్లో ఉన్న మహిళలతో వర్క్ చేసి వాళ్ళ చేత వ్యాపారాలు స్టార్ట్ చేయించాను. నేను గర్వంగా చెప్పుకునేది ఏంటంటే 88% రీటైన్ అయ్యారు వాళ్ళు.
1: వ్యాపారాలు చేస్తూ
0: 12% ఇలాగో డ్రాప్ అవుట్ ఉంటారు. అంటే ఆ మహిళలు కూడా వాళ్ళల్లో ఉన్న చైతన్యం చూడండి, వాళ్ళల్లో ఉన్న లీడర్షిప్ క్వాలిటీ చూడండి, వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు, ఇంకో 2-3 ముగ్గురికి వాళ్ళు ఉపాధులు కూడా కల్పిస్తున్నారు.
1: అంటే మేడం మీరు చెప్పిన దాన్ని బట్టి ఆ 80% మంది కూడా వాళ్ళు బై చాయిస్ సెక్స్ వర్క్ లోకి వెళ్ళుంటారు.
0: ఎస్,
1: బై ఛాన్స్ వాళ్ళు వెళ్ళవలసి వచ్చింది. వాళ్ళకి అవకాశం కలిగినప్పుడు బయటకు వచ్చి దే ఎమర్జ్డ్ అవుట్ యాజ్ లీడర్స్.
0: అబ్సల్యూట్లీ.
1: సో వాళ్ళ నాయకత్వ పాత్ర పోషించారు.
0: లీడర్షిప్ క్వాలిటీ అనేది బై బర్త్ ఉమెన్కి ఉంది. అందుకనే ఒక 5 సంవత్సరాల పిల్లకు కానీ, 6 సంవత్సరాల పిల్లకు కానీ ఒక తల్లి తమ్ముడిని చూసుకో అని వదిలేసి వెళ్ళగలుగుతుంది పనికి. ఎందుకు? అమ్మాయి చూసుకోగలదు అని. ఒక 10 సంవత్సరాల అబ్బాయికి 5 ఏళ్ల అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళదు, ఎందుకంటే వాడంత బాధ్యతగా చూసుకోవడం అనే నమ్మకం. అంటే ఆ బాధ్యత, ఆ లీడర్షిప్ క్వాలిటీ, ఒక రకమైన ఏదైనా పనిని సమర్థవంతంగా చేయటం అనేది స్త్రీలకి చిన్నప్పటి నుంచి వచ్చింది. అది బహుశా అది కూడా వన్ ఆఫ్ ద జెండర్ స్టీరియోటైపే అయి ఉండొచ్చు, బట్ పాజిటివ్ వేలో మనం తీసుకుంటే. సో దాన్ని కనుక ప్రాపర్గా నర్చర్ చేసి, దాన్ని కనుక కరెక్ట్ వేలో మనం కనుక తీసుకెళ్ళగలిగితే, మహిళా సాధికారత అనేది మనం మాట్లాడుకోకలేదు, మన కళ్ళు ముందు కనిపిస్తుంది,
1: ఆటోమేటిక్గా వచ్చేస్తుంది,
0: ఆటోమేటిక్గా వచ్చేస్తుంది.
1: మేడం మనము అంటే దేనికైనా బేసిస్ ఎడ్యుకేషన్. రేపొద్దున వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలగాలి అంటే ఎడ్యుకేషన్ ప్లేస్ అ మేజర్ రోల్. మరి ఎంతమంది మహిళలు ప్రైమరీ నుంచి హై స్కూల్ నుంచి గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయ్యి ఉద్యోగాలు చేసుకోగలుగుతున్నారు?
0: హై స్కూల్ వరకు వచ్చేసరికి మనకి 78% అమ్మాయిలు హై స్కూల్ వరకు వెళ్తున్నారు. కానీ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లోకి వచ్చేసరికి less than 50%, 49% ఉన్నారు ఇంకా మనకి. అమ్మాయి చదువు పెళ్ళికి, పెళ్లి కోసమే. ఇంకా ఈ
1: మినిమం క్వాలిఫికేషన్
0: డిగ్రీ ఉంటే పెళ్లి చేసేయచ్చు. అంటే పిల్లలకి ఏబిసిడీలు ఎక్కాలు చెప్పుకునేంత చదువు ఉంటే చాలు అనే అని నమ్ముకునే సమాజంలోనే మనం ఇంకా ఉంటున్నాం. మనం టౌన్స్లో, సిటీస్లో కూడా మనం చూసుకుంటే ఇక్కడ కూడా 25% ఆఫ్ పాపులేషన్ స్టిల్ ఫీల్ దట్ 10th అయిపోతే పిల్లకి పెళ్లి చేసేయచ్చు. ఆ అమ్మాయి గ్రాడ్యుయేషన్ చేస్తే దానికంటే ఎక్కువ చదువు ఉన్నవాడిని తీసుకుని రావాలి, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తే దానికంటే ఎక్కువ చదువు ఉన్నవాడిని తీసుకుని రావాలి, ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తే ఇంకా ప్రొఫెషనల్ కోర్సెస్. అంటే

0: ప్రొఫెషనల్ కోర్సెస్ అబ్బాయిని తీసుకుని రావాలంటే అంత కట్నం ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్. సో అందుకనే చాలా మంది ఫ్యామిలీస్ స్పెషల్లీ
1: ఎందుకు అంటే అబ్బాయి కంటే అమ్మాయి ఓవర్ క్వాలిఫైడ్ అయి ఉండొద్దు అనేది ఒక పెద్ద నార్మ్.
0: అమ్మో ఇంకేమైనా ఉందా ఇంత అంటే అబ్బాయి ఒప్పుకోడు పెళ్లి చేసుకోవడానికి?
1: అంటే రేపు పొద్దున్న పెళ్ళైన తర్వాత కూడా ఆ అమ్మాయి లీడర్షిప్ రోల్లోకి వెళ్లకుండా ఉండడానికి ఇది కూడా ఒక ఆబ్లిగేషన్.
0: మెయిన్ మెయిన్ రీజన్ ఇదే అవుతుంది. చాలా కొద్ది ఫ్యామిలీస్ లో మాత్రమే మగవాళ్ళు ఆడవాళ్ళ సక్సెస్ ని వాళ్ళ సక్సెస్ గా భావించగలుగుతారు. లేకపోతే ఆడవాళ్ళ సక్సెస్ ఇస్ నాట్ టాలరేటెడ్ బై మ్యాన్. ఎందుకంటే ఆడవాళ్ళు పనిచేయచ్చు, ఆడవాళ్ళు ఉద్యోగం చేస్తే తప్పులేదు, కానీ ఆడవాళ్ళు బాసులుగా ఉంటే ప్రాబ్లం. ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు వర్క్ అండర్ అ ఉమెన్ బాస్. చాలా స్టడీస్ హావ్ షోన్ ఇట్. మెనీ పీపుల్ హ్యావ్ అవుట్ రైట్లీ సెడ్ దట్ దే ఆర్ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ మెన్ యాజ్ బాస్ దాన్ అ ఉమెన్ యాజ్ బాస్. డెసిషన్ మేకింగ్ అనేది మగవాళ్ళు మాత్రమే చేసుకోగలరు.
1: అంటే ఒళ్ళొంచి చేయి తిప్పి పని చేయించడం ఎవరికి నచ్చదు మేడం.
0: అది
1: బేసికలీ అంటే ఆడవాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఎలా అయితే ఒళ్ళొంచి చేయి తిప్పి చదివిస్తారో వాళ్ళు లీడ్ చేస్తున్న ఆర్గనైజేషన్ లో కూడా ఫర్ మాక్సిమం ప్రొడక్టివిటీ వాళ్ళు చేసేది అదే కాబట్టి
0: ఫాలో ద సేమ్ ఫార్ములా. సో ఎందుకంటే వాళ్ళకి దే టాస్క్ ఓరియంటెడ్. ఇప్పుడు ఆడవాళ్ళు ఆర్ మల్టీ టాస్కర్స్. మనం ఇంట్లో తాలింపు వేస్తూ, పిల్లలు హోంవర్క్ చూసుకుంటూ, భర్తకి ఆఫీస్కి కావాల్సిన ప్రిపేర్ చేస్తూ అన్ని పనులు ఒకసారి చేయగలం. అదే గనక భర్త వంటగదిలో ఉండి మనం ఒక ప్రశ్న వేసినా ఆ తాలింపు మాడిపోతుంది. ది కాంట్ థింక్ బట్ వీఆర్ మల్టీ టాస్కర్స్. ఎవ్రీ ఉమెన్ పొద్దున్న మీరు చూస్తే పొద్దున్న 6 to 8 ఎవ్రీ ఉమెన్ విల్ బి మల్టీ టాస్కింగ్. వంట చేస్తూ ఉంటుంది, బాక్స్ చదువుతూ ఉంటుంది, పిల్లలకి బట్టలు తీసిస్తుంటుంది, భర్తకి బట్టలు తీసిస్తూ ఉంటుంది, పనమ్మాయి వచ్చింది లేదు చూస్తుంది, పాలు వచ్చేలేవో చూసుకుంటుంది, ఇవన్నీ చేయగలదు ఒక స్త్రీ. మరి ఇంత మల్టీ టాస్కింగ్ చేయగలిగిన స్త్రీలో ఎంత లీడర్షిప్ క్వాలిటీ ఉంటుంది? కానీ అది మనం ఎందుకు గుర్తించట్లేదు?
1: అంతేకాకుండా మేడం, మీరు ఇందాక అన్నారు అన్ని రంగాల్లో మహిళలు రాణించలేకపోతున్నారు అని. కొన్ని రంగాల్లో మగవాళ్ళు అయితేనే చేయగలరు అని గీతలు గీశారు. కానీ ఇప్పుడు అంటే కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్తే సుధామూర్తి గారిని కూడా నువ్వు ఇంజనీరింగ్ ఎందుకు చేస్తావు అని అన్నారు. కాలేజీకి వెళ్ళి ఇంజనీర్ అయ్యి పెళ్లి చేసుకుని తన భర్తకి కేవలం జీవన సహచరిలా కాకుండా వృత్తిలో కూడా సహచరిలాగా చేసి ఒక సక్సెస్ఫుల్ బ్రాండ్ ని క్రియేట్ చేశారు ఆవిడ. అది సుధామూర్తి గారికే తగింది, ఎందుకంటే ఆవిడ నారాయణమూర్తి గారి భార్య
0: కాబట్టి.
1: అలాంటి లగ్జరీ ఎంతమంది మహిళలు మిస్ అవుతున్నారు మేడం?
0: అది సి అక్కడ మనం ఒకటి గమనించాలి, సుధామూర్తి గారు వాజ్ ఎర్నింగ్ మోర్ దెన్ నారాయణమూర్తి గారు.
1: అవును,
0: బట్ దెన్ షీ ఇన్వెస్టెడ్ ఇన్ నారాయణమూర్తి గారు బిజినెస్. దట్ ఈస్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్. సో అక్కడ నారాయణమూర్తి గారు హీ టుక్ హిస్ వైఫ్ యాజ్ అ ఈక్వల్ పార్ట్నర్. ఒక వైఫ్ అనే సెకండరీ స్టేటస్ ఇవ్వలేదు ఆయన. సో వాళ్ళిద్దరూ కూడా ఈక్వల్ పార్ట్నర్స్ గా వ్యవహరించగలిగారు కాబట్టి సుధామూర్తి గారు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇవాళ ఎన్ని చోట్ల మనం వి లుక్ అట్ ఉమెన్ యాజ్ అ ఈక్వల్ పార్ట్నర్, ఎంత ఎన్ని చోట్ల అది సాధ్యపడుతుంది మనం చూసుకోవడానికి? మన ఫ్యామిలీలో కానీ ప్రొఫెషనల్లో కానీ ఎక్కడా కూడా ఉమెన్ని, ఇప్పుడు ఉమెన్ గనక మగవాళ్లతో పాటు భుజంతో భుజం రాసుకుని వెళ్తుంది అంటే మగ రాయుడుగా పిలుస్తారు, కానీ అది సాధికారతగా గుర్తించట్లేదు. అక్కడి నుంచి మనకి సమస్యలన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఆడవాళ్ళు కొంచెం బోల్డ్గా ఉండి ఏదైనా నిర్ణయాలు తీసుకుని ఏదైనా కొంచెం ముందుకెళ్దాం అనుకున్నా కూడా షీ గెట్స్ బ్రాండెడ్ యాజ్ మగ రైడ్.
1: మీరు అన్నట్టుగా బడ్ ఒక మొగ్గ స్థాయి నుంచి
0: చిన్నప్పటి
1: ఆడపిల్లల్ని మగపిల్లల్ని చూసే పద్ధతిలో పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్త నుంచి కూడా దాని ఇంపాక్ట్ ఉంటది అని అంటారు.
0: అబ్సల్యూట్లీ
1: మేడం, మనం కార్యక్రమంలో చివరి భాగానికి వచ్చాం కాబట్టి ఒక విషయం నాకు మళ్ళీ గుర్తు చేయాలనిపిస్తుంది. మహిళల్లో నాయకత్వ పాత్రల గురించి మాట్లాడినప్పుడు మహిళలు ఒక స్కూల్ ప్రిన్సిపల్ గానో స్కూల్ టీచర్ గానో సూట్ అవుతారు అనుకుంటాం, ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా సూట్ అవుతారు అని అనుకుంటాం, కానీ ఒక పైలట్ అవుతారు అని అనుకోము, ఒక టెక్నాలజీ ఆఫీసర్. ఎంతమంది సీఈఓలు ఉన్నారు, ఎంతమంది సిటీఓలు ఉన్నారు అని చూస్తే సీఈఓలు ఎక్కువ ఉంటారు, సిటీఓలు అసలు ఉండరు. టెక్నాలజీ మహిళలది కాదు అనుకుంటారు, బట్ వై షుడ్ ఇట్ నాట్ బి అ ఉమెన్స్ ఫోర్టే? సో ఇది కూడా మనస్తత్వంతో సంబంధించిన విషయం కాబట్టి, థింకింగ్ ఐడియాలజీతో సంబంధించిన విషయం కాబట్టి చివరిగా మా శ్రోతలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి మేడం?
0: అమ్మాయిల్ని కానీ అబ్బాయిల్ని కానీ ఇన్వెస్ట్ ఇన్ దేర్ లైఫ్ ఫర్ దేర్ కెరియర్ అండ్ ఫర్ దేర్ ఎడ్యుకేషన్. అమ్మాయిలకి కట్నం కోసం డబ్బులు దాచకండి. ఇండిపెండెంట్ గా వాళ్ళు తయారవడానికి ఎంత ఖర్చు పెడతారో ఖర్చు

0: చేయండి. అలాంటప్పుడే మనం వీ కెన్ మేక్ ఎ బెటర్ సొసైటీ. సో విమెన్స్ వర్క్ అనే కాన్సెప్ట్ నుండి బయటకు వచ్చి ఫ్యామిలీ వర్క్, ఫ్యామిలీలో నలుగురు ఉన్నాం కాబట్టి నలుగురు పని చేసుకుంటేనే ఇంట్లో పనులు అవుతాయి అని మనం నమ్మి ఆ దిశగా మనం ప్రయాణించినప్పుడు మాత్రమే మనం మహిళా సాధికారత వైపు వెళ్ళగలము, మహిళల్ని మనం అన్ని రంగాల్లో కూడా చూడగలం.
1: పెంపకంలోనూ అలాగే చూడాలి, ఎదుగుదలలోనూ అలాగే చూడాలి, అలాగే వాళ్ళ వృత్తిలోకి వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఆ స్పేస్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. మరోసారి మనం మళ్ళీ ఇదే వేదిక మీద కలుసుకొని మాట్లాడుకుందాం మేడం. థ్యాంక్స్ అలాట్.
0: థ్యాంక్ యూ.
2: ఇంతవరకు మీరు నాయకత్వ పాత్రలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు డాక్టర్ పిఎస్వి విజయ భవాని గారితో పరిచయం విన్నారు. మీకు పరిచయం చేశారు కానేటి నిహార గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

కిన్నెరల హరి కార్యక్రమానికి మీరు కూడా ఉత్తరం రాసి మీకు ఇష్టమైన పాటను వినాలనుకుంటే మా అడ్రస్ కిన్నెరల హరి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రామవరం పోస్ట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పిన్కోడ్ 507118.

కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా యువసేన చిత్రం కోసం జెస్సీ గిఫ్ట్ పాడిన ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కాలరీస్ కలాసి బస్తీ నుండి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి రూపేష్ కుమార్ యాదవ్, శ్రీప్రియ కళ్యాణ్ చక్రవర్తి యాదవ్, అనూష మారేపల్లి కుమారస్వామి, సరోజిని దూడం, ఉమాశంకర్, రజిత జాడపెంటయ్య, సూరజ్ బలి, జుగల్ కిషోర్ ఖండేల్వాల్, కవిత ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

ఇన్నర లహరి శ్రోతల కోరిన చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఈ పాట కోసం ఇల్లందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్న పాసి, ఖన్నా పాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, చాపెల్, చైతు, భానురాజ్, మీనా కుమారి, రాజ్విక, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాధా పాసి, బవా పాసి, రోహిత్, రోషిణి, ఉమా, పార్వతీబాయి, ఛోటా పూరన్ పాసి, సూరజ్ లాల్, ఎండి షాకిర్, షాహజాది, మెహ్రన్, ప్రవీణ్, సుందర్రాజ్, జగన్మాత, ఇంకా వీరి మిత్రులు వీరందరి కోసం ఈ పాట.

కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత బావ బావ మరదే చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు ఈ పాట వీరందరి కోసం.

కిన్నెర లహరి. శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత అగ్నిపర్వతం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం రాఘవాపురం గ్రామం నుండి గుండేటి వెంకటరాములు, అదృష్టమ్మ, చారిబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మామిడాల కళ్యాణిదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, గుండేటి దుర్గారావు, నాగమణి, మురవిటి స్వరూప, నాగయ్య, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరూ కోరుతున్నారు వీరి కోసం ఈ పాట.

చిన్నల్లహరి. శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత స్వాతి ముత్యం చిత్రం కోసం ఎస్బి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిపోలు మండలం సుబ్బాయిగూడెం నుండి ఎన్న అప్పారావు, అమ్మ వెంకట నరసమ్మ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు వీరి కోసం ఈ పాట.

కిన్నెర లహరి కార్యక్రమంలో తర్వాత ఆతడు చిత్రం కోసం కార్తీక్ కవిత కృష్ణమూర్తి పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు ప్రశాంతి నగర్ లక్ష్మీదేవిపల్లి నుండి మారబోయిన శ్రీనివాసరావు పద్మ, పయ్యావుల రామ్మూర్తి స్వరూపరాణి, పెద్దబోయిన సుధాకర్ లలిత సిరి, జక్కుల హర్షిత నరేష్ జోషిక అర్జున్, బదావతి లింగయ్య సావిత్రి శ్రీరామ్ వీరంతా కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట

కిన్నెల లహరి కార్యక్రమంలో తర్వాత అద్దాల మేడ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఇల్లందు కాలరీ ఇల్లందు 14 నెంబర్ బస్తీ నుండి భరత్లాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలి, రాజనందిని, శ్రీదేవి, లక్ష్మీ, ప్రహ్లాద్, రమేష్ లోత్, అజయ్ లోత్, ఆదిత్య, కిరణ్, జాన్విక, విష్ణుత్, హనుమాన్, అయ్యోరి శ్రీహరి, శివరాణి లోత్, భారతి, భరత్ వీరంతా కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత మూగ ప్రేమ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఈ పాట కోసం నిజామాబాద్ న్యూ ఎన్జివోస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్న ఈ పాట వీరి కోసం.

కిన్నెల లహరి కార్యక్రమంలో తర్వాత మాయాబజార్ చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన ఈ పాట కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గరీపేట నుండి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జస్వంత్ సాయి, సవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

లహరి కార్యక్రమంలో తర్వాత చిన్న కృష్ణుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆశా భోన్స్లే పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంపు నుండి యాకూబ్ పాషా, నూర్జహాన్, రహీం పాషా, రుబీనా, రహీమున్నీసా, షరీఫ్ ఖాన్, అలీం పాషా, ఇంకా ఇదే పాట కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామం నుండి ఊకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, శ్రీదేవి, కుర్సారేఖ, దేవరాజ్, ఓకే రామకృష్ణ, వాణి, నాగచైతన్య, నాగస్వప్న, ధరణి ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

కిన్నెర లహరి శ్రోతలకు వర్ణ చిత్ర గీతాల కార్యక్రమంలో చివరిగా భలే రాముడు చిత్రం కోసం పేలీలా పాడిన ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండ మండలం పోకలగూడెం గ్రామం నుండి చిట్టం శెట్టి రాంబాబు, సుజాత, సంతోష్, అవినాష్, చిట్టం శెట్టి పుల్లయ్య, సత్యవతి, ఇంకా ఇదే పాట కోసం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామం నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

కిన్నెరలహరి కార్యక్రమానికి మీరు కూడా ఉత్తరం రాయాలనుకుంటే మా అడ్రస్ కిన్నెరలహరి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రామవరం పోస్ట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పిన్కోడ్ 507118.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్ర గానం శీర్షికన మహేశ్వరి పరమేశ్వరి ఫిలిమ్స్ వారి స్టేట్ రౌడీ చిత్రంలోని చిత్రగీతాలు వింటారు. ఈ చిత్రానికి సాహిత్యం అందించారు వేటూరి, సంగీతం సమకూర్చారు బప్పి లహరి, గానం చేసిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి. వినండి ఏకచిత్ర గానం శీర్షికన స్టేట్ రౌడీ చిత్రంలోని చిత్రగీతాలు.

అరే మూతి మీద మీసం ఉన్న రసం ఉన్న జబర్దస్తి గబ్బర్ నిర్ర అరే రౌడీలైన కేడీలైన సాహో అంటూ సలాం కొట్టే సర్దార్ నిర్ర అరే రే ఎం

0: ఏక చిత్రగానం శీర్షికన మహేశ్వరి పరమేశ్వరి ఫిలిమ్స్ వారి స్టేట్ రౌడీ చిత్రంలోని చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, వంటిల్లే వైద్యశాల, మధుమంజరి చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీమతి బి శృతి.
2: అరటికాయ అరటికూర వగరు రుచి కలిగి షుగర్ రోగులకు, మూత్ర రోగులకు మేలు చేస్తుంది. జీర్ణకోశ వ్యాధుల మీద పనిచేస్తుంది. విరోచనాలను తగ్గిస్తుంది. సుఖవ్యాధులు, రక్తస్రావం, దగ్గుతో పాటు రక్తం పడేవారికి ఈ కూర మేలు చేస్తుంది. కఫాన్ని తగ్గిస్తూ దగ్గు, ఆయాసాన్ని, అతిమూత్రాన్ని ఆపుతుంది. షుగర్, స్థూలకాయం లేనివారు ఈ కూరలో కొద్దిగా బెల్లం వేసి నేతితో తింటే ఉత్తమంగా పనిచేస్తుంది. అమీబియాసిస్ వ్యాధితో ఔషధం షుగరున్నవారు తరచూ తినదగినది. అరికాళ్ల మంటలు, కడుపులో మంట, ఎసిడిటీ, అల్సరేటివ్ కోలైటిస్ లాంటి వ్యాధుల్లో మేలు చేస్తుంది. మొలలు వంటి వ్యాధుల్లో కూడా రక్తస్రావాన్ని ఆపుతుంది. అరటికాయని నిప్పుల మీద కాల్చి పైన మా

బెరడు ఒలిచేసి లోపలి గుజ్జుతో చేసిన పచ్చడికి నేతి తాలింపు పెట్టి అన్నంతో తింటే అన్ని వ్యాధుల్లోనూ హితరకం. మిరియాల కారంతో వండుకుంటే జీర్ణశక్తిని పెంచుతుంది, అజీర్తిని పోగొడుతుంది. అరటికాయని ఎండించి దంచిన పొడిని నేతితోగాని తేనెతోగాని పెడితే చంటిపిల్లల్లో వచ్చే అజీర్తి వ్యాధుల్ని తగ్గించుకోవచ్చు, స్త్రీల వ్యాధుల్లో ఉపయోగపడుతుంది. పండ్ల వెంబడి రక్తం కారడం ఆపుతుంది. ఈ పిండిని కారపొడిగా అన్నంలో కూడా తింటూ ఉంటారు.

ఇక వంటింట్లో దొరికే ఔషధాల్లో మరొకటి అల్లం. అల్లానికి మహా ఔషధం అని పేరు. కొద్దిగా వేడి చేసినా ఉత్తేజాన్ని ఇస్తుంది. అల్లాన్ని తగినంత సైంధవ లవణంతో నూరి ఒక చెంచడు ముద్దను అన్నంలో నెయ్యి వేసుకుని మొదటి ముద్దగా తింటే అన్ని వ్యాధుల్లోనూ నివారకంగా పనిచేస్తుంది. పైత్యాన్ని తగ్గిస్తుంది, జీర్ణశక్తిని పెంచుతుంది, ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది, బలాన్ని పెంచుతుంది, శరీర కాంతిని పెంచుతుంది, కడుపులో మంట నొప్పి పుండ్లను పోట్లను తగ్గిస్తుంది, షుగర్ని స్థూలకాయాన్ని కూడా అదుపు చేస్తుంది, పడిసే భారాన్ని కఫాన్ని దగ్గు ఆయాసాల్ని తగ్గిస్తుంది, లివర్ జబ్బుల్లో పనిచేస్తుంది. బోధకాలు వ్యాధితో బాధపడే వారికి ఇది మంచి ఔషధం. జ్ఞాపక శక్తిని పెంచుతూ వాత వ్యాధుల్ని తగ్గిస్తుంది, విరోచనం అయ్యేలా చేస్తుంది, అన్నహితవు కలిగిస్తుంది. గొంతు వ్యాధులన్నింటికీ ఇది పరమ ఔషధం.

అల్లం చాలా శక్తివంతమైన ఔషధం. మోతాదు పరిమితంగా ఉండాలి. అతిగా తింటే ఏ లక్షణాలను తగ్గిస్తుందో ఆ లక్షణాలను పెంచే ప్రమాదం కూడా ఈ అల్లంలో దాగి ఉంది. బియ్యం 1 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు అన్నం కలిపి వండు. అన్నం కలిపి వండి ఉడుకుతూ ఉన్న సమయంలో అందులో కొద్దిగా ఇంగువ, సైంధవ లవణం, ధనియాల పొడి, బిర్యానీ ఆకు ముక్కలు, శొంఠి పొడి, పిప్పల పొడి, మిరియాల పొడి కలిపి వండినది అష్టగుణ మండలం అవుతుంది. దీనిని పరమ ఔషధంగా స్వీకరిస్తారు. దీన్ని పలుచగా కాచుకుంటే అంబలిగా త్రాగవచ్చు. ఉదయం పూట అందరూ టిఫిన్స్ కి బదులుగా దీనిని తీసుకోవచ్చు. అన్ని దోషాల్ని పోగొడుతూ జీర్ణశక్తిని పెంచి అన్నహితవును కలిగిస్తుంది. జ్వరంలో కూడా దీనిని తీసుకోవచ్చు. రక్త వృద్ధిని పెంచుతుంది, చలువనిస్తుంది. బియ్యానికి బదులుగా జొన్న, రాగి లేదా ఏదైనా చిరుధాన్యాన్ని కూడా ఇలా అంబలిగా కాచుకోవచ్చు.

వంటింట్లో ఔషధాలలో మనకి విరివిగా దొరికేది ఆవాలు. ఆవాల్ని తాలింపులో సుగంధ ద్రవ్యంగా కలుపుకుంటారు. తక్కువ మోతాదులోనే బాగా పనిచేస్తుంది. వేడి చేసే స్వభావం ఉంటుంది కాబట్టి పరిమితంగానే వాడాలి. కఫాన్ని, వాతాన్ని, ఆయాసాన్ని, కీళ్ల వాతాన్ని, రేచీకటిని, అజీర్తిని, కడుపులో నొప్పిని తగ్గిస్తుంది. దురదకు దద్దుర్లతో బాధపడే వారికి ఆవపెట్టిన కూరలు మంచివి. దాతు పుష్టిని ఇస్తుంది, విరేచనం అయ్యేలా చేస్తుంది. అధికంగా తీసుకుంటే వాంతులవుతాయి. విషాన్ని తాగిన వారి చేత ఎక్కువగా ఆవపిండి కలిపిన నీరు తాగించి వాంతులయ్యేలా చేస్తారు. విషదోషాల్ని హరించే గుణం దీనికి ఉండడం అదనపు ప్రయోజనం. ఇది ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా కూర, పప్పు, పులుసు, పచ్చడి ఇలాంటివి వండేటప్పుడు చిటికెడంత ఆవపిండిని కలిపితే అదనపు రుచి, అదనపు ఆరోగ్యం కలుగుతాయి. ఆవపిండి కలిపిన వాటిని నెయ్యి వేసుకుని తింటే మంచిది. ఆవాల్ని రాయి అంటారు. ఉడికించిన కూర ముక్కల్లో పెరుగు కలిపి చిటికెడంత ఆవపిండి వేస్తే రైతా అవుతుంది.

చింతపండు వేయకుండా కాచిన ఉలవచారు స్థూలకాయాన్ని తగ్గిస్తుంది, వాతవ్యాధుల్లో మేలు చేస్తుంది, షుగర్ రోగులకు చాలా మంచిది, క్షీణించిపోయేవారికి పుష్టినిచ్చి తిరిగి వారిని పుంజుకునేలా చేస్తుంది. ఉబ్బసం, కఫవ్యాధులు ఈ ఉలవల వల్ల తగ్గుతాయి. ఉలవలు, బియ్యం సమంగా తీసుకుని వాటిని వార్చిన గంజి వాతాన్ని తగ్గిస్తుంది. ఒకసారి వార్చిన తరువాత కాసిన్ని నీరు పోసి కొద్దిగా ఉడికించి మళ్లీ గంజి వార్చవచ్చు. ఇలా 2-3 సార్లు వాల్చిన ఉలవ గంజి తక్షణ శక్తిదాయని, టీబీ లాంటి క్షీణింపచేసే వ్యాధులకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లను సైతం కరిగించే గుణం ఈ ఉలవలకు ఉంది. ఇలా గంజి వార్చేయగానే మిగిలిన అన్నాన్ని ఉలవ పులగం అంటారు. ఇది అన్ని వ్యాధుల్లోనూ హితరకం, బలకరం, పుష్టిప్రదం. స్త్రీల వ్యాధుల్లో కూడా ఈ ఉలవలు అత్యంత శక్తివంతంగా పనిచేస్తాయి.

మీరు వింటున్నారు వంటింట్లో ఔషధాలు. ఇందులో ఐదవది ఉప్పు. ఉప్పు జీవనాధార ద్రవ్యం. దీన్ని అతి వినియోగంగా ఎంత ముప్పో అస్సలు వేసుకోకపోవడం కూడా అంతే తప్పు. ఇది వేడి చేసే ద్రవ్యమే. తక్షణ శక్తి, ఉత్తేజాలనిస్తుంది, జీర్ణశక్తిని పెంచుతుంది, విరేచనం అయ్యేలా చేస్తుంది. ఉప్పు ఎక్కువగా వేసిన వంటకాల్ని నెయ్యితో తింటే చెడు చేయకుండా ఉంటాయి. గ్రీన్ టీ పేరుతో వివిధ మూలకాల్ని కషాయం చేసుకుని కాచుకొని టీలాగా తాగుతూ ఉంటారు. వీటిలో చేదు, వగరు, కారం రుచులు కలిగిన ద్రవ్యాలు ఎక్కువగా ఉంటాయి. ఈ గ్రీన్ టీ తాగేటప్పుడు పంచదార, బెల్లం లేదా తేనె కలిపి తాగుతూ ఉంటారు. ఉప్పు కలిపి తాగితే

మూలిక గుణాలు రెట్టింపవుతాయి. వేప, నేలవేము, రాతి ఉప్పు ఇలాంటివి చేదు ద్రవ్యాల టీ తాగేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుంటే చర్మ వ్యాధులపైన కూడా బాగా పనిచేస్తుంది, శక్తిని ఇస్తుంది. ఇన్ఫెక్షన్లు రాకుండా, ఇన్ఫెక్షన్లు పెరగకుండా కూడా ఈ ఉప్పు ఆపుతుంది. మోతాదు పెరగకుండా చాలా పరిమితంగా వాడుకోవడం ఎంతో మంచిది.

చేదు కాకరకాయలతో కూడా ఎంతో చెప్పలేని లాభాలు ఉన్నాయి. రుచికి చేదైనా ఆరోగ్యానికి మాత్రం అమృతంలాంటిది. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే పచ్చివే తినేస్తారు. కాకరకాయ ఈ పేరు చెప్పగానే చాలామంది బాబోయ్ అంటూ ఉంటారు. నాకు ఈ పూట అన్నం వద్దు అని తినడం కూడా మానేస్తూ ఉంటారు కొందరు. ఎందుకంటే కాకరకాయలోని చేదు భయంతో చాలామంది దాన్ని తినడానికి ఇష్టపడరు. కాని చేదు కాకరకాయ చేసే మేలెంతో తెలిస్తే దానిని మాత్రం పచ్చిగానే లాగించేస్తారు అంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. కాకరకాయలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాకరకాయలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, బీటా కెరోటిన్, ఐరన్, పొటాషియం, జింక్, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. కాకరకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందుకే తరచూ కాకరకాయ తినడం వల్ల మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది. తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది. అజీర్తి కూడా దరిచేరదు. కాకరకాయలో ఉన్న చేదు కడుపులో ఉన్న నులిపురుగులు, ఇతర క్రిములను నాశనం చేస్తుంది. కాకరకాయ క్యాన్సర్ రిస్క్లను కూడా తగ్గిస్తుంది. వీటిలో యాంటీ యాక్సిడెంట్స్ క్యాన్సర్ కణాలను పెరగకుండా క్యాన్సర్ బారిన

రాకుండా చూస్తాయి. కాకరకాయను తినడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలకు సైతం దూరంగా ఉండవచ్చు. ఆస్తమా, జలుబు వంటి సమస్యలు కూడా రావు. హెల్దీగా ఉండవచ్చు. కాకరకాయ వండేటప్పుడు పైన ఉండే తొక్కను కొద్దిగా తీసి ఉప్పు నీటిలో నానబెట్టి లేదా పెరుగులో నానబెట్టి వండితే చేదు దరిచేరదు. అధిక స్థాయిలో కొలెస్ట్రాల్ ఉండడం వల్ల దమనులతో కొవ్వు ఫలకం ఏర్పడుతుంది. ఇది గుండె రక్తాన్ని పంపు చేయడానికి కష్టపడి పనిచేస్తుంది. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని కూడా ఈ కాకరకాయతో తగ్గించుకోవచ్చు. కాకరకాయ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. పుష్టి ఆరోగ్యానికి తోడ్పడడానికి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది. కాకరలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం అధిక మొత్తంలో ఉంటాయి. ఇవన్నీ గుండెపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. అంతేకాకుండా ఇవి కళ్ళ కింద ఏర్పడే నల్లటి వలయాలను సైతం తగ్గించే శక్తి ఈ కాకరకాయలో ఉంది. కాబట్టి ప్రతిరోజు కాకపోయినా వారంలో 2-3 సార్లైనా ఈ కాకరకాయని చేర్చుకుందాం. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.

నాల్కతో నీకు జేజేలు పల్కేము నానాటికి. ఎర్లీ మార్నింగులో నిద్ర లేవంగనే పాచి పళ్ళైన యుంతో మకంత్రాగు బెడ్ కాఫీ కోసము పెండ్లాము పైరంకె లేయించకే బెస్ట్ టేస్టీ స్వరీ ఫ్రెష్ కాఫీ స్వరీ నెస్సు.

నుంచి ఓ కప్పులో ఉంచి ఆ కప్పులో నుంచి ఈ కప్పులో పోసి అట్నుంచి ఇట్నుంచి ఇట్నుంచి అట్నుంచి బాగా గెలక్కొట్టు చున్నుర్గు ఉప్పొంగగా తెచ్చి ఇస్తారుగా. గొప్ప నిష్టాగరిష్ఠుల్ బరిష్టాలలోనన్ గరిష్టంబుగా కాపి తాగేందుకు ఇష్టం.

0: చిరు చేదుగా, వగరుగా, కొద్దిగా కారంగా ఉంటుంది. వంటింట్లో దొరికే సూక్ష్మజీవి నాశిని, కఫాన్ని తగ్గిస్తుంది. ఇమ్యూనిటీ బూస్టర్, శరీరానికి తేలికదనాన్నిస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. రక్తదోషాల్ని పోగొడుతూ నిద్ర మత్తుని తగ్గిస్తుంది. జ్వరాల్లో మంచిది. దగ్గు, జలుబు, ఆయాసం, ఎక్కిళ్ళు, ఎలర్జీ వ్యాధుల్ని సైతం తగ్గించే గుణం ఈ పసుపులో ఉంది. చర్మ వ్యాధులకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. షుగర్ రోగులు తప్పనిసరిగా వాడదగినది. పసుపు, ఉసిరి బెరడు పొడిని రెండింటినీ సమానంగా కలిపి ఒక చెంచా మోతాదులో రోజూ తీసుకుంటూ ఉంటే షుగర్ అదుపులో ఉంటుంది. అదేవిధంగా పసుపు ముఖ్య ద్రవ్యంగా తయారు చేసి వేసవారం దివ్యౌషధం. వేసవారంని తయారు చేసుకోవడం చాలా సులువే. ఒక చెంచా ఇంగువ, 2 చెంచాల అల్లం ముద్ద, 4 చెంచాల మిరియాల పొడి, 8 చెంచాల జీలకర్ర పొడి, 16 చెంచాల పసుపు, 32 చెంచాల ధనియాల పొడి, సరిగ్గా ఇదే కొలతతో అన్ని పౌడర్లలోనే తీసుకుని కలిపిన ఔషధాన్ని వేసవారం అంటారు. ఇది సర్వరోగ నివారిణి, సర్వదోష నివారిణి కూడా. దీన్నే కూరపొడిగా, సాంబార్ పొడిగా, చారుపొడిగా, కారపొడిగా కూడా వాడుకోవచ్చు. మజ్జికలో కలుపుకొని తీసుకుంటే మరీ మంచిది.
1: గారులు, బూర్లు, చక్రాలు, చెక్కలు, బఠానీలు, బొబ్బట్లు, మామిడి తండ్ర, శనగుళ్ళు, చెగొడ్డీలు, చిరుకు రసం, తాటిగుజు, అల్లం కాఫీ, పకోడీలు, చీకులు, సున్నుండులు, పీచ్ మిఠాయి, కట్మిర్చి, మసాల్వడ, ఉగ్గాని, తరవాణి, పొల్లైసు, గోళిసుడ, ఊరగాయ, ఉప్పు చేప, పనస్తునలు, ఉలవచారు, పూతరేకు, మడతగాజ, కొబ్బరుండ, ఎగ్ బోండా, బేల్పూరి, పానీపూరి, కిర్ని పండు, పిడతపప్పు, హాఫ్ బాయిల్, అల్లం మురప, హల్లీము, కారపూస, మీటపాను, నాటుపొగాకు.
0: ఆరోగ్యకరం అని ఏదైనా అతిగా వాడడం మనలో చాలా మందికి అలవాటు. ఇదే అనర్థాలకు దారితీస్తుందని అంటున్నారు ఆహార నిపుణులు. కూరల్లో వాడే పసుపు విషయంలోనూ ఇది వర్తిస్తుంది అని చెబుతున్నారు. పసుపును మోతాదుకు మించి వాడడం వల్ల లేనిపోని అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుందంటున్నారు. మరి దీన్ని ఎక్కువగా వాడితే ఏమవుతుంది, ఎంత మోతాదులో వాడడం మంచిదో తెలుసుకుందాం. మనం రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకునే పసుపు పైత్యరసం ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది జీర్ణాశయంలో ఆమ్లాల ఉత్పత్తిని పెంచి తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమవడంలో సహకరిస్తుంది. అయితే పసుపు మోతాదు పెరిగితే పైత్యరసం ఎక్కువగా ఉత్పత్తవుతుందట. ఫలితంగా ఆమ్లాల మోతాదు కూడా పెరిగి జీర్ణాశయంపై ప్రతికూల ప్రభావం పడుతుంది అంటున్నారు నిపుణులు. ఇది గ్యాస్ట్రిక్ సమస్యలున్నవారిలో దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. కూరల్లో మోతాదుకు మించి పసుపు వాడేవారిలో దీర్ఘకాలంలో కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయట. సాధారణంగా పసుపులో ఉండే కర్క్యూమిస్ అనే సమ్మేళనం మనం తీసుకునే ఆహారంలోని ఐరన్ను శరీరం గ్రహించేలా చేస్తుందట. అదే పసుపు ఎక్కువైతే శరీరం ఇనుముని గ్రహించే సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఫలితంగా ఇది దీర్ఘకాలంలో రక్తహీనత సమస్య తలెత్తేందుకు కారణమవుతుంది. ఈ ఫలితాలన్నీ పొందాలంటే పసుపును తగిన మోతాదులో తీసుకోవడం మంచిదంటున్నారు. ఈ క్రమంలో రోజువారీ కూరల్లో 1/2 టీ స్పూన్ మించి వేసుకోకపోవడమే మంచిదంటున్నారు.

చలువ చేసే ద్రవ్యాల్లో ముఖ్యమైనది అత్యంత బలకరమైనది. పేగుల్ని మృదువుపరిచి లోపల ఇరిటేషన్ తగ్గించేది బూడిద గుమ్మడికాయ. కఫాన్ని తగ్గిస్తుంది. వీధిలో నడుచుకుంటూ వెళ్తుంటే ఓ జ్యూస్ బండి కనిపించింది. ఎండలో గొంతు ఆరుగుపోతుంటే ఏ బత్తాయి రసమో తాగుదాము అని

ఆశగా అటువైపు నడిస్తే ఆ బండిలో ఒక కవర్ నిండుగా తెల్లని ముక్కలు కనిపించాయి. బోర్డు మీద ఉన్న పట్టికలో బూడిద గుమ్మడి జ్యూస్ అని రాసి ఉంది. ఇది కూడా తాగుతారా అని ఆశ్చర్యంగా అడిగితే, అవునండి, ఆరోగ్యానికి చాలా మంచిదండి అంటూ, ఒక గ్లాస్ ఇవ్వనా అండి అంటూ అడిచాడు ఆ అబ్బాయి. ఎంతవరకు నిజమని పోషకాహార నిపుణులను అడిగితే ఇదిగో ఇన్ని విషయాలు చెప్పారు. ఎవరైనా బూడిది గుమ్మడికాయతో ఏం చేస్తారు? వేసవిలో వడియాలు పెట్టుకుంటారు, లేదంటే మజ్జిగ పులుసులో వేస్తారు. కొందరు హల్వా, ఆగ్రా పేట వంటి స్వీట్స్ కూడా తయారు చేస్తారు. చాలా మంది మాత్రం ఇంటికి దిష్టి తగలకుండా గుమ్మం ముందు కడతారు. కాని జ్యూసులేంటి అనిపిస్తుంది కదూ. నిజమే, రోగాలను తెచ్చిపెట్టే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు కొదవలేనట్టే ఆరోగ్యాన్ని అందించేవి అదే స్థాయిలో మార్కెట్లో లభిస్తున్నాయి. ఇందులో భాగంగా జ్యూస్ షాపుల్లో ఈ మధ్యకాలంలో విరివిగా ఉంటుంది గుమ్మడికాయ జ్యూస్. నిజానికి బూడిది గుమ్మడికాయ పాదు ఇంటి పెరట్లో ఉంటుంది, కాని కాయల్ని వడియాలు పట్టుకోవడానికి తప్ప దేనికి వాడరు సరికదా. దానమిస్తే పుణ్యం వస్తుంది అంటారు. ఇందుకు కారణం లేకపోలేదు. అప్పట్లో శూద్రులు దీన్ని తింటే మరణదండన విధించేవారట. ఎందుకంటే బూడిది గుమ్మడిలోని గుణాలు మెదడు పనితీరుని పెంచుతాయి, అంటే దీనివల్ల తెలివితేటలు పెరుగుతాయని నాటి సాంప్రదాయ వైద్యులకి తెలుసన్నమాట. కూష్మాండం అని పిలిచే ఈ కాయను దిష్టి పేరుతో గుమ్మం ముందు కడుతూ ఉంటారు. అలా కట్టడం వల్ల దుష్టశక్తులు రావని చెబుతారు. కొన్ని గిరిజన తెగల్లో దీనికి ప్రాణం ఉందని భావించి మేకలు, కోళ్లకు బదులుగా గుమ్మడికాయల్నే పగలగొడతారు.

బాగుంది బాగుంది బాగుంది. ఇప్పుడు నేను ఎవరిని చూపిస్తే వాళ్ళ స్వరం పాడాలి, ఏ రెడీయా సార్?

అసలైన సిసలైన ఆంధ్రత్వ ట్రేడ్ మార్క్ మిరపకాయల బజ్జి కొరికి చూడు. గోంగూర పచ్చడి, గొడ్డు కారపు ముద్ద, మినపట్టు.

లేతగా ఉన్నప్పుడు బూడిద గుమ్మడికాయలకి నూగులాంటి వెంట్రుకలు ఉంటాయి. ముదిరే కొద్దీ అవి పోయి బూడిదను పులుముకుంటుంది. ఇదో రకమైన మైనం లాంటిది. కాయ త్వరగా పాడవకుండా కాపాడుతుందన్నమాట. సాధారణంగా బూడిద గుమ్మడికాయ గుండ్రంగా అండాకృతిలో ఉంటుంది. అయితే సొరకాయల్లా పొడవుగా పండేవి కూడా ఉన్నాయి. ఈ బూడిద గుమ్మడికాయతో చేసిన సూప్ తాగితే గర్భిణీలకు పాలు బాగా పడతాయి అంటారు వియత్నం వాసులు. మన దగ్గర ఉత్తరాదిన పేటా రూపంలో తింటే దక్షిణాదిన మాత్రం మోర్కులంబు అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. మజ్జిగ చారు హల్వాల రూపంలో వాడుతూ ఉంటారు. పోషకాలు నిండుగా ఉండే గుమ్మడికాయ రసం ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు, బరువు తగ్గడానికి దోహదపడుతుంది. ఇందులో 96% నీరే, పీచు పుష్కలం. అందుకే ఈ జ్యూస్ కొంచెం తాగినా పొట్ట త్వరగా నిండి ఆకలి వేయదు. పోతే బూడిద గుమ్మడికాయలోని కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, జింక్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. 100 గ్రాముల బూడిద గుమ్మడికాయ నుంచి 13 క్యాలరీలు లభిస్తాయి. పిండి పదార్థాలు 3 గ్రాములు ఉంటే అందులో పీచు శాతమే 2.9 గ్రాములు. ఇక పొటాషియం 359 ఉండగా సోడియం 111 మిల్లీగ్రాములు లభ్యమవుతుంది. ఈ బూడిద గుమ్మడికాయ గింజల నుంచి తీసిన ఎక్స్ట్రా ట్రాక్లో యాంటీ యాంజియోనిక్ లక్షణాలు ఉన్నాయని, అందువల్ల క్యాన్సర్ కణాలకు రక్తాన్ని సరఫరా కాకుండా చేస్తుందని ఒక పరిశోధనలో తేలిందట. బూడిద గుమ్మడి రసం ఫైల్ సమస్యల్ని కూడా నివారిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులకు దారితీసే ఇన్ఫ్లమేషన్ని ఇది తగ్గిస్తుంది. ఈ గింజల పొడిని కొబ్బరి నూనెలో మరిగించి రాసుకుంటే తలనొప్పి, చుండ్రు సమస్య, బట్టతల ఉన్నవారికి ఫలితం ఉంటుంది. దీన్ని మెత్తని గుజ్జులా చేసి తలకి పెట్టుకుంటే చుండ్రు సమస్య తగ్గడంతో పాటు పొడి చుట్టును మృదువుగా మారుస్తుంది. ఇదండి సంగతి. కాబట్టి పెరట్లో కాచిన బూడిద గుమ్మడికాయని ఏం చేయాలా అని ఆలోచిస్తూ కూర్చోకుండా నచ్చిన రుచుల్లో వండుకొని జ్యూస్ చేసుకుని తినండి, తాగండి.

0: మన ఆరోగ్య రక్షణ కోసం మన ఇంట్లోనే మనకు ఉపయోగపడే ఎన్నో రకాల పదార్థాలు ఉంటాయి. అయితే వాటన్నింటి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి వాటిలో వాము చాలా ముఖ్యమైనది. వాములో యాంటీ యాక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. వాముతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వాము జీర్ణక్రియకు ఎంతో మంచిది. అజీర్ణం సమస్యతో బాధపడే వారికి, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడే వారికి వాము ఎంతగానో ఉపయోగపడుతుంది. వాములోని థైమోల్ అనే సమ్మేళనం అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గించి జీర్ణక్రియకు మంచిగా దోహదపడుతుంది. అధిక రక్తపోటుతో బాధపడే వారికి స్ట్రోక్ మరియు గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. వామును తీసుకుంటే అది రక్త ప్రసరణను మెరుగుపరిచి హై బీపీని తగ్గిస్తుంది. వామును ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. వామును ఉపయోగించడం వల్ల పంటి నొప్పి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. చిగుళ్ల ఇన్ఫెక్షన్ నుండి నోటి ఇన్ఫెక్షన్లు కూడా వాము సమర్థవంతంగా తగ్గిస్తుంది. వాము తీసుకుంటే ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం కలుగుతుంది. కీళ్లల్లో వాపు వల్ల వచ్చే ఆర్థరైటిస్ సమస్య నుండి వాము కాపాడుతుంది. వాము వాపు తగ్గించడంలోనూ, ఆర్థరైటిస్తో సంబంధం ఉన్న నొప్పిని తగ్గించడంలోనూ ఎంతో బాగా ఉపయోగపడుతుంది. వాము నీటిని మరిగించి తాగడం లేదా వాము ఆకులతో కషాయం చేసి తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, ఆస్తమా సమస్యలను తగ్గించుకోవచ్చు. వాములో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఎక్కువగా తీసుకోవడం అంత మంచిది కాదు. రోజుకి 2 స్పూన్ల పరిమాణం కంటే ఎక్కువగా వాడితే ఆరోగ్య సమస్యలు వస్తాయని గుర్తుంచుకోవాలి. వాము నూనెతో కీళ్ల నొప్పులు ఉన్న ప్రదేశంలో మసాజ్ చేయడం వల్ల నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. చిన్నపిల్లలకు గ్యాస్ సమస్య ఉన్నప్పుడు కొద్దిగా వాము నీరు ఇవ్వడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 1 కప్పు నీటిలో 1 టీ స్పూన్ వాము వేసి 5-10 నిమిషాల పాటు తక్కువ మంటపై మరిగించి వడగట్టి గోరువెచ్చగా తాగాలి. ఇలా తాగడం వల్ల జలుబు, దగ్గు సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
1: వివాహ భోజనంబు

0: అప్పలాలు పులిహోర తప్పలాలు మజారే అప్పలాలు పులిహోర తప్పలాలు వస్వారే పాయసాలు.
1: మీరు వింటున్నారు వంటింట్లో ఔషధాలు. ఉప్పు జీవనాధార ద్రవ్యం. దీన్ని అతి వినియోగంగా ఎంత ముప్పు అస్సలు వేసుకోకపోవడం కూడా అంతే తప్పు. ఇది వేడి చేసే ద్రవ్యమే. తక్షణ శక్తి, ఉత్తేజాలనిస్తుంది, జీర్ణశక్తిని పెంచుతుంది, విరేచనం అయ్యేలా చేస్తుంది. ఉప్పు ఎక్కువగా వేసిన వంటకాల్ని నెయ్యితో తింటే చెడు చేయకుండా ఉంటాయి. గ్రీన్ టీ పేరుతో వివిధ మూలకాల్ని కషాయం చేసుకుని కాచుకొని టీలాగా తాగుతూ ఉంటారు. వీటిలో చేదు, వగరు, కారం రుచులు కలిగిన ద్రవ్యాలు ఎక్కువగా ఉంటాయి. ఈ గ్రీన్ టీ తాగేటప్పుడు పంచదార, బెల్లం లేదా తేనె కలిపి తాగుతూ ఉంటారు. ఉప్పు కలిపి తాగితే ఆ మూలిక గుణాలు రెట్టింపవుతాయి. వేప, నేలవేము, రాతి ఉప్పు ఇలాంటివి చేదు ద్రవ్యాల టీ తాగేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుంటే చర్మవ్యాధులపైన కూడా బాగా పనిచేస్తుంది, శక్తిని ఇస్తుంది. ఇన్ఫెక్షన్లు రాకుండా, ఇన్ఫెక్షన్లు పెరగకుండా కూడా ఈ ఉప్పు ఆపుతుంది. మోతాదు పెరగకుండా చాలా పరిమితంగా వాడుకోవడం ఎంతో మంచిది.

ఉప్పు అసలు లేకపోతే తినలేం. కాస్త తగ్గించినా వంటకం రుచిగా ఉండదు. చవగ్గానే దొరుకుతుంది కదా, మరికాస్త వేసుకుంటే ఏమవుతుంది అనుకుంటే ఆరోగ్యానికి అదే పెద్ద ముప్పు. మొత్తానికి చిటికెడు ఉప్పు మనిషికి పెద్ద సమస్య తెచ్చిపెడుతుంది. ఉప్పులేని కూర యొప్పతి రుచులకి అన్నాడు వేమన. నోరు రుంచేలా చేసిన నలపాకమైనా చాలినంత ఉప్పు లేకపోతే రుచి పట్టదంటుంది భాస్కర శతకం. లక్షాధికారికైనా లవణమన్నమే కాని అని కూడా అన్నారు పెద్దలు. మరి అలాంటప్పుడు ఉప్పు వాడకుండా ఉండడం ఎలా సాధ్యం? అంతెందుకు ఒక్క పూట కూరలో కాస్త ఉప్పు తక్కువేస్తే ఇంట్లో ఎవరూ దాన్ని నోట్లోనే పెట్టరు. రుచి కోసమో కాదు, ఆరోగ్యానికి ఉప్పు అవసరమే. మన శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాల్లో సోడియం కూడా ఒకటి. అది శరీరంలో ద్రవ పదార్థాలన్నింటినీ సమతూకంలో ఉండేలా చేస్తుంది. కండరాలు నాడులు సరిగ్గా పనిచేసేందుకు తోడ్పడుతుంది. కణజాలం పోషకాలను గ్రహించి ఆరోగ్యంగా వాటి పనితీరు అవి చేసుకునేలా సోడియం కావాలి.

ఆ సోడియం మనకు ఉప్పు ద్వారానే అందుతుంది. మరింకేం, అందుకే కదా కూరల్లో చారుల్లో చారుడు ఉప్పేసుకుంటాం. కమ్మగా వండుకు తింటున్నాం, అవి మనకెందుకు అని అనుకుంటున్నాం. కానీ నిజానికి మనకి కొంత తెలిసి కొంత తెలియకుండా ఉప్పు శరీరంలోకి చేరుతుంది. దాంతో అది మోతాదు మించిపోతుంది. ఏదైనా మోతాదు మించితే ఏమవుతుంది? మంచికి బదులు చెడు ఎదురవుతుంది. ప్రస్తుతం జరుగుతుంది అదే. హెల్త్ ప్రాబ్లమ్స్ కాజ్డ్ బై సాల్ట్. ఆరోగ్యంలో అవసరానికి మించి ఉప్పు తినడం వల్ల అధిక రక్తపోటు సమస్యలను ఎదుర్కొంటూ గుండెపోటు బారిన పడుతున్నారు. ముఖ్యంగా మన దేశంలో కేవలం ఉప్పు ఎక్కువ వాడటం వల్ల గుండె జబ్బులు వచ్చి లక్షల్లో మరణాలు సంభవిస్తున్నాయని ఒక అధ్యయనంలో వెల్లడైంది. 25-30 ఏళ్ల క్రితం వరకు రక్తపోటు, గుండె జబ్బులు వయసు మళ్లిన వారికి మాత్రమే వచ్చేవి. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు సంభవించడం చూస్తూనే ఉన్నాం. 25 ఏళ్ల వయసుకే బీపీ పెరిగిపోవడం, జాతీయ ఆహార పోషక సంస్థ వారి అధ్యయనం ప్రకారం పట్టణ ప్రాంతాల్లో 35%, పల్లెల్లో 25% మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారట. దీనికి ప్రధాన కారణం ఆహారపు అలవాట్లే అని వారి పరిశోధనలో తేలింది. పలు పరిశోధనలు చేశాకే శాస్త్రవేత్తలు ఉప్పు తగ్గించమని చెబుతున్నారు. రక్తపోటు, గుండె జబ్బులకు సంబంధించి 4 ప్రముఖ పరిశోధనలు విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఆహారంలో ఉప్పు కాస్త తక్కువ తినేవారికన్నా ఎక్కువ తీసుకునేవారడో ఈ సమస్యలు ఎక్కువగా వచ్చినట్లు గుర్తించారు. మనం రోజువారీ తినే రకరకాల ఆహార పదార్థాల్లో ఎంతో కొంత ఉప్పు ఉంటుంది. కాబట్టి కాస్త తగ్గించడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగేంతగా తగ్గిపోదు.

మీరింతవరకు వంటిల్లే వైద్యశాల మధుమంజరి చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీమతి బి శృతి. ఈనాటి మధుమంజరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మీకు తెలుసా, భారత్లోని లఖపతి దీదీల సంఖ్య బెల్జియం లేదా గ్రీస్ వంటి దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువ. 3 కోట్లకు పైగా మహిళలు లఖపతి దీదీలయ్యారు. కుటుంబాల, దేశ ఆర్థిక పునాదిని వారు బలోపేతం చేశారు.
3: లఖపతి దీదీ బనానే కా యే అభియాన్ ఆనే వాలీ పీడియో కో సశక్త కర్నే కా ఏక్ మహా అభియాన్ హై.
2: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి 12 ఏళ్లు.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతల కార్యక్రమం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట చిత్రం తొలి ముద్దు

మీరు విన్న పాట రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి ఫ్రెండ్స్ కాలనీ చిత్రం కోసం మేమేం కీరవని పడిన పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి.

0: వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీకు తెలుసా, భారత్లోని లఖపతి దీదీల సంఖ్య బెల్జియం లేదా గ్రీస్ వంటి దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువ. 3 కోట్లకు పైగా మహిళలు లఖపతి దీదీలయ్యారు. కుటుంబాల దేశ ఆర్థిక పునాదిని వారు బలోపేతం చేశారు.
2: లఖపతి దీదీ బనానే కా ఈ అభియాన్ ఆనే వాలి పీడియో కో సశక్త కర్నే కా ఏక్ మహా అభియాన్ హై.
1: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి 12 ఏళ్లు.
3: చిత్రగీతాలు విన్నారు ఆకాశవాణి కొత్త ఉడుపు కేంద్రం. ఇప్పుడు వినండి జానపద గేయాలు.

0: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: किसी एक व्यक्ति की जमीन, घर, गहने या दूसरा कोई सामान बीमारी के खर्च में बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: మీకు తెలుసా, భారత్ లోని లఖపతి దీదీల సంఖ్య బెల్జియం లేదా గ్రీస్ వంటి దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువ. 3 కోట్లకు పైగా మహిళలు లఖపతి దీదీలయ్యారు. కుటుంబాల, దేశ ఆర్థిక పునాదిని వారు బలోపేతం చేశారు.
1: లఖపతి దీదీ బనానే కా యే అభియాన్ ఆనే వాలీ పీడియో కో సశక్త కర్నే కా ఏక్ మహా అభియాన్ హై.
3: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి 12 ఏళ్లు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
2: किसी एक व्यक्ति की जमीन, घर, गहने या दूसरा कोई सामान बीमारी के खर्च में बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

జానపద గేయాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6 గంటలకు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: New Zealand. India defeated Japan in their second pool A match. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలి లా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: यार कोई ऐसी लाइफ इंश्योरेंस पॉलिसी बताओ जिसमें कम प्रीमियम हो, बोनस भी अच्छा मिले और भरोसे वाला भी हो.
2: PLI है ना.
3: सरकारी कर्मचारी के साथ साथ सभी प्रोफेशनल, ग्रेजुएट और डिप्लोमा होल्डर्स ले सकते हैं PLI पॉलिसी का फायदा और साथ में पोस्टल डिपार्टमेंट का भरोसा भी. अपने नजदीकी पोस्ट ऑफिस से आज ही संपर्क करें या लॉग इन करें indiapost.gov.in पर.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. రాష్ట్రంలోని రైతు వేదికల ద్వారా రాయితీపై సన్న వరి విత్తనాలను, బోనస్ను రైతులకు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణలో పలు అభివృద్ది ప్రాజెక్టులతో పాటు హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2ను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. కాంట్రాక్టర్లు తమ నిరసనను విరమించుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. 3 నెలల్లోగా వారి బిల్లులను చెల్లిస్తామని మంత్రి స్పష్టం చేశారు. రాగల కొన్ని రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ సమీక్షా సమావేశంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ రాయితీలతో రైతు వేదికల వద్ద అందుబాటులో ఉన్న 7 రకాల సన్న వరి వంగడాలకు బోనస్ వర్తింపజేయాలని పేర్కొన్నారు. సన్న వరిని సాగు చేసే రైతుల వివరాలను సేకరించి అధునాతన సాంకేతికతను అనుసంధించాలని అధికారులను కోరారు. ధాన్యం సేకరణ సమన్వయం కోసం అగ్రికల్చరల్ యూనివర్సిటీని నోడల్ ఏజెన్సీగా ఉపయోగించుకోవాలని సూచించారు. అదనపు జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో రైతు వేదికల ద్వారా బుక్ చేసుకున్న యూరియాను పంపిణీ చేసేందుకు ప్రత్యేక ఫర్టిలైజర్ యాప్ను ప్రారంభించాలని కోరారు. రామగుండంలో ఉత్పత్తి అయ్యే ఎరువులన్నీ తెలంగాణకే కేటాయించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణలోని అభివృద్ది ప్రాజెక్టులను, ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో 2వ విడత పనులను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టుకు 50-50 నిష్పత్తిలో నిధులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా సాంకేతికత, సాధ్యాసాధ్యాల ఆధారంగానే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. గతంలో మెట్రో మొదటి విడత కోసం కేంద్రం 1,250 కోట్ల రూపాయలు అందించడంతో పాటు జాతీయ రహదారుల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించిందన్న విషయాన్ని గుర్తు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రాజకీయ లబ్ది కోసమే రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని లక్ష్యంగా చేసుకుని నిరాధారమైన విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న హమాలీ కార్మికుల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక హమాలీ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయడానికి ఉన్నత స్థాయి కమిటీని నియమించనున్నట్లు రాష్ట కార్మిక గనుల శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి ప్రకటించారు. ప్రతిపాదిత బోర్డు ద్వారా కార్మికుల సంక్షేమం, కనీస వేతనాలు, గుర్తింపు కార్డుల జారీ, బీమా సౌకర్యం, సామాజిక భద్రత వంటి కీలక అంశాలపై సమగ్రంగా దృష్టి సారించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. పారదర్శకత కోసం సమాచార హక్కు చట్టానికి ప్రాధాన్యత ఇవ్వాలని పెద్దపల్లి జిల్లా అధికారులను రాష్ట ప్రభుత్వ ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశించారు. 30 రోజుల్లోపు సమాచారం పొందే హక్కు పౌరులకు ఉందని, గడువు దాటితే సమాచారాన్ని ఉచితంగా అందించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

0: ఇన్స్ ఏంటి గవర్నమెంట్ లో గవర్నమెంట్ ద్వారా ప్రజలకి కానీ సొసైటీ కానీ ఏంటి మనం ఒక్కసారి కూడా ఆలోచించాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ నెల 18న చేపట్టాలనుకున్న చెలో హైదరాబాద్ నిరసనను విరమించుకోవాలని కాంట్రాక్టర్లను రాష్ట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. పెండింగ్ బిల్లులను 3 నెలల్లోగా చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కాంట్రాక్టర్ల ప్రతినిధులతో చర్చలు జరిపిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా బకాయిలు పేరుకుపోయేలా చేసిందని విమర్శించారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ తమ ప్రభుత్వం చెల్లింపులు చేస్తోందని అన్నారు. అలాగే 13,500 కోట్లతో త్వరలోనే హ్యామ్ రోడ్లను నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను విజయవంతం చేయడంలో బూత్ లెవెల్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. అధికారుల శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒకే ఓటరుకు 2 చోట్ల పేర్లుండడం, మరణించిన వారి వివరాలు, అలాగే వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడమే ఈ సర్వే ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ పేర్కొన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నాలాల పూడికతీత పనులను మరింత వేగవంతం చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ మున్సిపల్ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని జవహర్ కాలనీ, నయీం నగర్ సహా పలు ప్రాంతాలలో ఆమె స్వయంగా క్షేత్రస్థాయి పర్యటన చేసి ప్రస్తుతం జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించారు. ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసేందుకు పెండింగ్లో ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని, అవసరమైన చోట్ల నాలాలను మరింత లోతుగా చేయాలని కలెక్టర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను పక్కనపెట్టి కేవలం అవినీతి, అక్రమాలకు ప్రాధాన్యత ఇస్తుందని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు విమర్శించారు. కరీంనగర్ జిల్లా అలుగునూరులో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నిత్యావసర సరుకుల పంపిణీ, గురుకుల విద్యార్థుల భోజనాలు, విద్యుత్ సరఫరా వంటి అంశాల్లో భారీగా అవినీతి జరుగుతోందని హరీష్ రావు ఆరోపించారు. డిగ్రీ కళాశాలల్లో దోస్త్ 3వ విడత అడ్మిషన్ల గడువును ఈ నెల 22 వరకు పొడిగించినట్లు జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ మీనాక్షి తెలిపారు. జూన్ 15 నుంచి 21 వరకు 400 రూపాయల రుసుముతో రిజిస్టేషన్ ప్రక్రియ కొనసాగుతుందని, వెబ్ ఆప్షన్ల నమోదుకు జూన్ 22 వరకు అవకాశముందని ఆమె పేర్కొన్నారు. బీబీనగర్ ఎయిమ్స్లో మౌలిక సదుపాయాలు, కొత్త ప్రాజెక్టులపై పురోగతిని సమీక్షించడానికి ఉన్నత స్థాయి స్టాండింగ్ ఎస్టేట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ అమిత అగర్వాల్ హాజరయ్యారు. సేవాదాన్ ఆరోగ్య ఫౌండేషన్ సహకారంతో 1వ గేట్ సమీపంలో రోగుల సహాయకుల కోసం విశ్రమ సదన్ వసతి గృహాన్ని నిర్మించాలన్న ప్రతిపాదనపై చర్చించి ఆమోదం తెలిపారు. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్దిస్తుందని ఏటూరు నాగారం సామాజిక ఆసుపత్రి సూపరింటెండెంట్ సురేష్ స్పష్టం చేశారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లాలో ఆయుష్ విభాగం అధికారులు సన్నాహక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా ఈరోజు ఏటూరు నాగారం సామాజిక ఆసుపత్రి ఆవరణలో ఆయుష్ విభాగం యోగా ట్రైనర్ రామకృష్ణ ఆధ్వర్యంలో యోగా వాక్ నిర్వహించి యోగా సాధనా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రాగల కొన్ని రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గరిష్ట ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతాయని, ఆదిలాబాద్, మంచిర్యాల, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. గురువారం నాటికి రంగారెడ్డి, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మెరుపులు, ఉరుములు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. శ్రీ కొండ లక్ష్మణ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సంగారెడ్డి ఫల పరిశోధనా కేంద్రం యంత్రాలను ఉపయోగించి మామిడి తోటల్లో శాస్త్రీయ పద్దతిలో కొమ్మలను కత్తిరించడంపై ఒక ప్రదర్శన, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులు సకాలంలో బ్యాంకు రుణాలు చెల్లించి తిరిగి పొందవచ్చని మల్దకల్ మండలం ఎల్కూర్ గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎల్కూర్ శాఖ మేనేజర్ మధుమోహన్ రెడ్డి తెలిపారు. తమ బ్యాంకు పరిధిలో రైతులకు ఎప్పటికప్పుడు రుణాలు రెన్యువల్ చేయడం జరుగుతుందని, అలాగే కొత్త రుణాలు మంజూరు చేస్తామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. రాష్ట్రంలోని రైతు వేదికల ద్వారా రాయితీపై సన్న వరి విత్తనాలను, బోనస్ను రైతులకు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణలో పలు అభివృద్ది ప్రాజెక్టులతో పాటు హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2ను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను

0: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. కాంట్రాక్టర్లు తమ నిరసనను విరమించుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచికా వందనా కశ్యప. జీ సెవెన్ శిఖర సమ్మేళనం భాగం గ్రహీతుం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ దేశస్య ఏవియన్ నగరం ప్రాప్తవాన్. బ్రాతిస్లావాయాం ఆయోజితాయాః వారాణసీ ప్రదర్శన్యాః ప్రశంసాం కుర్వన్ ప్రధానమంత్రీ మోదీ ద్విపక్షీయ సంబంధానాం సుదృఢీకరణే కళా సంస్కృతేః భూమికాం రేఖాంకితవాన్. నీట్ యూజీ పునః పరీక్షాయాః పూర్వం సర్వకారేణ అస్య మాసస్య ద్వాదశ దినాంక పర్యంతం టెలిగ్రామ్ ప్రతిబంధితం. జూన మాసస్య 30 దినాంక పర్యంతం సందేశ సంపాదన సువిధ అపి నిష్క్రియా భవిష్యతి. సంయుక్త రాష్ట్ర సురక్షా పరిషది కేవలం అస్థాయి ఆసనానాం విస్తారాయ ఆగతం ప్రస్తావం భారతేన ప్రఖ్యాత్. వర్తమాన పరిష్కార ప్రక్రియాం చ విఫలతాయాః సమీపం ఇది కథితం. అపి చ న్యూజిలాండస్య ఆక్లాండ్ నగరే జపాన్ దళం 2-1 ఇత్యంకైః పరాజిత్య భారతీయ మహిళా దళం FIH నేషన్స్ కప్ స్పర్ధాయాః ఉపాంత్య చక్రే ప్రవిష్టం. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ సెవెన్ శిఖర సమ్మేళనే భాగం గ్రహీతుం ద్విదివసీయ యాత్రాయాం అద్య ఫ్రాన్స్ దేశస్య ఏవియన్ నగరం ప్రాప్తవాన్. ప్రధానమంత్రిణః ఇయం అనవరతం సప్తమీ జీ సెవెన్ ఉపస్థితి వర్తతే. సహైవ అస్మిన్ ప్రముఖే బహుపక్షీయ ఆయోజనె భారతస్య ఇదం 3 సహభాగిత్వం వర్తతే. ఇయం శిఖర వార్తా భారతస్య కృతి మహత సామరిక మహత్వం భజతే. యతో హి ప్రధానమంత్రి వైశ్విక పటలే వికాసశీల విశ్వస్య సమాహ్వానాని దృఢతయా ఉపస్థాప్యయిష్యతి. అద్య సాయంకాలే ఫ్రాన్స్ దేశస్య రాష్ట్రపతి ఇమాన్యుయెల్ మాక్రోన్ ఇత్యస్య ప్రధానమంత్రిణ ఔపచారికం స్వాగతం విధాస్యతి. ततः परं श्री मोदी नूतन सहभागिता निर्माणम् अथ अन्ताराष्ट्रिय एकतायाः सुदृढीकरणम् इति मुख्य विषयाधारिते उच्च स्तरीय उपवेशने भागं भजिष्यति. इतः पूर्वं प्रधानमन्त्री नरेन्द्र मोदी स्लोवाकिया देशस्य यात्रां परिसमाप्यं फ्रांस देशाय प्रस्थितवान्. तेनोक्तं यत् तस्य स्लोवाकिया यात्राया भारत स्लोवाकिया देशयोः द्विपक्षीय सम्बद्धाः అతీవ సుదృఢ భవిష్యంతి. యాత్రాయాః అనంతరం సామాజిక సంజాలీయ సందేశే ప్రధానమంత్రిణః ప్రఖ్యాపితం యత్ ఉభయ దేశయోః సుదృఢ వ్యాపారిక సంబంధేభ్యః యువాన అతిథిక్యం లాభాన్వితం భవిష్యతి. సహ స్లోవాకియా సర్వకారం తత్రంత్య జనసముదాయం చ ఆతిథ్య సత్కారాయ కృతజ్ఞతాం జ్ఞాపితవాన్. తథా చ స్వస్య సమకక్షాయ ప్రధానమంత్రిణే రాబర్ట్ ఫికో ఇత్యస్మై చ విశేషతః ధన్యవాదః ప్రకటితవాన్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రావోచత్ యత్ కళా సంస్కృతయోః జనాన్ ఆకర్షుం మహతిం శక్తిర్భవతి. ప్రధానమంత్రి శ్రీ మోదీ స్లోవాకియా దేశస్య రాష్ట్రపతిః పీటర్ పెలెగ్రినీ ఇత్యేతౌ విగతదిని స్లోవాకియా దేశస్య బ్రాతిస్లావా స్థితి రాష్ట్రపతి ప్రాసాది వారాణసీ విషయాధారితం కాంచన విశిష్టాం చిత్రకళా ప్రదర్శినీం దృష్టవంతౌ. యస్యాం స్లోవాకియా దేశస్య ఏవ కళాకారైః కృతాః కృతయః ప్రదర్శితాః ఆసన్. ఏతస్యాః కళాయాః కృతే బ్రాతిస్లావా నగరే బనారస్ కనెక్ట్ ఇతి నామ ప్రదాయ ప్రధానమంత్రిణా స్లోవాక కళాకారాణాం సృజనాత్మక ప్రతిభాయాః భూరిశః ప్రశంసా కృతా. విదేశ మంత్రాలయేన సూచితం యత్ ఇయం ప్రదర్శినీ వారాణసీ నగరీ ఇతి విషయాధారితా ఆసీత్. అస్మిన్ భారతస్య ప్రాచీనతమయా జీవంత నగర్యాః ఆధ్యాత్మికం సంస్కృతం చ సామాన్య జనజీవనం కళాకృతిభిః అతీవ సుందరతయా చిత్రితం ఆసీత్. రాష్ట్రీయ పాత్రతా సహ ప్రవేశ పరీక్షా నీట్ ఇత్యస్యాః పునర్పరీక్షా జూన మాసస్య 21 దినాంకే ఆయోజయిష్యతే. పరీక్షాయాః పూర్వం భారత ప్రశాసనేన టెలిగ్రామ్ సందేశ ప్రేషణ అనుప్రయోగః

100.1 MHz పై ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమ వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 6:35 యువవాణి యువజనుల కార్యక్రమం ఉంటుంది. ఇందులో భవిష్యత్తును నిర్ధారించే ఇంజనీరింగ్ కోర్సులు వివరాలు తెలుసుకుంటారు. వ్యవసాయ సూచనలు 6:50 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఇందులో నేల సంరక్షణలో రైతుల పాత్ర శాస్త్రవేత్త గారితో పరిచయం ఉంటుంది. అనంతరం 12 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ పాలన వ్యవసాయ రంగ అభివృద్ధి గురించి జిల్లా వ్యవసాయాధికారి డాక్టర్ వి బాబురావు గారి వివరణ ప్రసారం అవుతుంది. ఇంకా హైడ్రోఫోనిక్ వివరాలు ప్రసంగం కూడా వినవచ్చు. 7:45 వికసిత్ భారత్ ప్రసారం అవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 12 వసంతాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 16వ భాగం. ఇక చిత్రగీతాలు వినవచ్చు 8:35. 8:00

ఇక రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శ్రీరామ భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి జి సుబ్బలక్ష్మి. రైతు సమాచారం ఉంటుంది. 6:30 డ్రమ్ సీడర్ వరి సాగు వివరాలు తెలుసుకోవచ్చు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:15 ఆరోగ్య కార్యక్రమాలు, ఇందులో గర్భధారణపై వేసవి ప్రభావం ఉంటుందా. అనంతరం చిత్రగీతాలు. ఇక 7:45 క్రీడాలోకం, ఇందులో షటిల్ బ్యాట్మెన్ కోచ్ శ్రీ పి గిరి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి డి కిరణ్ కుమారి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 నాకు నచ్చిన పాట, శ్రోతల మదిలోని మధురమైన పాటల పూదోట. 9:30 ఏక చిత్రగానం. 10:00 చిత్రగీతాలు. 12:10 శాస్త్రీయ సంగీతం ఉంటుంది. శ్రీమతి దొంతుతాయి కులకర్ణి గారి గాత్ర సంగీతం. కార్మికుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 12:40 ఇందులో కనిపించే దేవుళ్ళు కథనిక వింటారు. అనంతరం ప్రేమికుల హాస్య చలోక్తులు. 1:20 చిత్రగీతాలు. 2:30 మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 3:30 ఏక చిత్రగానం. 4:00 చిత్రగీతాలు. 5:30 జానపద గేయాలు. ఇక రేపు సాయంత్రం 6:35 చిత్రగీతాలు. 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం. ఇందులో వివిధ రకాల ఆధునిక వ్యవసాయ యంత్రం పరికరాలు, ఇంకా జానపద గేయాలు, అనంతరం పశు సంవర్ధక శాఖ ఆన్లైన్ సేవల వివరాలు కూడా తెలుసుకోవచ్చు. వికసిత్ భారత్. 8:45 వసంతాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 17వ భాగం ప్రసారమవుతుంది. 8:35 చిత్రగీతాలు. 9:15 స్పాట్ లైట్. 9:30 చిత్రగీతాలు. 10:00 రాగం తానం పల్లవి, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 10:45 మధురిమ అలనాటి మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార వివరాలు విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడీపీకి దాదాపు 3 రెట్లు.
2: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా. ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: రష్యా జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 14 కోట్లు. అది చాలా పెద్ద సంఖ్య కదా. గత 12 ఏళ్లలో భారత్ లో దాదాపు అదే సంఖ్యలో ఇళ్లకు కుళాయి నీటి కనెక్షన్లు అందాయి. నేడు ప్రతిరోజు అన్ని కాలాల్లోనూ 16 కోట్ల ఇళ్లకు స్వచ్ఛమైన కుళాయి నీరు అందుతోంది. కోట్లాది మహిళలకు నీటిని మోసే భారాన్ని తప్పించడమే కాదు, మెరుగైన నీటి నిర్వహణతో ఇది గ్రామాలను శక్తిమంతం చేసింది.
4: జల్ జీవన్ మిషన్ కా విజన్ సిర్ఫ్ లోగో తక్ పానీ పహుంచానే కా హి నహీ హై, ये डिसेंट्रलाइजेशन का, विकेंद्रीकरण का, उसका भी एक बहुत बड़ा मूवमेंट है. ये विलेज ड्रिवन, विमेन ड्रिवन मूवमेंट है.
3: 12 ఏళ్లు విశ్వాసానికి, అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి. మీకు తెలుసా, భారత్ లోని లఖపతి దీదీల సంఖ్య బెల్జియం లేదా గ్రీస్ వంటి దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువ. 3 కోట్లకు పైగా మహిళలు లఖపతి దీదీలయ్యారు. కుటుంబాల, దేశ ఆర్థిక పునాదిని వారు బలోపేతం చేశారు.
4: లఖపతి దీదీ బనానే కా యే అభియాన్ ఆనే వాలి పీడియో కో సశక్త కర్నే కా ఎక్

0: ఆ అభియాన
1: విశ్వాసానికి వికాసానికి ప్రజా సంక్షేమానికి 12 ఏళ్ళు
2: ఆకాశవాణి. యువవాణి యువజనుల కార్యక్రమం. యువతకు బాట ఆకాశవాణి మాట.
3: ఈనాటి యువవాణి కార్యక్రమంలో భవిష్యత్తును నిర్దేశించే ఇంజనీరింగ్ కోర్సులు, కెరీర్ అవకాశాలు తెలుసుకుంటారు.
4: హలో ఫ్రెండ్స్, ఈనాటి యువవాణి కార్యక్రమానికి స్వాగతం. ఐటీ రంగంలో శీఘ్రగతిన చోటు చేసుకుంటున్న సాంకేతిక పురోగతితో ఇంజనీరింగ్ స్టడీస్లో సరికొత్త కోర్సులు నేడు పుట్టుకొస్తూ ఉన్నాయి. దరిమిలా సంప్రదాయ ఇంజనీరింగ్ డిసిప్లిన్స్కు తోడు వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిన పరిస్థితులు నేడు ఏర్పడ్డాయి. ఇంజనీరింగ్ అడ్మిషన్ ప్రక్రియ ఆరంభమైన నేపథ్యంలో పటిష్టమైన కెరీర్కు పునాది అనేది నేడు మనం చాలా పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలి. బయోమెడికల్ ఇంజనీరింగ్ ఈ కోర్సు హెల్త్ కేర్ ఇంజనీరింగ్ రంగాలకు మధ్య వారధిగా పనిచేస్తుంది. మెడికల్ పరికరాలు, కృత్రిమ అవయవాలు, రోగ నిర్ధారణ వ్యవస్థలకు తోడు స్మార్ట్ డివైజెస్ అంటే సర్జికల్ రోబోట్స్ రూపకల్పనలో ఈ విభాగం కీలకం అని చెప్పుకోవాలి. బయోమెడికల్ ఇంజనీరింగ్ ఉపాధి పొందవచ్చు. ఇంజనీరింగ్లో ఇదొక యూనిక్ స్పెషలైజేషన్గా నేడు మనం పేర్కొనవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లర్నింగ్ ఈ కోర్సు సిస్టమ్ ఆటోమేషన్, ప్రిడిక్షన్, డేటా అనాలిసిస్ కోసం ఇంటెలిజెంట్ సిస్టమ్స్ అభివృద్ధి ఇందులో భాగంగా ఉంటుంది. డీప్ లర్నింగ్, కంప్యూటర్ విజన్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ దీనిలో ప్రధాన ఏరియాలుగా చెప్పుకోవచ్చు. ఏఐ ఇంజనీరింగ్, మిషన్ లర్నింగ్ ఇంజనీరింగ్, డేటా సైంటిస్ట్ వంటి ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ కోర్సులు చదివిన వారికి మంచి అవకాశాలు నేడు ఆహ్వానం పలుకుతూ ఉన్నాయి. దీనిలో బీటెక్ కోర్సు అందుబాటులో ఉంది. అలాగే ఇందులో ఏదైనా ఒకటి స్పెషలైజేషన్గా పీజీ కూడా చేసుకోవచ్చు. మరొక కోర్సు రెన్యూవబుల్ సస్టైనబుల్ ఎనర్జీ ఇంజనీరింగ్. సోలార్, విండ్కు తోడు ఇతర పునరుత్పాదక ఇంధనాలకు సంబంధించి టెక్నాలజీల డెవలప్మెంట్ ఈ డిసిప్లిన్లో ఉంటుంది. స్మార్ట్ గ్రిడ్, ఎనర్జీ స్టోరేజ్, గ్రీన్ బిల్డింగ్ డిజైన్ తదితరాలు అధ్యయనం చేస్తారు. రెన్యూవబుల్ ఎనర్జీ ఇంజనీర్, సస్టైనబుల్ అనలిస్ట్, ఎన్విరాన్మెంటల్ కన్సల్టెంట్లుగా వీరు ఉపాధి పొందవచ్చు. ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ డిగ్రీలో ఒక విస్తృత విభాగంగా ఇది ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది. రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, మ్యానుఫ్యాక్చరింగ్, హెల్త్ కేర్ వంటి రంగాలకు అటానమస్ సిస్టమ్స్ను అభివృద్ధిపరచడం దీనిలోని ప్రత్యేకత. ఏఐ ఇంటిగ్రేషన్, మెకానిక్స్, ఎలక్ట్రానిక్స్, సెన్సార్ టెక్నాలజీలపై దృష్టి సారిస్తుంది. ఈ కోర్సు చేసిన వారికి రోబోటిక్స్ ఇంజనీర్, ఆటోమేషన్ ఎక్స్పర్ట్, మెకట్రానిక్స్ ఇంజనీర్ ఉద్యోగాలు అందే అవకాశం ఉంటుంది. దీనిలో బీటెక్ తోడు పీజీ స్పెషలైజేషన్ గాను చేయవచ్చు. ఇక మరొక కోర్సు సైబర్ సెక్యూరిటీ ఇంజనీరింగ్. సైబర్ ముప్పు నుంచి డిజిటల్ మౌలిక సదుపాయాల పరిరక్షణ ఇందులో కీలకంగా ఉంటుంది. నెట్వర్క్స్, సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్, క్రిప్టోగ్రఫీ, రిస్క్ మేనేజ్మెంట్ తదితరాలు ఇందులోకి వస్తాయి. సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, ఎథికల్ హ్యాకర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజర్ వంటి ఉద్యోగాలు ఈ కోర్సు పూర్తి చేసుకున్న వారు పొందవచ్చు. దీనిలోనూ ప్రత్యేకించి బీటెక్ ప్రోగ్రామ్ అనేది ఉంది. పీజీలో స్పెషలైజేషన్ గాను దీన్ని చేసుకోవచ్చు. ఇక మరొక కోర్సు క్వాంటమ్ ఇంజనీరింగ్. క్వాంటమ్ కంప్యూటర్లు, సెన్సార్ అభివృద్ధి అనేది ఉంటుంది. అలాగే క్వాంటమ్ ఫిజిక్స్ సూత్రాలను ఆధారంగా చేసుకుని కమ్యూనికేషన్ సిస్టమ్ను అభివృద్ధి చేస్తారు. ఈ కోర్సు చేసిన వారికి క్వాంటమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, రీసెర్చ్ సైంటిస్ట్, క్వాంటమ్ ఆల్గోరిథం డెవలప్మెంట్ వంటి ఉద్యోగాలు పొందే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ డిసిప్లిన్లో పీజీ, పిహెచ్డి ప్రోగ్రామ్స్ను పలు యూనివర్సిటీలు నేడు అందిస్తూ ఉన్నాయి. ఈ రంగాలలో దూసుకుపోయేందుకు యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూషన్స్ అందించే డిగ్రీ కోర్సులు లేవంటే ఆన్లైన్ ప్రోగ్రాంలో చేరి ముందుకు సాగే అవకాశం ఉంటుంది. సంబంధిత నైపుణ్యాలు అలవర్చుకోవచ్చు. చాలా వర్సిటీలు వీటిలో యూజీ, పీజీ ఇంజనీరింగ్ ప్రోగ్రాంలను నేడు అందిస్తూ ఉన్నాయి. ఉదాహరణకు టాండల్లోని ఎన్వైయూ వీటిలో ఫ్లెక్సిబుల్గా ఉండే రీతిలో మాస్టర్స్ ఆఫ్ సైన్స్ ప్రోగ్రాంను నేడు అందిస్తూ ఉంది. ప్రధానంగా ఏఐ, సైబర్ సెక్యూరిటీ

0: సెక్యూరిటీ, రోబోటిక్స్ పై ప్రత్యేక దృష్టిలో కరికులంను కస్టమైజ్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తుంది. ఆన్లైన్ కోర్సులు, సర్టిఫికేషన్స్ ప్రోగ్రామ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. జనరేటివ్ ఏఐలో ప్రొఫెషనల్ సర్టిఫికెట్స్, అలాగే డేటా సైన్స్, ఏఐ తదితరాల్లో కెరీర్ అప్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ కూడా నేడు అందుబాటులో ఉన్నాయి. ప్రోగ్రామ్ను ఎంచుకోవడంలో మన తెలివితేటలు ఇతోరిక పాత్ర పోషించాల్సి ఉంటుంది. వ్యక్తిగతంగా విద్యార్థి తన అకాడమిక్ స్థాయి, కెరీర్ గోల్స్, ఎంచుకునే లెర్నింగ్ స్టైల్, వీటిని అనుసరించి సరైన కోర్సును ఎంపిక చేసుకోవాలి. ఇంటర్ తదితర కోర్సులను చేస్తున్న లేదా పూర్తయిన విద్యార్థులు తమ ఆసక్తులను అనుసరించి బీఈ, బీటెక్లో వీటిలో ఒకటి ఎంచుకోవచ్చు. ఇప్పటికే ఇంజనీరింగ్లో ఉన్న విద్యార్థులు తదుపరి స్థాయిలో తమ లక్ష్యానికి అనువైన పీజీ, ఆన్లైన్ కోర్సులు చేయడం చాలా మంచిది. అలా జాబ్కు అవసరమైన నైపుణ్యాలు నేర్చుకుంటే మున్ముందు భవిష్యత్తులో మంచి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఐఐటి, ఎన్ఐటిల్లో ప్రవేశాలకు సంబంధించి ఇప్పటికే కౌన్సిలింగ్ ప్రక్రియ ఆరంభమైంది. మార్కెట్లో ఉన్న డిమాండ్ను పరిగణలోకి తీసుకుని వీటిలో కొన్ని సంస్థలు బీటెక్లో సరికొత్త కోర్సును ఈ ఏడాది నుంచి ఆరంభిస్తున్నాయి. ఐఐఎస్పి బెంగళూరు వారు ఏరోస్పేస్ ఇంజనీరింగ్, మెకానిక్స్ అండ్ కంప్యూటింగ్, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్సులు అందిస్తూ ఉంది. ఐఐటి ఇందోర్ వారు ఎన్విరాన్మెంటల్, ఎకనామిక్స్ అండ్ సస్టైనబుల్ ఇంజనీరింగ్, మెడికల్ ఇంజనీరింగ్ అండ్ డేటా సైన్స్ కోర్సులు అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఇక రూర్కేలి ఎన్ఐటి వారు మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఇంజనీరింగ్, ఫిజిక్స్ ప్రోగ్రాంలు అందుబాటులోకి తెచ్చాయి. అలాగే ఎన్ఐటి ఢిల్లీ వారు విఎల్ఎస్ఐ డిజైన్ అండ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, బీటెక్ ఇన్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కోర్సులు అందిస్తూ ఉన్నాయి. పాట్నా ఎన్ఐటి వారు ఏఐ అండ్ డేటా సైన్స్ కోర్సును, కాలికట్ ఎన్ఐటి వారు ఎనర్జీ ఇంజనీరింగ్ కోర్సును, అలాగే కురుక్షేత్ర ఎన్ఐటి వారు ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ కోర్సును, సూరత్కల్ ఎన్ఐటి వారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సును అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఇక వరంగల్ ఎన్ఐటి వారి విషయానికి వస్తే డేటా సైన్స్ అండ్ ఏఐ కోర్సును అందిస్తూ ఉంది. ఈ కోర్సులు సరికొత్త కెరీర్ మార్గాల ఎంపికకు వీలు కల్పిస్తాయి. భారతదేశానికి చెందిన సెమీకండక్టర్ మిషన్లో భాగంగా ఏర్పడే ఉద్యోగాల్లో అవకాశాలు అనేవి మెండుగా లభిస్తాయి. ఉదాహరణకు సిఎస్ఈలో కట్ ఆఫ్ ఎక్కువగా ఉంటుంది, అంటే మంచి స్కోరుతో మాత్రమే సీటు లభిస్తుంది. దాంతో పోల్చుకుంటే ఇందులో కొద్దిగా తక్కువ కట్ ఆఫ్కే సీటు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇంకెందుకు ఆలస్యం? ఇంజనీరింగ్ కోర్సులో, వినూత్నమైన కోర్సుల్లో చేరి మీ భవిష్యత్తుకి బంగారు బాటలు వేసుకోండి. ఆల్ ద బెస్ట్.
1: మీరింతవరకు భవిష్యత్తును నిర్దేశించే ఇంజనీరింగ్ కోర్సులు, కెరియర్ అవకాశాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో మరొక అంశం, డిగ్రీ స్థాయిలో బీటెక్కు ప్రత్యామ్నాయంగా బీసీఏ, బీఎస్సీ, కంప్యూటర్ సైన్స్ కోర్సుల వివరాలు తెలుసుకుంటారు.
2: ఇంజనీరింగ్లో సీటు రాకపోవడం జీవితంలో ఓటమి కాదు, అది మరో మార్గాన్ని అన్వేషించే అవకాశం మాత్రమే. నేటి ఐటీ ప్రపంచంలో డిగ్రీల నేపథ్యం కంటే మీరు ఏ నేర్చుకున్నారు, ఎంత ప్రాక్టికల్గా అనుభవం సంపాదించారు అనే అంశాలే ముఖ్యం. నిరంతర అభ్యాసం, కృషి, పట్టుదల, సరైన నైపుణ్యాలు ఉన్నవారికి ఉపాధి అవకాశాలకు కొరత ఉండదు. ప్రస్తుత ఐటీ రంగంలో ఉపాధికి బీటెక్ ఒక్కటే మార్గం కాదు. డిగ్రీ సర్టిఫికెట్తో పాటు అవసరమైన నైపుణ్యాలు పెంపొందించుకునే బీసీఏ, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్లలోనూ మేటి కెరీర్ అవకాశాలను పొందవచ్చు. బీసీఏ కోర్సు ప్రధానంగా కంప్యూటర్ అప్లికేషన్స్, ప్రాసెసింగ్, సాఫ్ట్వేర్ అభివృద్ధిపై దృష్టి సారిస్తుంది. ఇందులో సి, సి ప్లస్ ప్లస్, జావా, పైథాన్, డేటాబేస్ మేనేజ్మెంట్, వెబ్ డెవలప్మెంట్, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ వంటి అంశాలను బోధిస్తారు. ఉద్యోగ రంగంలో త్వరగా ప్రవేశించాలనుకునే వారికి బీసీఏ మంచి ఎంపిక. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సు కంప్యూటర్ సైన్స్కు సంబంధించిన మౌలిక సిద్ధాంతాలు, ఆల్గారిథమ్స్, డేటా స్ట్రక్చర్స్, మ్యాథ్స్, డేటా వంటి అంశాలపై ఎక్కువ దృష్టి పెడుతోంది. కంప్యూటర్ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి, డేటాను ఎలా విశ్లేషించాలి, సమస్యలకు సమర్థమైన పరిష్కారాలను ఎలా రూపొందించాలి లాంటి అంశాలను లోతుగా అధ్యయనం చేసే అవకాశం ఉంటుంది. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సులో మ్యాథ్స్, లాజికల్ అనాలసిస్, పరిశోధనలపై ఆసక్తి ఉన్నవారికి ఈ కోర్సు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. డిగ్రీ స్థాయిలో ఏ కోర్సులో చేరినా కేవలం కళాశాల సిలబస్కే పరిమితం కాకుండా అదనంగా పైథాన్, జావా, జావాస్క్రిప్ట్,

0: ఎస్క్యూఎల్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, క్లౌడ్ టెక్నాలజీలు, డేటా ఎనలిటిక్స్ వంటి నైపుణ్యాలను నేర్చుకోవడం ఎంతో అవసరం. జిట్, డాకర్, ఏడబ్ల్యూఎస్, అజూర్ వంటి ఆధునిక టూల్స్పై అవగాహన పెంపొందించుకుంటే ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. చాలామంది సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకుంటారు, కానీ ఆలోచనలను మాత్రం ప్రభావవంతంగా వ్యక్తీకరించలేక ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారు. కళాశాల దశ నుంచే సెమినార్లు, ప్రాజెక్టులు, ఇంటర్న్షిప్లు, హేకదాన్లలో చురుగ్గా పాల్గొనడం వల్ల వ్యక్తీకరణ నైపుణ్యాలు పెంచుకోవచ్చు. పేరున్న ఐటీ సంస్థలు, బీటెక్ వారితో పాటు ప్రతిభావంతులైన బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు ఇస్తున్నాయి. సరైన నైపుణ్యాలు ఉంటే ఉద్యోగ అవకాశాల పరంగా బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్స్ కోర్సుల మధ్య పెద్ద తేడా ఉండదు. బీసీఏ లేదా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్లో ఏ కోర్సును ఎంచుకోవాలనే నిర్ణయం తీసుకునేటప్పుడు మీ ఆసక్తులు, అభిరుచులు, భవిష్యత్తు లక్ష్యాలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. ప్రోగ్రామింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్పై ఎక్కువ ఆసక్తి ఉంటే బీసీఏ అనుకూలంగా ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ మౌలిక అంశాలు, మ్యాథ్స్, డేటా ఎనాలిసిస్ పరిశోధనలపై ఆసక్తి ఉంటే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ తీసుకోవడం ఉత్తమం. ఆల్ ద బెస్ట్.
1: మీరింతవరకు డిగ్రీ స్థాయిలో బీటెక్ ప్రత్యామ్నాయంగా బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సుల వివరాలు విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీ సొంగ శ్యాంప్రసాద్.
2: యువతకు బాట ఆకాశవాణి మాట, యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
3: రష్యా జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 14 కోట్లు. అది చాలా పెద్ద సంఖ్య కదా. గత 12 ఏళ్లలో భారత్ లో దాదాపు అదే సంఖ్యలో ఇళ్లకు కుళాయి నీటి కనెక్షన్లు అందాయి. నేడు ప్రతిరోజు అన్ని కాలాల్లోనూ 16 కోట్ల ఇళ్లకు స్వచ్ఛమైన కుళాయి నీరు అందుతోంది. కోట్లాది మహిళలకు నీటిని మోసే భారాన్ని తప్పించడమే కాదు, మెరుగైన నీటి నిర్వహణతో ఇది గ్రామాలను శక్తిమంతం చేసింది.
4: జల్ జీవన్ మిషన్ కా విజన్ సిర్ఫ్ లోగో తక్ పానీ పహుంచానే కా హి నహీ హై, ये डिसेंट्रलाइजेशन का, विकेंद्रीकरण का उसका भी एक बहुत बड़ा मूवमेंट है. ये विलेज ड्रिवन, विमेन ड्रिवन मूवमेंट है.
3: 12 ఏళ్లు విశ్వాసానికి, అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి.
5: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడీపీకి దాదాపు 3 రెట్లు.
6: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా, ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
5: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: మీకు తెలుసా, భారత్ లోని లఖపతి దీదీల సంఖ్య బెల్జియం లేదా గ్రీస్ వంటి దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువ. 3 కోట్లకు పైగా మహిళలు లఖపతి దీదీలయ్యారు. కుటుంబాల, దేశ ఆర్థిక పునాదిని వారు బలోపేతం చేశారు.
6: లఖపతి దీదీ బనానే కా యే అభియాన్ ఆనే వాలీ పీడియో కో సశక్త కర్నే కా ఏక్ మహా అభియాన్ హై.
3: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి 12 ఏళ్లు.
7: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, మీడియంలో సమయం 6 గంటల 50 నిమిషాలు. మరి కాసేపట్లో వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు ప్రతి పంటలో గులాబీ రంగు పురుగును ఏ విధంగా నివారించుకోవచ్చు, చక్కటి పంటను పండించవచ్చు అన్న వివరాలు ఈ విధంగా మనకు అందజేస్తున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పంటను ప్రధాన వాణిజ్య పంటగా సాగు చేయడం జరుగుతుంది. గత సంవత్సరం 2025-26 ప్రతి పంటను దాదాపు 45 లక్షల ఎకరాలలో సాగు చేయడం జరిగింది. నల్గొండ, ఆదిలాబాద్, సంగారెడ్డి, ఆసిఫాబాద్, వికారా

హైదరాబాద్ వరంగల్ జిల్లాల్లో ప్రత్తిని అధికంగా విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం రైతులు సాగు చేస్తున్న ప్రత్తి అంతా కూడా బీటీ ప్రత్తియే. అయితే ఈ బీటీ ప్రత్తిని 2015 నుండి గులాబీ రంగు కాయ తొలిచే పురుగు ఆశించి నష్టాన్ని కలగజేస్తుంది. ఈ పురుగు యొక్క ఉధృతి ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. అంతేకాకుండా ఈ పురుగును తట్టుకునే హైబ్రిడ్స్ కూడా అందుబాటులో లేవు. ఈ పురుగు ఆశించడం వలన దాదాపు 50% వరకు దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందువల్ల సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించడమే కాకుండా ప్రతి వేసే ముందు కొన్ని ముందస్తు చర్యలు చేపట్టడం వలన ఈ గులాబీ రంగు పురుగు వలన కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చని చక్కటి సూచన చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి పెరగడానికి గల కారణాలు ఈ విధంగా ఉన్నాయని పరిశోధనలో తేలిందని మనకు వివరిస్తున్నారు. మొదటి కారణం ప్రతిలో రెఫ్యూజిమా వేయకపోయడం, పంట కాలాన్ని పొడిగించడం, పంట మొలను ఆలస్యంగా తీసివేయడం, పంట మొలను ఇంటి దగ్గర నిల్వ చేయడం. కొన్ని ముందస్తు చర్యలు పంట వేయడానికి ముందు పాటించినట్లయితే ప్రతిలో గులాబీ రంగు పురుగు వలన కలిగే నష్టాన్ని ఈ విధంగా తగ్గించుకోవచ్చు. గులాబీ రంగు పురుగు ఆశించిన ప్రత్తిని జిన్నింగ్ మిల్లుల వద్ద, రైతుల ఇంటి దగ్గర నిల్వ ఉంచకూడదు. జిన్నింగ్ మిల్లుల దగ్గర లింగాకర్షక బుట్టలు, దీపపు ఎరలు అమర్చి పురుగు ఉధృతిని తగ్గించుకోవాలి. ప్రత్తి తీసిన తర్వాత ఎండిన మూలను విచ్చుకొని కాయలను పొలం పక్కనే ఉంచరాదు. ప్రత్తి కట్టెను రోటవేటరు లేదా స్రెడ్డర్తో భూమిలో కలియదున్నాలి. దీని వలన నేలకు పోషకాలు అందడమే కాకుండా పురుగు యొక్క కోశస్థ దశలు నాశనమవుతాయి. ఇక రైతు సోదరులు తమ ప్రాంతానికి అనువైన స్వల్పకాలిక, మధ్యకాలిక వంగడాలను ఎన్నిక చేసుకోవాలి. రైతులు తమ ప్రాంతమంతా ఒకేసారి విత్తుకునే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. తుత్తురు బెండ, బెండలాంటి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. ప్రతి పంటను సాధ్యమైనంత వరకు జూన్ మాసంలో విత్తుకోవాలి. బీటీ ప్రత్తిని సాగు చేసేటప్పుడు 2-3 వరుసల నాన్ బీటీని సాగు చేసుకోవాలి. పంట మొలకెత్తిన తర్వాత పంట తొలిదశలో లింగాకర్షక బుట్టలు పెట్టి పురుగు ఉధృతిని గమనించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఈ విధంగా రైతులు ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించి ప్రత్తిలో గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చని మన వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ విధంగా తెలియజేశారు. మరిన్ని వివరాలకు, ఈ గులాబీ రంగు పురుగు నివారణకు మీకు ఏమైనా అనుమానాలుంటే ఇప్పుడు చెప్పబోయే ఫోన్ నంబర్కు ఫోన్ చేసి మీ యొక్క అనుమానాలు తీర్చుకోవచ్చు, చక్కటి సమాధానాలు పొందవచ్చు. మరి ఫోన్ వివరాలు ఒక్కసారి మీకు తెలియజేస్తాను, మీరు పేపర్ మీద చక్కగా రాసుకోండి. ఇక ఈ ఫోన్ నంబర్ మీ మొబైల్లో సేవ్ చేసుకోండి. ఈ ఫోన్ నంబరు వివరాలు మీరు మొబైల్లో నిక్షిప్తం చేసుకుని మీకేమైనా ప్రశ్నలుంటే నివృత్తి కోసమై ఈ నంబర్కు ఫోన్ చేయండి. ఫోన్ నంబరు ఒకసారి వివరిస్తాను, వినండి. 9866-37-35-63. ఫోన్ నంబర్ ఇంకోసారి మీకు వినిపిస్తాను, 9866-37-35-63. ఈ నంబర్కు ఫోన్ చేసి ప్రతిలో గులాబీ రంగు పురుగు ఏమైనా ఆశించినట్టయితే ముందస్తు చర్యలుగా మీరు ఈ ఫోన్ నంబర్ ద్వారా శాస్త్రవేత్తలను సంప్రదించి చక్కటి సమాధానాన్ని పొంది మీ ప్రతి పంటను చక్కగా పండించి చక్కటి ఫలసాయాన్ని పొంది ఆదాయాన్ని పొందగలరని ఆశిస్తున్నాము.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ఫ్రాన్స్ లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ది చెందుతున్న దేశాల సమస్యల గురించి ప్రస్తావిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో నమ్మకమైన, సులభతరమైన, పరస్పర అనుసంధానంతో కూడిన డిజిటల్ పరిష్కారాలు అందించడంలో భారత్కు సామర్థ్యం ఉందని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 2026 ఖరీఫ్ సీజన్ సన్నద్ధతపై వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమీక్షించారు. ఫీఫా ప్రపంచకప్ టోర్నమెంట్లో ఈరోజు ఫ్రాన్స్, సెనెగల్, నార్వే, ఇరాక్ జట్లు తలపడతాయి. G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫ్రాన్స్లోని ఏవియాన్ నగరానికి చేరుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సు నిన్న ప్రారంభమైంది. ఏవియాన్ చేరుకున్న అనంతరం ప్రధానమంత్రి ఒక సోషల్ మీడియా పోస్టులో వ్యాఖ్యానిస్తూ ప్రపంచ నేతలతో చర్చలు జరిపేందుకు, కీలక అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలు పంచుకునేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.

మరింత స్థిరమైన సుసంపన్నమైన భూగ్రహం కోసం సామూహిక ప్రయత్నాలను ముందుకు తీసుకువెళ్లడానికి భారతదేశం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. అంతకుముందు ఏవియాన్ వెళ్లే మార్గంలో ప్రధానమంత్రి స్విట్జర్లాండ్లోని జెనీవాలో దిగారు. విమానాశ్రయంలో ఆయనకు స్విట్జర్లాండ్ అధ్యకుడు గే ఫార్మలిన్ ఘనస్వాగతం పలికారు. ఇరు దేశాల నేతలు పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకుని భారత స్విట్జర్లాండ్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే తమ కృత నిశ్చయాన్ని చాటారు. క్లుప్తమైన ఈ సమాపేశం అనంతరం జెనీవా నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏవియాన్కు ప్రధానమంత్రి బయలుదేరి వెళ్లారు. G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి పాల్గొనడం ఇది వరుసగా 7వ సారి కాగా, ఈ వేదికపైన భారత్ భాగస్వామిగా పాల్గొనడం ఇది 13వ సారి. ఈ సదస్సులో భారత్ నిరంతర భాగస్వామి కావడం అనేది ప్రధాన అంతర్జాతీయ సవాళ్లను పరిష్కరించడంలో, అలాగే శాంతి, భద్రత, స్థిరమైన అభివృద్ది, ఆర్థిక వృద్దిని పెంపొందించే దిశగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాలకు తన వంతు సహకారాన్ని అందించడంలో మన దేశం పెరుగుతున్న పాత్రను ప్రతిఫలిస్తోంది. ప్రపంచ వేదికపైన అభివృద్ది చెందుతున్న దేశాల స్వరాన్ని, వారి సమస్యలను ప్రధానమంత్రి వినిపిస్తారని భావిస్తుండటంతో భారత్కు ఈ సదస్సు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ఈ సాయంత్రం ప్రధానమంత్రికి అధికారికంగా స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఖ్యభావ పునర్నిర్మాణం అనే అంశంపై జరిగే ఉన్నత స్థాయి వర్కింగ్ సెషన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ సమాపేశంలో G7 దేశాల నేతలు, భాగస్వామ్య దేశాల అధినేతలు, ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉన్నతాధికారులు ఒకే వేదికపైన చర్చలు జరుపుతారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యకుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్లతో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహిస్తారు. అనంతరం ఈ రాత్రి ఫ్రాన్స్ అధ్యకుడు మాక్రోన్ ఇచ్చే అధికారిక విందుకు మోదీ హాజరవుతారు. రేపు అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జరపబోయే సమావేశం కూడా అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నారు. ఇరు దేశాల మధ్య వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపైన ఇద్దరు నాయకులు చర్చిస్తారు. G7 దేశాల శిఖరాగ్ర సదస్సులో యుక్రెయిన్ సంక్షోభంపై అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిని మార్చేందుకు అమెరికా మిత్ర దేశాలు ప్రయత్నించనున్నాయి. 4 సంవత్సరాలకు పైగా సాగుతున్న ఈ యుద్దాన్ని సదస్సు ప్రధాన ఎజెండాకలోకి తీసుకురావాలని మిత్ర దేశాలు పట్టుబడుతున్నాయి. యుక్రెయిన్కు అమెరికా మద్దతును కొనసాగించేలాగా, అలాగే శాంతి ఒప్పందం కోసం వచ్చేలా రష్యాపై ఒత్తిడి పెంచేలాగా డొనాల్డ్ ట్రంప్ను ఒప్పించేందుకు తాను ప్రయత్నిస్తానని ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ప్రకటించారు. ట్రంప్ నేతృత్వంలోని అమెరికా యుక్రెయిన్కు సహాయాన్ని తగ్గించిన నేపథ్యంలో ప్రస్తుతం ఫ్రాన్స్, ఇతర యూరోపియన్ దేశాలే యుక్రెయిన్కు సైనిక, ఆర్థిక రంగాల్లో అతిపెద్ద మద్దతుదారులుగా నిలిచాయి. ఫ్రాన్స్లో నీస్ మసేనా నగరంలో మన దేశానికి చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ సేవలను కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు ప్రారంభించారు. సోషల్ మీడియా పోస్టులో ఆయన ఈ విషయం తెలియజేస్తూ, అంతర్జాతీయ స్థాయి డిజిటల్ చెల్లింపుల వేదికను ఫ్రాన్స్లోని ఒక ప్రముఖ రీటైల్ కేంద్రానికి పరిచయం చేయడం యూపీఐ ప్రపంచవ్యాప్త విస్తరణలో మరొక కీలకమైన మైలురాయి అని గోయల్ అభివర్ణించారు. అంతర్జాతీయ స్థాయిలో నమ్మకమైన, సులభతరమైన, పరస్పర అనుసంధానంతో కూడిన డిజిటల్ పరిష్కారాలను అందించడంలో మన దేశానికి ఉన్న సామర్థ్యాన్ని యూపీఐ ప్రత్యేకంగా చాటి చెబుతుందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఈ సరికొత్త సేవలు భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక, సాంకేతిక బంధాలను మరింత బలోపేతం చేస్తాయని, వ్యూహాత్మక భాగస్వామ్య లక్ష్యాలను చేరుకోవడంలో తోడ్పడతాయని కేంద్ర మంత్రి అన్నారు. దేశవ్యాప్తంగా 2026 ఖరీఫ్ సీజన్ సన్నద్ధతపై కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు సమీక్షించారు. న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఈ సమగ్ర సమీక్ష జరిగింది. రానున్న కాలంలో ఎదురయ్యే అవకాశం ఉన్న ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో పత్తి ఉత్పత్తిని పెంచడం, పప్పు ధాన్యాల సాగులో స్వయం సమృద్ది సాధించడం, తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాల కోసం ముందస్తు ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయడంపైన వ్యవసాయ మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. రైతుల ప్రయోజనాలు కాపాడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్లో తలెత్తే ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచైనా

0: వ్యవసాయాన్ని రైతులను రక్షించడానికి అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవడంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. తక్కువ లేదా అసమానమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న జిల్లాల్లో ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు. భారతీయ వైద్య విధానం హోమియోపతి ఫార్మకోపియా కమిషన్ చైనాలో ఈవేళ నుంచి ప్రారంభమైన 5వ ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ హెర్బల్ ఫార్మకోపియా అభివృద్ది నిపుణుల సమావేశంలో పాల్గొంటోంది. మూలిక ఔషధాల అంతర్జాతీయ ప్రమాణాలపై చర్చించేందుకు WHO సభ్య దేశాల నుంచి వచ్చిన ప్రముఖ నిపుణులు ఈ సదస్సులో ఒక వేదికపై చర్చలు జరుపుతున్నట్లు ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో PCIMHH డైరెక్టర్ డాక్టర్ రమణ్ మోహన్ సింగ్ నిపుణుడైన సభ్యుడిగా భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సంప్రదాయ మూలిక వైద్య రంగంలో భారతదేశానికి పెరుగుతున్న నాయకత్వ పాత్రను సాక్ష్యాధారాలతో కూడిన అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ పెంపొందించడంలో మన దేశానికున్న నిశ్చయాన్ని ఆయన వివరించనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నాణ్యత భద్రత స్వచ్ఛత పరంగా భారతీయ సంప్రదాయ వైద్య ప్రమాణాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అనుసంధానం చేయడానికి అలాగే ప్రపంచవ్యాప్త ఫార్మకోపియాలతో సమన్వయం సాధించడానికి ఇది ఒక కీలకమైన సందర్భం అని ఆయుష్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ నేపథ్యంలో ప్రభుత్వం ఆన్లైన్ మెసేజింగ్, సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్ పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రభుత్వ నిర్ణయాన్ని పట్ల హర్షం ప్రకటిస్తోంది. ఈ నెల 30వ తేదీ వరకు టెలిగ్రామ్ ప్లాట్ఫామ్ లో ఇప్పటికే పోస్ట్ చేసిన సందేశాలను సవరించే ఫీచర్ను కూడా నిలిపివేయాలని సదరు సంస్థను ఆదేశించినట్లు NTA ఒక ప్రకటనలో వెల్లడించింది. 2027 జనగణన మొదటి దశలో భాగంగా హిమాచల్ ప్రదేశ్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ గడువు ముగియడంతో ఇవాళ నుంచి గృహాల జాబితా నమోదు, గృహ గణన క్షేత్ర స్థాయి పరిశీలనలు ప్రారంభమయ్యాయి. ఎన్యూమరేటర్లు చేపట్టే ఇంటింటి సర్వే వచ్చే నెల 15 తేదీ వరకు హిమాచల్ ప్రదేశ్లో కొనసాగుతుందని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కాగా కేరళ, నాగాలాండ్ రాష్ట్రాల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ఈ రోజు ప్రారంభమైంది. కేంద్ర తాగునీరు పారిశుద్ధ్య శాఖ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 9వ జిల్లా కలెక్టర్ల పేయజల్ సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహించింది. జల జీవన్ మిషన్ 2.0 అమలును వేగవంతం చేయడంపై అలాగే ఉత్తమ పద్ధతులను పరస్పరం పంచుకోవడంపై చర్చించేందుకు వివిధ రాష్ట్రాల కలెక్టర్లతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఫీఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ లో ఈ రాత్రి అమెరికాలో న్యూజెర్సీలో జరిగే గ్రూప్ ఐ మ్యాచ్ లో ఫ్రాన్స్, సెనెగల్ దేశాలు తలపడతాయి. అర్ధరాత్రి 12:30 భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరొక మ్యాచ్ లో నార్వే, ఇరాక్ జట్లు బోస్టన్ స్టేడియంలో తలపడతాయి. G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ది చెందుతున్న దేశాల సమస్యలను ప్రస్తావించనున్నారు. దేశవ్యాప్తంగా 2026 ఖరీఫ్ సీజన్ సన్నద్దతపై వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫీఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ లో ఈరోజు ఫ్రాన్స్, సెనెగల్, నార్వే, ఇరాక్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
1: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
0: అదేలా?
1: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801551.
2: ఇది ఎవరి నంబర్ బాబు?
1: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
0: ఏంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
1: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
2: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
1: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచిత

0: కూడా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
1: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 1800 1551 ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
2: కిసాన్ వాణి ఈనాటి వ్యవసాయదారుల కార్యక్రమంలో నేల సంరక్షణలో రైతుల పాత్ర, ఈ అంశం గురించి శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాంప్రసాద్ గారితో పరిచయం వింటారు.
3: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రంలో పనిచేస్తున్న శ్రీ ఎం రాంప్రసాద్ గారు మన స్టూడియోస్కి విచ్చేశారు. వారిని సాదరంగా ఆహ్వానిద్దాం. నమస్కారం అండి రాంప్రసాద్ గారు.
4: నమస్కారం.
3: మీరు కేవీకేలో పనిచేస్తున్నారు కాబట్టి భూమిపై ఎన్నో జీవరాశులున్నాయి, అవి ఎందుకు అంతరించిపోతున్నాయి, అలాగే ముందుగా ఈ మట్టిలో అసలు ఏముంటుంది, అక్కడ కూడా ఏమైనా జీవరాశులు ఉంటాయా, బ్యాక్టీరియా లాంటివి ఉంటాయా?
4: మనకి గనక నేల యొక్క స్వభావాన్ని గనక మనం చూసుకున్నట్టయితే అండి, నేల అనేది మనం ఒక జీవం ఉన్నటువంటి పదార్థం కింద మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉందండి. ఎన్నో రకాలైనటువంటి సూక్ష్మజీవులు, ముఖ్యంగా బ్యాక్టీరియా కావచ్చు, ఫంగై కావచ్చు, శిలీంధ్రాలు, అదేవిధంగా యాక్టినోమైసిటిస్ అనేటువంటి కొన్ని రకాలైనటువంటి జీవరాశులు, ఇవన్నీ కూడా భూమిలో ఉండి అవి మొక్కలకు పోషకాలను అందించటంలోను, సేంద్రియ పదార్థాన్ని అంటే పంటల యొక్క అవశేషాలను కుళ్ళబెట్టి అవి తిరిగి మొక్కలకు అందించటంలోను ఎంతగానో తోడ్పడుతూ ఉంటాయండి. కాబట్టి ఈ జీవరాశులు అన్నీ కూడా మనం కాపాడుకున్నప్పుడు మాత్రమే మనం నాణ్యమైనటువంటి అధిక దిగుబడులు సాధించేందుకు ఆస్కారం ఉందండి. కానీ ఈ మధ్య కాలంలో మన రైతాంగం చేసేటువంటి తప్పిదాలు, ముఖ్యంగా చూసినట్టయితే రసాయన ఎరువులను విచ్చలవిడిగా మోతాదుకు మించి వాడటం, అదేవిధంగా నేలకు ఏ విధమైనటువంటి సేంద్రియ పదార్థాన్ని అందించకపోవటం, అదేవిధంగా పంటల యొక్క అవశేషాలను భూమికి చేర్చకుండా వాటిని తగలబెట్టడం, ఇటువంటి వాటి పనుల వల్ల భూమిలో సూక్ష్మజీవులు నశించటం జరుగుతూ ఉందండి. దీనివల్ల పంటలకు పోషకాలు సమగ్రంగా అందకపోవటం, అన్ని రకాలైనటువంటి పోషకాలు సమగ్రంగా భూమిలో ఉండకపోవటం, వాటి మధ్య సమతుల్యత అనేది లోపించటం జరగటం ద్వారా పంట మొక్కల్లో సూక్ష్మ పోషక లోపాలు, కొన్ని రకాలైనటువంటి ద్వితీయ శ్రేణి మూలకాల లోపాలు కూడా మనం గమనించటం జరుగుతుందండి.
3: ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటూ ఉన్నాం సేంద్రియ ఎరువులు వాడండి, రసాయన ఎరువులు తగ్గించండి అని. భూమిలో ఎన్నో పోషకాలు, ఎన్నో మంచి సూక్ష్మజీవులు ఉన్నాయంటున్నారు, ఇంకా సేంద్రియ ఎరువులు వాడడం ఎందుకంటారు?
4: ఈ సేంద్రియ ఎరువులు అనేది ఈ జీవరాశులకి ఆహారంగా తోడ్పడుతూ ఉందండి. ఎప్పుడైతే మనం జీవరాశులకు ఆహారం అందించకుండా ఉంటాము, అంటే సేంద్రియ పదార్థాన్ని ఎక్కువ వేయకుండా కేవలం రసాయన పదార్థాలని వాడటం వల్ల సూక్ష్మజీవులు అనేవి అంతరించిపోయే ప్రమాదం ఉందండి. ఎందుకంటే వాటికి ఆహారం అనేది లభ్యం కాకపోవటం వల్ల ఈ సూక్ష్మజీవులు అనేవి అంతరించిపోయే ప్రమాదం ఉందండి. ఎప్పుడైతే ఈ సూక్ష్మజీవులు అంతరించిపోతాయో, ఇప్పుడు నత్రజని కనుక మనం చూసినట్టయితే నైట్రోజోమోనాస్ అని, నైట్రోబ్యాక్టర్ అనేటువంటి కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియాలు నత్రజనిని సేంద్రియ పదార్థాన్ని కుల్లబెట్టి నత్రజనిని ఉత్పత్తి చేయడానికి తోడ్పడతా ఉంటాయండి. అదేవిధంగా ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా కావచ్చు, లేదా రైజోబియం కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్నో రకాలైనటువంటి ఈ లభ్యస్థితిలో లేనటువంటి పోషకాలను మొక్కకు అందించటంలోను, అదేవిధంగా గాలిలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి మూలకాలు, ముఖ్యంగా చూసినట్టయితే నత్రజనిని స్థిరీకరించి మొక్కకు అందించటంలోను ఎంతగానో తోడ్పడుతూ ఉంటాయండి. అయితే ఈ రసాయన పదార్థాలను అదేవిధంగా పురుగు మందులను విపరీతంగా వాడటం వల్ల భూమిలో స్వతహాగా ఉన్నటువంటి సాంప్రదాయంగా ఉన్నటువంటి ఈ జీవరాశులు నశించటం వల్ల మనకి వ్యవసాయ రంగమే పెను ప్రమాదంలో పడేటువంటి ఆస్కారం ఉందండి. అందుకు గాను మనం ఈ మధ్యకాలంలో ఈ జీవన ఎరువులని, వివిధ రకాలైనటువంటి జీవన ఎరువులు, ముఖ్యంగా చూసినట్టయితే రైజోబియం కావచ్చు, అజోల్లా కావచ్చు, అజిటోబ్యాక్టర్, అజోస్పైరిలం, ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా, వాస్కులార్ మైకోరైజా, తర్వాత జింక్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా, పొటాషియం సాల్యుబిలైజింగ్ ఇవి స్వతహాగా భూమిలో ఉండేవే, కాకపోతే మనిషి చేసినటువంటి తప్పిదం వలన ఇవి భూమిలో అంతరించిపోయే స్థితిలో ఉండందువల్ల మనం ల్యాబొరేటరీలో పరిశోధనలు చేసి మరియు వాటిని రూపొందించి మరి వాటిని అభివృద్ధిపరిచి మరీ నేలకి అందించేటువంటి ఏర్పాట్లు అనేవి చేయటం జరుగుతూ ఉందండి.
3: అంటే భూమిలో కూడా, అంటే మట్టిలో కూడా ఎన్నో జీవరాశులు ఉన్నాయని అనుకోవచ్చు.
4: అవునండి, ఎన్నో రకాలైనటువంటి జీవరాశులు.

0: ఒక గ్రాము సాయిల్ కనుక మనం చూసినట్టయితే అందులో 5 నుంచి 20 కోట్లు జీవరాశులు ఉంటాయండి. 5 లక్షల నుంచి 20 కోట్ల జీవరాశులు అందులో ఉంటాయండి. ఇప్పుడు మనం ఫారెస్ట్ సాయిల్స్ కనుక అడవి ప్రాంతంలో ఉన్నటువంటి భూములను కనుక చూసినట్టయితే 20 కోట్ల వరకు జీవరాశులు ఒక గ్రాములో ఉండే ఆస్కారం ఉందండి. కాకపోతే ఈ మధ్య కాలంలో మనం ఏవైతే సాంద్ర పద్ధతిలో ఈ వ్యవసాయాలను విపరీతంగా చేయటం వల్ల, రసాయనాలు విపరీతంగా వాడటం, పురుగు మందులు పిచికారి చేయటం, వీటి వల్ల ఈ జీవరాశులు అనేవి రోజు రోజుకి భూమిలో తగ్గిపోతూ ఉన్నాయండి.
1: బాగుందండి, భూమిలో ఉన్న సూక్ష్మ జీవుల గురించి చాలా చక్కగా వివరించారు. అలాగే పంట తయారైన తరువాత వచ్చే కీటకాల గురించి, పక్షుల గురించి కూడా చక్కని విషయాలు మాకు అందించారు. మరి వాటిని ఏ విధంగా కాపాడుకోవాలి, అంటే అంతరించిపోతున్న జాతులను మీరు అన్నట్టుగా కాస్త ఉన్నాయి అక్కడక్కడ, వాటిని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, వాటిని కనుమరుగు కాకుండా చూసుకోవడం మనకు ఎంతో అవసరం, పంటలకు కూడా ఎంతో అవసరం. మనము భూమి మీద బ్రతకటానికి కూడా మనకు చాలా అనువైనవి, అలాగే అవసరమైనవి కూడా. కాబట్టి మా స్టూడియోస్ కి విచ్చేసి అనేక రకాల విషయాలు మాకు తెలియజేశారు. ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలండి.
2: మరింతవరకు నేల సంరక్షణలో రైతుల పాత్ర, ఈ అంశం గురించి శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాంప్రసాద్ గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో తర్వాత 12 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ పాలనలో వ్యవసాయ రంగ అభివృద్ది గురించి జిల్లా వ్యవసాయాధికారి డాక్టర్ వి బాబురావు గారి వివరణ వింటారు.
3: ఆకాశవాణి రైతు సోదరులకి నమస్కారం. ముఖ్యంగా వ్యవసాయంలో ఎన్నో రకాల మార్పులు చేర్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. మరి ప్రతి క్షణం కూడాను పంటల దిగుబడి అధికంగా తీసుకోవాలి, రైతులు లాభపడాలి అంటే ఎన్నో రకాలటువంటి పథకాలు మనకి అందుబాటులోకి తీసుకురాబడుతున్నాయి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాల ద్వారా. కేంద్ర ప్రభుత్వం గత పుష్కర కాలం నుంచి, అంటే 12 సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు చేపడుతూ, ప్రతి జిల్లాలో కూడాను వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ, మరి రైతు సోదరులని ముందుకు తీసుకెళ్లేందుకు అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ యంత్రాంగాన్ని కూడా వాళ్ళు వాడుకుంటున్నారు. దీనికి సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ అగ్రికల్చర్ విభాగంలో ఎలాంటి పురోగతి సాధించాం, వాటి వివరాలన్నీ కూడాను మనకి వివరంగా అందించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ అధికారి వి బాబురావు గారిని ఆకాశవాణి కలవడం జరిగింది. నమస్కారం అండి బాబురావు గారు.
4: నమస్కారం సార్.
3: ఇప్పుడున్నటువంటి పరిస్థితికి, గత 10 సంవత్సరాల్లో ఉన్న పరిస్థితికి వ్యత్యాసం అనేది మనం బాగా చూస్తూ ఉన్నాం. ఈ పురోగతి అంతా సాధించడానికి మీరు చేస్తున్నటువంటి కృషి ఏ విధంగా ఉందంటారు?
4: ముఖ్యంగా వ్యవసాయంలో గత 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు వరకు చూసుకుంటే చాలా పెను మార్పులు వచ్చినాయి. ముఖ్యంగా మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు రైతుల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. ముఖ్యంగా వారి దిగుబడి పెరగాలి, వారి యొక్క కుటుంబ ఆదాయం పెరగాలి, రైతు సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా వారు 2019లో పిఎం కిసాన్ పథకం అని ప్రారంభించడం జరిగింది. ఆ పథకంలో ప్రతి కుటుంబానికి 2000 రూపాయలు చొప్పున, అంటే సంవత్సరం మొత్తం మీద 6000 రూపాయలు వ్యవసాయంలో పంటలు పెట్టుబడికి, ముఖ్యంగా విత్తనాలు ఎరువులు పురుగు మందులు కొనుగోలు చేయడానికి వారు ప్రైవేటు పోయి వడ్డీకి తెచ్చుకోకుండా, రైతు తను స్వయంగా ఎక్కడ అప్పు చేయకోకుండా ప్రభుత్వం పెట్టుబడి ఇచ్చే పెట్టుబడి ద్వారా అతను పంటలు పండించుకోవాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు ఆ కార్యక్రమం ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. దానివల్ల రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది, పంటలు దిగుబడి పెరగటమే కాకుండా అప్పులు నుండి విముక్తి కల్పిస్తున్నారు. ముఖ్యంగా రైతు యొక్క జీవనాధారం వ్యవసాయం మీద ఆధారపడే రైతులు మన జిల్లాలో 85,000 కుటుంబాలకు ఈ పథకం వర్తింపజేస్తున్నారు. ఇది చాలా ఉపయోగకరమైందండి. ఇదే కాకుండా ఆత్మ అని మన స్కీమ్ ఒకటి ప్రారంభించడం జరిగింది, అంటే అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ అనే పథకం ద్వారా రైతులకు సలహాలు ఎప్పటికప్పుడు సలహాలు ఇవ్వటం, వారి యొక్క పండించే పంటల్లో టెక్నాలజీ రైతులకు చేరవేయటం కోసం కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా, వ్యవసాయ శాఖలో ఉన్న ఎక్స్టెన్షన్ స్టాఫ్ ద్వారా గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి వారి సలహాలు ఇవ్వడానికి ఎంతగానో ఉపయోగపడుతుందండి. దీనివల్ల రైతు ఇప్పుడు ఒకప్పుడు దాదాపు ఎకరానికి వరి వచ్చి 20 బస్తాలు పండిస్తే ఇప్పుడు 35, 40, 50 బస్తాలు పండిస్తున్నారండి. మరి మంచి దిగుబడి సాధిస్తున్నారు. ఈవెన్ మొక్కజొన్న కూడా ఈ పథకాల ద్వారా ఈ రోజు చూసుకుంటే మన జిల్లాలో 50 క్వింటాలు ఎకరానికి పండిస్తున్నారు. మరి మంచి దిగుబడి సాధిస్తున్నారు, వారికి మంచి లాభాలు వస్తున్నాయండి. మరి ఇవే కాకుండా ఇంకా మన జిల్లాలో వరి వంగడాలు కొత్త రకాలు ఇవ్వాలి రైతులకి, వాటి సబ్సిడీ మీద రైతులకు అందజేసి వాటిని సాల్వ్ చేసి అధిక దిగుబడి సాధించాలని

0: మనకి ఎన్ఎఫ్ఎస్ఎం మనకి పప్పు దినుసుల పంటలు తక్కువైతున్నాయని, ముఖ్యంగా పెసర, కంది, మినుము ఆ పంటల్లో కూడా మరి వాటి యొక్క ఉత్పత్తి పెంచాలి, విస్తీర్ణం పెంచాలనే ఉద్దేశంతో మరి ఈ సంవత్సరం కొత్తగా ఆత్మ నిర్భర్ స్కీమ్ అని ఒకటి పెట్టడం జరిగింది. అందులో రైతులకు సబ్సిడీ మీద విత్తనాలు పెసర, కంది, మినుము ఈ మూడు కూడా మరి 50% రాయితీతో రైతులకు ఇవ్వాలని ప్రణాళిక చేసి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా రైతులు వారికి మంచి విత్తనాలు అందించడానికి ఉపయోగపడుతుందండి. ఇదే కాకుండా ప్రకృతి వ్యవసాయం అన్ని బాగా ప్రోత్సహిస్తున్నారండి. రసాయనిక ఎరువులు తగ్గించడం, ఎందుకంటే బాగా పొల్యూషన్ అయింది, పురుగు మందులు వాడటం ఎక్కువగా వాడి తర్వాత ఎక్కువగా రసాయనాలు వాడటం వల్ల మన హెల్త్ ఖరాబ్ అవుతుంది, వాతావరణం కలుషితం అయిపోతుంది, రకరకాల క్యాన్సర్ దెబ్బలు వస్తున్నాయి. వీటన్నిటిని నివారించడానికి మనకి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు, ఎక్కువ విస్తీర్ణం పెంచాలి, ఎక్కువ రైతుల్లో దీన్ని అమలు పరచాలనే ఉద్దేశంతో ఆర్గానిక్ ఫార్మింగ్ స్కీమ్ గత సంవత్సరం ప్రవేశపెట్టడం జరిగింది. ప్రవేశపెట్టి మన జిల్లాలో 15 క్లస్టర్లు ఐడెంటిఫై చేశాము. ఒక్కొక్క క్లస్టర్ లో 125 ఎకరాల చొప్పున సాగు చేయించడం, ఒక్కొక్క రైతు దగ్గర ఒక్కొక్క ఎకరం చొప్పున ఎలాంటి పురుగు మందులు కానీ ఎలాంటి కెమికల్స్ కానీ వాడకుండా పండించే విధానంలో రైతులకు మంచి ఆహార ఉత్పత్తిని రైతులకు అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఇవన్నీ కూడా రైతుకు దాదాపు ఒక 10-15 స్కీములు రైతు యొక్క ఆదాయాన్ని పెంచడం, రైతు తక్కువ పెట్టుబడితో తర్వాత బ్యాంకులకు కానీ ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గరకు వెళ్లకుండా వారికి మరి PM ప్రతి 4 నెలలకు ఒకసారి పెట్టుబడి సాయం అందించడం, ఇవన్నీ కూడా రైతులను బాగా ప్రోత్సహిస్తున్నాయి. వారి యొక్క దిగుబడి పెంపొందించడానికి, వారికి మంచి లాభాలు రావడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయండి.
1: సార్, ఇక్కడ మెకనైజేషన్ విషయంగా చూస్తే అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంది? ముఖ్యంగా మన జిల్లాలో ఈ అగ్రికల్చర్ మెకనైజేషన్ ఏ విధంగా రైతులు వినియోగించుకుంటున్నారు?
0: మెకనైజేషన్ విషయంలో గత 10 సంవత్సరాల కింద మనకి మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫార్మ్ మెకనైజేషన్ స్కీమ్ అని ఇచ్చారు. దాంట్లో చిన్న ట్రాక్టర్లు కూడా ఇచ్చారు, ట్రాక్టర్ సంబంధించిన వ్యవసాయ పనిముట్లు ఇచ్చారు. మనకి లేబర్ షార్టేజ్ ఎక్కువ అవటం వల్ల లేబర్ ని తగ్గించాలి, మెకనైజేషన్ ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో రైతులకు 50% రాయితీ మీద వ్యవసాయం ట్రాక్టర్లు మరియు ఇతర పనిముట్లు కూడా సబ్సిడీ మీద అందించడం జరిగింది. మరి లాస్ట్ ఇయర్ కూడా మనకి ఈ పథకం ప్రారంభించారు. దీంట్లో ముఖ్యంగా మనకి పవర్ టిల్లర్స్ గానీ, రోటోవేటర్స్ గానీ, మొక్కజొన్న కోల్చే యంత్రాలు గానీ చిన్న చిన్నవన్నీ కూడా రైతులకు 50% రాయితీ మీద ఇస్తున్నారు. రైతు లోన్ తీసుకోకుండా ప్రైవేటు వ్యాపారుల బారిన పడకుండా మరి ఈ మెకనైజేషన్ ద్వారా వారికి తక్కువ సమయంలో పని ఎక్కువ జరిగేలా ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది సార్.
1: వ్యవసాయం అనగానే ఏదో అనుభవశాలు చేసే వ్యవసాయం మనం గతంలో పోల్చుకున్నాం. మరి గత 12 సంవత్సరాలుగా చూస్తే యువ రైతులని, అంటే చదువుకున్నటువంటి యువకులని ప్రోత్సహించేందుకు వారికి కూడా స్పెసిఫిక్ గా కొంత క్షేత్రాలని వారికి ఇస్తూ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు, అధునాతన పంటలను పండించేందుకు, మూస పద్ధతిలో పంటలు సాగు కాకుండా మోడర్న్ పద్ధతిలో పంటలు పండించేందుకు ప్రోత్సాహం అందిస్తున్నారు. మన జిల్లాలో యువ రైతులకి ప్రోత్సాహకం ఏ విధంగా అందుతుంది?
0: యువ రైతుల కోసం మనకి ముఖ్యంగా FPOs, ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ అని ఏర్పాటు చేశారండి. ఈ యువ రైతులు ఈ గ్రూప్ గా ఏర్పడి ఈ గ్రూప్ ద్వారా వాళ్ళు ముఖ్యంగా ఎరువులు గాని విత్తనాలు గాని పురుగు మందుల వ్యాపారం కూడా చేసుకోవచ్చు. చేపల పెంపకం, మేకల పెంపకం ఇవన్నీ కూడా రకరకాల మన వ్యవసాయానికి సంబంధించిన అనుబంధ శాఖలకు సంబంధించిన అన్ని రంగాలు, ఈవెన్ పశువులు కూడా మన డైరీ ఫామ్ పెట్టుకోవటం ఇవన్నీ కూడా FPO ద్వారా, ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ ద్వారా, బ్యాంకులకు ద్వారా లింకేజ్ కలిపి వారికి రుణాలు ఇప్పించి వారికి సబ్సిడీ కూడా ఇస్తున్నారండి. దాంట్లో NABARD ద్వారా, NABARD వారి సహకారంతో మరి వాళ్ళకి రుణాలు అందించడం, యూనిట్లు ఏర్పాటు చేసుకోవడం, ఈ యూనిట్ల ద్వారా వారి అధిక ఉత్పత్తి జరిగి వారికి అధిక లాభాలు రావడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయండి. అదే మన జిల్లాలో ఆయిల్ ఫామ్ కూడా ఎక్కువ ఉన్నది. ఆయిల్ ఫామ్ కూడా సాగు ప్రోత్సహించడానికి ఆయిల్ ఫామ్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటి ద్వారా ఆయిల్ ఫామ్ విస్తీర్ణం ఎక్కువగా సాగు చేయడం, అదే

0: కూడా సాగు ప్రోత్సహించడానికి ఆయిల్ ఫామ్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటి ద్వారా ఆయిల్ ఫామ్ విస్తీర్ణం ఎక్కువగా సాగు చేయడం, అదేవిధంగా అందులో ఎక్కువ లాభాలు సాధించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి.
1: సార్, ఒక రకంగా చూస్తే 12 సంవత్సరాల కిందట మన జిల్లాలో వ్యవసాయ ఉత్పత్తులు అంటే పంట దిగుబడి అనేది ఏ విధంగా ఉంది, ఇప్పుడు దాంతో పోలిస్తే ఇప్పుడు ఉన్నటువంటి అభివృద్ధి అంటే అటు రైతు ఆర్థికంగా బలోపేతం అవ్వడం, అలాగే వారికి పంటలపైన అవగాహన కలగడం, ఇంకా పంటల యొక్క క్షేత్రస్థాయి పంట పండించే క్షేత్రాల సంఖ్య పెరగడం అనేది ఏ విధంగా ఉందంటారు? సుమారుగా
0: 10 సంవత్సరాల కిందకి చూసుకుంటే మనకి అప్పుడు మన జిల్లాలో సాగు విస్తీర్ణం వచ్చి 420,000 ఎకరాలే ఉంది 10 సంవత్సరాల కింద, కానీ ఇప్పుడు 670,000 ఎకరాలకు దాటిపోయిందండి. అంటే దాదాపు 250,000 ఎకరాలు పెరిగింది మనకు సాగు విస్తీర్ణం. ముఖ్యంగా గిరిజన రైతులు పోడు భూమికి సాగు ఎక్కువగా పెరిగింది, దాదాపు రైతులకు కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. 250,000 ఎకరాలు మన జిల్లాలో అధిక విస్తీర్ణం, ఇదంతా సాగులోకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు దిగుబడి చూసుకుంటే మనకి వరిలో ఎకరానికి 20 బస్తాలు మించేది కాదు, ఇప్పుడు వరిలో 40 బస్తాలు దాకా వస్తుందండి. అంటే దాదాపు మనకు వర్షాకాలంలో 175,000 ఎకరాలు వేస్తున్నారు. ఈ 175,000 ఎకరాల్లో ఇప్పుడు ఈ సంవత్సరం మనకి 700,000 మెట్రిక్ టన్నులు మనకి ఉత్పత్తి రావడం జరిగిందండి. వరి 10 సంవత్సరాల కింద మనకి సాగు చూసుకుంటే అప్పుడు 20,000 ఎకరాలు వేసేది మన జిల్లాలో, ఇప్పుడు 103,000 ఎకరాలు. ఈ 103,000 ఎకరాల్లో 50 క్వింటాల్ చొప్పున దిగుబడి రావడం జరిగింది. ఈ సంవత్సరం కొనుగోలు కూడా చేయడం జరిగింది. అంటే దాదాపు మనకి 400,000 మెట్రిక్ టన్ను ఉత్పత్తి సాధించాం ఈ సంవత్సరం మొక్కజొన్న. 225,000 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఆయిల్ పామ్ వచ్చేసి మనకి అప్పుడు 10,000 ఎకరాలు ఉండే విస్తీర్ణం ఇప్పుడు 90,000 ఎకరాలకు వచ్చిందండి. ఆయిల్ పామ్ కూడా ఇప్పుడు టన్నుకు 23,000 వస్తుందండి ఆదాయం. అప్పుడు 10,000 రూపాయలు ఉండేది, ఇప్పుడు 23,000 పైన దాటింది టన్నుకు. మంచి ఆదాయం కూడా వస్తుంది రైతులకు. వ్యవసాయంలో ఈ వ్యవసాయం పంటలే కాకుండా మనకి ఈవెన్ డైరీ యూనిట్స్ కానీ, మేకల పెంపకం కానీ, గొర్రెల పెంపకం కానీ, ముఖ్యంగా చేపల పెంపకం ద్వారా కానీ, తేనెటీగల పెంపకం ద్వారా కానీ రైతులకు రకరకాల మార్గంలో, అదేవిధంగా పౌల్ట్రీ యూనిట్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా కానీ రైతులకు రకరకాల మార్గాల్లో మంచి ఆదాయం వస్తుందండి. ఇప్పుడు రైతే రాజును చేయాలనే ఉద్దేశంతో మోడీ గారే కానీ, ఇటు మన మిగతా అందరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు కానీ అందరు కూడా వారికి రైతుకు సరైన సమయంలో సలహాలు ఇచ్చుకుంటూ కొత్త పథకాలు అమలు చేయడంలో
1: బాగుందండి. మరి గత పుష్కర కాలంగా మన జిల్లాలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎలాంటి అభివృద్ధి సాధించాం, అగ్రికల్చర్ విభాగంలో ఎలాంటి ముందడుగు వేశామనేది చాలా వివరంగా మాకు అందించినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.
2: వినంతవరకు 12 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ పాలనలో వ్యవసాయ రంగ అభివృద్ధి గురించి జిల్లా వ్యవసాయ అధికారి డాక్టర్ వి బాబురావు గారి వివరణ విన్నారు.
3: मुझे क्या सुनाना चाहते हो? जो सुनाओ मेरी सौतन को.
4: किसको?
3: अरे वही तुम्हारा मोबाइल फोन जिसे सुबह शाम दिन रात चिपके रहते थे और कहते थे किसान कॉल सेंटर से बातें हो रही हैं.
4: अच्छा ये बात है.
3: हाँ क्यों, क्या हुआ, अब बात नहीं होती क्या?
4: अब तो झट से बात हो जाती है.
3: ऐसा क्या?
4: हाँ अब तो ज्यादा लाइनें और खास तकनीक के कारण खेती के माहिरों से तुरंत बात हो जाती है. और अगर कभी लाइन व्यस्त हो तो अपनी समस्या फोन पर रिकॉर्ड करा दो, वहाँ से फोन आ जाता है और समस्या की हल्का मैसेज भी आ जाता है. ये देखो आ गया.
3: अरे वाह, इसका मतलब इंतजार की घड़ी अब खत्म.
4: हाँ
3: तभी मैं सोचूं कि आजकल मुझ पर इतना प्यार क्यों आ रहा है.
5: कृषि संबंधी समस्याओं का अपनी भाषा में तुरंत हल पाने के लिए पूरे भारत में किसी भी फोन से हेल्पलाइन नंबर पर संपर्क करें. किसानों का दोस्त किसान कॉल सेंटर.
2: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో తర్వాతి అంశం హైడ్రోఫోనిక్ సాగు వివరాలు. ఈ అంశం గురించి డాక్టర్ ఆర్ రమేష్ గారి ప్రసంగం వింటారు.
6: హైడ్రోఫోనిక్స్ తో ఆదాయం సంపాదించుకోవడం ఎలా? పాడి పశువుల పోషణకయ్యే ఖర్చులో సుమారు 70% మేత కోసమే వెచ్చించాల్సి వస్తుంది. దీనిలోనూ ఎక్కువ భాగం దాణాపైనే ఖర్చు అవుతుంది. అయితే పచ్చిమేతలు పుష్కలంగా లభిస్తే దాణాపై పెట్టే ఖర్చును తగ్గించుకోవచ్చు. పచ్చిగడ్డిలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఇది పాడి పశువుల ఎదుగుదలకు, సంతానోత్పత్తికి, పాల దిగుబడి పెరగడానికి దోహదపడుతుంది. కాబట్టి

పాడి పరిశ్రమను నిర్వహించే ప్రతి రైతు పచ్చిమేత పైర్లను సాగు చేయాలి. ఇందుకోసం తనకున్న భూమిలో పదోవంతును కేటాయించాల్సి వస్తుంది. అయితే సాగునీటి కొరత, కరువు పరిస్థితులతో పాటు పచ్చిమేతల సాగుకు రైతులు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఇది సాధ్యం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పశుగ్రాసాల సాగుకు హైడ్రోపోనిక్స్ పద్ధతి ఎంతో అనువుగా ఉంటుంది. ఈ హైడ్రోపోనిక్స్ పద్ధతి అంటే ఏంటి? హైడ్రోపోనిక్స్ పద్ధతిలో పచ్చిమేతల్ని సాగు చేయడానికి పెద్దగా స్థలం అవసరం లేదు. కృత్రిమ పద్ధతిలో విత్తనాలను నానబెట్టి మొలకెత్తిస్తారు. ఆ మొలకలను 7 నుండి 10 రోజుల పాటు పాక్షికంగా సూర్యరశ్మి తగిలే ప్రదేశంలో, అంటే షేడ్ నెట్ కింద ఉంచుతారు. స్ప్రింక్లర్లు లేదా ఫాగర్ల ద్వారా అవసరాన్ని బట్టి నీరు అందిస్తారు. దీనికి ప్రధానంగా కావాల్సింది విత్తనాలు, కొద్దిగా నీరు, వెలుతురు మాత్రమే. సాధారణ మేతకు హైడ్రోపోనిక్స్ మేతకు తేడా ఏంటంటే, సాధారణ పద్ధతిలో రోజుకి 600 కిలోల పశుగ్రాసాన్ని ఉత్పత్తి చేయాలంటే 10,000 చదరపు మీటర్ల స్థలం కావాలి. అదే హైడ్రోపోనిక్స్ పద్ధతిలో కేవలం 50 చదరపు మీటర్ల స్థలం చాలు. నేల సారవంతంగా ఉండాల్సిన అవసరం లేదు, ఎరువులు కూడా అవసరం లేదు, నీరు విద్యుత్ వినియోగం చాలా తక్కువగా ఉంటుంది, కూలీ అవసరం కూడా తక్కువే. సాధారణ పద్ధతిలో పచ్చిమేత కోతకు రావడానికి 45 నుండి 60 రోజులు పడితే, ఈ పద్ధతిలో కేవలం వారం రోజులు చాలు. వాతావరణంలో ఒడిదుడుకుల ప్రభావం కూడా ఉండదు. ఈ హైడ్రోపోనిక్స్ని ఎలా నిర్మించుకోవాలి అంటే, హైడ్రోపోనిక్స్ పద్ధతిలో సూర్యరశ్మిని నియంత్రించడానికి షేడ్ నెట్ను ఏర్పాటు చేసుకోవాలి. వెదురు కర్రలు లేదా ఇనుప పైపులతో దానికి ఆధారాన్ని కల్పించాలి. ప్రతిరోజు 600 కిలోల పచ్చిగడ్డిని ఉత్పత్తి చేయాలంటే 25 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు, 10 అడుగుల ఎత్తు ఉండేలా షేడ్ నెట్ను నిర్మించుకోవాలి. దాని లోపల 3 అడుగుల వెడల్పుతో 2 వరుసల 14 అరలను, ఒక్కో వరుసకు 7 అరలు ఏర్పాటు చేసుకోవాలి. మధ్యలో దారిని వదలాలి. నీటిని అందించడానికి వీలుగా ప్రతి 2 అడుగులకు ఒక స్ప్రింక్లర్ లేదా ఫాగర్ను అమర్చుకోవాలి. ఫాగర్ను అమర్చుకోవడానికి ఏం చేయాలంటే, 3 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు, 3 అంగుళాల ఎత్తు ఉండే ట్రేలను కొనుగోలు చేయాలి. ఒక్కో ట్రేలో 1.5 కిలోల విత్తనాలను వేయవచ్చు. ట్రే అడుగు భాగాన రంధ్రాలు ఉంటాయి. ట్రే అడుగున ప్లాస్టిక్ పేపర్ను పరవాలి. దానికి కూడా అక్కడక్కడ రంధ్రాలు చేయాలి. ట్రేలలో బార్లీ, గోధుమ, మొక్కజొన్న వంటి పశుగ్రాసాల విత్తనాలను వేసుకోవచ్చు. వీటిలో మొక్కజొన్న విత్తనాలు శ్రేష్టమైనవి. కిలో విత్తనాల నుంచి సుమారు 5-6 కిలోల పుష్టికరమైన మేతను పొందవచ్చు. మొక్కలను పెంచడం ఎలా అంటే, మొక్కజొన్న విత్తనాలను 5% కాల్షియం హైడ్రాక్సైడ్ ద్రావణంలో 12 గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత 24 గంటల పాటు వాటిని మండేకట్టాలి. మొలకలను ట్రేలో ప్లాస్టిక్ పేపర్పై సమానంగా పరవాలి. షేడ్ నెట్లో ఏర్పాటు చేసుకున్న అరల్లో పై అరలో ట్రేను ఉంచాలి. పశువుల సంఖ్యను బట్టి ఇలా ప్రతిరోజు విత్తనాలను ట్రేలో పరిచి అరల్లో ఉంచాలి. గంటకు ఒకసారి స్ప్రింక్లర్లతో 5 నిమిషాల పాటు ట్రేలపై నీటిని చిమ్మాలి. ఇందుకోసం టైమర్ను అమర్చుకుంటే మంచిది. ఈ పద్ధతిలో కిలో విత్తనాలకు వారం రోజులకు 3 లీటర్ల నీరు సరిపోతుంది. నీటిలో ఎలాంటి పోషకాలు కలపాల్సిన అవసరం లేదు. విత్తనంలో పోషకాలే మొక్క పెరుగుదలకు సరిపోతాయి. ఈ ట్రేలలోని మొక్కలు 15 నుంచి 20 సెంటీమీటర్లు పెరిగిన తర్వాత వాటిని పచ్చిమేతగా వినియోగించుకోవచ్చు. ఈ హైడ్రోపోనిక్స్ ఉపయోగించుకునే పద్ధతి, పోషక విలువలు హైడ్రోపోనిక్స్లో అధికంగా ఉంటాయి. సాధారణ పద్ధతిలో సాగు చేసే పచ్చిమేతల్లో కంటే హైడ్రోపోనిక్స్ పద్ధతిలో సాగు చేసిన పచ్చిమేతల్లో మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వీటిలో పీచు పదార్థాలు, ఖనిజ లవణాలు తక్కువగా ఉంటాయి. ఈ హైడ్రోపోనిక్స్ మొక్కలతో పశువుల్ని ఎలా మేపాలి అంటే, హైడ్రోపోనిక్స్ పద్ధతిలో పెంచిన గడ్డిని వేర్లతో సహా పశువులకు మేపవచ్చు. ఈ గడ్డిని ఒక్కో పాడి పశువుకు ప్రతిరోజు 7 నుండి 8 కిలోల వరకు మేపితే పశువులకు రోజు అందజేసే సమీకృత దాణా మోతాదును కిలో మేరకు తగ్గించుకోవచ్చు. అంతేకాక పాల ఉత్పత్తి 15% పెరుగుతుంది. తక్కువ స్థలంలో తక్కువ నీటితో పచ్చి గడ్డిని ఉత్పత్తి చేయవచ్చు. భూమి లేని పాడి రైతులకు, వర్షాభావ ప్రాంతాల్లో ఉండేవారికి ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. హైడ్రోపోనిక్స్ ద్వారా ముఖ్యంగా కూరగాయలు, పండ్లు, పూల సాగును చేసుకోవచ్చు. దీనిలో ఎన్నో విధానాలు ఉన్నాయి. అవి ఏమిటంటే, హైడ్రోపోనిక్స్లో సుమారు 6 పద్ధతులు ఉన్నాయి. మనం సాగు చేయాలనుకున్న పంట విస్తీర్ణం

0: సాగు ప్రదేశాన్ని బట్టి ఏదో ఒక పద్ధతిని ఎన్నుకోవచ్చు. దీనిలో మొట్టమొదటి విధానం ఏంటంటే విక్ విధానం. ఇది చాలా సులభమైనది, తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఈ విధానంలో మొక్క వేర్లకు పోషక ద్రావణం అందివ్వడానికి ఎలాంటి మోటార్లు వాడరు. ద్రావణాన్ని పీల్చుకొని వేరు వ్యవస్థకు అందించే పొడవాటి గొట్టాలను ఉపయోగిస్తారు. పోషకాలు తేమ తక్కువ అవసరమయ్యే చిన్న చిన్న మొక్కలకు ఈ విధానం బాగా పనిచేస్తుంది. మరి ఒక పద్ధతి ఏంటంటే ఎబ్ అండ్ ఫ్లో విధానం. ఈ విధానంలో ద్రావణ ట్యాంకులో ఒక పంపును ఉంచి దాని ద్వారా మొక్కలకు ద్రావణం సరఫరా చేసి మళ్ళీ వాడిన ద్రావణాన్ని తిరిగి ట్యాంకులోకి మళ్ళిస్తారు. ఇది ఒక టైమర్ను ఉపయోగించి చేసే నిరంతర ప్రక్రియ. న్యూట్రియంట్ ఫిల్మ్ విధానం. హైడ్రోపోనిక్స్ విధానాల్లో ఇది ఎంతో ముఖ్యమైనది. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రీయంగా దీన్ని పాటిస్తున్నారు. ఈ విధానంలో మొక్క వేర్లను ఒక ట్రేలో వేలాడదీసి వేర్ల చుట్టూ నిరంతరం పోషక ద్రావణం ప్రసరణ జరిగేలా చూస్తారు. ఇది నిరంతర ప్రక్రియ, ఇందులో టైమర్ల వాడకం ఉండదు. డ్రిప్ విధానం. ఈ విధానంలో మొక్కలను జడ పదార్థంతో నింపిన బెడ్లలో ఉంచి సాధారణ డ్రిప్ విధానం ద్వారా పోషక ద్రావణాన్ని మొక్క వేర్లకు అందే విధంగా చేస్తారు. భారీ ఎత్తున సాగు చేయాలనుకునే వారికి ఇది ఎంతో అనుకూలమైన పద్ధతి. మరి ఒక విధానం ఏంటంటే గ్రో బ్యాగ్ విధానం. ఈ విధానం ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలో ఉంది. ఇందులో మొక్కలను గ్రో బ్యాగ్స్లో పాతుకొని వాటికి కావలసిన ద్రవాన్ని డ్రిప్ ద్వారా అందిస్తారు. ఈ విధానం ద్వారా సాగుకు ఎక్కువ స్థలం లేని చోట పరిమిత స్థలంలో ఇంటి పైకప్పు మీద మొక్కలను పెంచవచ్చు. చివరిగా హైడ్రోపోనిక్స్ పద్ధతి ఏంటంటే రాక్ పూల్ పద్ధతి. ఈ విధానంలో మొక్కలను హార్టికల్చర్ గ్రేడ్ రాక్ పూల్ బ్లాకులలో పెంచి వాటికి పైపుల ద్వారా పోషక ద్రావణాన్ని అందిస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా శాస్త్రీయ సాగులో ఉన్న విధానం. ఈ విధంగా వివిధ పద్ధతులను ఉపయోగించి మనం హైడ్రోపోనిక్స్ని పెంచుకొని మనకి సులువుగా ఆదాయాన్ని పెంచుకోవచ్చు.
1: మీరు ఇంతవరకు హైడ్రోపోనిక్స్ సాగు వివరాలు డాక్టర్ ఆర్ రమేష్ గారి ప్రసంగం విన్నారు.
2: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
3: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నీలయంలో సమయం 7:45 కావస్తుంది. ప్రకటించిన అంశం మరి కాసేపట్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: స్వచ్ఛసేత్ భారత్ శీర్షికన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో మహిళల రక్షణ కోసం పోలీస్ శాఖ అందిస్తున్న సేవలు. ఈ అంశం గురించి కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ సిఐ శ్రీమతి ఎల్ విజయలక్ష్మి గారితో పరిచయం. పరిచయకర్త కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ జి చంద్రశేఖర్.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ నిర్వహిస్తున్న శక్తి టీం విధులు లక్ష్యాలు ఈ అంశం గురించి కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ సిఐ శ్రీమతి ఎల్ విజయలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం. మీకు పరిచయం చేస్తున్న వారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
2: ఈరోజు మన స్టూడియోలో మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు శ్రీమతి ఎల్ విజయలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. మరి ముందుగా వీరిని స్టూడియోకు ఆహ్వానిద్దాం. నమస్కారం అండి శ్రీమతి విజయలక్ష్మి గారు.
3: నమస్తే సార్.
2: ముఖ్యంగా చూస్తే అండి, గత ప్రభుత్వంలో గాని ఈ ప్రభుత్వంలో గాని మహిళా పోలీస్ స్టేషన్లు రావడం జరిగింది. ఇప్పుడు శక్తి టీమ్స్ అనేటివి కొత్తగా వచ్చాయండి. మరి ఈ శక్తి టీమ్స్ గురించి ఇవి ఎప్పుడు

0: స్థాపించబడ్డాయి. వీటి నేపథ్యం ఏంటి? వీరు ఎప్పుడైనా గాని ఎక్కడైనా గాని రెస్పాండ్ అవుతారా? వీరు రెస్పాండ్ అయ్యేదానికి టోల్ ఫ్రీ నెంబర్ ఏమన్నా ఉందా? ఇటువంటి విషయాల గురించి మా శ్రోతలకు కాస్త తెలియజేస్తారండి విజయలక్ష్మి గారు.
1: తప్పకుండా సార్. నా పేరు విజయలక్ష్మి సార్. నేను మహిళా పిఎస్ లో ఫిబ్రవరి 2025 నుంచి వర్క్ చేస్తున్నాను సార్. మహిళా పిఎస్ లో పనిచేస్తున్నప్పుడు మేము మహిళా పోలీస్ స్టేషన్ లో, అందులో భాగంగానే ఈ గవర్నమెంట్ మహిళా పోలీస్ స్టేషన్లన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి సార్, కానీ ఇప్పుడు ఈ మధ్య మహిళల మీద చిన్నపిల్లల మీద జరుగుతున్న నేరాల పట్ల స్పెషల్ వింగ్స్ అనేది కొద్దిగా, అంటే మహిళా పోలీస్ స్టేషన్ లోనే ఒక వింగ్ లాగా మహిళా పోలీస్ స్టేషన్ లోనే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సీఎం గారు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మార్చి 8న మన ఏపీ స్టేట్ మొత్తంగా శక్తి టీమ్స్ అని ఇనాగ్రేషన్ చేశారు. అందులో భాగంగా మన కర్నూలు జిల్లాలో మా పోలీసు పరంగా మొత్తం మనకు 4 సబ్ డివిజన్లు ఉన్నాయి. కర్నూలు సబ్ డివిజన్, ఆదోని సబ్ డివిజన్, పత్తికొండ సబ్ డివిజన్, ఎమ్మిగ్నూరు సబ్ డివిజన్. 11 సబ్ డివిజన్ కి ఒక టీం ఉంది. అంటే ఆ టీమ్ లో మన కర్నూలు వచ్చేసి ఒక డిస్టిక్ టీమ్ ఉంది, ఒక సబ్ డివిజన్ టీమ్ ఉంది. మొత్తం 5 టీమ్స్ పనిచేస్తున్నాయి సార్ మన కర్నూలు జిల్లాలో. శక్తి టీమ్స్ 5 టీమ్స్ పనిచేస్తున్నాయి. 11 టీమ్ లో 2 ఉమెన్ ఖచ్చితంగా ఉంటారు. ఉమెన్ కానిస్టేబుల్ కావచ్చు, అంతకన్నా ఎక్కువ క్యాడర్ కావచ్చు, 2 ఉమెన్ ఖచ్చితంగా ఉండాలి. 4 మాత్రం జెంట్స్ తీసుకుంటున్నాం. అంటే ఒక్కొక్క టీమ్ లో మొత్తం టోటల్ 6 మెంబర్స్ మా స్టాఫ్ ఉంటారు పోలీస్, ప్రతి ఒక్క సబ్ డివిజన్ లో ఉన్నారు. అట్లా మేము మొత్తం టోటల్ గా మన జిల్లాలో 30 మంది పనిచేస్తున్నాం. శక్తి టీమ్ కింద మేము మొత్తం 5 టీములుగా డివైడ్ అయి మొత్తం 30 మంది స్టాఫ్ పనిచేస్తున్నాం సార్. ఈ శక్తి టీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇప్పటి వరకు 5 నెలలు అయింది మన ఈ శక్తి టీమ్స్ ఏర్పడి. ఈ 5 నెలల కాలంలో మన కర్నూలు జిల్లాలో మా శక్తి టీమ్స్ చేసిన పని ఏమంటే సార్, మా వాళ్ళు ప్రతి ఒక్క స్కూల్స్ కి, కాలేజీలకి, అంగన్వాడీ సెంటర్లకు వెళ్లి చిన్న పిల్లల పట్ల జరుగుతున్న నేరాలను, అంగన్వాడీ సెంటర్లకైతేనేమి 1-5 క్లాస్ వరకు ఉన్నటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేటు స్కూళ్లకెళ్లి పిల్లలకు సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్, అంటే బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గురించి చెప్తున్నారు. అంటే ఈ మధ్య కాలంలో మనకు చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, వాటిని పిల్లలకు నాలెడ్జ్ ఉండాలి. అరే ఒక వ్యక్తి, బాగా తెలిసిన వ్యక్తి మన ఇంటికి వస్తూ వెళ్తూ ఉంటారు. మన వాళ్ళు కొంతమంది నమ్మకంతో మన తెలిసిన అబ్బాయే కదా, తెలిసిన వ్యక్తే కదా అని అంటారు. తెలిసిన వాళ్లే ఎక్కువ ఈ చిన్న పిల్లల పైన లైంగిక దాడులు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు వీళ్లకు చిన్నప్పటి నుంచి అంగన్వాడీ సెంటర్లలో కావచ్చు, 1-5 క్లాస్ ఏజ్ గ్రూప్ లో, ప్రైవేటు అండ్ ప్రభుత్వ పాఠశాలల్లో మా వాళ్ళు ఇది బ్యాడ్ టచ్, ఇది గుడ్ టచ్, ఎవరైనా గుడ్ టచ్ చేస్తే మనకు ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ ఈ విధంగా చేసినప్పుడు దీన్ని ప్లేస్లలో మేము చెప్తాం సార్, వాళ్లకు వీడియోస్ వేసి కూడా చూపిస్తున్నాం, ఇవి ఇవి చేస్తే, ఇక్కడ టచ్ చేస్తే ఇది బ్యాడ్ టచ్, మీకు అన్సేఫ్ టచ్, ఇమీడియట్లీ మీరు స్కూల్లో ఉంటే టీచర్స్ చెప్పాలి ఎవరైనా బ్యాడ్ టచ్ చేస్తే, ఇంటి దగ్గర అయితే పేరెంట్స్ చెప్పాలి ఈ విధంగా బ్యాడ్ టచ్ చేస్తే మీరు అస్సలు సహించకూడదు అని చిన్నపిల్లలకి మా వాళ్ళు వీడియో పూర్వకంగా వేసి చూపిస్తున్నారు. స్కూళ్ల నుంచి చూస్తే 6th-10th అండ్ ఇంటర్మీడియట్ స్కూల్ పిల్లలకు, అది ప్రైవేట్ స్కూల్ కావచ్చు గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, వాళ్ళందరికీ చైల్డ్ మ్యారేజెస్ అంటే ఏంటి, వాటి వల్ల మనకు ఎలాంటి నష్టాలు కలుగుతాయి, పిల్లలు ఎవరైనా స్కూళ్ళకి వచ్చేటప్పుడు ఈవిటీజింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది, అదే స్కూల్ కావచ్చు బయట అవుటర్స్ కూడా కావచ్చు, ఈవిటీజింగ్ చేసేటప్పుడు మీరు ఏ విధంగా భయపడకుండా ధైర్యంగా స్కూల్లో టీచర్స్ గాని ఇంటి దగ్గర పేరెంట్స్ గాని ఏ విధంగా తెలియచేయాలి, ఒకవేళ మీకు చెప్పాలని భయం అయితే ఇమీడియట్లీ మాకు పోలీస్ వాళ్లకు ఏ విధంగా ఇంటిమేషన్ ఇవ్వాలి. 112 అనేది టోల్ ఫ్రీ నెంబర్ సార్, 112 అనేది 112 అనే నెంబర్ కూడా మీరు కాల్ చేసి, ఇట్లా పలాని స్కూల్ దగ్గర మేము ఇలా వెళ్తున్నాం ఈ టైమింగ్ లో, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇలా వచ్చి మమ్మల్ని ఈవిటీజింగ్ చేస్తున్నారు స్కూల్కి వచ్చే టైంలో, లేకుంటే స్కూల్ నుంచి ఇంటికి వెళ్లే టైంలో అని 112 కాల్ కి కాల్ చేయొచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి మొబైల్ ఉండదు కాబట్టి వాళ్లకు టోల్ ఫ్రీ నెంబర్ చెప్తున్నాం. మీకు ఈ సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్ కూడా ఎవరైనా బ్యాడ్ టచ్ చేసినప్పుడు కూడా మీకు మీరు ఇమీడియట్లీ 1098 చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ అని కూడా వాళ్ళకి ఆ నెంబర్ కూడా చెప్తున్నాం చిన్నపిల్లలకు కూడా, మీరు ఎప్పటికైనా గుర్తు పెట్టుకోండి మీకంటూ ఒక నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ ఉందని చిన్నపిల్లలకు కూడా మేము టోల్ ఫ్రీ నెంబర్ కూడా చెప్తున్నాం సార్. ఈ విధంగా పిల్లలకి 6th-10th అంటే ఇంటర్మీడియట్ పిల్లలకి మెయిన్ మేము అవగాహన వాళ్లకు కార్యక్రమాలు చేపడుతున్నాం. బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అయితేనేమి, చైల్డ్ మ్యారేజెస్ చేస్తూ ఉంటే మీరు ఎలా 1098 ఫోన్ చేస్తే ఎవరెవరు వస్తారు, మీరు ఇచ్చిన పలాని చైల్డ్ మ్యారేజ్ జరుగుతుందంటే మీ ఇన్ఫర్మేషన్ మేము ఎవరికి చెప్పము, మీ యొక్క ఎవరైతే సమాచారం ఇస్తారో సమాచారం ఇచ్చిన వ్యక్తి యొక్క వివరాలను గోప్యంగా ఉంచుతాము, చైల్డ్ మ్యారేజ్ ఆపడానికి మేమందరం వచ్చి ఖచ్చితంగా ఆపేసి ఆ పాపకి

చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోవడం వినే విధంగా వాళ్ళ పేరెంట్స్ కి వాళ్ళందరూ కౌన్సిలింగ్ చేస్తాము. అంటే చైల్డ్ మ్యారేజ్ గురించి గానీ ఈవిటీజింగ్ గురించి గానీ ఈ మధ్య సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉంది సార్ పిల్లల మీద. ప్రతి ఒక్కరూ మొబైల్, చిన్నపిల్లలు వహాల ఇంటి దగ్గర వాళ్ళ స్కూల్లో ఉన్నప్పుడు ఇకపోయినా గానీ గవర్నమెంట్ కొన్ని ట్యాబ్స్ కూడా ఇచ్చింది, కానీ ఇంటికి వెళ్ళిపోయిన కూడా పేరెంట్స్ కావచ్చు లేకుంటే ఇంట్లో వాళ్ళ అన్న వాళ్ళు అక్క వాళ్ళు కావచ్చు మొబైల్స్ వాడుతున్నారు పిల్లలు ఎక్కువ. ఈ సోషల్ మీడియా ప్రభావం చిన్నపిల్లల మీద ఎక్కువ చూపిస్తుంది. రకరకాల రీల్స్ అయితేనేమి అవి చూస్తూ, ఇన్స్టాగ్రామ్ అయితేనేమి, స్నాప్ చాట్ అంట, చాలా రకరకాలు. అంటే వాళ్లకు తెలియని వ్యక్తులతో కూడా ఈ స్నాప్ చాట్ వల్ల పరిచయం, కొన్ని గేమ్స్ వల్ల పరిచయం. పిల్లలు ఏమైతే మనము చేయదనుకుంటున్నామో అవే చేస్తున్నారు ఎక్కువ పిల్లలు. మొబైల్ వాళ్ళు చదువు పరంగా వాడుకుంటే మొబైల్ నుంచి చాలా నేర్చుకోవచ్చు నాలెడ్జ్, కానీ మంచి కంటే కొద్దిగా చెడు కూడా వాడుకుంటున్నారు పిల్లలు. చెడుగా మన పిల్లలు మొబైల్ చూసేటప్పుడు మన పిల్లలు ఏం చూస్తున్నారు, వాళ్ళకి ఎడ్యుకేషన్ సంబంధించి చూస్తున్నారా, ఏదైనా నాలెడ్జ్ పరంగా చూస్తున్నారా అనేది తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లల పైన నిఘా ఉంచాలి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు కావచ్చు, టెన్త్ క్లాస్ పిల్లలు కావచ్చు మొబైల్ వాడుతున్నారు, కొంతమంది పిల్లలు ఆడుతున్నారు. కనీసం ఆ మొబైల్ ఫ్రీగా పేరెంట్స్ కూడా ఇచ్చేటటువంటి పరిస్థితులు లేరు. మొబైల్ కి ఒక లాక్ ఉంటది, వాట్సాప్ ఓపెన్ చేయాలంటే ఒక లాక్ ఉంటది. ఇన్ని లాకులు పెట్టి మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏముంది పిల్లలకి చెప్పండి సార్? అంటే మన పిల్లలు ఏదో పేరెంట్స్ లేకుండా ఏదో హైడ్ చేస్తున్నారనేది తల్లిదండ్రులు పసిగట్టాలి. వాళ్ళతో పిల్లలు, ముఖ్యంగా పేరెంట్స్ పిల్లలతో ఫ్రీగా మూవ్ అయ్యి అసలు ఏం చేస్తున్నావు ఏంటి అనేది నిఘా పెట్టినప్పుడే పిల్లలు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు చెడు అలవాట్లకి దగ్గరే అవకాశం ఉండదు. పేరెంట్స్ ఎప్పుడైతే నిఘా పెడతారో అప్పుడు ఉండదు. ఎప్పుడైతే పేరెంట్స్ మేము మంచి కాలేజ్ చేర్పించాం, పిల్లలకి మంచిగా ఫీజులు కడుతున్నామని ఎప్పుడైతే ఫ్రీగా వదిలేశారో, అమ్మాయి స్కూల్ పోతుందో అబ్బాయి కాలేజ్కి వెళ్తున్నారో లేదో మనకు తెలియదు, వాళ్ళ పిల్లల మీద మనకు గ్రిప్ వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కాలేజ్ చేర్పించిన అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు మంత్లీ వన్ టైం అయినా కాలేజ్కి వెళ్ళి విజిట్ చేసి మా అమ్మాయి ఎలా ఉంది, మా అబ్బాయి ఎలా ఉన్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, క్లాసులో ఎలా ఉన్నారు, కాలేజీలో ఎలా ఉన్నారు అనేది ఖచ్చితంగా పేరెంట్స్ పోయి అలా అడిగినప్పుడే పిల్లలు కూడా భయం ఉంటుంది సార్. ఇప్పుడు కాలేజీ పిల్లలకు, ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చదివే పిల్లలు కానీ ఇంజనీరింగ్ మెడిసిన్ చేసే పిల్లలు ఉన్నారు కదా సార్, ఎవరైతే ప్రతి ఒక్క విద్యార్థి మొబైల్ వాడే విద్యార్థులు కావచ్చు మహిళలు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా శక్తి యాప్ అనేది మొబైల్లో మనము డౌన్లోడ్ చేసుకుంటే సార్, ఈ శక్తి యాప్ అనేది మనకు అత్యవసర సమయాలలో ఫోన్ చేసే సమయం కూడా లేదు కానీ మనం ఏదో ఆపదలో ఉన్నాము అనుకున్నప్పుడు ఈ శక్తి యాప్ అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది సార్. ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క స్టూడెంట్ శక్తి యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మనకు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోని ఫీచర్స్ ఉన్నాయి సార్. ఆ ఫీచర్స్ లో హ్యాండ్ షేక్ అనే ఒక యాప్ ను జస్ట్ అలా చేస్తే మనకు కాల్ చేయకపోయినా మన అత్యవసర సమయంలో మన ఆపదలో ఉన్నామంటే జస్ట్ హ్యాండ్ షేక్ చేస్తే ఆటోమేటిక్ గా మనకు కాల్ వస్తుంది సార్. ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ కూడా అత్యవసర సమయాలలో మీకు 112కి కాల్ చేసి దానికంటే జస్ట్ ఆ యాప్ ఉంటే జస్ట్ షేక్ చేస్తే ఇమీడియట్లీ మీరు ఎప్పుడైతే యాప్ ను డౌన్లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అది మా డీజీపీ ఆఫీస్ లో మీ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటది సార్, అయి ఉంటది. మీరు ఎక్కడైతే ఆపదలో ఉన్నారో అప్పుడు జస్ట్ ఆ మొబైల్ ని జస్ట్ ఇలా షేక్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా ఇది జీపీఎస్ బేస్ మీద పనిచేస్తుంది, ఆటోమేటిక్ గా డీజీ కంట్రోల్ కి వెళ్ళి మీకు వితిన్ 30 సెకండ్స్ టు 2 మినిట్స్ లోపల మీకు కాల్ వచ్చేస్తుంది. ఎక్కడున్నారు ఏంటి, మీరు ఏ పద సమయంలో ఏ ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారనేది ఖచ్చితంగా కాల్ వస్తుంది. వచ్చిన తర్వాత డీజీ కంట్రోల్ వాళ్ళు కన్సర్న్డ్ ఆమె ఏ ఏరియాలో ఉందో, ఆ బాధితురాలు ఏరియాలో ఉందని ఆ ఏరియా సంబంధించిన ఎస్హెచ్ఓ గారికి, సిఏ కావచ్చు ఎస్ఐ కావచ్చు, వాళ్ళకి ఇమీడియట్లీ ఆమె లొకేషన్ ఆ మొబైల్ నంబర్ ఇన్ఫర్మేషన్ అంతా పాస్ ఆన్ చేసి పంపిస్తారు సార్. ఆ వ్యక్తి ఎవరైతే మనకు ఆపదలో ఉందనో ఆమె దగ్గరికి పోలీసు 3 to 10 మినిట్స్ లోపల రీచ్ అవుతారు సార్, ఖచ్చితంగా రీచ్ అవుతారు. 3 to 10 మినిట్స్ లోపల ఖచ్చితంగా పోలీస్ రీచ్ అయ్యి ఆమెను ఖచ్చితంగా ఆమె ఉన్న ఇబ్బందుల నుంచి ఆ సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తారు సార్. కాబట్టి శక్తి యాప్ అనేది ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క స్టూడెంట్, మొబైల్ వాడే స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని అత్యవసర సమయాల్లో చాలా ఉపయోగపడుతుంది సార్. అంతేకాకుండా దాంట్లో నైట్ షెల్టర్ అనే ఫీచర్ కూడా ఉంది సార్. మనము ఎవరైనా భర్త ఏదైనా కొట్టింటాడు, ఆమె నైట్ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింటారు సార్, ఆమె పుట్టింటికి పోవాలంటే చాలా దూరంలో ఉంటారు పుట్టింటి వాళ్ళు, ఆ టైంలో ఎక్కడ పోవాలనుకుంటే నైట్ షెల్టర్ అనే జస్ట్ యాప్ లోకి వెళ్ళి నైట్ షెల్టర్ అని క్లిక్ చేస్తే మన విత్ ఇన్ స్టేట్ లో
మనం ఇప్పుడు కర్నూలులో ఉంటే కర్నూలు షెల్టర్ చూపిస్తుంది, మనం వైజాగ్ వెళ్ళి నైట్ షెల్టర్ కావాలి.

0: వైజాగ్ లో నియర్ బై నైట్ షెల్టర్ ని చూపిస్తారు సార్. స్టేట్ వైడ్ మామూలుగా మనకు మన రాష్ట్ర వ్యాప్తంగా నైట్ షెల్టర్స్ ఉన్నాయి. ఇవి గవర్నమెంట్ వాళ్లే ఆర్గనైజ్ చేస్తున్నారు సార్. మనకు కూడా ఇక్కడ నైట్ షెల్టర్ ఉంది, వన్ స్టాప్ సెంటర్ మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉంది కదా సార్, అక్కడే ఉంది మన నైట్ షెల్టర్ కూడా. మేరీ గారిని చూస్తారు సార్ ఆవిడ. కాబట్టి ఎవరైనా గాని ఆపద సమయంలో ఎవరైనా భర్త గాని ఏదో ఒకట ప్రాబ్లమ్ తో బయటకు వచ్చిన మహిళ ఒంటరిగా బయట ఎక్కడంటే అక్కడ సేఫ్టీ లేకుండా ఉండేదాని బదులు యాప్ లోకి వెళ్లి నైట్ షెల్టర్ అనే ఆప్షన్ లోకి వెళ్లి జస్ట్ మనం చూస్తే మనకు మన రాష్ట్ర మన జిల్లాలో ఉన్న ఎక్కడైనా నైట్ షెల్టర్ కి మనం వెళ్ళొచ్చు సార్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ గవర్నమెంట్ చూస్తుంది సార్. అంతేకాకుండా కొంతమంది కంప్లైంట్ స్టేషన్కి వెళ్ళి ఇవ్వాలంటే కూడా కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు సార్. మనము ఈ యాప్ ద్వారానే పోలీస్ కంప్లైంట్ కూడా చేయొచ్చు సార్. ఎవరికైనా మనం దాంట్లోనే కంప్లైంట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మన ప్రాబ్లం అంతా చేస్తూ మనం ఏదైతే కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ కంప్లైంట్ కూడా అప్లోడ్ చేయొచ్చు సార్. కాబట్టి యాప్ ద్వారా మనకు చాలా సేఫ్టీ ఉంది, చాలా ఉపయోగకరంగా ఉంటుంది సార్. కాబట్టి నేను ఈరోజు మన రేడియో వింటూ ఉన్నటువంటి శ్రోతలందరికీ తెలియజేసింది ఏమంటే ప్రతి ఒక్కరూ కూడా శక్తి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఉన్న ఫీచర్లు కంపల్సరీ మీకు ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్. ఎవరైనా మిస్సింగ్ పిల్లలు కూడా ఉంటారు సార్, మనకు అంటే మన పిల్లలే మిస్సింగ్ అయిపోయి ఉండొచ్చు, ఎవరైనా పిల్లలు కూడా మిస్సింగ్ అయి ఉంటారు. మిస్సింగ్ కంప్లైంట్ కూడా మనము ఈ యాప్ ద్వారానే కంప్లైంట్ రైజ్ చేయొచ్చు సార్. పోలీస్ స్టేషన్ వరకు పోయి చేయని అవసరం లేదు సార్. యాప్ ఓపెన్ చేసుకుంటే మనకు అన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి సార్ దాంట్లో. కాబట్టి ప్రతి ఒక్కరూ అందులో ఉన్నటువంటి అన్ని ఫీచర్స్ ని ఉపయోగించుకొని ఆపద సమయంలో కావచ్చు, ఒక కంప్లైంట్ కావచ్చు, మీరు అన్ని ఈ యాప్ ద్వారానే అన్ని రకాలుగా ఈ విధంగా ఉంటాయి సార్. మొత్తము మనకు యాప్ అనేది ఇది కంప్లైంట్ సార్, గివ్ ఏ కంప్లైంట్. ఈ యాప్ ద్వారానే ఈ ఫీచర్ ద్వారానే మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇక్కడ రిపోర్ట్ మిస్సింగ్ చిల్డ్రన్స్, మిస్సింగ్ చిల్డ్రన్స్ మనం ఇక్కడ రిపోర్ట్ చేయొచ్చు. లేదా మనకు ఇక్కడ నైట్ షెల్టర్స్, ఇక్కడ నైట్ షెల్టర్ క్లిక్ చేస్తే మన స్టేట్ లో ఉన్న అన్ని షెల్టర్స్ వస్తాయి సార్. మన ఏ జిల్లా అయితే ఆ జిల్లా షెల్టర్ వాళ్ళకి కాల్ చేస్తే జస్ట్ వాళ్ళ లొకేషన్ అని చెప్తారు. ఇలా వస్తే మనము రిపోర్ట్ ఇల్లీగల్ యాక్టివిటీస్, మన ఏరియాలో ఎవరైనా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తా ఉంటారు, ఎగ్జాంపుల్ మా ఏరియాలో బెల్ట్ షాపులు అమ్ముతున్నారు, లేకుంటే ఎక్కువ ఈ ఏరియాలో తాగి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, వచ్చే వాళ్ళు పోయే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది, లేదా ఇక్కడ మట్కా రాస్తున్నారు, లేదా ఇక్కడ డ్రగ్స్ గాని మీరు అన్నారు గంజాయి గాని అట్లా ఏవైనా ఇలా అమ్ముతున్నారు, అంటే ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆ ఏరియాలో జరుగుతుంటే మనం స్టేషన్ పోయి ఇవ్వాలంటే మన పేరు ఎక్కడ వస్తుందని భయంతో మనం ఇవ్వం సార్. ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా ఈ యాప్ ద్వారా మనము కంప్లైంట్ చేయొచ్చు సార్. ఇంకా వచ్చేసి మనకు ఫ్యామిలీ కౌన్సిలింగ్, మేము ఇట్లా భార్య భర్తలు గొడవ పడినాము, లేకుంటే ఎవరి తరపునైనా కానీ ఈ విధంగా వాళ్ళిద్దరు సమస్య ఉంది, ఈ విధంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేయండి అని కూడా మనము ఈ శక్తి యాప్ ద్వారా మనకు చాలా సేఫ్ ట్రావెల్ సార్. మనం అక్కడ క్యాబ్ బుక్ చేసుకుంటాం, క్యాబ్ అనే వ్యక్తి సరైన పోతున్నా లేదా అనేది కూడా మనకు సేఫ్ ట్రావెలింగ్ లో జస్ట్ యాప్ ఇది చేసుకుంటే అతను సేఫ్ గా తీసుకెళ్తే ఏం లేదు సార్. సేఫ్ గా తీసుకెళ్ళకపోతే ఆటోమేటిక్ గా మనకు తెలుస్తుంది ఇతను రాంగ్ డైరెక్షన్ లో తీసుకెళ్తున్నాడని. కాబట్టి ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి మన శ్రోతలందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకుని వాళ్లకు ఏ సమయంలో అయినా ఈ విధంగా ఉపయోగపడుతుందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను సార్.
1: చాలా చక్కగా చెప్పారండి. ఈరోజు మా స్టూడియోకి వచ్చి ఎంతో విలువైన సమాచారాన్ని తెలియజేసినందుకు ఆకాశవాణి తరపున మరి మా అందరి కర్నూలు జిల్లా శ్రోతలే కాదు రాష్ట్ర శ్రోతలందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నామండి. నమస్కారం అండి,
0: థ్యాంక్ యూ సార్.
2: మీరు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ నిర్వహిస్తున్న శక్తి టీం విధులు లక్ష్యాలు ఈ అంశం గురించి కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ సిఐ శ్రీమతి ఎల్ విజయలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్, కార్యక్రమం నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: పన్నెండు వసంతాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 16వ భాగం రికార్డింగ్ కార్యక్రమం వింటారు.
4: యే ఆకాశవాణి హై 12 సాల్ విశ్వాస్ కే వికాస్ కే జన్ కళ్యాణ్ కే విశేష శృంఖలా కే అంతర్గత్ ఆజ్ సునియే కేంద్రీయ పర్యావరణ వన్ ఔర్ జల్వాయు

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతల కార్యక్రమం. ముందుగా వినండి స్టేట్ రౌడీ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పడిన పాట.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నీలంలో సమయం 8:45 వస్తుంది. ముందుగా సమాచార సంధ్య 9:00 న్యూస్ 8 ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

సహృదయులైనటువంటి భక్త మహాశైలకు ప్రణామం. భారతదేశం వేదనాదాలు వినిపించేటటువంటి వేదభూమి, ధర్మభూమి, పరమ పవిత్రమైన దివ్యక్షేత్రాలు తేజరిల్లే పుణ్యభూమి. ప్రపంచాన్ని తన ఆధ్యాత్మిక జ్ఞాన తేజంతో ప్రకాశింపజేసే దివ్యభూమి. ఆచార్యవర్యులందరికో నిలయమైనటువంటి దివ్యభూమి. భారతీయ తత్వశాస్త్రానికి పురావైభవాన్ని తెచ్చిన ప్రాతస్మరణీయులు త్రిమతాచార్యులు, శ్రీ ఆదిశంకరులు, శ్రీ రామానుజాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు వారు. వీరిలో చివరివాడైనటువంటి మధ్వాచార్యులు శ్రీ విష్ణు పారమ్యాన్ని ఘంటాపథంగా వివరించి స్థాపించి ప్రచారం కావించిన మహనీయులు. శ్రీ పూర్ణప్రజ్ఞులుగా, శ్రీ ఆనంద తీర్థులుగా, శ్రీ పురుషోత్తమ తీర్థులుగా విఖ్యాతమైన వారు. వారి చరిత్ర పుణ్యప్రదం, మహామహిమాన్వితం, శృతిహితం, బుధనితం, ఆలకించండి. మధ్వాచార్య హరికథ. శ్రీ పూర్ణప్రజ్ఞ మధ్వచరితం. శ్రీ పూర్ణప్రజ్ఞ

అర్జునుడిగా, ద్వాపరంలో భీమసేనుడుగా, కలియుగంలో శ్రీ మధ్వాచార్యుడుగా అవతారములెత్తి తన దివ్యజ్ఞాన ప్రబోధంతో మోహాంధకార

ఉన్మూలనం చేసి ముముక్షు జనోద్ధరణం చేశారు. అది కేరళ రాష్ట్రంలో పశ్చిమ సముద్ర సమీపస్థమై సస్య సంపన్నమై దివ్యమై అలరారే పుణ్యక్షేత్రం ఉడుపి. రజతపీఠంగా ప్రసిద్ధమైనటువంటిది. ఉడుపి అనగా ఉడు అనగా నక్షత్రం, ఉడుప అనగా నక్షత్రాలకు నాథుడైన చంద్రుడు. చంద్రుడు తనకు కలిగినటువంటి శాప విముక్తికై ఈ క్షేత్రంలో అనంతేశ్వర స్వామిని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేయగా అనంతేశ్వర స్వామి ఆలయ పుష్కరిణిలో ప్రత్యక్షమై శాప పరిహారం చేసి తేజస్వంతునిగా చేశాడు చంద్రుణ్ణి. ఆ శాప పరిహార స్మారకంగా ఆ క్షేత్రం చంద్రుని పేర ఉడుపిగా ప్రసిద్ధి పొందింది. ఆ ఉడుపికి సమీపంలో గల పవిత్ర క్షేత్రం పాజక. అదే అవతార పురుషుడైన మన మధ్వాచార్యులు అవతరించిన పుణ్యభూమి. ఆ పాజక క్షేత్రంలో శ్రీ నడిల్లాయ మధ్యగేహుడు, వేదవతి అనే పుణ్య దంపతులు పవిత్ర జీవనం చేస్తూ ఉన్నారు. ఆ బ్రాహ్మణ దంపతులు ఆదర్శ జీవనులు. శ్రీ మధ్యగేహుడు వినయ సంపన్నుడు, మహాపండితుడు, వేదశాస్త్ర పురాణాలు అపార పాండిత్యం గడించినటువంటి వాడు. ప్రతినిత్యము కూడా ఉడిపి క్షేత్రానికి వెళ్ళి శ్రీ అనంతేశ్వరుని సన్నిధిలో పురాణ

పురాణ ప్రవచనంతో శ్రోతలను విష్ణుభక్తి భావ పరవశుని చేసే మధ్యగేహుణ్ణి మెచ్చి పండితులందరూ భట్టు అని పిలిచేవారట. ఆ మధ్యగేహ దంపతులకు ఇద్దరు మగ శిశువులు కలిగి చనిపోగా ఒక ఆడపిల్ల మాత్రం మిగిలింది. వంశోద్ధారకుడైన పుత్రుని వరంగా పొందాలని, శ్రీహరిని ఆరాధించాలని శివళ్ళి అనే సమీప పుణ్యక్షేత్రం చేరి కఠినాతి కఠినమైన నియమాలతో అనేక వ్రతాలు చేశారు ఆ దంపతులు. వామనుని పుత్రుగా పొందిన అదితి కశ్యపులను తలపింపజేశారు. చివరకు వారి తపస్సు ఫలించింది. వేదవతి గర్భం ధరించింది. నవమాసములు నిండి ప్రసవ దినం సమీపించింది.

అభిజిన్ ముహూర్తంలో సూర్యుడు మహా తేజస్వంతుడై ప్రకాశించే తరుణంలో వేదవతి గర్భాన ఆ వాయుమూర్తి మహాబలవంతుడైన మహాబలుడని పేరు కలిగిన వాయుదేవుడు జ్ఞానజ్యోతిగా పూర్ణ ప్రజ్ఞుడిగా ఒక చిన్ని బాలునిగా అవతరించాడు. ఆ బాలునికి వాసుదేవ అని నామకరణం చేశారు. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడవుతున్నాడు. ఆ బాల వాసుదేవుని లీలలు అద్భుతములై కన్నవారికి కనుగొన్నవారికి వింతలై అతని అవతార స్వభావాన్ని ప్రకటితం చేయసాగాయి. అవి ఎలా ఉన్నాయి?

వాసుదేవా, పాలు పెరుగు గిన్నెల మూతలను ఎలుకలు పిల్లలు పడదోయకుండా చూడు అని చెప్పి అతని తల్లి ఎక్కడికో వెళ్ళిందట. వాసుదేవుడు బాలుడు కదా, గిన్నెలపై గల మూతలపై బండరాడుంచి ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. విచిత్రం, ఆ రాళ్ళు 10 మంది కూడా ఎత్తలేనంత బరువైనటువంటివి. వేదవతి ఒకసారి కుమార్తెతో, వాసుదేవుడు ఏడిస్తే ఈ గ్లాసుడు పాలు పట్టు అని పొరుగింటికి వెళ్ళిందట. వాసుదేవుడు లేచి ఏడ్చాడు. ఆ పిల్ల గ్లాసుడు పాలు ఇచ్చింది తాగమని. ఆ పసివాడు ఆ పాలు తాగి కూడా ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. ఏం చేయాలో తోచగా ఆమె పశువులకై ఉడికించి ఉంచిన ఉలవల బుట్ట చూపించిందట. ఆ బుట్టెడు ఉలవలు తిని అరిగించుకున్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఏడాది ప్రాయంలో ఒక ఎద్దు తోకపట్టుకుని కొండపైకి ఉదయం వెళ్ళి మరల సాయంత్రానికి అలాగే దిగి వచ్చాడు. మధ్యగేహుడు ఒక ఎద్దు కొన్నాడట. దానికై దాన్ని అమ్మిన వాడికి ధనం కొరకు కొంత బాకీ తీర్చాల్సి వచ్చింది. సమయానికా ధనం లేదు. ఆ సమయంలో ఆటలాడే ప్రాయం గల వాసుదేవుడు వెంటనే ఆ బాకీ ఉన్నటువంటి ఆ వ్యక్తిని దగ్గరకు పిలిచి, బాకీ తీర్చవలసిన వ్యక్తిని దగ్గరకు పిలిచి తమ ఇంటి ఆవరణలో చింత చెట్టు కిందకు తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చింతగింజలన్నీ ఒక గుప్పెడు ఏరి ఆ వ్యాపారి చేతిలో పోశాడట. అవి బంగారు కాసులుగా మారిపోయాయి. బాకీ తీరిపోయింది. ఒక సంక్రాంతి పర్వదినం నాడు ఉడిపి అనంతేశ్వరాలయంలో పురాణ ప్రవచనం చేసి ముగించుకుని ఆ మధ్యగేకుడు వాసుదేవుడితోనూ కొంతమందితోనూ కలిసి పాజకి వస్తున్నాడు. మధ్యలో అరణ్యం ఒకటి ఉన్నది. అర్ధరాత్రి అయింది. ఆ అరణ్యంలో కల ఒక భూతం ఆ బృందంలో ఒకడిని ఆవహించి, ఈ చిరంజీవి మీ మధ్యలో ఉన్నాడు కనుక మీరంతా ప్రాణాలు దక్కించుకున్నారు, పోండి అని వారిని వదిలేసిందట. ఈ విధంగా బాలవాసుదేవుని అనేక అద్భుత లీలలు అందరినీ ఆశ్చర్యపరిచేవి. ఒక శుభముహూర్తంలో ఆ వాసుదేవునికి ఉపనయన సంస్కారం బ్రహ్మోపదేశం చేశారు తల్లిదండ్రులు. అతడు శాస్త్రోక్తంగా త్రికాల సంధ్యావందనం, చక్కగా సంధ్యోపాసన, గాయత్రీ మంత్ర జపం, అగ్నికార్యం అనుష్ఠించసాగాడు. ఒకసారి వాసుదేవుడు ఒక దండం, ఒక చేతి కర్ర ధరించి ఉన్నాడట. తండ్రి చూసి, ఏమయ్యా ఏమిటి దండం ధరించావు, దండధారి అయ్యావేమిటి అన్నాడు. అని అంటే అప్పుడు వారి మధ్య ఇలా సాగింది ఒక సంభాషణ పద్య రూపంలో. తనయ్యవా

ఎక్కడైనా ఎండిపోయిన మూడు చిగురుస్తుందా? అలాగే అసాధ్యమయ్యా స్వామి. అసాధ్యమా తండ్రి? దండమిది చిగుర్చుతూ చిగుర్చు తండ్రి కనుము. అయితే ఈ దండమే చిగురుస్తుంది చూడండి అని దాన్ని పాతిపెట్టి, ఆ చేతిలో ఉండే దండాన్ని పాతిపెట్టి నీడు పోస్తే కొన్నాళ్ళకి అదే కొమ్మలు వేసి పెరిగి చిగురించిందట. కుమారుడు మానవ మాత్రుడు కాదని మధ్యగేహునికి నిరూపణ అయింది. ఆనాటి ప్రసిద్ధ గురుకులమైన తోటం తిల్లాయిల గురుకులంలో విద్యాభ్యాసానికై చక్కగా వాసుదేవుని చేర్చారు. కానీ వాసుదేవుడికి పాఠాలపై మాత్రం శ్రద్ధ లేదు, క్రీడలపై మాత్రం ఆసక్తి ఎక్కువగా. ఇది చూసి గురువు

ఒకనాడు గురువులు, వాసుదేవా, ఇక్కడ నీటి కొరత వలన ఆశ్రమానికి ఇబ్బందిగా ఉన్నదయ్యా అన్నారట ఏదో మాట మాటల సందర్భంలో. అప్పుడు వాసుదేవుడు, గురువర్యా, పూర్వము ఆ అమ్మ కోసమై వాసుదేవ తీర్థం అనే దాన్ని రప్పించాను, మీకోసం ఇదిగో మరొక తీర్థం రప్పిస్తాను అంటూ తన దండం నేలపై గీశాడట. వెంటనే అక్కడ భూమి బీటల వారి జలధార ఉద్భవించింది. అలా రెండవ దండతీర్థం ఉద్భవింపజేశారు ఆ మహితాత్ములు. ఒకనాడు గురుపుత్రుడైన వాసుదేవుడితో, ఆ గురుపుత్రుని పేరు కూడా వాసుదేవుడే, ఆ గురుపుత్రుడైన వాసుదేవునితో కలిసి ఈ వాసుదేవుడు ఇతర శిష్యబృందం అడవిలో సమిధలకై బయలుదేరి వెళ్ళారట.

గురుపుత్రుని చిరకాలంగా వేధిస్తున్న శిరోవేదన ఆ అరణ్యంలో మరలరాగా అతడు స్పృహ కోల్పోయాడు. అప్పుడు వాసుదేవుడు అతని చెవిలో ఒక మంత్రోపదేశం చేశాడట. వెంటనే గురుపుత్రుడు స్వస్థుడై, అంతేకాదు ఆనాటి నుండి అసాధారణ ప్రజ్ఞాశాలి మేధావి అయ్యాడట. అతి క్లిష్టమైనటువంటి ఐతరేయ స్మృతి సారాన్ని గురువులకు వివరించి దానిని గురుదక్షిణగా సమర్పించి వాసుదేవుడు గురుకులవాసం ముగించాడు. ఈ విధంగా తాను దండధారి కావాలి అనగా సన్యాసం స్వీకరించాలని కూడా నిశ్చయించాడు వాసుదేవుడు. పురుషోత్తమ తీర్థులని ప్రసిద్ధి నందిన అచ్యుత ప్రేక్షుల వద్దకు చేరాడు వాసుదేవుడు. అమిత తేజస్వంతుడైన వాసుదేవుని చూడగానే అచ్యుత ప్రేక్షులకు అతడు శిష్యుడు కాదు, తనకే గురుస్వరూపం అని అనిపించిందట. ఆనందంగా వాసుదేవునికి అభిమతాన్ని తీర్చాలని నిర్ణయం చేసుకున్నారు. వాసుదేవుని నిర్ణయం వృద్ధులైన అతని తల్లిదండ్రులకు అశనిపాతమైంది. వారతని చేరి, నాయన, మాకు పుట్టిన పుత్రులలో నీ ఒక్కడివే మిగిలావు, నీవిలా సన్యసిస్తే మాకెవరు దిక్కు, మాకెవరు ఆధారం, వృద్ధాప్యంలో మాకి వేదన కలిగించడం ధర్మమా నాయన అన్నారు. అప్పుడు వాసుదేవుడు చిరునవ్వు నవ్వుతూ వారిని ఓదార్చి, తల్లిదండ్రులారా, మీకీ చింత కలిగిస్తానా, ఏమీ పర్వాలేదు, చింత ఏల సుతుడు సన్య

అరువు ఎండిననైన శివుడు దాల్చును ఇదియే దైవలీల. చింతించకండి, మీకు ఒక వాగ్దానం చేస్తున్నాను, మీకు ఒక కుమారుడు జన్మించిన తర్వాతనే సన్యసిస్తాను అన్నాడు. ఈ వృద్ధాప్యంలో మాకు మరల పుత్ర సంతానమా? పర్వాలేదు, అది అసంభవం గనక మన వాసుదేవుడు సన్యసించడులే అని అతని మాటలను అంగీకరించి వెళ్ళిపోయారు తల్లిదండ్రులు. కానీ మహానుభావులకు అసాధ్యం ఏమున్నది? ఆ వాయుదేవుని వాక్కు అమోఘం కదా. అనతికాలంలోనే వేదవతి గర్భవతి అయి మరల పుత్రుని కన్నది. ఆ దంపతులకు వాసుదేవుని కోరికను అంగీకరింపక తప్పలేదు. వాసుదేవుడు తల్లిదండ్రుల అనుమతి పొంది ఉడిపి పీఠాధిపతులైన అచ్యుత ప్రేక్షుల సన్నిధికి చేరి సన్యాస దీక్షను ఇమ్మని కోరాడు. వెంటనే అమిత నిష్ఠాగరిష్ఠుడైనటువంటి అచ్యుత ప్రేక్షులు వాసుదేవుని కోరికను ఆనందంతో అంగీకరించి అతనికి సన్యాస దీక్షనిచ్చి పూర్ణప్రజ్ఞ తీర్థులు అని నామకరణం చేశారు. పూర్ణప్రజ్ఞులకు ఒకనాడు కాశీకి వెళ్లి గంగాస్నానం చేయాలని కోరిక కలిగింది. ఆ సమయంలో ఒక వ్యక్తిలో ఆ అనంతేశ్వరుడు ఆవహించాడు, పూర్ణప్రజ్ఞ నీవు కాశీకి పోనక్కరలేదు, ఆ గంగయే ఈ అనంత సరోవరానికి వస్తుంది అన్నాడు. ఆ వాక్కు ప్రకారం ఆ అనంత సరోవరంలో ఈశాన్య దిశలో భూగర్భం నుండి గంగ జలధార ఉద్భవించింది. నాటి నుండి ఉడిపిలోనే ఆ సరోవరం మధ్వ సరోవరంగా ప్రసిద్ధి పొందింది. పూర్ణప్రజ్ఞుల కీర్తి పరిమళం దశ దిశలా వ్యాపించింది. ఆనాటి నుండి పూర్ణప్రజ్ఞులకు క్రమంగా

ప్రతివాదులైన పండితులతో వాద సంగ్రామాలు కూడా ఆరంభమయ్యాయి. వారి విజయ దుందుభిధ్వానం దేశమంతా కూడా ప్రతిధ్వనించింది. జయకేతనం ఎగురవేస్తున్నారు పూర్ణప్రజ్ఞులు.

పూర్ణప్రజ్ఞుడు ఎప్పుడు కూడా భాగవతం ఎప్పుడు చదవలేదు. ఆ సంగతి బాగా తెలుసు అని బాగా తెలిసినటువంటి అచ్యుత పరీక్షులు ఒకనాడు ఆయనకు పరీక్ష పెట్టాలని భాగవత పంచమస్కంధాన్ని వివరించవయ్యా అన్నారట. అప్పుడు పూర్ణప్రజ్ఞుడి యొక్క పూర్వజన్మార్జితమైనటువంటి జ్ఞానం ఒక్కసారి జాగృతమైంది.

సజన్మార్జిత జ్ఞాన సర్వస్వము అతనికి జాగృతమయ్యో. ఎవరూ వివరించలేని విధంగా వ్యాస హృదయాన్ని ఆవిష్కరిస్తూ పూర్ణప్రజ్ఞుల భాగవత పంచమస్కంధ ప్రవచనం గురువర్యుని సంభ్రమాశ్చర్యాలలో ఉంచి వేసింది. సకల గుణాభిరాముడు అపార సేముషి విలసితుడు అయిన ఈ పూర్ణప్రజ్ఞుడే మా ఉత్తరాధికారి అని నిర్ణయించుకున్నారు ఆ గురువర్య గురు.

ఉడుపు వేదాంతపీఠ ఉత్తరాధికారిగా పూర్ణ ప్రజ్ఞులకు పీఠ పట్టాభిషేకం కావించి ఆనంద తీర్థులు అనే నామకరణం కావించారు. ఆ నామమే మధ్వనామానికి వ్యాఖ్యానమైంది. యతులు సాధారణంగా నిత్య సంచారశీలు కదా, అందుకని నిత్య సంచారం చేసి జ్ఞానవ్యాప్తి చేయడం వారి యొక్క కర్తవ్యం కనుక ఆనంద తీర్థులు వారి యొక్క సంచారంలో విష్ణుమంగళం అనే క్షేత్రానికి వెళ్ళారు. అక్కడ ఒక భక్తుడు ఆయన్ని పరీక్షించాలని, ఈయనేదో వాయుదేవుని అవతారమట, భీమసేనుడు వలే ఈయన కూడా ఆ ఎంతగా అరిగించుకోగలరో చూద్దామని 200 అరటిపళ్ళ పట్టుకొచ్చి ఇచ్చారట. ఆ 200 అరటిపళ్ళను తామొక్కరే ఆరగించి తాము భీమసేనులమేనని నిరూపించారు పూర్ణప్రజ్ఞులు. తర్వాత తిరువనంతపురం వెళ్ళారు. అక్కడ

పూడిపుస్తూర్ అనే ఒక అహంకారి అయిన విద్వాంసుని ఓడించి అతన్ని భంగపరిచారు. తర్వాత శ్రీరంగం చేరి శ్రీ రంగనాథ స్వామిని సేవించారు. తిరుమల క్షేత్రం చేరి శ్రీనివాసుని సేవించారు. ఆ స్వామిని ఈ విధంగా పరమాత్మను సేవించి కీర్తించారు.

అని కీర్తించారు. వారు సువర్ణముఖి నదీ తీరంలో గల అగస్త్యాశ్రమంలో ప్రవచనాలు చేసినప్పుడు సుఖమహాముని ఒక సన్యాసి రూపంలో వచ్చి వారి ప్రవచనాలు వినేవారట. తరువాత వరాహ క్షేత్రమైన శ్రీమోష్ణం అనే క్షేత్రాన్ని చేరారు. వారక్కడ ఒకనాడు భిక్షకై ఒక ఇంటికి వెళ్లారు. అప్పుడు ఆ ఇంటి గృహిణి నిండు గర్భిణి అయినప్పటికీ అతి ప్రయాసతో నీటి బుందే దూరం నుండి మోసుకొని వస్తూ

భక్తులకు శ్రీకృష్ణ షడాక్షరీ మంత్రాన్ని ఉపదేశించారు. తరువాత బ్రహ్మసూత్రాలకు భాష్యరచన చేయదలిచారు. దానికి వేదవ్యాసులు అనుమతి పొందాలని అందుకై బదరీక్షేత్రం వెళ్లాలనుకున్నారు. కానీ రిక్తహస్తేన నోపేయాత్ రాజానం దైవతం గురుం అన్నారు కదా, గురువుల దగ్గరకు ఒట్టి కాళ్ళి చేతులతో వెళ్ళడం ఎలాగా అని వేదవ్యాసునికి కానుకగా ఇవ్వడానికి గీతాభాష్యం రచించి తీసుకుని వెళ్ళారట. ఉడుపు నుండి బదరీక్షేత్రానికి కాలినడకన యాత్ర చేశారు. దారిలో అనేక ప్రాచీన తాళపత్రాలు సేకరించి భద్రపరిచారు. బదరీ చేరి తాను రచించిన గీతాభాష్యం గీతాచార్యుడైన నారాయణునికి సమర్పించారు. ఒకనాటి రాత్రి శ్రీ వేదవ్యాసుడే స్వయంగా వచ్చి ఆచార్యుల గీతాభాష్యం విన్నారట. పూర్ణ ప్రజ్ఞ ఉత్తర బదరిలోని మా ఆశ్రమానికి విచ్చేయినైనా అని ఆహ్వానించారట.

పేరు కూడా శాశ్వతమే నిలుస్తుంది. ఇంతకు పూర్వం రెండు దండ తీర్థాలు వెలిశాయి, ఇప్పుడు నీ కారణంగా మూడవ తీర్థం ఉద్భవిస్తుంది చూడు అని నీవు చిరస్మరణీయురాలు అవుతావంటూ నేలపై దండంతో కొట్టారట స్వామి. అప్పుడు భూమి పగిలి జలధార జివ్వున పైకెగసింది. అక్కడ ఒక దండతీర్థం ఉద్భవించింది. మధ్యలో తరువాత అనేక క్షేత్రాలలో ప్రవచనామృతం ప్రవహింపజేశారు.

అలా వ్యాసుని కూర్చు ఆ వ్యాస దర్శనమైంది ఆయనకు. అతి దుర్గమమైనటువంటి ఉత్తర బదరీ క్షేత్రానికి ఒంటరిగా ఖాళీ నడకన వెళ్లారు. అక్కడ గల వ్యాసాశ్రమం చేరగానే వేదవ్యాసులు ఆయనను సాదరంగా ఆహ్వానించారట. వ్యాసమహర్షి వద్ద ఉపదేశం పొందారు స్వామి. వ్యాసుడు ఆయనను నారాయణాశ్రమానికి తీసుకుని పోగా అక్కడ వారికి శ్రీమన్నారాయణుని యొక్క దివ్య సాక్షాత్కారం కలిగింది. శ్రీమన్నారాయణుడు ఆయనను, నాయన బ్రహ్మసూత్ర భాష్య రచన చెయ్యి అని ఆదేశించారు. ఆ ఆదేశాన్ని శిరసావహించి మధ్యలు తెలుగు ప్రయాణం చేసి అనంతమఠం చేరారు. బ్రహ్మసూత్ర భాష్య రచన చేశారు. తరువాత

మధ్వాచార్యులు సముద్ర తీరం చేరి సముద్ర స్నానం చేసి ఆ తీరంపై కూర్చుని ద్వాదశ స్తోత్ర రచన ప్రారంభించారు. ఆ సమయంలో సముద్రంలో ద్వారక నుండి పయనమై ఒక నావ సాగిపోతోంది. ఇంతలో అకస్మాత్తుగా తుఫాను సంభవించింది. అది ఆ నావ విపత్తులో చిక్కింది. ఆ నావలో పయనిస్తున్న ఒక వ్యాపారి భయంతో వణికిపోయింది.

ఒక్కసారి అలా ఆ ఒడ్డు వంక చూశాడు. ఆ ఎవరో జ్ఞాని తపస్వి ఆ తటమునందు అగుపిల్దు, ఎవరో జ్ఞాని తపస్వి ఆ తటమునందు అగుపిల్దు.

ఏమిటి వింత? అకస్మాత్తుగా తుఫాను రేగిందే, ప్రళయం సంభవించినట్లుగా హోరుగాలి నావను తలకిందులు చేసేట్టుంది. ఈ నడి సముద్రంలో నన్ను రక్షించేవారెవరు? ఈ భయంకరమైన ఈ సుడిగాలిని నిగ్రహించి శాంతపరిచి చేసే మహానుభావులెవరు?

బ్యాంకులకు తిరిగి ఆక్రోశిస్తూ తీరవంక చూశాడు ఆ వ్యాపారి. అప్పుడు అక్కడ ఆయనకు దివ్య తేజోమయుడైన మధ్యులు అగుపించారు. ఓహో, అదిగో ఆ తీరాన ఎవరో తపస్వి జ్ఞానమూర్తి కూర్చుని ఉన్నారు, ఆ స్వామే నాకు దిక్కు అని భావించి ఎలుగెత్తి ఆయన ప్రార్థించాడు.

పనుడే అర్థిస్తున్నటువంటి ఆ బేహారిపై కరుణించిన మధ్వగురుడు తన భుజంపై ఉన్నటువంటి ఉత్తరీయాన్ని ఆ నావ వైపు విసిరి లాగారు. ఆ నావ సురక్షితంగా ఒడ్డుకు చేరింది. ఆ వ్యాపారి ఊపిరి పీల్చుకున్నాడు. నావ దిగి వేగంగా వచ్చి శ్రీగురుని పాదాలకు కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చేసి కన్నీటి ధారలతో అభిషేకించాడు. స్వామి, ఆపన్న రక్షకుడై నన్ను కరుణించారు. మీరేదైనా కోరండి, మీకు కృతజ్ఞతతో కానుకగా సమర్పిస్తాను అన్నాడు. అప్పుడు మధ్వగురులు, నాయన మాకేం కావాలయ్యా?

నీ నావమై నీ నావ మీద ఉన్నటువంటి రెండు చందనం బడ్డలు నాకు ఇవి చాలు అన్నారట. ఏమిటి స్వామి ఇది పరీక్ష నాకు? ఆ గోపీచందనం బండలు మీకెందుకండి? బరువు కోసం నావ మీద మేము పెట్టుకుంటాం.

ఆ రెండు బండలు కరిగించగానే దానిలో నుంచి రెండు దివ్యమైనటువంటి విగ్రహాలు వెలువడ్డాయి. అవి ఒకటి బలరాముడు, రెండు కృష్ణుడు. వాటిలో ఆ విగ్రహాలు చూడగానే ఆశ్చర్యపోయారందరూ కూడా. అందులో శ్రీకృష్ణుడు శైశవ కృష్ణుడు ద్వాపరంలో విశ్వకర్మ చేత తయారు చేయించి రుక్మిణి చాలా ఆనందంగా అర్చించేదట ఆ శేషవకృష్ణుణ్ణి. బలరామ విగ్రహాన్ని మాత్రం అక్కడే ప్రతిష్ఠించారు స్వామి. ఆ తర్వాత ఆ శేషవకృష్ణుని అందరూ కూడా మహావైభవంగా ఊరేగింపుగా తీసుకుని

విగ్రహాన్ని ఊరేగిస్తూ కృష్ణనామ సంకీర్తనం చేస్తూ మధ్వుల వెంట నడిచి ఉడిపి చేరారు. శ్రీ మధ్వగురులు శ్రీకృష్ణ విగ్రహాన్ని క్రీస్తు శకం 1230 సంవత్సరం విళంబి నామ సంవత్సర మాహశుక్ల తదియ నాడు ఉడిపిలో వేదోక్తంగా ప్రతిష్ఠించారు. తర్వాత ఆ స్వామి అనేకమైనటువంటి రచనలు చేశారు. తంత్రసార సంగ్రహమని, బ్రహ్మసూత్ర భాష్యమని, గీతాతాత్పర్య నిర్యమని, గీతాతాత్పర్య నిర్ణయమని అనేక గ్రంథాలు రచించారు. వారి పర్యటనలో అనేక మహిమలు, సిద్ధులు చూపించారు. లఘిమ అనే సిద్ధిని చూపించి ఒక బాలబ్రహ్మచారి భుజంపై కూర్చొని దేవాలయం వెంట ప్రదక్షిణలు చేశారు. వేరొకసారి గరిమనే సిద్ధిని ప్రయోగింపగా వారి కాలి బొటన వేలును వస్తాదులు కూడా కదపలేకపోయారట. మరొక్కసారి ఒక మూర్ఖుడైన రాజు మా రాజ్యంలోంచి వెళ్ళాలి అంటే మా ఊర్లో ఒక చెరువు తవ్వితే గాని వెళ్ళనివ్వమన్నారట. అప్పుడు స్వామి, నాయనా, మాకు అలాంటి పనులు అలవాటు లేదు, పోనీ కొంత తవ్వి నువ్వు చూపిస్తే అలాగే చేస్తాం మేమని వాడిపై వశిత్వం అనే సిద్ధిని ప్రయోగించారట. పాపం ఆ రాజు పారపుచ్చుకుని మొత్తం చెరువు అంతా తానే తవ్వేట. ఒక యవనరాజు గంగానదిలో పడవల సంచారం ఆపివేసి వారికి విగ్రహం కలిగించాడు. వెంటనే స్వామి జలస్తంభన విద్యను ప్రయోగించి తాను తమ శిష్యులు కాలినడక నడిచి వెళ్లారు. అలాగ 75 సంవత్సరాల వయస్సులో భద్రానది తీరంలో కలశ అనే గ్రామం వెళ్లారు. అక్కడ కొన్ని వందల మంది కూడా కదపలేని ఒక గండశిల భద్రానది తీరంలో ఉంది. దాన్ని నది మధ్యలోకి కనుక తోసినట్లయితే ఆ నదీ ప్రవాహం ఊర్లోకి మళ్ళుతుంది, సస్యశ్యామలమవుతుంది ఊరు అని వేడారట గ్రామస్తులు. వెంటనే ఆనందతీర్థులు మధ్వగురులు ఒంటి చేతితో ఆ శిలను ఎత్తి నది మధ్యలో పడవేశారట. అలాగా

వారు ఎన్నో మహిమలు చూపించారు, చక్కగా అనేక రకాలుగా ప్రవచనాలు చేశారు. ఆ ప్రవచనాల మధ్యలో వారు చేసినటువంటి పర్యటనలో అనేక మహిమలు చూపడమే కాకుండా అనేక తాళపత్ర గ్రంథాలు కూడా సేకరిస్తూ ముందుకు సాగి ఉత్తర బదరికి 2 మార్లు ప్రయాణం చేసి వెళ్లారు. మధ్వగురులు ఇక తమ అవతార ప్రయోజనం నెరవేరింది అని భావించిన వారే క్రీస్తు శకం 1275 మాఘశుద్ధ నవమి నాడు శ్రీగురులు తమ అవతార సమాప్తి దినంగా ఎంచుకున్నారు. ఆనాడు నలుదిశలకు ఆ వార్త వ్యాపించింది. ఆనాడు పరిసర ప్రాంత భక్తజనులందరూ కూడా గుడికి చేరుకున్నారు. చక్కగా ఆనాడు మధ్వగురులు అందరికీ కూడా తీర్థ ప్రసాదాదులిచ్చి అనంతరం తర్వాత ఏర్పాటైన సభలో తమ సందేశాన్ని ఇలా వినిపించారు.

చక్కగా అందరినీ కూర్చోబెట్టి ఆయన తన తుది సందేశాన్ని చక్కగా విడిపించడం ప్రారంభించారు. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు విష్ణువే పరమదైవం మన కీర్తిస్తున్నాయి. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. ఏ దేవునికి నమస్కరించినా అది విష్ణువుకే చేరుతుంది. సంసార సాగరం తరించాలంటే విష్ణు స్మరణ కీర్తనాదులే శరణ్యం. నారదాది భాగవత శిఖామణులు, మునులు, సురలు నిత్యం హరిసంకీర్తనమే చేస్తారు. కాబట్టి నాయన్లరా, నిత్య కర్మానుష్ఠానం, విద్యుక్త ధర్మం వేడకండి, ఇతర మత దూషణం చేయకండి, జ్ఞానమే ముక్తికి సాధనం, మూలాధారం అని చక్కగా ఆ సందేశమంతా విని

ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసిందట. గురువుల మెడలో ఒక తులసిధామం పడింది. పారిజాత మందారాది దేవతా పుష్పాల యొక్క వృష్టి మధ్యలో గురువులు మునిగిపోయారు. గురువుల పుష్పరాశిలో మునుగగా తరువాత కొంతసేపటికి శిష్యులు ఆ పుష్పరాశిని తొలగించి చూశారట. అక్కడ గురువులు లేరు. క్లిప్త కాలంలో అదృశ్యులై బదిరికి చేరుకున్నారు. ఆనాటి నుండి పౌరాణిక క్షేత్రమైన ఉడిపి అప్రతిహత తత్వక్షేత్రమై వెలుగొందింది. మధ్వాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీకృష్ణమూర్తితో మహాపుణ్యక్షేత్రమైంది. ప్రపంచ ఖ్యాతిని పొందింది. ఈ విధంగా శ్రీ మధ్వగురువుల యొక్క చరిత్ర, వారి మహిమా విశేషాదులు శాశ్వత కీర్తి నందాయి. వాటిని వర్ణింపనెవరి తరం. వారి యొక్క ఆశీస్సులు నిరంతరము మనకు అందుగాక. జయమగుగాక విశ్వహిత దర్శక కోటికిను శుభోదయమగుగాక ఆస్తికులు ధార్మికులు సుజనాళికిను జనప్రియమగుగాక పాలకుల రీతి వసుంధర శాంతి భావన.

0: మీరింతవరకు మధ్వాచార్య హరికథ గానం విన్నారు. కథకులు కొమ్ము సుబ్రహ్మణ్య వరప్రసాద్ గారు. ఈనాటి హరికథ గానం కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి

100.1 MHz పై రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శ్రీరామ భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి జి సుబ్బలక్ష్మి. రైతు సమాచారం ఉంటుంది. 6:35 డ్రమ్ సీడర్ వరిసాగిరాలు తెలుసుకోవచ్చు. 7:15 ఆరోగ్య కార్యక్రమాలు. ఇందులో గర్భధారణపై వేసవి ప్రభావం ఉంటుందా. 7:20 యోగం ప్రాధాన్యత గురించి యోగా గురువు మార్తండం నరసింహారావు గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:45 క్రీడాలోకం షటిల్ బ్యాడ్మింటన్ కోచ్ శ్రీ పి గిరి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి డి కిరణ్ కుమారి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 నాకు నచ్చిన పాట శ్రోతల మదిలోని మధురమైన పాటల పూదోట. 9:30 ఏకచిత్రగానం. 10:00 చిత్రగీతాలు. 12:10 శాస్త్రీయ సంగీతం శ్రీమతి దొంతుతాయి కులకర్ణి గారి గాత్ర సంగీతం. 12:40 కార్మికుల కార్యక్రమం ఉంటుంది. కనిపించే దేవుళ్ళు కథానిక ప్రసారమవుతుంది. అనంతరం ప్రేమికుల హాస్య చలోక్తులు. 1:20 చిత్రగీతాలు. 2:30 మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 3:30 ఏకచిత్రగానం. 4:00 చిత్రగీతాలు. 5:30 జానపద గేయాలు. 6:35 చిత్రగీతాలు. 7:15 రైతేరాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం ప్రసారమవుతుంది. ఇందులో వివిధ రకాల ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలు, జానపద గేయాలు, పశు సంవర్ధక శాఖ ఆన్లైన్ సేవల వివరాలు కూడా తెలుసుకోవచ్చు. 8:12 కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 17వ భాగం ప్రసారమవుతుంది. 8:35 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 9:15 స్పాట్లైట్. 9:30 చిత్రగీతాలు. 10:00 రాగం తానం పల్లవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 10:45 మధురిమ అలనాటి మధుర గీతాలు వినవచ్చు. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నీలంలో సమయం 11:02 దాటి 5 సెకండ్లు. ఈనాటి ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి 100.1 మెగాహెర్ట్స్పై రేపటి ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతటి ఒక సెలవు. జై హింద్.